జీవితంలో మరో కొత్త ఏడు మొదలైంది. కొత్త తీర్మానాలు చేసుకోవలసిన సమయం ఇది. మనము పొందిన మేళ్లను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతలు సమర్పించాల్సిన తరుణమిది. మన బలహీనతల్లో ఆయనే మన బలాధిక్యం. పాప మాలిన్యమంటకుండా ఆయన కరుణను పొంది శుద్ధి పొంది శుభగడియలను అనుభవిద్దాము. ఈ పాట రచయిత పులిపాక జగన్నాథ్.

ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నాయతకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను. నాయతకు వచ్చువానని నేనెంత మాత్రము త్రోసివేయనని యేసు చెప్పెను.

0: ఇండియా ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ. జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: ఉఫ్, అది ఎంత ఆహ్లాదకరమైన జీవితం! ఈ స్త్రీలు అన్ని రకాల పురుషులను ఆకర్షిస్తారు. అందరూ వాళ్ల ఫోటోలు తీసుకుంటారు, వాళ్లపై కనకవర్షం కురిపిస్తారు. ఇక హాయిగా బ్రతకవచ్చు. ఒక వారం క్రితం పేదరాలుగా ఉన్న మహిళకు ఇప్పుడు అందమైన వస్త్రాలు, నగలు, ఒక పెద్ద ఇల్లు ఉన్నాయి. ఆమె క్రొత్త ఉద్యోగంలో చేరినప్పటి నుండే ఈ మార్పులొచ్చాయి. అబ్బో, ఇదేదో చాలా బాగున్నట్టుందే, ఇంతకీ అదేం ఉద్యోగమబ్బా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. అదేంటో ఆలోచిస్తూ ఉండండి.
2: నిరీక్షణ మహిళకు స్వాగతం. 30 నిమిషాల ఈ కార్యక్రమంలో మనం చర్చించుకునే అంశాలు మహిళల హృదయాల్ని స్పృశిస్తాయి.
1: ఈరోజు మనం చర్చించబోయే అంశం స్త్రీలకే కాదు, పురుషులకు కూడా వర్తిస్తుంది. అయితే ఇద్దరికీ వేరువేరు విధానాలుగా ఉపయోగపడుతుంది.
2: ఆ అంశం ఏమంటే పోర్నోగ్రఫీ, అంటే అశ్లీల రచనలు మరియు దృశ్యాలకు బానిసలవ్వడం. పోర్నోగ్రఫీ అనే మాట గ్రీకు పదాల నుండి వచ్చింది. దాని అర్థం చెడ్డ వ్రాతలు.
1: ఈ దినాలలో ఈ దురలవాటు రచనలోనే కాదు, చలన చిత్రాల ద్వారా, ఇంటర్నెట్ల ద్వారా, లైవ్ షోలలో కూడా లభ్యమవుతుంది.
2: అశ్లీలత ఎన్ని రూపాల్లో ఉన్నా వాటన్నిటి ఫలితం ఒక్కటే, వాటిని చూపించటం ద్వారా మనుష్యుల లైంగిక కోరికల్ని రెచ్చగొట్టడమే ఈ రచనల చిత్రాల లక్ష్యం.
1: ఈ అలవాటును గూర్చి దేవుడు ఏమనుకుంటున్నాడు? కొంతమంది చెప్పినట్లే ఇది హానికరమైనది కాదా? ఈ విధమైన వాటిలో పాల్గొనడం డబ్బు సంపాదించడానికి మంచి మార్గమా? పురుషులు మరియు స్త్రీలు ఈ దురలవాటు అభ్యాసం చేస్తే ఏమవుతుంది? ఈరోజు కార్యక్రమంలో వీటన్నింటినీ చర్చించబోతున్నాం. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: అశ్లీల రచనలకు మరియు చిత్రాలకు బానిసలయ్యే వారిలో ఎక్కువ శాతం పురుషులే అన్నది పచ్చి నిజం. ఎందుచేతనంటే పురుషులు చూడడం ద్వారా లైంగిక ప్రేరణకు లోనవుతారు, ఇక దానివైపే ఆకర్షించబడతారు. అయితే అందుకు వారు చెల్లించే మూల్యం ఏంటో తెలుసా? అశ్లీల చిత్రాల్లో వారు చూసిన ఉన్మాదాన్ని కోరతారు, భార్యల పట్ల ఆసక్తి చూపించరు, వారితో తృప్తి చెందరు. అందును బట్టి భార్యలు కూడా బాధపడాల్సి వస్తుంది. కేవలం భర్తలు చెప్పిన విధానంలో వారి కోరికల్ని తీర్చటానికే భర్తల చేత వాడుకోబడతారు. ఈ పిచ్చి ఇంకా ముదిరింది అంటే చివరికి పిల్లలపై మరియు జంతువులపై కూడా దాన్ని ప్రయోగం చేస్తారు. అది చాలా విచారకరమైన పరిస్థితి. ఈరోజు సునీత గారు మనతో ఉన్నారు. ఆమె భర్త అశ్లీల రచనలకు చిత్రాలకు బానిస అవడం వలన ఆవిడ ఎంత బాధపడిందో మనకు చెప్తారు. మహిళలు, ఒకవేళ మీలో ఎవరైనా ఇదే సమస్యను ఎదుర్కొంటూ ఉంటే సునీత గారు చెప్పే మాటల్ని వినండి, ప్రోత్సహించబడండి.
1: మా బాబుకి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒకరోజు మధ్యాహ్నం తన గదిలో చిన్న కుక్కపిల్ల ఉన్న బోనును శుభ్రం చేయడానికి లోపలికి వెళ్లాడు. గదిలోకి అలా వెళ్లాడో లేదో మమ్మీ మమ్మీ అది మళ్ళీ వెళ్లిపోయింది అని అరిచాడు. ఇక మా బాబు దాన్ని వెదకసాగాడు. అది ఎక్కడ ఉంటుందని ఊహించాము, ఆ స్థలాలన్నీ వెదికాము. చివరికి వంటగది దగ్గర ఉన్న చిన్న అరలో అది దొరికింది. మొత్తానికి దాన్ని పట్టుకోగలిగాము. అదే సమయంలో అక్కడ ఉన్న ఒక కాగితపు సంచి నా కంటపడింది. అందులో ఏముందోనని తెరచి చూశాను. లోపల ఉన్న పుస్తకాలను చూడగానే నాకు చాలా కోపం వచ్చింది, బాధ కూడా కలిగింది. అయితే కుక్కపిల్లను వెతకడంలో ఆ సంచి మా బాబు కంటపడకుండా నాకు కనిపించినందుకు సంతోషపడ్డాను. ఇలాంటి పుస్తకాలను మా ఇంట్లో చూడడం నాకు ఇది మొదటిసారి కాదు. వాటిని చూసిన ప్రతిసారి నాకు కోపం వస్తుంది, అసహ్యం కలుగుతుంది. ప్రతిసారి హృదయంలో నేను మోసగించబడుతున్నానన్న బాధతో చాలా గాయపరచబడ్డాను. నేను చూసిన ఆ పుస్తకాలు ఏవి అని మీరు అనుకోవచ్చు. అవి అశ్లీలమైన రచనలు, పత్రికలు మరియు వీడియోలు. అందులో వ్రాయబడిన మాటలు, చిత్రాలు పాఠకుల లైంగిక కోరికలను, భావోద్వేగాన్ని ఉత్తేజపరుస్తాయి. ఈ అశ్లీల సాహిత్యం మరియు వస్తువులు టెలివిజన్లు, ఇంటర్నెట్లో కూడా ఉంటాయి. అయితే అవి నన్ను ఎందుకు కలవరపరుస్తున్నాయి? వాటి వల్ల కలిగే ప్రమాదాలు నాకు తెలుసు. అలా అశ్లీలమైన వనరులకు అలవాటు పడిన వ్యక్తితో జీవిస్తున్న నేను వ్యక్తిగతంగా వాటి పరిణామాలను అనుభవిస్తున్నాను కాబట్టి అవంటే నాకు భయం, అసహ్యం. మత్తుపానీయాలకు, మాదక ద్రవ్యాలకు బానిసలైన వారు కూడా అందుకు పరిణామాలను అనుభవించాల్సిందే. నేను ప్రేమించే వ్యక్తి అశ్లీల సంబంధమైన వాటిలో పాల్గొనడాన్ని అలవాటు చేసుకోవడం వలన తనను తాను నాశనం చేసుకునే మార్గంలోనికి వెళ్తున్నాడు. అది అతని జీవితాన్ని నాశనం చేస్తుంది. అంతమాత్రమే కాదు, అది మా దాంపత్య జీవితాన్ని మరియు కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుంది. అలాంటి వారి కథ అంతా ఒకేలాగా ఉంటుంది. చిన్నపిల్లలు, యవనస్తులు దీనికి అలవాటు పడినట్లే వివాహితులైన స్త్రీ పురుషులు కూడా అలవాటు పడతారు. పురుషుడు దాని ద్వారా లైంగికంగా ప్రేరేపింపబడతాడు కాబట్టి మళ్లీ మళ్లీ ఇంకా ఎక్కువగా చూడాలని అనుకుంటాడు. మరి ఎక్కువగా అశ్లీల సంబంధమైన ఉత్పత్తుల కోసం వెతుకుతాడు. ప్రారంభంలో సిగ్గుపడతాడు, కాని తరువాత అతని మనస్సాక్షి ఘోషను వినడం మానేస్తాడు. ఇంకా ఎక్కువగా కావాలని కోరుకుంటాడు. ఈ విధంగా ఎక్కువ రోజులు పాల్గొనడం హింసకు మరియు ఇతర నేరాలకు దారితీస్తుంది. ముఖ్యంగా వాళ్లు స్త్రీలపై, పిల్లలపై నేరానికి పాల్పడే ప్రమాదం ఉంది. ఈ విధమైన అశ్లీల సాహిత్యానికి అలవాటు పడిన వారిని పట్టుకోవాలంటే వారిలో స్పష్టంగా గోచరమయ్యే లక్షణాలు ఇవి: అబద్ధాలు, గోప్యత, మోసం, స్వార్థం, స్నేహితులకు, కుటుంబానికి వేరుగా ఒంటరిగా ఉండడం, భావోద్వేగపరంగా భార్యతో లేక భర్తతో సన్నిహితంగా ఉండలేని అసమర్థత మరియు కోపం. ఆ వ్యక్తి దానిలో చిక్కుకొని పోతాడు. తన రహస్య పాపంతో పోరాడలేడు. ఒక స్నేహితుని ద్వారా లేక కుటుంబస్తుల ద్వారా ఆ సాహిత్యం కనుగొనబడనంత వరకు ఆ వ్యక్తి అశ్లీలతతో దహించబడుతున్నాడని ఎవరికీ తెలియదు. అశ్లీలమైన వాటిని చూడడం, వినడం ప్రమాదం కాదని, వినోదమని, వయసు వచ్చిన వారిగా మారడానికి మార్గమని, యవనస్తుల జీవితంలో ఇది ఒక భాగమని చాలామంది నమ్మకం. కాని అది అనేక ప్రమాదాలతో నిండినది. దీని గురించి చేసిన పరిశోధనలన్నీ చెప్పేదేమంటే పదే పదే అశ్లీల సాహిత్యాన్ని చిత్రాలను చూసేవారు స్త్రీలను గూర్చి, వివాహం గూర్చి మరియు అన్యోన్యతను గూర్చి తలంపులను మార్చుకుంటారు. వాళ్లు స్త్రీలను ఒక వస్తువులుగా పరిగణిస్తారు, నమ్మకత్వానికి విలువనివ్వరు. వారి భార్యతో లేక ఇతర భాగస్వాముల పట్ల అసంతృప్తితో ఉంటారు. వారి హానికరమైన ప్రవర్తన ఇతరులను ప్రభావితం చేస్తుందనుకోరు. ఆ విషయంలో గ్రుడ్డిగా ఉంటారు. అలా ఇంకా ఎన్నో నష్టాలున్నాయి. అశ్లీల సాహిత్యానికి బానిసలైన వారితో జీవించడం చాలా బాధకరం. చాలా కాలం వరకు మావారి అసలు సమస్యను నేను అర్థం చేసుకోలేకపోయాను. నేను అది నా తప్పే అని అనుకున్నాను. నా హృదయంలో తెలియని వేదన. సోదరి, ఈ కార్యక్రమం వింటున్న మీలో ఎవరైనా నాలాగా బాధపడుతున్నారా? నేను నా భర్తకు నచ్చిన విధంగా దుస్తులు వేసుకోవడానికి, అలంకరించుకోవడానికి ప్రయత్నించాను. అయితే నేను చేసినవేవీ ఆయన తృప్తినివ్వలేదు. కాబట్టి నాలోనే, అంటే నా రూపంలో లేక వ్యక్తిత్వంలో, ఆకృతిలో ఏదో పొరపాటు ఉంది అనుకున్నాను. అతని కోపాన్ని తగ్గించడానికి, అతన్ని సంతోషపరచడానికి అతని డిమాండ్స్ అన్నీ పూర్తి చేశాను. నా సొంత అవసరాలను కూడా గుర్తించలేని స్థితికి వచ్చాను. అతని అవసరాలను గూర్చే చూడసాగాను. నేను చాలా స్వయం సమృద్ధి కలదాననని ఇతరులు అనుకునేవారు. కాని నేను బ్రతకడానికి అలా మారవలసి వచ్చింది. చాలాసార్లు అసలు సమస్య ఉన్నట్లే అనుకునేదాన్ని కాదు. ప్రియ స్నేహితులారా, వీటిలో ఏదైనా మీ జీవితానికి సరిపోయిందా? అలా అయితే మీరు ఒంటరిగా ఉన్నట్లు, తృణీకరించబడినట్లు మరియు గాయపరచబడినట్లు భావిస్తున్నారా? మీరు చేయగలిగినదేమైనా ఉందని ఆలోచిస్తున్నారా? నేను కూడా చాలాసార్లు అలా అనుకున్నాను. ఒకవేళ మీరు అశ్లీలమైన విషయాలలో పాల్గొంటూ ఉంటే మీకు తీవ్రమైన సమస్య ఉందన్న విషయాన్ని ఒప్పుకోవాలి. మరియు మొదట దేవుని సహాయాన్ని, తరువాత నమ్మదగిన సలహాదారుని సహాయాన్ని లేక దైవజనుల సహాయాన్ని కోరాలి. మిమ్మల్ని గూర్చి, మీ కోరికలను గూర్చి ధ్యాస ఉంచకుండా దేవుని వైపు తిరగండి.

0: ఆయన తనను తాను మీకు ప్రత్యక్ష పరుచుకునేలా ప్రార్థించండి. మిమ్మల్ని బలపరచమని, తగిన జ్ఞానమివ్వమని అడగండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించినట్లు మీ భర్తను ప్రేమించండి. ఈ సమస్యను గూర్చి మీ భర్తతో ముఖాముఖిగా నిజాయితీగా మాట్లాడడం మంచిది. అతనికి కోపం రావచ్చు, తనను తాను సమర్థించుకోవచ్చు. ఒకవేళ వినడానికి, సమస్య పరిష్కారం కొరకు ఏమి చేయడానికి కాని ఇష్టపడకపోతే, నమ్మకమైన సలహాదారుల, దేవుని సేవకుల సహాయం తీసుకోండి. మేము మీ కొరకు ప్రార్థించాలని కోరితే మీ సమస్యను మాకు వ్రాయవచ్చును.
1: థ్యాంక్స్ సునీత గారు. శ్రోతలు, ఇప్పుడు మన కార్యక్రమంలో రెండో భాగానికి వస్తున్నాము. మీ ఆత్మకు పాఠాలు అందించేందుకు షారోన్ గారు వచ్చారు. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.
2: ప్రియ స్నేహితులారా, ఈరోజు మీతో ఉండగలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలవాలా అని ఎదురు చూస్తూ ఉంటాను. ఇంతకు మీరందరూ ఎలా ఉన్నారు? మీరు, మీ పిల్లలు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు కదూ? మీరందరూ ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారని నమ్ముతున్నాను. ఈ మధ్య ఒక శ్రోత ఉత్తరం వ్రాస్తూ మంచి భర్తను కనుగొనడం ఎలా అని ప్రశ్నించారు. అది చాలా మంచి ప్రశ్న. అది ప్రాముఖ్యమైన ప్రశ్న కూడా. ఈరోజు మనం దానిని గురించే కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒక భర్తను సంపాదించుకోవడం వేరు, మంచి భర్తను సంపాదించుకోవడం వేరు. మీరు పెళ్లి చేసుకున్న వ్యక్తి మీ జీవితంతో మీరు చేయబోతున్న దానంతటి మీద ప్రభావం చూపిస్తాడు. మీ మనోభావాలను ప్రభావితం చేస్తాడు. అతడు మిమ్మల్ని సంతోషపరచవచ్చు లేక దుఃఖపరచవచ్చు. మీకు పిల్లలు పుడితే అతడు వారిని కూడా ప్రభావితం చేస్తాడు. కాబట్టి ఎవరో ఒకరిని భర్తగా పొందడం కన్నా ఒక మంచి భర్తను ఎన్నుకోవడం చాలా ప్రాముఖ్యం. బైబిలులో రెండు ఉదాంతాలున్నాయి. వాటిని గురించి ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. మొదటి కథ నాబాలు అనే వ్యక్తిని గురించినది. ఇతని గురించి సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో వ్రాయబడింది. అతడు చాలా ధనవంతుడు. అతనికి సొంత భూమి ఉన్నది. 1000 మేకలు మరియు 3000 గొర్రెలు ఉన్నాయి. సమస్య ఏమంటే నాబాలు చాలా పిసినారి. అతడు మొరటువాడు, ఇతరుల పట్ల నిర్దయగలవాడు, దురాశపరుడు మరియు బుద్ధిహీనుడు. ఒకసారి దావీదు అనే వ్యక్తి నాబాలు నివసిస్తున్న ప్రాంతం గుండా వెళ్తున్నాడు. తన పట్ల దయను, ఉదారత్వమును చూపించమని దావీదు నాబాలును అడిగాడు. దావీదుతో కూడా ప్రయాణం చేస్తున్న వారి కొరకు కొన్ని భోజన పదార్థముల నిమ్మని అతన్ని మనవి చేశాడు. కాని నాబాలు ఎంత పిసినారి, మొరటువాడు, దుర్మార్గుడు మరియు బుద్ధిహీనుడంటే వాళ్లకు రొట్టెలుగాని నీళ్లుగాని మరే భోజన పదార్థాలుగాని ఇవ్వను అని చెప్పాడు. ప్రియులారా, నాబాలును గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అనుకుంటున్నారు కదూ? మన మధ్య కూడా నాబాలు లాంటి వాళ్లు ఉన్నారని మీరే ఒప్పుకుంటారు. సరే, ఇప్పుడు కథలోనికి వస్తున్నాను. నాబాలు ఇచ్చిన సమాధానం విన్న దావీదుకు చాలా కోపం వచ్చింది. దావీదు నాబాలు పనివాళ్లు గొర్రెబొచ్చు కత్తిరిస్తున్న సమయంలో వారిని క్రూర మృగాల బారి నుండి కాపాడాడు. వారికి అవసరమైనప్పుడెల్లా సహాయం చేశాడు. వారి పట్ల గౌరవం, శ్రద్ధ చూపించేవాడు. బదులుగా నాబాలు దావీదుకు ఏమీ ఇవ్వకపోగా అతని మనవిని తిరస్కరిస్తూ మాట్లాడాడు. దావీదు చాలా కోపంతో నాబాలును, అతని కుటుంబస్తుల్ని చంపాలనుకున్నాడు. అయితే ఈ కథకు మరో భాగముంది. ఈ దుర్మార్గుడైన పిసినారికి అబీగయీలు అనే మంచి భార్య ఉన్నది. అబీగయీలు తెలివిగలది. దావీదు తన పనివారికి చేసినదంతా ఆమెకు బాగా జ్ఞాపకమున్నది. మరియు అతని పట్ల కృతజ్ఞతాభావం కూడా ఉన్నది. వెంటనే ఆమె రకరకాల భోజన పదార్థాలను, మాంసమును, ద్రాక్షారసమును తీసుకుని దావీదును వెతుక్కుంటూ వెళ్ళింది. వీలైనంత శీఘ్రంగా దావీదు వద్దకు వెళ్ళింది. తాను చెప్పే మాటలను వినమని బతిమిలాడింది. ఒకసారి మాట్లాడేందుకు అవకాశమిమ్మని వేడుకొన్నది. దావీదు ఆమె మాటలను విన్నాడు. ఆమె మాటల్లో దైవిక జ్ఞానం ఉట్టిపడుతున్నది. దావీదు దేవుని యుద్ధాలను చేస్తున్నాడని ఆమెకు తెలుసు. అతని పట్ల దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చబడాలని ఆమె ఆశించింది. ఇలాంటి మాటలతో దావీదును ప్రోత్సహించింది. అలా అని తన భర్త తప్పును సమర్థించలేదు సుమా. అతని పక్షంగా క్షమించమని కూడా అడిగింది. తన పనివారి పట్ల అతడు చేసిన ఉపకారాన్ని బట్టి కృతజ్ఞత తెలియచేసింది. చూశారా, నాబాలు ఎంత మొరటువాడో, ఎంత కఠినుడో, అబీగయీలు అంత సుబుద్ధిగల భార్య. అతడు ఎంత పిసినారో ఆమె అంత ఔదార్యము గలది. కనికరము గల మహిళ, ప్రేమగల మహిళ. తగ్గింపు, సౌమ్యము, ఇతరులను

గౌరవించడం ఆమె సుగుణాలు. అబీగయేలు తెలివి కలిగిన మృదువైన మాటలు దావీదు కోపాన్ని పూర్తిగా చల్లార్చాయి. అతడు ఏ హాని చేయకుండా వెనక్కి వెళ్లిపోయాడు. బైబిలులో రూతు అనే మహిళ మరియు బోయజును గురించి మరో ఉదాంతముంది. రూతు మొదటి భర్త చనిపోయాడు. కొంతకాలానికి ఆమె తన అత్త ప్రజలతో జీవించడానికి ఆమెతో పాటు తిరిగి వచ్చింది. తన సొంత కుటుంబానికి వెళ్లడానికి బదులు రూతు తన అత్తయ్య అయిన నయోమితో ఉన్నది. కోతకాలంలో పొలంలో క్రింద రాలిన ధాన్యపు గింజలను ఏరుకొని తన అత్తను గూర్చి శ్రద్ధ తీసుకునేది, తన అత్తను పోషించేది. తన అత్తను గూర్చి ఇంత శ్రద్ధ తీసుకునే రూతును గూర్చి నయోమి బంధువులలో ఒకడైన బోయజు విన్నాడు. పొలంలో క్రింద రాలిన గింజల్ని దినమంతా కష్టపడి ఏరుకుంటున్న ఆమెను బోయజు చూశాడు. బోయజుకు రూతు పట్ల కనికరం కలిగింది. ఆమెను కాపాడమని, ఆమె కొరకు గింజలను విడిచిపెట్టుమని తన పనివాళ్లతో చెప్పాడు. ఆమెకు ఇబ్బంది కలిగించవద్దని, ఏ హాని చెయ్యవద్దని కూడా హెచ్చరించాడు. రూతు మనోభావాలను గూర్చి అతడు శ్రద్ధ చూపించాడు. రూతును గమనించుట ద్వారా మరియు ఆమె అవసరాలను గుర్తించడం ద్వారా బోయజు ఆమెను గౌరవిస్తున్నాడు. బోయజుకు సమాజంలో మంచి పేరున్నది. అతడు గౌరవించబడ్డాడు. అతడు కనికరం గల వ్యక్తి అని, ఉదారుడని పేరు పొందాడు. చివరికి బోయజు రూతును తనకు భార్యగా ఎన్నుకొన్నాడు. అతడు రూతుకు మంచి భర్తగా ఉన్నాడు. ప్రియులారా, మనం విన్న ఈ రెండు ఉదాంతాలలో రెండు రకాల భర్తలను గురించి విన్నాము. ఒకతను పిసినారి మరియు ఇతరులను గురించి పట్టించుకోడు, అతడు బుద్ధిహీనునులాగా తలంచాడు. మరొకడు దయగలవాడు, శ్రద్ధగలవాడు, కష్టపడి పనిచేసేవాడు. అతడు సమాజంలో గౌరవించబడ్డాడు మరియు ఇతరులను కూడా గౌరవించాడు. ఈ రకమైన భర్త దేవునితో తన సంబంధమును గూర్చి మరియు ఇతరులతో తన సంబంధమును గూర్చి శ్రద్ధ తీసుకునేవాడు, జాగ్రత్తగా మసలుకొనేవాడు. మహిళలు, ఈ రెండు ఉదాంతాలలోని ఇద్దరు భార్యలను గూర్చి కూడా మనం కొన్ని విషయాలను గమనించగలం. వాళ్ళిద్దరూ చాలా శ్రద్ధగలవారు, ప్రేమగల మహిళలు. వాళ్లు తెలివైన వాళ్లు. ఇద్దరూ కష్టపడి పనిచేసేవాళ్లు. ఇద్దరూ వారి భర్తల పట్ల నమ్మకమైన వారిగా ఉన్నారు. అబీగయీలు దేవుని విషయం కూడా నమ్మకస్తురాలు. రూతు తన అత్త పట్ల నమ్మకంగా ఉన్నది మరియు ఆమె అత్త విశ్వసించిన దేవుణ్ణి అంగీకరించడానికి ఇష్టపడింది. ఆమె ప్రజలతో కలిసి నివసించడానికి ఇష్టపడింది. నా భర్త జ్ఞానము గలవాడై ఉండాలి, మంచివాడై ఉండాలి మరియు నన్ను గురించి శ్రద్ధ తీసుకోవాలి అన్న ఆశ మనకు ఉన్నట్లే, మనము భార్యలుగా జ్ఞానము గలవారే, మంచి భార్యలుగా భర్తను గురించి శ్రద్ధ తీసుకునేవారుగా ఉండాలన్న ఆశ వారికి కూడా ఉంటుంది. కాబట్టి కష్టపడి పనిచేసే భార్యను గురించి మరియు జ్ఞానము గల భార్యను గురించి బైబిల్ గొప్పగా ప్రశంసిస్తుంది. ఇతరుల మన్నన పొందిన, ఇతరుల అక్కరల కొరకు ధారాళంగా ఇచ్చే భార్యలను గూర్చి కూడా బైబిలు హెచ్చించి చెప్తుంది. అంతమాత్రమే కాదు, తన భర్తల పట్ల మరియు దేవుని పట్ల నమ్మకత్వం గల మహిళలను బైబిలు ఘనపరుస్తున్నది. అందుకు మీకు సహాయపడే సలహాలను కొన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. పెళ్లి కానివారు మొట్టమొదట దేవుడు శ్రేష్టమైన వాటన్నిటినీ ఇచ్చేవాడు అని గ్రహించండి. దేవుణ్ణి ప్రార్థించండి. మీరు దేవుణ్ణి సంతోషపరిచేవారిగా మరియు భర్తను సంతోషపరిచే భార్యగా ఉండేలా మిమ్మల్ని సిద్ధపరచమని ఆయన సహాయం కొరకు అడగండి. మీ కొరకు ఒక భర్తను ఎన్నుకొనమని మరియు ఒక మంచి భర్తగా అతని సిద్ధపరచమని దేవుణ్ణి ప్రార్థించండి. అతనికి జ్ఞానమిమ్మని దేవుణ్ణి అడగండి. అన్నిటికంటే ముఖ్యమైనదేమంటే, మీరు నమ్మకమైన మహిళగా ఉండడానికి, అనగా దేవునికి మరియు ఇతరులకు నమ్మకమైన వారిగా జీవించడానికి సహాయం చేయమని ప్రభువును ప్రార్థించండి. దేవుడు మీ కొరకు ఒక భర్తను ఏర్పాటు చేసేంతవరకు మీరేమీ సిగ్గుపడనక్కరలేదు. ఆ సమయాన్ని దేవునితో మీ సంబంధాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగించండి. దేవుణ్ణి సంతోషపరిచే విధంగా ఎలా జీవించాలో నేర్చుకోవడానికి ఆ సమయాన్ని ఉపయోగించండి. దేవుడు చాలా మంచివాడు. మీరు అలా కనిపెడుతూ ఉండగా మీరు దేవునికి ఎంత దగ్గరగా వస్తే అంత ఎక్కువ శాంతిని పొందగలుగుతారు. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రభువుకు అప్పగించుకుంటారా? మీ వివాహం విషయం దేవుని చిత్తానుసారమైన జీవిత భాగస్వామిని పొందాలని ప్రార్థన చేయండి. అలాగే వివాహమైన మహిళలు, దేవుడు మీకు ఇచ్చిన భర్త పట్ల మీరు నమ్మకంగా జీవించడానికి, అతనికి సాటి అయిన సహాయకురాలిగా, అతని లాభప్రాప్తికి కొరత కలిగించని మంచి భార్యగా జీవించడానికి ప్రార్థన చేయండి.
ప్రార్థన చేసుకుందామా. సర్వశక్తిగల ప్రియప్రభువా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. మేము నమ్మకమైన మహిళలుగా, జ్ఞానము గల మహిళలుగా మా జీవిత భాగస్వామిని ఎన్నుకొనటలో మరియు మాకు ఇచ్చిన భాగస్వామితో కుటుంబాన్ని కట్టుకొనటలో మీరు మాకు సహాయం చేయండి. మా ప్రార్థనలకు మీరు ఆలస్యంగా జవాబిచ్చినప్పటికీ మేము నీ చిత్తము కొరకు సహనంతో కనిపెట్టడానికి కృపచూపించండి. ప్రియప్రభువా, మా శ్రోతలు అలా కనిపెడుతూ ఉండగా వారి విశ్వాసాన్ని బలపరచండి. వారి జీవితంలో మీరు సంకల్పించిన ఏర్పాటు విషయం గాని సమయం విషయం గాని నిరాశపడకుండా సిగ్గుపడకుండా సహాయం చేయండి. మీ కృప కొరకు కనిపెట్టే సమయంలో వారు మీతో మరి ఎక్కువ సన్నిహిత సంబంధం కలిగి ఉండేలా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.

0: శ్రోతలు, మనం దేవుణ్ణి ఎలా నమ్మాలో ఆభరణాల పెట్టెలో నుండి ఒక కవిత ద్వారా తెలుసుకుందామా?
1: దేవా, ఈ ప్రపంచం నిలిచినంతకాలం మీ వాగ్దానాలు నిజం కాబట్టి మీకు వందనాలు. నా విశ్వాసం సన్నగిల్లినప్పుడు, నా ధైర్యం చెడిపోయినప్పుడు అవి సమసిపోవు. మీరు వాగ్దానం చేశారు అంటే దాన్ని తప్పకుండా చేస్తారు. అది నాకు కనిపించినా కనిపించకున్నా, దాన్ని గూర్చి నేను అనుభూతి చెందినా చెందకున్నా, మీరు నన్ను నిశీధిరాత్రిలో గుండా లోతైన జలములో గుండా తీసుకువెళ్లినా, పరిస్థితులు ఎంత విషమించినా దానిలో నుండి మీరు అత్యంత శ్రేష్టమైన దాన్ని తీసుకుని రాగలరు. ఎందుచేతనంటే మీ వాక్యం నిశ్చయమైంది. ప్రభువా, నా నమ్మకం వమ్ము కాకుండా సహాయం చేయండి. మరోసారి నేను ప్రార్థన చెయ్యకమునుపు కనిపెడుతున్న నా హృదయం నేను నమ్ముతాను నమ్ముతాను అని చప్పుడు చెయ్యాలి.
0: మనం బాధల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్మడం చాలా కష్టం కాదంటారా? మనం దేవుణ్ణి చూడలేమనుకోండి, కానీ అలా అని ఆయన మనతో లేడు అని అనుకోవడానికి వీల్లేదు.
2: ఇందాక మనం చెప్పుకున్నట్లు మనం ఆయనను నమ్మినప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నా వాటిలో నుండి దేవుడు శ్రేష్టమైన వాటిని తీసుకుని వస్తాడు. అబీగయలు మరియు రూతు జీవితాల్లో మనం చూశాం కదా.
0: ప్రియులారా, దేవుని దృష్టిలో వాళ్ళు వేరు, మనం వేరు కాదు. దేవుడు వాళ్లను ప్రేమించినట్టే మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయనను నమ్ముతారు కదూ. ఈరోజు బైబిల్ నుండి నేర్చుకున్న కథలు మీకు ప్రోత్సాహకరంగా ఉన్నాయని నమ్ముతున్నాం.
2: మరో కార్యక్రమంలో మరికొన్ని అంశాలను నేర్చుకుందాం. అంతవరకు సెలవు.
0: ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయాలలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
3: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

0: నిరీక్షణ మహిళ. టిడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: నేను ఎలాంటి దుస్తులు వేసుకోవాలి? అతిథులకు విందులో ఏమేమి వంటకాలుండాలి? ఎలాంటి సంగీతాన్ని ఎన్నుకోవాలి? ఈ ప్రశ్నలన్నీ కాబోయే పెళ్లి కూతుర్లకు వస్తాయి. పెళ్లి కొరకు సిద్ధపడుతున్నప్పుడు తప్పకుండా ఈ ప్రశ్నలొస్తాయి. అయితే వివాహమన్నది ఒక ఉత్సవం కంటే మించినది. అవునా? ఉత్సవమంతా అయిపోయాక, అతిథులందరూ వెళ్ళిపోయాక అప్పుడు వివాహం ప్రారంభమవుతుంది. తర్వాత పరిస్థితి ఏంటి? వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: నా పేరు శ్వేత.
1: నా పేరు పల్లవి. మరోసారి మీతో కలవగలిగినందుకు సంతోషిస్తున్నాను.
0: ఈరోజు మనం కొంత తమాషాగా గడపబోతున్నాం. మనం పెళ్లి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇవి సంతోషకరమైన సంబరాలు, అవునా? మనం ఈ అంశం గురించి మాట్లాడడానికి ఒక కారణముంది. చాలామంది అమ్మాయిలు త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. వారికి కొంత భయంగా ఉంటుంది కదూ. పల్లవి, ఇంతకు నీ పెళ్లి జరిగినప్పుడు నీకు కూడా భయం వేసిందా?
1: ఏం చెప్పమంటావు, నాకు భయంగా ఉండింది. అదే సమయంలో సంతోషం, ఉత్సాహం కూడా ఉండింది. అది నాకు క్రొత్తగా అనిపించింది. నేను 30 సంవత్సరాలు పైగా అవివాహితగానే ఉన్నాను. కొన్ని సంస్కృతుల వాళ్ళు నేను ముసలిదాన్ని అయిపోయాను అనుకునేవాళ్ళు. అయితే అవివాహితగా నాకు గొప్ప అనుభవాలుండినవి. తరువాత వివాహం కొరకు సిద్ధపడ్డాను.
0: దేవుడు నీకు మంచి భర్తనిచ్చినందుకు మా అందరికీ సంతోషంగా ఉంది. అయితే నీవు ఇంకా కొన్ని విషయాలను నేర్చుకోవాల్సి ఉంది. ఎందుచేతనంటే నీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదూ.
1: అవును, మన శ్రోతలు కూడా ఈ విషయాలు నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి నా స్నేహితురాలు ప్రసన్న గారిని మన కార్యక్రమానికి ఆహ్వానించాను. వారు నూతన వధువులకు కొన్ని సలహాలిస్తారు.
0: అలాగే షారోన్ గారు కొన్ని ప్రత్యేకమైన ప్రోత్సాహకరమైన విషయాలను మనతో చెప్తారు. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ. వివాహం లేక దాంపత్యం అన్నది ఒక చిన్న తలంపుతో ప్రవేశించేది కాదు. అది చాలా ఆలోచించి చేసుకునే ఒక తీర్మానం. ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ జీవితాంతం కలిసి ఉంటామని చేసుకునే ఒప్పందం లేక ప్రతిజ్ఞ. అయినప్పటికీ దేవుడు వివాహ వ్యవస్థను రూపొందించినప్పుడు ఆయన దానిలో చాలా సంతోషించాడు. తన పిల్లలకు కూడా ఇలాంటి ఆనందమే ఉండాలని ఆయన కోరుతున్నాడు. అయితే ఎవరు పరిపూర్ణులు కారు, కాబట్టి ఏ దాంపత్యం కూడా పరిపూర్ణంగా ఉండదు. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంది. ఈరోజు ప్రసన్న గారు మనతో ఉండడం చాలా సంతోషం. వారు నూతన వధువులకు కొన్ని సలహాలిస్తారు.
2: నేను నూతన వధువుగా ఉన్నప్పుడు మా కుటుంబస్తులెవ్వరికీ దగ్గరలో లేను. మా అమ్మ నా పెళ్లికి ముందు చాలా సంవత్సరాల క్రితం చనిపోయింది. మా అక్క మరో రాష్ట్రంలో ఉన్నది. ఇక మా మారుతల్లికి నేనంత సన్నిహితం కాలేదు. నేను ఒక యవనస్తురాలిని కాబట్టి అందరూ యవనస్తులలాగే పెళ్ళైతే చాలు అనుకునేదాన్ని. నా తల్లిదండ్రులను, నా స్నేహితుల తల్లిదండ్రులను అనేక సంవత్సరాల నుండి చూస్తున్నాను కదా అనుకున్నాను. అయితే నా అంచనా తప్పు. స్వల్పకాలంలోనే నేను నా భర్తను సరిగా అర్థం చేసుకోలేదని గ్రహించగలిగాను. ఒక విషయాన్ని మీరు గమనించలేదేమో, పురుషులు స్త్రీల కంటే భిన్నమైనవారు. భౌతికంగానే కాదు సుమా, సూర్యునికి చంద్రునికి ఎంత తేడా ఉందో పురుషుని భావోద్వేగ అవసరాలకు మరియు స్త్రీల భావోద్వేగ అవసరాలకు అంత తేడా ఉంటుంది. దేవుడు నా పట్ల కృప చూపించాడు. దేవుడు నాకు సహాయం చేయడానికి ఒక వృద్ధురాలిని ఏర్పాటు చేశాడు. ఆమె నాకు చాలా విషయాలు నేర్పించింది. క్రమేణా నా భర్తకు నాకు గల వ్యత్యాసాలను అర్థం చేసుకోగలిగాను. అయితే నేర్చుకునే అనుభవం జీవితాంతం వరకు ఉంటుంది. కాబట్టి నూతన వధువులకు నేనిచ్చే మొదటి సలహా ఏమంటే, మొదట వయసులో పెద్దవారు మరియు అనుభవజ్ఞురాలైన ఒక మహిళను ఎన్నుకోనండి. ముఖ్యంగా ఎవరి దాంపత్య జీవితం బాగుందో లేక మీరు ఆశించిన విధంగా ఉందో అలాంటి మహిళను మీకు సలహాలివ్వమని అడగండి. నేను చెప్పాలనుకున్న 2వ విషయం ఏమంటే, ప్రతిరోజు ప్రార్థనలో మీ భర్తను మరియు దాంపత్య జీవితాన్ని ప్రభువుకు అప్పగించండి. మీ భర్తను మార్చమని దేవుణ్ణి అడగండి. మిమ్మల్ని మార్చమని మరియు మీ భర్తను అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని అడగండి. సాధారణంగా వైవాహిక జీవితంలో ఎదురయ్యే ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ఈ 2 సలహాలు మీకు సహాయపడతాయి. ఇక నేను ఇంతకుముందు చెప్పిన వ్యత్యాసాలేమిటో ఇప్పుడు చూద్దాం. పురుషునికి ఉండే ప్రధానమైన భావోద్వేగపరమైన అవసరాలు మరియు వారు ముఖ్యమైనవని అనుకునేవి ఏమంటే, లైంగిక తృప్తి, కాలక్షేపం కలిగించే తోడు, ఆకర్షణీయమైన భాగస్వామి, కుటుంబంలో సహకారం మరియు ప్రశంస. ఇవి పురుషుల అవసరాలు. ఇక స్త్రీల భావోద్వేగపరమైన అవసరాలేమంటే ప్రేమానురాగాలు, సంభాషణ, నిజాయితీ మరియు దాపరికం లేనితనం, ఆర్థిక సహకారం మరియు కుటుంబం పట్ల సమర్పణ. మీరు గమనించారో లేదో కానీ ఈ రెండు జాబితాలలో ఏది కూడా ఒకదానితో ఒకటి కలవవు. అలా అయితే ఇద్దరు భిన్నమైన వ్యక్తులు దాంపత్య జీవితాన్ని ఎలా కొనసాగించగలుగుతారు? అందుకు చాలా కృషి చేయాలి మరియు ప్రార్థించాలి. ఇప్పుడు ఈ వ్యత్యాసాలను గురించి వివరంగా చూద్దాం. పురుషుని జాబితాలో అన్నిటికంటే పైన ఉన్న అవసరత లైంగిక తృప్తి. స్త్రీ జాబితాలో ప్రధానమైనది ప్రేమానురాగాలు. ఇవి రెండూ భిన్నమైనవేనా? ఖచ్చితంగా భిన్నమైనవే. దేవుడు పురుషులను బలమైన లైంగిక ప్రేరణ గలవానిగా చేశాడు. అది మంచిదే. మహిళలుగా మనం దాన్ని గుర్తించి అందుకు సిద్ధంగా ఉండాలి. మహిళలుగా మనం ప్రేమ కోసం ప్రాకులాడుతాం. భర్త చూపుల్లో, మాటల్లో, స్పర్శలో ప్రేమ ఉండాలని కోరుతాం. ఇద్దరి అవసరాలను గూర్చి మనసు విప్పి మాట్లాడుకుంటే సమస్య ఉండదు. ఇక పురుషుల జాబితాలో రెండవ అవసరం కాలక్షేపం కలిగించే తోడు. అలాగే స్త్రీలకు సంభాషణ ముఖ్య అవసరంగా అనిపిస్తుంది. పురుషుడేమో తన భార్య తనతో కలిసి పనిచేయాలంటాడు, స్త్రీ ఏమో కూర్చొని మాట్లాడుకుందాం అంటుంది. ఈ విషయంలో సమస్యలొస్తాయి. మీ వివాహమై ఎంతకాలమైందో నాకు తెలియదు, కానీ మీ ఇద్దరికీ ఇష్టమైన పని లేక ఇద్దరూ కలిసి చేయగల పని ఏమైనా ఉందా? ఉదాహరణకు నా భర్త ఎక్కువగా మాట్లాడరు, దీనిమంతా నేనే మాట్లాడుతూ ఉండాలి. ఇప్పుడైతే అతడు కనీసం ఒక చెవితోనైనా వినడం అలవాటు చేసుకున్నారు. అతని మౌనం చెడ్డది కాదని, తాను ఏమైనా చెప్పాలనుకున్నప్పుడే నాకు జవాబిస్తారని నేను అర్థం చేసుకున్నాను. ఇక మూడవ అవసరం విషయానికొస్తే పురుషులకు ఆకర్షణీయమైన భాగస్వామి కావాలి. స్త్రీకేమో నిజాయితీ గల దాపరికము లేని భర్త కావాలి. ఈ రెండింటికి సంబంధం లేదు, కానీ అవి చాలా ముఖ్యమైనవి. సామాన్య పురుషుడు ఏ ఫ్యాషన్ మోడల్నో లేక సినిమా తారనో తనకు భార్య కావాలని కోరుకోడు, కానీ అతని భార్యను గూర్చి గర్వించాలనుకుంటాడు. స్త్రీలమైన మనకు ఇది ఏమి నేర్పిస్తున్నది? దానర్థం ఏమంటే మన గురించి మనం శ్రద్ధ తీసుకోవాలి. శుభ్రంగా ఉండడం, మీ సంస్కృతికి తగిన దుస్తులను వేసుకోవడం, ఉన్నవాటితోనే ఆకర్షణీయంగా కనిపించడానికి ప్రయత్నించవచ్చు. జుట్టును కూడా శుభ్రంగా ఉంచుకొని చక్కగా ముడుచుకొనండి. గోర్లను కూడా శుభ్రం చేసుకుని చక్కగా కత్తిరించుకోవాలి. మృదువైన చర్మం కొరకు అవసరమైతే క్రీమ్ కూడా వాడవచ్చు. మీ పక్షంగా కొంత కృషి చేస్తే మీ భర్తను సంతోషపరచవచ్చు, మీరు కూడా సంతోషంగా ఉండవచ్చు. స్త్రీల అవసరత అయిన నిజాయితీ మరియు దాపరికం లేని తనమును గూర్చి మిగిలిన విషయాలను గూర్చి మరో కార్యక్రమంలో చెప్తాను. అంతవరకు మనం చెప్పుకున్న విషయాలను గూర్చి ఆలోచిస్తూ ఉండండి. అలాగే ఈ అంశాలను గూర్చి ప్రార్థించండి. మరియు మీరు ఏ విషయంలో అభివృద్ధి చేసుకోగలరో ఆలోచించి ప్రయత్నించండి. మీ భర్త కొరకు, మీ దాంపత్య జీవితం కొరకు ప్రతిరోజు ప్రార్థించడం మర్చిపోవద్దు. వివాహం అన్నది దేవునిచే నియమించబడింది గనుక అది మంచిది. దేవుడు పురుషుడు ఎలా ఉన్నాడో అలాగే సృష్టించాడు, మరియు స్త్రీ ఎలా ఉన్నదో అలాగే సృష్టించాడు. కాబట్టి ఇద్దరూ మంచివాళ్లే. ఒకవేళ మీరు నూతన వధువు అయితే జీవితకాలమంతటి కొరకు వివాహం చేసుకున్న పురుషుని గూర్చి తెలుసుకోవడం మీకు ఉత్సాహంగా ఉండవచ్చు, లేక ఇబ్బందిగా కూడా ఉండవచ్చు. ఏది ఏమైనా దేవుడు మీతో ఉన్నాడు, మీకు సహాయం చేస్తాడు. ఆయనను అడగండి, అంతే చాలు.

0: బైబిల్లో తీతుకు రాసిన పత్రిక అనే చిన్న పుస్తకం ఉన్నది. 2వ అధ్యాయంలో చాలా మంచి సలహా ఉన్నది. ఒక విధంగా చెప్పాలి అంటే యవన స్త్రీలు వృద్ధ స్త్రీల నుండి నేర్చుకోవాలని ఆజ్ఞ ఇవ్వబడింది. వృద్ధులైన స్త్రీలకు చాలా జ్ఞానం ఉంటుంది. ఎందుకు? యవనస్తుల కంటే వీళ్ళు ఎక్కువ కాలం బ్రతికారు. వారికంటే వీళ్ళు ఎక్కువ అనుభవజ్ఞులు గనుక వారి జీవితంలో నేర్చుకున్న వాటిని యవనస్తులకు నేర్పిస్తారు. అందుకే షారోన్ గారు వచ్చారంటే నాకు చాలా ఉత్సాహంగా ఉంది. వారి వయసు మా అమ్మ వయసుతో సమానం. నా వివాహానికి ముందు రోజు కూడా నాకు చాలా మంచి సలహాలు ఇచ్చారు. మీరు కూడా వింటారు కదూ
1: శ్రోతలు. పల్లవి తన పెళ్లి కొరకు ఎలా సిద్ధపడిందో మీరు విన్నారు కదూ. అది ఆమె జీవితంలో చాలా గొప్ప రోజు. తన జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడాలని ఎన్ని సంవత్సరాలు కనిపెట్టిందో విన్నాము. ఆమె పెళ్లికి ముందు ఆమెతో నేను చెప్పిన విషయాలను మీరు కూడా వినాలని కోరుతుంది కాబట్టి ఈ ప్రత్యేక సందేశం మీకోసమే. నేను చెప్పబోయే ప్రాముఖ్య సూత్రాలు కేవలం వివాహ సంబంధానికే కాదు, ఏ సంబంధంలోనైనా అవసరమే అని నేను గ్రహించాను. ఈరోజు నేను అందమైన పాదాలను గురించి చెప్పాలనుకుంటున్నాను. సాధారణంగా పాదాలు అంతగా అందంగా ఉండవు. మీరే చెప్పండి, అందంగా ఉంటాయా? ఎవరైనా పెద్దగా చప్పుడు చేసుకుంటూ కాళ్ళీడుస్తూ నడవడం మీకు ఇష్టముండదు కదా. చాలామంది పాదాలు వికారంగా, సాధారణంగా వాసన కొడుతూ మురికిగా ఉంటాయని అనుకుంటారు. సరే, మీరు ఎప్పుడైనా ఈ విధంగా ఆలోచించారా? దేవుడు మనకు పాదాలను ఎందుకు ఇచ్చాడు? ఆయన మనకు రెక్కలనో లేక మరేమైనో ఇవ్వవచ్చు కదా. బహుశా మనం ఒక స్థలము నుండి మరో స్థలానికి నడిచి వెళ్లడానికి వీలుగా ఉంటుందని ఆయన తలంచి ఉండవచ్చు. అందుకే మనకు కాళ్లనిచ్చాడు. నేను ఆలోచిస్తూ ఉండగా ఒక విషయం నాకు చాలా నచ్చింది. అదేమంటే, మన కాళ్లు మన ఇష్టం వచ్చిన స్థలానికి మనల్ని తీసుకుని వెళ్తాయి. మనం ప్రేమించే వారి వద్దకు, మనం ఎవరితో ఉండాలని కోరుతామో వారి వద్దకు కూడా మనల్ని తీసుకుని వెళ్తాయి. ఒకసారి చాలా రోజులు ప్రయాణం చేశాక నేను తిరిగి ఇంటికి చేరుకున్నాను. ఆ రోజు 2.5 సంవత్సరాల వయస్సున్న నా మనవరాలు కత్రినా నన్ను ఆహ్వానించిన విధానం నాకు చాలా బాగా జ్ఞాపకం ఉంది. ఆ పాప పరిగెత్తి వచ్చి నా కాళ్లపై పడి పదే పదే నా కాళ్లను ముద్దు పెట్టుకోసాగింది. నిజంగా అది వర్ణింపసఖ్యము గాని గొప్ప ప్రేమ. ఆమె నా మురికి కాళ్లను ముద్దు పెట్టుకునే అంతగా నన్ను ఎందుకు ప్రేమించిందో తలంచుకున్నప్పుడెల్లా నా హృదయం కరిగిపోతుంది. ఆమె తన మనసులోని భావాలను చెప్పలేకపోయినా ఆమె సందేశం నాకు స్పష్టంగా అర్థమైంది. నువ్వు తిరిగి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, ఇన్ని రోజులు నిన్ను చూడలేకపోయాను అని చెప్పిందన్నమాట. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. ఉజ్వలమైన వధువుగా ఉండడానికి నేను పాదాలను గురించి ఎందుకు చెప్తున్నాను? పాదాలకు వివాహానికి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు. మీకోసం బైబిల్ నుండి ఒక వచనాన్ని చదువుతున్నాను. అందరూ మీ బైబిల్ తెరచి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి. మరోసారి చదువుతున్నాను, వినండి. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి. పల్లవి, నేను నీ పాదాలను చూడకుండానే అవి ఉత్తమమైనవని చెప్పగలను. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించేవారి పాదాలు సుందరమైనవి కదా. అవి నీ పాదాలే. వారం వెంబడి వారం నీవు యేసుక్రీస్తు సువార్తను మరియు ఆయన ప్రేమను మాకు ఈ కార్యక్రమాల ద్వారా తెలియజేస్తున్నావు కదా. సమాధాన సువార్తను ప్రకటించేవారిలో నీవు ఒకదానివి కాబట్టి నీకు అందమైన పాదాలున్నాయి. సమాధాన సువార్తను మరియు దేవుని ప్రేమను ఇతరులకు అందించే వారందరికీ ఇది వర్తిస్తుంది. మన పాదాలు అందమైనవి. రోమా 10వ అధ్యాయం 15వ వచనంలో ఈ విషయమే వ్రాయబడింది. అయితే నీ పాదాలను మరో విధంగా కూడా చూడగలుగుతున్నాను. నీవు వివాహము అనే సాహసంలోనికి ప్రవేశించాక దానిని విజయవంతం చేయడంలో లేక విఫలం చేయడంలో నీ పాదాలు ప్రత్యేక పాత్రను వహిస్తున్నాయని గుర్తుంచుకో. నీవు గమనించే ఉంటావు, వివాహములో ఇద్దరు మనుషులు జీవితములో కలిసి నడవడానికి తీర్మానం చేసుకుంటారు. జీవితములో కలిసి నడవడం అన్నది అందమైన విషయం. స్త్రీ పురుషుల మధ్య వివాహం అన్నది దేవుని మొట్టమొదటి ఆలోచన. ఆయన నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, అతనికి సాటి అయిన సహాయమును చేస్తాను అని అన్నాడు. దేవుడు అలాగే చేశాడు. ఆనాటి నుండి కూడా మానవ జాతి పట్ల దేవుని ప్రణాళికలో వివాహము విశిష్టమైన భాగంగా ఉన్నది. వివాహం అన్నది మానవ చరిత్ర కొనసాగింపు కొరకైన రూపకల్పన. ఒక అమ్మాయి పెళ్లి కూతురుగా సిద్ధపడి మందిరములోనికి ప్రవేశించి దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు ఆమె ఆమె భర్త పరిశుద్ధ వివాహం అనే అద్భుతమైన పరిశుద్ధ వేదికపైకి అడుగెడుతున్నారు. దానిని దేవుడే పరిశుద్ధపరిచాడు. పెళ్లి కూతురుగా అందమైన దుస్తులలో ముఖంపై చిరునవ్వుతో అద్భుతంగా కనిపిస్తారు. అందరి కళ్ళు పెళ్లి కూతురుపైనే ఉంటాయి. అయితే మీరు చాలా సంవత్సరాల నుండి ఒక అందమైన పెళ్లి కుమార్తెగా ఉన్నారని మీకు తెలుసా? అది ఎలా? నేను ఇప్పుడే కదా పెళ్లి చేసుకోబోతున్నాను అని మీరు అనుకోవచ్చు. మీ పెళ్లి దుస్తులలోనే మీరు పెళ్లి కుమార్తె కాలేదు, కానీ మీరు యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి మీ జీవితాన్ని ఆయనకు సమర్పించిన రోజు నుండే మీరు సంఘములో ఒక భాగముగా, అనగా క్రీస్తు వధువుగా ఉన్నారు. మీరు అలా ఆయనలో సంపూర్ణులుగా చేయబడుతున్నారు. ఈ విషయమే బైబిలులో కొలసీలకు రాసిన పత్రిక 2:10 వ్రాయబడింది. యేసులో మనం సంపూర్ణులుగా చేయబడ్డాము. ఈ సత్యాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు. జీవిత మార్గంలో మీ భర్త మీతో పాటు నడుస్తాడు. అయితే మీ భర్త కంటే ఎక్కువగా మీరు ప్రతిరోజు దినమంతా యేసుతోనే నడవాలి. మీ భర్త మిమ్మల్ని సంపూర్ణులుగా చేయగల పరిపూర్ణుడు కాడు, కాని యేసు మిమ్మల్ని పరిపూర్ణులుగా చేస్తాడు. యేసు మీ జీవితంలో ప్రతిరోజు ప్రతి విషయంలోనూ అవసరం. ఆయన మీతో ఉంటే ఏ పరిస్థితిలోనైనా, అనారోగ్యమైన, నిరుత్సాహమైన, ధనం లేక స్వేచ్ఛ కరువైనా, ఆయన మిమ్మల్ని సంపూర్ణులుగా చేస్తాడు మరియు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. సరే, మళ్లీ పాదాలను గుర్చిన విషయానికి వద్దాము. Romans 10:15 సమాధాన సువార్త ప్రకటించువారి పాదాలు సుందరమైనవి అని చెప్తున్నది. సమాధాన సువార్త ప్రకటించు పాదాలు. శ్రోతలు, మీ పాదాలు సమాధాన సువార్త ప్రకటించే పాదాలుగా ఉండాలన్నదే నా ఆశ. దేవుని కోరిక కూడా అదే. ముఖ్యంగా మీ కుటుంబంలో భర్తతో కుటుంబస్తులతో సమాధాన సువార్తను ప్రకటించాలి. గమనించండి, ప్రేమ, సమాధానాలు ఒకదాని వెంట ఒకటి ఉంటాయి. కుటుంబంలో ఈ రెండూ ముఖ్యమే. ప్రేమ అన్నది ఒక ప్రశస్తమైన వరము. అది శ్రద్ధ, సహవాసము, మృదుత్వము మరియు అవగాహన లేక జ్ఞానమునకు సంబంధించింది. అంటే ప్రతి ఒక్కటి, అనగా మీ దుఃఖాలన్నీ, అలాగే మీ సంతోషాలు, మీ కలలు, మీ బాధలు మరియు ఆందోళనలన్నిటినీ, ఇంకా చెప్పాలంటే మీ జీవితాన్నంతా ఒకరితో మరొకరు పంచుకోవడం. ఇట్టి సమాధానంలో నుండి మీ పాదాలను బయటికి వెళ్లనివ్వకండి. బైబిలులో మరొక వచనం, అంటే ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4:7 సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయానికి కావలి కాస్తుంది అని చెప్తుంది. మీరు దేవుని సమాధానాన్ని హత్తుకొని ఉంటే మీ హృదయం, మీ భావోద్వేగాలు కావలిలో ఉంచబడతాయి మరియు సురక్షితంగా ఉంటాయి. మీరు దేవునిలో నమ్మకముంచి ఆయన శాంతిని, ముఖ్యంగా మీ కుటుంబంలో దేవుని సమాధానాన్ని సొంతం చేసుకుంటే దేవుడు మిమ్మల్ని నిరుత్సాహపరచడని మీరు గమనించగలుగుతారు. కాబట్టి ఆయన సమాధానంలో నుండి మీ పాదాలను బయటికి వెళ్లనివ్వకండి. ఇక నా సమయం అయిపోతున్నది కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. మరో కార్యక్రమంలో వివాహమనే పరిశుద్ధ నేలపై అడుగుపెట్టిన మీ పాదాలను సుందరంగా ఎలా ఉంచుకోవాలో మరికొన్ని ఆచరణాత్మకమైన అంశాలను చెప్తాను. అంతవరకు ఇప్పుడు విన్న సత్యాలను జ్ఞాపకముంచుకొనండి, మీ కుటుంబ జీవితంలో అనుసరించండి. మీరు అందమైన పాదాలు గల మహిళలు అని అందరి మన్నన పొందండి. ప్రభువు మిమ్మును దీవించునుగాక.
0: శ్రోతలు, నూతన వధువులను గూర్చిన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని విని మీరందరూ సంతోషించారని నమ్ముతున్నాను. నేను వివాహం చేసుకొనక ముందు నాలో కలిగిన కొన్ని తలంపులను, భావాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నాకు పెళ్లి అన్న మాట వినగానే నా కళ్ల వెంట నీళ్లు కారసాగాయి. సంతోషంతో కాదుగాని నాకు చాలా దుఃఖం వచ్చింది. కాని అలా కాలం గడుస్తున్న కొలది నా స్నేహితులు ఒక్కొక్కరు పెళ్లి చేసుకోసాగారు. చివరికి నేను ఒక్కదాన్నే ఒంటరిగా మిగిలిపోయాను. ఒకవేళ నాలోనే ఏదైనా తప్పుందేమో, నన్ను పెళ్లి చేసుకోవడానికి రావడం లేదేంటి అని బాధపడేదాన్ని. తరువాత దేవునిపై కోపం వచ్చింది. నన్ను ఇలా సృష్టించాడు కాబట్టి అది ఆయన తప్పు అనుకునేదాన్ని. అలా చాలా కృంగిపోయాను. ఆ సంవత్సరాలన్నీ నేను సంతోషంగా లేను, కానీ ఆ సమయంలో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. వాటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వివాహం చేసుకోవడం స్త్రీకి సామాన్య విషయమైతే ఆమెకు వివాహం కాలేదు అంటే అందులో ఆమె తప్పేమీ లేదు. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, దేవుడు ప్రతి మనిషిని స్త్రీ అయినా పురుషుడైనా ఒక ప్రత్యేక వ్యక్తిగా సృష్టించాడు. ప్రతి ఒక్కరూ ఆయన చేత ప్రేమించబడ్డారు. కాబట్టి ఒకవేళ మీలో ఎవరైనా అవివాహితగా ఉన్నారు అంటే దేవుడు మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నాడని తెలుసుకోనండి. మీకు ఏది ఉత్తమమో ఆయనకు తెలుసు. ఆయనను నమ్మండి. దేవుడు సరైన సమయంలో సమస్తము చక్కగా చేస్తాడని బైబిల్ చెప్తుంది. ఈ విషయంలో మీరు ఆయనను నమ్ముతున్నారా? మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థించాలనుకుంటున్నాను. ఇంకా వివాహం కానివారు, అవివాహితులుగానే ఉండిపోయిన వారు దయచేసి నాతో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీరు మాలో ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నందుకు వందనాలు. మీ కనుదృష్టి ఎల్లప్పుడూ మాపై ఉంది గనుక నీ రెక్కల నీడలో మేము క్షేమంగా ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని వింటున్న వారందరి కోసం, ముఖ్యంగా నాతో కలిసి ప్రార్థిస్తున్న అవివాహితులను, ఇంకా వివాహం కొరకు కనిపెడుతున్న బిడ్డలందరినీ ఒక్కసారి దృష్టించండి ప్రభు. వారిని మీరు చూస్తున్నారు. వారి పట్ల మీకు ఒక గొప్ప ఉద్దేశం ఉందని వారు గ్రహించడానికి సహాయం చేయండి. వారిలో కొంతమంది తాము తృణీకరించబడిన వారమని తలుస్తూ ఉండవచ్చు. ఇందులో మా తప్పు ఏముంది అని రాత్రులు ఒంటరిగా ఏడుస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి. ఈ అందమైన ప్రతి స్త్రీని మీరు ప్రేమిస్తున్నారు. దయచేసి వారికి అట్టి నిరీక్షణనివ్వండి. వారి అవసరాలన్నీ తీర్చండి. గొప్ప నిరీక్షణను దయచేయండి. ఒంటరితనంలోనూ దాగి ఉన్న ఆశీర్వాదాలను వారు పొంది ఆనందించేలా కృపచూపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. శ్వేత, మన కార్యక్రమం సమయం అయిపోవచ్చింది కదూ.
2: పల్లవి, మనం వెళ్ళిపోకముందు మన ఆభరణాల పెట్టెలో నుండి ఒక చిన్న రత్నాన్ని మన శ్రోతలకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మనకు అవసరత ఉన్నప్పుడెల్లా దాన్ని తీర్చడానికి దేవుడు మనతో ఉన్నాడని ఈ చిన్న పద్యం చెప్తుంది. మనం పీల్చుకునే గాలి మన చుట్టూ ఆవరించినట్లే దేవుని ప్రేమ మనల్ని ఆవరించి ఉంది. మన గుండె చప్పుడు వినబడినంత దగ్గరగా, మన ప్రార్థన ఉన్నంత సమీపంగా, మరియు మనకు అవసరమైనప్పుడెల్లా ఆయన మనకు సమీపంగా ఉన్నాడు.
0: శ్రోతలు, మీరు అవివాహితగా ఒంటరిగా ఉన్నారా? మీకు దేవుడు అవసరం. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు.
2: మీరు వివాహితనా? మీకు కూడా దేవుడు అవసరం. ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటాడు.
0: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న వాళ్లకు కూడా దేవుడు అవసరం. వారి జీవితంలో జరగబోతున్న గొప్ప మార్పులో దేవుని సహాయం తప్పకుండా కావాలి.
2: పల్లవి, వచ్చే వారం మనం మన శ్రోతలందరూ ఇదే అంశం గురించి మరీ ఎక్కువ నేర్చుకోబోతున్నాం. మళ్లీ నూతన వధువుకు సలహాలివ్వబోతున్నాం.
0: వివాహమయ్యాక మహిళలకు కలిగే మార్పులేవో, వారు ఎలా జీవించాలో షారోన్ గారు కూడా నేర్పిస్తారు.
2: శ్రోతలు, ఈలోగా ఇప్పుడు మీరు నేర్చుకున్న సత్యాలను మీ స్నేహితులకు చెప్పండి. వాళ్ళు కూడా వచ్చేవారం ఈ కార్యక్రమం వినేలా ప్రోత్సహించండి. ముఖ్యంగా పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలను, నూతన వధువులను ఆహ్వానించండి. ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
3: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాపక్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

ఈరోజు ప్రభు కొరకు మనం జీవించే జీవితం ఉందా? మనకి ప్రభు నిమిత్తము జీవించే జీవితం ఉందా? ప్రభు కొరకే జీవించే జీవితం మనకున్నదా? ఆలోచించేద్దాం. మన జీవితాన్ని చూచినప్పుడు, మన ప్రవర్తన చూచినప్పుడు, అవతల వ్యక్తికి

అంటే ప్రభు నాలో ఉన్నట్లయితే మన జీవితం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచిద్దాం. ప్రభు నాలో ఉంటే, ఆయన నాలో జీవిస్తే ఆయన పరిశుద్ధతను నేను కలిగి ఉంటాను, ఆయన శక్తిని నేను కలిగి ఉంటాను, ఆయన ప్రేమను నేను కలిగి ఉంటాను, ఆయన క్షమాగుణాన్ని నేను కలిగి ఉంటాను. ఆయన వలనే నేను కూడా ఈ భూమి మీద బ్రతకడానికి ఏమైతానంటే అలవాటు పడతాను. ఆయన నాలో ఉంటే, ఎప్పుడైతే నేను అలాగ ఆయన నాలో ఉన్నప్పుడు నేను అలాంటి జీవితాన్ని జీవిస్తానో, నన్ను చూసిన ప్రజలకు నాలో ఉన్నది ఎవరో ఏమవుతుంది మాటండి, వాళ్ళకి అర్థమవుతుంది. అంటే నాలో ఉన్న ప్రభుని నేను నా చుట్టూ ఉన్న సమాజానికి లేక లోకానికి చూపించవలసినటువంటి బాధ్యత భారం దేవుడు మన మీద ఉంచాడు. ఈరోజు ఒకసారి ఆలోచించు, క్రీస్తు మన యందు నాలో జీవిస్తున్నాడా? ప్రభు నమ్ముకున్నాం మంచిదే, రక్షణ పొందాం మంచిదే, కానీ క్రీస్తే నా యందు జీవించుచున్నాడా? ఆయన జీవించాలి అన్నట్లయితే, ఆయన మాత్రమే ఉండాలన్నట్లయితే, ఆయనకు అయిష్టమైన కూడా మనలో నుండి అవలమని ముందు బయటికి వెళ్ళాలంతే. ఆయన మనలో నుండి అవన్నీ బయటికి వెళ్ళనంత వరకు ఆయన రారు. ఆయన చెప్పాడు కదా, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరాన్ని విన్నట్లయితే, తలుపు తీసినట్లయితే, నేను లోపలికి వచ్చి వానితో నేను నాతో వాడు కలిసి ఏం చేస్తాం, భోజనం అంటే సహవాసం చేస్తాం. అంటే ఆయన లోపలికి రావాలన్నట్లయితే మన హృదయ ద్వారాన్ని మనం ఏం చేయాలి, వాటి అన్నీ తెరవాలి. ఆయనకి ఇష్టం లేని వాటి అన్నింటి కూడా మనం బయటికి తీయాలి. అవన్నీ ఉంచుకొని ప్రభువా రా అంటే ఆయన రాడు మాటండి. అనకండి, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఒక్కడు తప్ప ఇంకేది లేదని, ఆయనకి చందనం ఏవి కూడా నాలో లేవు, ఆయన ఒక్కడే నాలో ఉన్నాడు అని చెప్తున్నాడు. అలాంటి జీవితం జీవిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చుని మనం ఒకసారి ఆలోచించేద్దాం, రక్షించబడిన ఒక విశ్వాసగా మనం ఎంతమంది ఆ మాట చెప్పగలం, క్రీస్తే నా యందు అంటే ఆయన ఒక్కడే ఉన్నాడు నా లోపల అని ఎంతమంది చెప్పగలం? చాలామంది చెప్తారు ఆయన నాతో ఉన్నాడు అంటాడు, కానీ ఇంకా కొంతమందికి కోపాలు, ద్వేషాలు, ఈర్ష్యలు, పగలు, క్షమించలేని గుణాలు అన్నీ లోపల ఉన్నాయి కదా. అవి ఉన్నప్పుడు ఆయన ఎలా ఉంటాడు లోపల? అంటే అవి ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఆయన లేడనమాట అండి. ఆయన ఉన్నట్లయితే ఆయన వలె మనం అందరినీ కూడా ఏం చేయగలం అంటండి, ప్రేమించగలం, ఆయన వల్ల అందరినీ కూడా క్షమించగలం. కానీ ఒక విశ్వాసగా ఈ దినాన్ని క్రీస్తే నాయందు జీవించే ఒక అనుభవం కలిగేటువంటి ఒక భక్తి జీవితంలోకి మనం వచ్చామా? ఆయనే నాలో ఉన్నట్లయితే ఆయన చెప్పాడు యోహాను సువార్తలో కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, మీరు నా యందు మీ యందు నా మాటలు నిలిచి ఉంటేనే మీరేం చేస్తారు, ఫలిస్తారని చెప్పాడు. కానీ ఉదయకాలంలో ఒకసారి మనం ఆలోచించేద్దాం, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనేటువంటి అనుభూతిని మనం, అంటే నాలో ఆయన ఉన్నాడు అనే ధైర్యం అసలు ఎంతమందికి ఉంది? అవునండి, ఎంతమందికి ఆ నిశ్చయత ఉంది అసలు ప్రభు నాలో ఉన్నాడు అని? నాలో ఉన్నాడు అంటే నేనేం చేస్తామంటే ధైర్యంగా బ్రతుకుతాను కదా, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదని కనుక నేనే ఉన్నాడండి, సిగ్గుపడి అన్నాడు ఆయన. ఈరోజు చాలామంది ప్రభు నమ్ముకున్నాను అన్నారు, కానీ ఆయన గురించి నిలబడడానికి, ఆయన గురించి చెప్పడానికి ఏం చేస్తారు, సిగ్గుపడతా ఉన్నారు. నిజంగా ఆయన ఉన్నాడా లోపల? నిజంగా ఆయన ఉన్నట్లయితే నువ్వు సిగ్గుపడవే, నిజంగా నువ్వు ఆయన ఉన్నట్లయితే భయపడవే. ఆయన పరిపూర్ణమైన బలాన్ని శక్తిని మనం కలిగి ఉంటాం కదా ఆయన ఉన్నట్లయితే. ఆయన ఉన్నట్లయితే ఆయన పరిశుద్ధతను, ఆయన ప్రేమను, ఆయన క్షమాగుణాన్ని మాత్రమే కాకుండా ఆయన పరిపూర్ణమైన శక్తిని కూడా మన వ్యక్తిగతమైన జీవితంలో మనం ఏం చేయగలం చెప్పండి, కలిగి ఉండగలం కదా. ఆయన ఉన్నాడు అంటే ఆయనతో పాటు అవన్నీ మన జీవితంలో మనం అనుభవిస్తాం అంతే. అందుకనే పౌలు ఫిలిప్పీకి రాస్తూ ఫిలిప్పీలకు ఒక మాట చెప్పాడు. చూడండి ఫిలిప్పి పత్రిక 4:13 చూడండి, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును, అంటే ఆయన ఉన్నట్లయితే ఆయన బలాన్ని బట్టి మనం దేన్నైనా ఈ భూమి మీద చేయడానికి దేవుడు మనకేం చేస్తామండి, సహాయం చేస్తాడు. అంటే ఆయనకి ఇష్టం లేని ప్రతిదానిని జయించడానికి దేవుడు మనకేం చేస్తాడు చెప్పండి, శక్తిని ఇస్తాడు అన్నమాట. ఆయనను బట్టి నేను ఏదైనా చేయగలను అంటున్నాడు. ఈరోజు దేవుని నమ్ముకున్నాం అంటున్నాం, కానీ దేవుడు కోరిని భక్తి చేయలేకపోవడం కారణం ఏంటి? ఒక శక్తివంతమైన భక్తి జీవితం జీవించలేకపోవడం కారణం ఏంటి? ఆయన కొరకు మాత్రమే బ్రతకలేనటువంటి బ్రతుకేంటి?

0: అర్థం లేదు. ఇక్కడ అంటున్నాడు క్రీస్తే నాయందు జీవించుచు ఉన్నాడు అంటే నా జీవన శైలి ఎలా ఉందంటే ఇప్పుడు నేను ఆయన కొరకే బ్రతికే బ్రతుకుంది, ఆయనలో ఉన్న పరిశుద్ధతే నాలో ఉండడానికి నాకు దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆయన శక్తితో నేను ఏదైనా చేయడానికి ఈ భూమి మీద దేవుడు నాకేం చేస్తున్నాడు, కనుక నన్ను బలపరచువానిని బట్టి నేను సమస్తము. ఎంతమంది అలాంటి బలవంతుడైనా శక్తివంతుడైనా పరిశుద్ధుడైనా ఆ ప్రభువుని కలిగి అంతరంగా జీవితంలో ఆయన కోరినటువంటి ఆ భక్తి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఆలోచించేద్దాం, రక్షించబడడం ఒక ఎత్తు, రక్షించబడిన మనము దేవుని కొరకు బ్రతకడం మరొక ఎత్తు. రక్షించబడ్డాక మనం ఏం చేయలేదు, రక్షించబడడానికి కేవలం ఆయన విశ్వాసం మాత్రం ఉంచుంతే, రక్షణ కొరకు చేయవలసినంత ఆయన సిలువులో ఏం చేసి మన కొరకు చేసి ముగించారు. కానీ రక్షించబడిన మనము, ఆయనను అంగీకరించిన మనము ఆయన కొరకు బ్రతకడానికి ప్రయాసపడాలి ఖచ్చితంగా. అంతే, ఆయన కోరిన భక్తిని మనం చేయాలంతే. అందుకన్నాడు ఇక్కడ జీవించేది నేను కాదంటున్నాడు, రెండవదిగా క్రీస్తే నాయందు. కానీ ఇప్పుడు ఆయన ప్రేమ, ఆయన క్షమాగుణం, ఆయన శక్తి, ఆయన బలము నాలో ఉంది కాబట్టి నేను ఏదైనా చేయగలను అంటున్నాడు. ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా ప్రభు కొరకు నిలబడి ఒక నమ్మకమైన విశ్వాసమైన భక్తి జీవితాన్ని చేయగలుగుతున్నామా ఆలోచించేద్దాం. ఆయన నాలో ఉన్నట్లయితే నేను తప్పకుండా, లేక నీలో ఆయన ఉన్నట్లయితే నీవు తప్పకుండా అలాంటి భక్తి చేయడానికి ప్రభు మనకి ఏం చేస్తా చెప్పండి, సహాయం చేస్తాడు. ఒకవేళ ఆయన లేని జీవితం అనుకోండి మనం ఏం చేయలేం, ఎందుకని చెప్పండి నాకు వేరేగా ఉండి మీరేమీ చేయలేరు. కానీ ఎంతమంది ప్రభువుని రక్షకుడు అంగీకరించే మనము ఆయనను మాత్రమే మన అంతరంగములో సజీవుడిగా కలిగి ఉండే అనుభవపూర్వకమైన భక్తిని చేయడానికి ప్రయాసపడుతున్నాం, ఆయన మాత్రమే ఉండేటట్లుగా. ఎందుకంటే ఆయనకు అయిష్టమైంది ఏదైనా చేస్తాం అనుకోండి అన్నీ ఉంటాయి మన దగ్గర, కానీ ఆయనే వెళ్ళిపోతాడు ముందు. ఆయన మాత్రం ఉండాలంటే ఏ అపవిత్రమైన పని మనం చేయడానికి వీలు, ఏ పాప సంబంధమైన జీవితాన్ని జీవించడానికి వీలు, ఏ అవిధేయతతో కూడిన జీవితాన్ని జీవించడానికి వీలు లేదన్నమాట. ఆయనకి ఇష్టలుగా మనం బ్రతికినప్పుడు మాత్రమే ఆయన మనతో ఉండగలడు, లోపల ఉంటాడు. కనుక క్రీస్తే నాయందు ఏం చేస్తున్నాడు, జీవించుచూ ఉన్నాడు. కనుక ఆయన బలాన్ని, ఆయన శక్తిని, ఆయన ప్రేమను కలిగి దేనైనా చేయగలంటున్నాడు. చూడండి, ప్రభువుని నమ్ముకొని కూడా కొంతమంది మాట్లాడుకోరు, అది ఇంకా క్రైస్తత్వం ఏంటి అసలు? ప్రభుని నమ్ముకున్న వెంటనే మన జీవితంలోని ఏమి రావాలంటే క్షమాగుణం రావాలి అంతే. ప్రభు నన్ను క్షమించాడు కాబట్టి నేను ఆయన బిడ్డ అయ్యాను, ప్రభు నన్ను ప్రేమించాడు కాబట్టి నేను ఆయన బిడ్డగా అయ్యాను. కనుక ఆ ప్రేమ క్షమాపణతో నేను నింపబడాలి, అది నాలో నుండి ఇతరులకు కూడా నేను అందించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే నేను నిన్ను ప్రేమించాడు నువ్వు ఇంకొకరిని ప్రేమించు అన్నాడు, నేను నిన్ను క్షమించాడులో నీ ఇంకొక వ్యక్తిని క్షమించు అన్నాడు. కనుక క్రీస్తే నాయందు జీవించినట్లయితే నేను దేనైనా చేయగలను. ఈరోజు కొన్ని చేయడానికి కొంతమందికి ఎలాగుంటుంది, అవడం లేదు, నా వల్ల కాదంటున్నారు. కారణం ఏంటంటే క్రీస్తే జీవించే జీవితం లేదు. లోకం, పరిస్థితులు, ఇష్టాలు వీటన్నిటితో కూడా కలిసి ఏదో భక్తి చేయాలని ప్రయత్నం చేయడం వలన కొన్ని అసాధ్యాలుగా మిగిలిపోతున్నాయి కొంతమంది జీవితంలో. కానీ పౌలు అంటున్నాడు క్రీస్తే నాయందు జీవించున్నాడు కనుక ఆయనను బట్టి నేను దేనినైనా సమస్తాన్ని చేయగలుగుతా, ఎవరినైనా క్షమించగలను, ఎవరినైనా ప్రేమించగలను, నా అసాధ్యాన్ని నేను సాధ్యంగా చేసుకోవాలి. కారణం ఏంటంటే ఆయన మాత్రమే నాలో ఏం చేస్తున్నాడు, తన సర్వ పరిపూర్ణత నాయందు ఏం చేస్తున్నాడు, ఆయన జీవిస్తున్నాడు. ఆయన శక్తి, ఆయన బలము, ఆయన ప్రేమ తో ఆయన నన్ను నింపి ఆయన నాలో ఉన్నాడు కాబట్టి ఏదైనా చేయడానికి నాకేమవుతుంది, సాధ్యం. కనుక ఒక విశ్వాసి క్రీస్తు మాత్రమే తన అంతరంగ జీవితంలో నివాసం చేయగలన ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలన్నమాట. అప్పుడు మనం దేనినైనా కూడా చేయడానికి దేవుడు మనకేం చేస్తాడన్నమాట, అంటే మనకి అసాధ్యమైనది లేకుండా దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా మన జీవితంలో నెరవేర్చి ఆయన ఎలాంటి భక్తి మనం చేయాలని కోరుకున్న ఆ భక్తి చేయడానికి ప్రభువే మనకు ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. అందుకని నన్ను బలపరచువానిని బట్టి నేను సమస్తము చేయగలను. ఎప్పుడంటే క్రీస్తే నాయందు జీవించుచూ ఉన్నాడు. మూడవ మాట ఏం చెప్తున్నాడు అక్కడ, నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము అంటున్నాడు. రక్షించబడకముందు ఒక జీవితం ఉంది కదండి, రక్షించబడిన తర్వాత మరొక జీవితం ఉంది. రక్షణ పొందక ముందు ఎవరి కోసం జీవించాడు? మతం కొరకు, సమాజం కోసం, తన యొక్క ప్రతిష్టత కొరకు బ్రతికాడు. కానీ ప్రభువు రక్షించిన తర్వాత ఇప్పుడు నన్ను రక్షించిన ఈ శరీర సంబంధమైన జీవితం అన్నాడు. అంటే రక్షించబడిన తర్వాత ఈ భూమి మీద మనం జీవించే జీవితము దేవునికి మహిమార్థమైనదై ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అంటాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము. అంటే రక్షించబడిన ఒక వ్యక్తి భూమి మీద బ్రతకడం అనేది దేవుని కృప. అయితే ఆ వ్యక్తి పట్ల, ఆ జీవితం పట్ల దేవునికి ఏముందన్నమాట అండి, ఒక ఉద్దేశం ఉంది. ఆయన నాకు నన్ను ఒక పని కొరకు, లేక ఆయన ఒక నా చిత్తం కొరకు, ఆయన ఉద్దేశాన్ని నన్ను జీవితంలో నెరవేర్చడం కొరకు దేవుడు నన్ను ఏం చేసామంటే ఈ భూమి మీద రక్షించాడు. కనుక ఈ నేను ఈ శరీరమందు జీవించే జీవితం నా కొరకు కాక, నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల కొరకు, మనుషుల కొరకు కాక, నన్ను ప్రేమించిన ప్రభు కొరకు నేను ఏం చేస్తాను ఈ భూమి మీద జీవించుచూ ఉన్నాను. ప్రభు నమ్ముకున్న తత్త నా మన జీవితాన్ని గురించి ఎంతమంది అలాగ ఆలోచిస్తాం? నేను ఈ భూమి మీద జీవిస్తున్న ఈ జీవితం ప్రభు కొరకే జీవించాలి, ఎందుకంటే ఆయన ఒక ఉద్దేశంతో, ఒక సంకల్పంతో నన్ను, పాపినైన నన్ను, నిన్ను ఏం చేశాడు, ప్రేమించి మన కొరకు తన రక్తాన్ని కాచి మనల్ని రక్షించి ఆయన బిడ్డగా చేసుకున్నాడు. కనుక ఈ భూమి మీద మన జీవితంలో ఆయనకే ఉందన్నమాట ఒక ఉద్దేశం ఉంది, ఒక సంకల్పం ఉంది. దాని కొరకు మనం ఏం చేయాలన్నమాట, బ్రతకాలి. అంటే నా పట్ల దేవునికి ఒక సంఘం, యెషయా భక్తుడు అంటాడు, నా మహిమ కొరకు నేను సృజించిన నా ప్రజలు అంటాడు. అంటే రక్షించబడిన తర్వాత ఈ భూమి మీద మనము దేవుని మహిమ కొరకు ఏం చేయాలన్నమాట, ఒక జీవితాన్ని జీవించాలి. అంటే నా జీవితం ద్వారా, నా బ్రతుకు ద్వారా, లేక నీ బ్రతుకు ద్వారా, నీ జీవితం ద్వారా దేవుని నామం ఏమవ్వకూడదు అన్నమాట, అవమానపరచబడకూడదు లేక దూషించబడకూడదు. ఆ విషయంలో మనం ఈ జీవితంలో ఏం చేయాలన్నమాట, జాగ్రత్త పడాలి. అంటే ఈ జీవితం ద్వారా దేవునికి ఏం కలగకూడదు అన్నమాట, అవమానం కలగకూడదు. అలాంటి ఈ శరీర సంబంధమైన జీవితాన్ని ఈ భూమి మీద జీవించాలి. అంతేగాని శరీరంలో ఉన్నాను, మనుషుల మధ్య ఉన్నాను, లేకపోతే లోకంలో ఉన్నాను, కనుక నేను అలా బ్రతుకుతానంటే అర్థం లేదన్నమాట. యేసు ప్రభు మనల్ని రక్షించింది ఎందుకంటే అందరిలాగా మనం బ్రతకడం కోసమని కాదు, ఈ జీవితం కూడా భూమి మీద ఆయన మహిమ కొరకు మనం ఏం చేయాలన్నమాట, జీవించాలని. అందుకని ఆయన మనకు ఒక పరిధిని ఏర్పాటు చేసి మన పరిధిలో మనం ఆయన కొరకు బ్రతకాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మనల్ని ఒకవేళ మన కుటుంబంలో రక్షించాడు అనుకోండి, మన కుటుంబం మధ్య ఆయనకు మహిమాధమైన జీవితాన్ని జీవించి మన కుటుంబాన్ని ప్రభు కొరకు రక్షించుకోవాలి. మనం ఉన్న సమాజంలో మనం దేవుని మహిమ కొరకు జీవించి మన సమాజంలో కొద్దిమంది అయినా మనం ప్రభు కొరకు ఏం చేయాలన్నమాట, రక్షించాలి. కనుక మనల్ని రక్షించడంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక సంకల్పం ఉంది. దానిని మనం ఖచ్చితంగా ఏం చేయాలన్నమాట, నెరవేర్చడం కోసమే ఈ జీవిత బ్రతుకును గురించి జాగ్రత్త వహించి. కనుక నన్ను బట్టి, నిన్ను బట్టి దేవుని నామం ఎప్పుడు కూడా ఏమకూడదు అంటే దూషించబడకూడదు. దేవుడు ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో, ఒక చిత్తముతో నిన్ను నన్ను ఏం చేశామట, రక్షించే. కనుక మన కుటుంబంలో, మన సమాజంలో, మన సంఘంలో, మన నివాసం చేసిన ప్రాంతంలో ఆయన మహిమ కొరకు ఈ శరీర సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నామా? రక్షించబడ్డాం, మనం ఏం పరలోకంకి వెళ్ళిపోలేదు. రక్షించబడినప్పటికీ మనం ఎక్కడ ఉన్నామట, ఇంకా పాపంతో నిండిపోయిన లోకంలో, సాతాను అధికారం చేత నడిపించబడుతున్న లోకంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ శరీర జీవితాన్ని గురించి కూడా మనం ఏం చేయాలన్నమాట, జాగ్రత్త వహించాలి. పౌలు కొరింథీయులకు రాస్తూ ఒక చక్కని మాట రాసి చూడండి, 6:19 చూడండి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోన్న పరిశుద్ధాత్మక ఆలమై ఉన్నదని మీరు ఎరగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచుడి. మీ దేహము దేవుని వల్ల మీకు, అంటే ఈ శరీరం మంది కాదు, ఈ శరీరాన్ని మనకి దేవుడు ఏం చేశాడంటే అనుగ్రహించే కారణం ఏంటంట, విలువ పెట్టి ఆయన ఏం చేశాడు, ఈ దేహాన్ని కొనుక్కు, అంటే శిలువ మరణ పునరుద్ధరణ ద్వారా ఆయన మనల్ని ఏం చేశాడు, కొనుక్కున్నాడు శిలువలో. అందుకే ఇప్పుడు ఈ దేహముతో ఈ దేహ సంబంధమైన జీవితంతో మనం దేవుని ఏంచాలన్నమాట, ఈ భూమి మీద మహింపరచాలి. అంటే నేను చేసే ప్రతిదీ కూడా దేవునికి మహిమ కలిగేటటువంటి జీవితాన్ని ఈ శరీర జీవితంలోనే జీవించాలి. పౌలు అదే చెప్తున్నాడు, ఇక నేను జీవించే ఈ శరీర జీవితాన్ని నన్ను ప్రేమించిన దేవుని కొరకు నేను ఏం చేస్తాను తీస్తా. కారణం ఏంటంటే నేను అలా బ్రతకాలనే దేవుడు నన్ను ఏం చేశాడు, తను శిలువ మరణాన్ని పొంది ఈ దేహాన్ని ఆయనకు మందిరంగా ఉండడానికి ఏం చేశాడు, కొనుక్కున్నాడు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి ఏం చేయాలి. కనుక ఈ దేహాన్ని రక్షించబడిన తర్వాత దేవుని మందిరంగా కాపాడుతూ ఈ దేహ సంబంధమైన జీవితంలో మనం చేసే ప్రతిది కూడా దేవుని నామానికి మహిమ కలిగేటట్లుగా మనం భక్తి చేయడానికి అలవాటు పడుతున్నామా, దాని కొరకు ప్రయాస పడుతున్నామా, అలాగే దీన్ని భద్రం చేస్తున్న దేవుని మందిరంగా ఏ మాలిన్యము దీనికి అంటకుండా, ఏ పాపం దీనిలోనికి జ్వరబడకుండా, ఇది దేవుని మందిరమని, ఇది దేవుని చేత నాకు అనుగ్రహించబడిందని, నా జీవితం దేవుని చేత నాకు అనుగ్రహించబడిందని, నా ఆయుష్ దేవుని చేత నాకు అనుగ్రహించబడిందని నమ్మి ఆయన మహిమ కొరకే ఈ భూమి మీద బ్రతకడానికి అలవాటు పడుతున్నామా, లేక దేవుడిచ్చిన ఆయుష్ లోకం కోసం మన ఇష్టాల కోసం జీవించి ఒకలా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నామా. కానీ పౌలు భక్తుని అంటున్నాడు, నేనిప్పుడు జీవించు జీవితము నన్ను ప్రేమించిన దేవుని కొరకు ఏం చేస్తున్నాను జీవించుచున్నాను. నాలుగవదిగా మనం చూసినట్లే అక్కడ చెప్తున్నాడు, నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. చూడండి, నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడు క్రీస్తు విశ్వాసం వల్ల నేను జీవించుచు ఉన్నాను. అంటే దేని కొరకు జీవిస్తున్నాడు మాట, ఇప్పుడు యేసునందు తను రక్షించిన యేసునందు విశ్వాసం వలన. ఇప్పుడు తన విశ్వాసం తను ఏం చేయాలన్నమాట అండి, పరిపూర్ణతలోనికి నడిపించాలి. అలాంటి విశ్వాసమైన భక్తి జీవితాన్ని జీవిస్తున్నాను అన్నాడు. ప్రభువుని నమ్ముకున్న మనం ఏదో ఆయన దేవుడు ప్రభు రక్షకుడు నా కష్టాలు బాధలు తీసాను అక్కడ ఉండడం కాదు, ఆయన పరిపూర్ణతలోనికి ఆయన సమరూపంలోనికి ఆయన సంపూర్ణతలోనికి మనం ఏం చేయాలన్నమాట అండి, మార్చబడుతూ కొనసాగుతూ సంపూర్ణం అవడానికి సాగిపోవాలంటాడు హెబ్రీ పత్రికలో. ప్రభు మనం రక్షించింది ఎందుకంటే ఎక్కడ ఉన్నాం అక్కడ ఉండడం కోసం కాదు, రోజు రోజుకి మనము ఆ పరిపూర్ణతలోనికి లేక ఆయన సంపూర్ణతలోనికి ఆయన చిత్తంలోనికి మనం ఏం చేయాలన్నమాట ముందుకి వెళ్ళాలి. కనుక అన్నాడు, ఆయన నన్ను ప్రేమించి నన్ను కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రభునందలి విశ్వాసాన్ని బట్టి నేనేం చేస్తానంటే జీవించుచూ ఉన్నాను. అందుకనే పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో ఒక మాట చక్కగా రాశాడు. చూడండి అది కూడా మనం చూద్దాం. 2వ తిమోతి పత్రిక 1:7 చూద్దాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. చూడండి, దేవుడు తన బిడ్డలను రక్షించిన మాత్రమే కాదు కానీ తన పరిశుద్ధాత్మను కూడా ఈ లోకంలోకి పంపించి తన ఆత్మతో ప్రతి వ్యక్తిని కూడా నింపాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఆత్మ పూర్ణులై ఉండు అన్నాడు. దేవుని ఆత్మ ఎలాంటిది ఇచ్చాడు అంటున్నాడు అక్కడ, దేవుడు మనకు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అన్నాడు. అంటే దేవుడు తన ఆత్మను మనకి ఇచ్చింది ఎందుకన్నమాట అంటే ఒక శక్తివంతమైన భక్తి జీవితాన్ని భూమి మీద దేవుని మహిమ కొరకు చేయడం కోసమే లేక జీవించడం కొరకే అనేది మనకు అర్థం కావాలి. మనం పిరికివారంగా అవిశ్వాసంగా అధైర్యపడేవారంగా కృంగేవారంగా దిగజారేవారంగా ఉండాలనేది కాదు దేవుని ఉద్దేశం. దేవుడు మనకు ఆయన ఆత్మను ఇచ్చింది ఎందుకంటే మనము శక్తివంతమైన ఒక భక్తి జీవితాన్ని దేవుని మహిమ కొరకు ఈ భూమి మీద ఏం చేయాలన్నమాట జీవించట కొరకు అనేది మనకు అర్థం కావాలి. తర్వాత వచ్చే మాటలు కూడా చూద్దాం చూడండి. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చైనను ఆయన ఖైదీనైన నన్ను గూర్చను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండు. అందుకని ఏమంటున్నాడండి, దేవుడు మనకి శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాడు కానీ పిరికితనం అవ్వలేదు కాబట్టి నువ్వేం చేయాలి, ఆయనను గూర్చి చెప్పడానికి ఆయన శ్రమలలో పాలుపడడానికి ఏం చేయదు సిగ్గుపడకుండా ప్రయాసపడు అంటున్నాడు. ఈరోజు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నామా, ఏ ప్రభునందు విశ్వాసం ఉందో ఆ ప్రభుని గురించి చెప్పడానికి ఆ ప్రభు నామ మహిమార్థమే ఒకలేదనే కష్టం బాధ వస్తే దాన్ని సహించడానికి జయించడానికి ప్రయాసకున్నటువంటి ఒక భక్తి జీవితాన్ని మనం జీవించడానికి అలవాటు పడుతున్నామా? అలాంటి ఆ జీవన శైలి మనం అలవర్చుకుంటున్నామా? ప్రభు నమ్ముకున్నాం కాబట్టి ఏ కష్టం రాకూడదు, ఏ బాధ రాకూడదు, నేను అనుకున్నవన్నీ జరిగిపోలే అనే ఎందుకు పనికిరైన ఒక భక్తిలోనే మనం ఉండిపోతున్నామా? ఆలోచించదు. ఇక్కడ అంటున్నాడు దేవుడు మనకి శక్తి, ప్రేమ, ఇంద్రియ గ్రంథాలు ఇచ్చాడు పిరికితన వేలు. కాబట్టి నన్ను గూర్చి కానీ క్రీస్తుని గూర్చిన సాక్ష్యాన్ని చెప్పడానికి నువ్వు చేయొద్దు, సేపడు. ఆయన శ్రమలలో పాలివాడాయి ఉండు అన్నాడు. అంటే క్రీస్తు మహిమ కొరకు ఏదైనా సరే అనుభవించగలిగినటువంటి ఒక జీవితాన్ని జీవించడానికి నువ్వేం చేయమంట? అలవాటు పడు. దేవుడు నమ్ముకున్నాను కానీ అన్నీ నాకు మంచి, లేకపోతే నేను అనుకున్నవే జరగాలని కాదు. ఒకసారి మనం అనుకున్నది జరగకపోవచ్చు, మనం అడిగింది దేవుడు ఇవ్వకపోవచ్చు, ఒకవేళ మన జీవితంలో ఏదో కష్టం అనేది రావచ్చు, కానీ దానిలో కూడా మనం పాలివారమై ఏ ప్రభునందు మనం విశ్వాసం ఉంచామో ఆయన కొరకే బ్రతికే ఒక బ్రతుకు లేక జీవితాన్ని అలవర్చుకుంటున్నామా? అది చాలా ప్రాముఖ్యమైనమాట. ఎందుకంటే నన్ను ప్రాణాన్నే పెట్టి ఆయన నన్ను ఏం చేశాడు? ప్రేమించి రక్షించి కొనుక్కున్నాడు. కనుక ఇప్పుడు నేను ఆయనందు విశ్వాసం ఉంచి నేను ఏం చేయాలన్నమాటని జీవించాలంటే దేవుని వాక్యం చెప్తుంది నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకునంతే. అతడు వెనుక తీసిన వెళ్ళి అతని ఆత్మ ఇందు నాకు ఏమి లేదన్నాడు, సంతోషం లేదన్నాడు. కనుక దేవుని సంతోషపరచగలిగినటువంటి భక్తి జీవితాన్ని జీవిస్తున్నామా, లేక దేవుణ్ణి సంతోషపరచలేనటువంటి భక్తి జీవితాన్ని మనము జీవిస్తున్నామా? ఇంకా కొంత చదువుదాం ఆ మాటలు. 9వ వచనం చూడండి, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలంనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షంలో బయలుపరచున్న ఆయన తన కృపను బట్టి మనలను రక్షించి. చూడండి ఏంటండి, తన మన క్రియలను బట్టి కాకుండా, మన మంచి కాదు లేక మన క్రియలు కాదు, మన ఇష్టాన్ని బట్టి కాదు, తన స్వకీయ సంకల్పమును బట్టి. అంటే దేవుడు ఒక సంకల్పముతో మనల్ని ఏం చేశాడమాటండి, రక్షించారు. ఒక పని నిమిత్తం ఆయన మనల్ని రక్షించారు అని మనం తెలుసుకొని ఆ పని కొరకే, ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకే మనం ఏం చేయాలి, భూమి మీద బ్రతకడానికి అలవాటు పడాలి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుప్రభు ప్రార్థన చేశాడు, తండ్రి ఈ భూమి మీద నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి ఈ భూమి మీద నేను నిన్ను ఏం చేశాను, మహిమ పరిచయం అట. మనం చెప్పగలం అలాగా నా జీవితాన్ని గురించి మనం జీవిస్తే మనం చెప్పగలం అన్నమాట. దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని, దేవుడు నాకు ఇచ్చిన ఈ రక్షణను, దేవుడు నాకు ఇచ్చిన పరిశుద్ధతను నేను ఆయన కొరకే జీవిస్తూ ఆయన మహిమ కొరకు బ్రతకవలసిన బాధ్యత నా మీద ఉన్నది. కనుక ఆయన సంకల్పాన్ని బట్టి తప్ప మన క్రియలను బట్టి కాదు దేవుడు మనల్ని రక్షించింది లేక ప్రేమించి. ఆయన సంకల్పాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని మన వ్యక్తిగతమైన జీవితాలలో ఏం చేయాలంటే నెరవేర్చట కొరకు. అంటే మనం ఆయన బిడ్డలంగా, ఆయన విశ్వాసం ఉంచిన వారంగా ఆయన ప్రేమను, ఆయన క్షమాపణను, ఆయన శక్తిని మనం ఈ లోకానికి ప్రచురించేవారంగా, సాక్ష్యం ఇచ్చేవారంగా మనం ఈ భూమి మీద బ్రతుకుట కొరకే దేవుడు మనల్ని రక్షించాడు అనేది మనకు అర్థం కావాలి. కనుక అంటున్నాడు ఆయన, ఆయన తన సంకల్పము చొప్పున మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. మన పిలుపు ఏమంటున్నాడండి, పరిశుద్ధమైన పిలుపు. అంటే పరిశుద్ధుడైన దేవుడు మనల్ని పిలిచాడు. ఎంత గొప్ప భాగ్యం! ఎవరు మనం, ఎవరు అండి? పాపులమైన మనం, నీచులం, దౌర్భాగ్యం, దేవుని పేరు కూడా అసలు ఉచ్చరించడానికి అవకాశం లేనటువంటి దౌర్భాగ్యమైన మనలను ఆయన తన ప్రేమతో, ఆయన సంకల్పాన్ని బట్టి మనల్ని ప్రేమించి రక్షించి ప్రాణాన్ని పెట్టి ఆయన పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచి అన్నాడు, నీవు నా కొరకు ఈ భూమి మీద ఏం చేయమట, జీవించు. కనుక పౌలు భక్తుడు తన జీవితాన్ని గురించి చెప్తూ ఇక్కడ, నేను దేవుని గురించి కానీ ఆయన శ్రమల గురించి కానీ సిగ్గుపడకుండా నేను దానిలో పాలివాడనే ఉండేటట్లుగా నేను ఏ ప్రభునందు విశ్వాసం ఉంచినో ఆయనను బట్టి జీవించడానికి నేను ఏం చేశానమాట అండి, అలవాటు పడ్డాను. అందుకనే యాకో భక్తుడు కూడా ఒక మాట చెప్తాడు, చూడండి అది కూడా మనం చూద్దాం. యాకో భక్తుడు రాస్తూ ఒక విశ్వాస జీవితాన్ని గురించి 12వ వచనం ఒక మాట ఉంది, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొంది. చూడండి, శోధనలు రావు అని ప్రభు చెప్పలే కదండి, కష్టాలు రావు అని ప్రభు చెప్పలే, కానీ ఏమన్నట్టు దాన్ని నిలిచి దాన్ని జయించిన వాడు ధన్యుడు. వానికి ఏముందంటండి, జీవ కిరీటం. చూడండి, సిలువతో ప్రారంభమైంది ఒక విశ్వాస జీవితం. ఆ సిలువ మరణ పునరుద్ధానం మన వ్యక్తిగతమైన జీవితంలో అది మనకు ఒక పునాది ఆత్మీయ జీవితానికి. ఆ పునాది వేసుకున్న మనము దాని మీదనే నిలబడుతూ మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఆయన పరిపూర్ణతలోకి ఆయన సంపూర్ణతలోకి మనం ఎదుగుచు ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆ బహుమానాన్ని పొందగలిగిన భక్తి ఈ భూమి మీద ఉండగానే మనం చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా.
1: మా అడ్రస్ శ్రీమతి జాయ్స్ అంబెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.
2: చాలా లోతైన అధ్యాయం మాత్రమే కాదు, ఇందులో అనేక మర్మములు మరియు అనేక నిధులు ఉన్నాయి. ఉపమానములు రహస్యములు అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.

0: బైబిల్లో మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని తెరిచి ఉంచండి. బ్రదర్ ఎండి గారిని అడగవలసిన అనేక ప్రశ్నలున్నాయి, వారి ప్రశ్నలకు జవాబు చెబుతారు. బ్రదర్ జగన్ కార్యక్రమానికి స్వాగతం. మత్తయి సువార్త 13లో అనేక మర్మములు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి మత్తయి సువార్త అధ్యాయం 13:24లో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ విషయానికి రాకముందు మనం ఉపమానములు రహస్యములు అని చెబుతున్నాము, ఇంకను మనం అనేకసార్లు వినున్నాం. నేను మళ్ళీ తిరిగి అడుగుతున్నానంటే, ఈ రహస్యములు ఎక్కడికి వెళ్తున్నాయి? అంటే పాత నిబంధనకు వెళుతున్నాయి, కొత్త నిబంధనకు వెళుతున్నాయి, అలాగే ప్రకటనకు వెళుతున్నాయి. సో ఒక విషయాన్ని ముందు చూడాల్సి వస్తుంది, వెనుక చూడాల్సి వస్తుంది. అయితే సాధారణంగా బైబిల్ చదివేవారు అంత డీప్గా చదవరు. అయితే నా ప్రశ్న ఏంటంటే, మీరు ఎలా ఈ రహస్యములలో ఎన్ని విషయాలున్నాయి, నేను చదవాలి, నేను ఇంకా లోతుగా వెళ్ళాలి అనే తలంపు వచ్చింది, ఎలా చెప్పండి?
1: మన ఇండియన్ ఫ్యామిలీస్లో చూసినట్లయితే, ఇప్పుడు వదిలేద్దామండి, ఇప్పుడున్న జనరేషన్, క్రితమున్న జనరేషన్, మన జనరేషన్ వరకు చూద్దామండి, అబ్బాయి ఏం చేయాలనేది తీర్మానించడంలో తన చేతిలో ఏముండదు,
0: తల్లిదండ్రులే,
1: పేరెంట్సే తీర్మానం చేస్తారు.
0: వాడు అడుగుతాడు, నాన్న నేను
1: ఏం చేయాలనేది అడుగుతారు. అక్కడ తండ్రి ముందుగా ఒక లక్ష్యము కలిగి ఉంటాడు, తనను ఇలా చేయాలని చెప్పి అలాగే తీసుకెళ్తాడు, ఆ విధంగా చేస్తాడు. ఆ జనరేషన్ కూడా బాగుండింది. కొన్నిసార్లు నేను చదువుకోవాలనుకునేది నా తండ్రి చదివించలేదని బాధపడతాను, అయినా తండ్రి అలా చేయడం వల్ల బిడ్డ నాశనమై ఉండాడు, బిడ్డ మంచిగానే ఉంటాడు. ఎందుకు ఇది చెప్పదలుస్తున్నానంటే, ఇది ప్రతి ఒక్కరి యొక్క సేవ పరిచర్యలో అవి ఎలా జరిగించాలనేటువంటిది దేవుడే డిసైడ్ చేస్తూ ఉన్నాను. సో ఇటువంటి కార్యాలన్నీ చదువుకోవాలన్నప్పుడు దీనికైనా ఇంట్రెస్టో లేక దానికైనా కార్యాలు ఆయనే లోనుంచుతున్నాడు. కోరిక క్రియను జరిగించేటువంటి దేవుడు
0: అందరికి ఇస్తున్నాడు.
1: అయితే వారిని ఏం చేయాలనేది తండ్రి ముందుగానే డిసైడ్ చేశాడు. ఇందులో పిల్లవాడికొచ్చి నాకు హక్కుంది అని చెప్పేప్పుడు వదులుకొని వెళ్ళొచ్చు, చిన్నకుమారునిలాగా వెళ్ళొచ్చు.
0: ఏంటి నాకు చెప్పేది,
1: ఇందులో నువ్వు చెప్పేదేంటి, ఇది నా లైఫ్, నేను తీర్మానించలేనా అని చెప్పి వెళ్ళిపోవచ్చు. వెళ్లేప్పుడు మీ కాలింగ్ నుండి మీరు వెళ్ళిపోతారు. ఎందుకంటే తండ్రి వచ్చి ఆల్మైటీ గాడ్. లోకములో ఉన్న తండ్రులకు మన పరులకు తండ్రికి వ్యత్యాసం ఏంటంటే, ఫ్యూచర్ తెలిసినవాడు. తండ్రులందరూ ఫ్యూచర్ బాగుండాలని చేస్తారు. ఈ తండ్రికి ఫ్యూచర్ తెలియడం వల్ల ఇలాగుండాలని చెప్పే డిసైడ్ చేసి ఉంచాడు. నేను ఆ డిజైన్కై వదులుకున్నప్పుడు, తండ్రి చేస్తున్నప్పుడు నాకు కొన్ని ఆశలుంటాయి. ఇంకా చెప్పాలంటే, నాకు ఇటువంటి మినిస్ట్రీ చేయాలనేటువంటి ఆశే లేదు. నాకు మరొక మినిస్ట్రీ మీదే ఆశ ఉండింది. ఎందుకంటే నేను చూసిన వ్యక్తి మరొకరున్నారు, ఆయనే రోల్ మోడల్. ఆయనను చూసినప్పుడు నాకు ఇటువంటి మినిస్ట్రీ చేయాలనేటువంటి ఆశ నాకు ఉండింది. అయితే ఆ దేవుని అంగీకరించిన 2వ సంవత్సరం నుండి నాకు ఇటువంటి వాక్యాలపైన దేవుడు మనస్సును తీసుకెళ్లాడే గాని, అదొచ్చి ఒక గిఫ్ట్. నేను ఆశపడింది ఒక గిఫ్ట్, ఆ గిఫ్ట్లోకి తీసుకెళ్లలేదు. ఇది ఒక గిఫ్టే. ఆత్మమూలముగా బుద్ధివాక్యము జ్ఞానవాక్యమని బైబిల్లో ఉంది, ఇదొక గిఫ్టే. అప్పుడే ఒక పీరియడ్లో నాకు తెలియనారంభించింది, దేవుడు నన్ను ఇందులో లీడ్ చేస్తున్నాడని చెప్పి ఆ తర్వాత నేను ఇందులోకి వచ్చాను. ఇప్పుడు అనుకుంటున్నాను, దేవుడెంత కరెక్ట్గా నన్ను లీడ్ చేశాడు అని చెప్పి. మరి ఈ రహస్యాలన్నీ ఎవరికైనా ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. అంటే యోహాను ఒక జాలరి, విద్యలేని పామురుడని బైబిల్ చెప్తుంది. ఆయనకి బయలుపరచబడింది మంచి జ్ఞానములో, మరి రాజవంశములో పుట్టిన దానియేలుకి ఇచ్చాడు ఆయన. వీరిద్దరును ఆయా కాలాలలో ఒక కాన్సెప్ట్ని నెరవేరుస్తున్నారు భూమిలో. దానియేలును చూసినట్లయితే బాగా చదువుకున్నవాడు, యోహాను విద్యలేని పామరుడు, దానియేలు రాజవంశమునకు చెందినవాడై ఉన్నాడు, యోహాను మత్స్యకార కుటుంబానికి చెందినవాడు. దానియేలును చూసినట్లయితే ఆ ముగ్గురు రాజులు, 3-4 రాజుల కాలంలో జీవించినట్టుగా ఉంటది. ఈయన ఒక రోమా సామ్రాజ్య కాలంలో ఉన్నట్టుగా ఉంటది, మరి రాజగృహములోనికే వెళ్లలేదు. ఇటువంటి 2 కాంట్రాస్ట్ కాంబినేషన్,
0: అదేంటంటే ఇద్దరికి మంచి సమానమైన స్థాయిలో
1: ఈక్వల్ లెవెల్
0: లీడ్ నడిపిస్తున్నారు.
1: ఇప్పుడు మీరు చెప్పిన పాస్ట్ డానియేల్ దగ్గరుంది, ఫ్యూచర్ యోహాన్ దగ్గరుంది, 2 కలిపితేనే మనము పూర్తిగా దొరుకుతుంది. సో ఇది వచ్చి దేవుని యొక్క డిజైన్. ఈ డిజైన్ ని మీరు తీర్మానించలేదు, నేను తీర్మానించలేదు. ఈ విధంగా చూడండి, మీరు నేను చేరి ఒక 200 ఎపిసోడ్స్ చేశాం.
0: అవును,
1: మీ యొక్క బ్రాటప్ వేరే, నా యొక్క బ్రాటప్ వేరే, మీ బైబిల్ నాలెడ్జ్ వేరే, నా బైబిల్ నాలెడ్జ్ వేరే. మీరు వచ్చి మీడియాలో నుండి వచ్చిన వారు, నేను ప్యూర్లీ మినిస్ట్రీ నుండి వచ్చా. కానీ ఇద్దరం కలిసి ఒక కార్యాన్ని భూమిలో చేయడం అనేది దేవుని యొక్క ప్రణాళిక. మనం ఈనాటి వరకు 200 ఎపిసోడ్స్ పైన చేశాం, ఇంకా దేవుని చిత్తమైతే చేస్తూ ఉంటాం. ఎందుకు చెప్తున్నానంటే, ఇది నేను వెతకడమో చూస్ చేయడం అనేది కాదు, ఆయన నాకు ఇది ఇన్బిల్ట్, ఆయనిచ్చినటువంటి ఒక విషయమే. సో ఆయన మూలముగానే జరుగుతుంది, ఆయన వల్ల అన్ని జరుగుతున్నాయి. దీనికి నేను స్ట్రెయిన్ చేశాను, చదివాను, కష్టపడ్డాను, చిన్న వయసు నుండి ప్రాక్టీస్ చేశాను, ఏది కూడా లేదు, ఏదీ లేదు. హఠాత్తుగా ఒకరిని పిలిచి ఒక కిరీటాన్ని పెట్టి రాజుగా కూర్చోమన్నట్టుగానే ఈ మినిస్ట్రీని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇంకా చెప్పాలంటే, నేను స్కూల్లో చదవని సబ్జెక్ట్, ఇష్టపడని సబ్జెక్ట్ సైన్సు హిస్టరీ. ఇష్టమైంది తమిళ్, తమిళ్ వచ్చి నాకు ఇష్టమైన సబ్జెక్ట్. ఇష్టము లేని సబ్జెక్టు సైన్సు హిస్టరీ. అయితే ఈరోజు నేను మాక్సిమం మాట్లాడేది చూస్తే ఈరోజు ఉన్నటువంటి కొన్ని సైంటిఫిక్ విషయాలను హిస్టరీ మాట్లాడేట్టుగానే దేవుడుంచాడు.
0: ఆయన డిజైన్కి మనం ఒప్పుకుంటే అన్ని కూడా బాగుంటాయి, చక్కగా ఉంటాయి,
1: 100% బాగుంటుంది. అందులో వచ్చి ఎటువంటి ఒక కొరతలు ఏర్పడవు, ఆ పీస్ఫుల్గా ఉంటుంది. నేనిప్పుడు పీస్ఫుల్గా మినిస్ట్రీ చేస్తున్నాను.
0: అది మాత్రమే కాదు, ఇంకో విషయం ఉంది. నేను మిమ్మల్ని క్రమంగా చూస్తున్నాను. పరిశుద్ధాత్మ తోడుగా సహాయంతో మనం వచనంలో లేక ఒక లీడింగ్లో ఉన్నప్పుడు అనేక విషయాలు మనం అర్థం చేసుకోలేని విషయాలు కూడా అర్థం అవుగుచున్నవి. ఏదో పైపైన చదివి నాకు ఇది అర్థమైంది, ఇది అర్థం కాలేదని మనం బ్లేమ్ చేసి అర్థం లేదు. మనం వచ్చి ఆ సహాయంతో ఆ తోడు అనే పాయింట్తో నేను మిమ్మల్ని బలవంతం పెట్టాలని ఒక శ్రోతలకు చెప్తున్నారు. ఎందుకంటే నేను చూస్తున్నాను, అది మీ జీవితంలో చూస్తున్నాను.
1: ఒక మనం ముందుగానే మాట్లాడమనుకుంటా, మనందరి దగ్గర కూడా 3 ముఖ్యమైన విషయాలు ఉంటాయి, ఉంటుంది, 3 ఉండాలి. ఏంటని అడిగితే ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు పౌలు ఉన్నాడు, అపోస్తలుడు పౌలు, న్యూ టెస్టమెంట్లో ఉన్నాడు. ఈ పౌలే మనకి అధికమైన పుస్తకాలు రాసినవాడు, దాని బేస్లోనే న్యూ టెస్టమెంట్ చర్చ్ క్రమపరచబడింది.
0: ఒక గ్రేట్ రోల్ మోడల్,
1: గ్రేట్ రోల్ మోడల్. పౌలు దగ్గర వచ్చి 3 విధాలైన ఇన్పుట్ అనేవి ఉండేవి. ఫస్ట్ పౌలు గమలియల్ దగ్గర చదువుకున్నాడు,
0: విజ్ఞానవంతుడు,
1: నాలెడ్జబుల్ పర్సన్.
0: ఆయన దగ్గరకు వెళ్ళేది ఒక గొప్ప విషయం,
1: సీటే దొరకదు,
0: సీటే దొరకదు,
1: కేంబ్రిడ్జ్ లాగా ఉండండి,
0: టాప్
1: టాప్ అక్కడ చదువుకున్నాడు. సో ఆయన దగ్గర ముందుగానే గమాలియల్ దగ్గర చదువుకున్న ఒక స్టఫ్ ఉంది, ఓల్డ్ స్టఫ్ ఉంది. ధర్మశాస్త్రము కూడా ఫుల్గా చదువుకున్నాడు, ఆయన దగ్గరే ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. తర్వాత యేసును అంగీకరించి లోనికి వస్తున్నాడు. లోనికి వచ్చినప్పుడు వాక్యం చెప్తుంది, ఆ సంఘం యొక్క పెద్దలును అపోస్తలులను అతనికి పత్రికలు రాసిచ్చారు, అది పౌలును బర్నబాను సంఘముల యొద్దకు వెళ్లి ప్రసంగము చేశారు. అప్పుడు వీరి దగ్గర 2 స్టఫ్ ఈయన దగ్గరకు వస్తుంది, అది ఏంటని అడిగితే యేసుతో ఉన్నవారు చెప్పిన విషయాలు ఈయన నేర్చుకుంటున్నాడు,
0: దాన్ని కూడా గమనిస్తున్నాడు,
1: అబ్జర్వ్ చేసి వెళ్ళి పిరిచి చేస్తున్నాడు. అదే ఆయన మినిస్ట్రీగా ఉంది, ఆయనకు తెలియజేసినవి వెళ్ళి చెప్తున్నాడు. అలాగనే వాక్యం చివరిగా 1 కొరింథియన్స్ 11 ఆయన రాసేప్పుడు ఏం చెప్తున్నాడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన నేను పొంది తిని. దాని అర్థమేంటని అడిగినట్లయితే, నాకు గమలియేలు చెప్పించలేదు, వీరెవరూ చెప్పించలేదు, ఇది దేవుడిచ్చినటువంటి స్టఫ్.
0: అంటే అప్డేట్ అవుతున్నాడు,
1: అవును, అప్గ్రేడ్ అయ్యాడు,
0: సాటిస్ఫై కాలేదు ఒక లెవెల్లో.
1: అదే పరిశుద్ధాత్ముడు ఇచ్చేది. ఇప్పుడు మన దగ్గర కూడా ఈ 3 స్టఫ్ ఉంటాయి. మీరు ఓల్డ్గా చదువుకుని అద్భుతమైన నాలెడ్జ్ ఉంటుంది, యుఎస్లో చదువుండొచ్చు, కెనడాలో చదువుండొచ్చు, లేక ఎక్కడికైనా వెళ్ళి చదువుండొచ్చు, అది ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఉంటుంది, మీ చర్చ్ మీకు చెప్పించేటువంటి స్పిరిచువల్ థింగ్స్, అవి ఆయా చర్చ్లో ఉండే బైబుల్ టీచర్స్ చెప్పేటువంటివి, లేక ఆ చర్చ్లో ఉండే పాస్టర్స్ చెప్పేటువంటివి, ఆ స్టఫ్ ఉంటుంది, అది ఉంటుంది, అది తప్పు కాదు, అది కూడా ఉంటుంది. అయితే మీకంటూ పరిశుద్ధాత్ముడు ఒకటి ఉంచుతాడు, అది ఆయన దగ్గర నుండి మీరు పొందుకోవాలి.
0: అది మన దగ్గర ఉంది,
1: అది మీ దగ్గరే ఉంటుంది, ఇంకొకరి దగ్గర నుండి అది రానే రాదు. ఆ ఇంకొకరి దగ్గర నుండి వచ్చేటువంటిది వేరే. మీకంటూ ఏది ఉంచాడో అది చూడాలి. అప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మనకు చెప్పేది, ఇప్పుడు లేఖనములు దైవావేశం వల్ల కలిగినవి, ఆత్మదేవుడు నాకుంచినది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మీకిచ్చినటువంటిది మీరు వెళ్ళి మాట్లాడతారు. మనల్ని అందరూ ఏం చేస్తున్నారంటే ఒక అప్గ్రేడేషన్లోకి లేపుతున్నారు. మన చర్చ మనకు చెప్పించి ఒక స్టెప్ పైకి లేపుతుంది, సరే ఇదిగో ఇది నేర్చుకోమని, ఇది నేను పెట్టుకుని మరొక మెట్టు నేనే ఎక్కాలి. చర్చ్ లేపుకుంటూనే ఉండదు, అలా మరొక మెట్టు ఎదిగే కొద్దీ నాలో స్టఫ్ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, నా దగ్గర నాకు చెప్పించిన వారిది ఉంటుంది, నేను నేర్చుకుని చదివేది ఉంటుంది, ఆత్మదేవుడు చెప్పినది ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర నుండి ఒకరు వచ్చేప్పుడు ఈ 3 చేరి వస్తాడు, అప్పుడు ఆయన దగ్గర దేవుడు విడిగా మాట్లాడతాడు. ఇప్పుడు అలా 4 అవుతాయి, అప్పుడు ఒక్కొక్క జనరేషన్ పోను స్పిరిచువల్ యాక్టివిటీస్ ఇంక్రీస్ అవుతూ వెళతాయి. సో పరిశుద్ధాత్ముడు మనకుంచింది పొందుకోవడమే చాలా ఇంపార్టెంట్.
0: ఈ మత్తయి అధ్యాయం 13:24 ఒక ముఖ్యమైన పారాబుల్ ఉంది. పారాబుల్ వెనుక డీప్ అయిన ఒక సీక్రెట్ ఉంది. సాధారణంగానే మనము ఈ ప్రత్యేకమైన ఈ 24:13 సాధారణంగా చూస్తున్నాం, అది ఒక స్టోరీగా చూస్తున్నాం. దీని అవుట్లైన్ ఎలా మనం అర్థం చేసుకోగలం, కలుపు మొక్కల ఉపమానం ఇంగ్లీష్లో ఉంది, దీనిని మనం బేసిక్ ఫౌండేషన్గా ఎలా అర్థం చేసుకోవాలి?
1: ఇప్పుడు యాక్చువల్గా మనం కొన్ని రోజులుగా మాథ్యూ 13 మనం మెడిటేట్ చేస్తాం,
0: చాలా ఉన్నాయి,
1: ఒక్కొక్క ఉపమానాన్ని అందులో నుండే చూస్తున్నాం. ఇప్పుడు మాథ్యూ 13:24-30 దీని గురించి చెప్పబడింది. 24:30 మత్తయి 13
0: ఒక 6 అయితే అందులో ఒక పెద్ద సీక్రెట్ మాత్రమే కాదు, దీన్ని మనం అర్థం చేసుకుంటే మన జీవితంలో మరొక పరిమాణ స్థాయికి వెళ్ళగలం అంటే.
1: నేను ఇందులో మీకు వాస్తవాన్ని చెప్పాలంటే, నాకు దేవుడు తెలియజేసింది నేను చెప్తాను, ఒక 2000 హిస్టరీ అందులో ఉంది.
0: ఓ, హిస్టరీ కలిసిన ఒక విషయం,
1: ఒక అతి ముఖ్యమైన విషయం అందులో ఉంది. ఇది ఒక ఉపమానంగా చూశాము. ఇది అందరికీ తెలిసిందే, మనం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా. సాధారణంగా ఏంటంటే,
0: సాధారణంగా
1: ఒక పొలం ఉంది, దాని యజమానుడు తన దాసులతో మంచి విత్తనాలను విత్తుతున్నాడు. తర్వాత తన దాసులు నిద్రిస్తూ ఉన్నారు, శత్రువులు గురుగులు విత్తిపోయారు. ఒకరోజు ఆ గురుగులు కనుగొంటున్నారు, అది వెళ్ళి అడుగుతున్నారు, వాటిని పెరకమాని అడుగుతున్నారు. ఆయన చెప్తున్నాడు, వద్దు, మీరు మంచి వాటిని కూడా పెళ్లగిస్తారు, కొంచెం పెరిగిన తర్వాత చూద్దామన్నాడు. కోతకాలం వస్తుంది, అది వచ్చినప్పుడు వాటిని వేరువేరుగా కట్టమని చెప్పాడు. గోధుమలో తీసుకెళ్లి కొట్టులో చేర్చారు, గురుగులను కాల్చివేస్తున్నాడు. ఇది ఎక్కడ ఆరంభమై ఎక్కడవరకంటే, అలా ఓవరాల్గా చూసినట్లయితే అపొస్తలుల కాలములో విత్తనము వేయబడింది. అంటే పౌలు చెప్తున్నాడు, నేను నాటాను, అపొల్లో నీళ్లు పోశాడు, వృద్ధి చేసింది దేవుడు. అదే సమకూర్పు. అక్కడ ఆరంభమైంది, ఎక్కడ ముగిస్తుందంటే ఆ గురుగులన్నిటినీ కూడా కాల్చివేయమన్నాడు. జడ్జ్మెంట్, భూమి తీర్పు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడింది. మంచి ఫలం ఇవ్వని చెట్లు నరకబడి అగ్నిలో వేయబడుతుందని వాక్యం చెప్తుంది. సో అపోస్తలుల పీరియడ్లో చర్చ్ ఆరంభం నుండి జడ్జ్మెంట్ వరకును ఇందులో ఉంది.
0: ఇప్పుడు ఒక ఎంటే చరిత్రే లోపల ఉంది.
1: దీని కాలఘట్టమంతా ఇప్పటి వరకు 2000 ఇయర్స్ అక్కడ ఆరంభించింది. కానీ ప్రతి కాలఘట్టములోనూ ఈ సంభవం అంతా మనం హిస్టారికల్గా చూసుకుంటూ రావచ్చు. అంతుంది దాని వెనుక. ఇందులో నుండి మనము తెలుసుకుని నేర్చుకోవలసిన ఒక స్పిరిచువల్ పాఠముంది. ఇప్పుడు హిస్టారికల్గా మనం వీరికి చెప్దాం, ఎందుకంటే స్పిరిచువల్గా అనేకం చెప్పుంటారు. కొంత హిస్టారికల్గా మనం చెప్పుకుందామండి. చెప్పేటప్పుడు వారికి అర్థమవుతుంది. ఫస్ట్, ఇందులో వారేం చేస్తున్నారంటే విత్తనం విత్తబడిందని మనం చూస్తున్నాం. ఆ వాక్యం చెప్తుంది 24వ వచనం. మరి ఒక ఉపమానం వారితో చెప్పాను, ఏమనగా పరలోకరాజ్యం తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. దీన్ని మీరు ఎక్కడి నుండి తీసుకుని చూడొచ్చంటే, ఏదేని నుండి తీసుకోవచ్చు, అక్కడి నుండి కూడా మీరు తీసుకోవచ్చు. జెనసిస్ నుండి తీసుకోవచ్చు. ఎందుకని అడిగినట్లయితే, మొట్టమొదటిగా దేవుడు ఆదామును కలుగజేసినప్పుడు తోటమాలిగానే చేశాడు. అతనికి అప్పగించబడిన పని ఏంటంటే సేద్యము చేసే పనే ఇచ్చాడు. సో దేవుడు ఏం చేస్తున్నాడు, మంచిదని కనుగొన్నాడు. ఇక్కడ వాక్యం చెప్తుంది మంచి విత్తనాలను విత్తాడని ఉంటది. మంచిదని చూశాడు. జెనసిస్ 1లో చదివితే చివరి వాక్యం చెప్తుంది, దేవుడు తాను చేసినది యావతును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండను. సో దేవుడు మంచి విత్తనాన్ని విత్తి ఒక మంచి భూమిని ఇచ్చాడు ఆదాము దగ్గర. ఇది అట్లాగే ఒక పార్ట్ పెట్టుకోండి. మరొక పార్ట్, నోవహకాలంతో అంతా క్లోజ్ చేశారు, న్యాయతీర్పు ముగిసింది.
0: క్రూరత్వంగా
1: క్రూరంగా ఉండింది, న్యాయతీర్పు ముగిసింది.
0: మంచిగా ఇచ్చాడు కానీ క్రూరత్వంగా మారింది.
1: ఇప్పుడు తర్వాత చివరికి దేవుడు సెకండ్ పార్ట్ ప్రారంభిస్తున్నాడు. ఏంటంటే ధర్మశాస్త్రం. అబ్రహాముతో ఆరంభిస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాము ద్వారా దేవుడొచ్చి నియమము తెస్తున్నాడు, లాను తెస్తున్నాడు. ఇప్పుడున్న వాక్యం చెప్తుంది, అబ్రహాము నా మాటకు విధేయుడై నా కట్టడలను నా నియమములను నా నిబంధనను నా మాటలను గైకొన్నందువలన ఇప్పుడును దేవుడొచ్చి న్యూగా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, మంచి విత్తనం విత్తుతున్నాడు. ఇది ఒక కాలఘట్టములో తప్పిపోతుంది. ఇది తప్పైపోయేది తర్వాత మాట్లాడదాం. మంచి విత్తనం విత్తాడు అన్నందులో ఎన్నిసార్లు
0: మంచిగా చేస్తూనే ఉన్నాడు,
1: మంచిది చేస్తూనే ఉన్నాడు. తిరిగి అదొక 2000 సంవత్సరాలు అనుకోండి. ఆదాము నుండి అబ్రహాం వరకు ఒక 2000 సంవత్సరాలు. అబ్రహాము నుండి మంచి విత్తనం విత్తి 2000 సంవత్సరాలకు యేసు వచ్చినప్పుడు తిరిగి భూమి పాడై ఉంది. ఇప్పుడు యేసు ఏం చేస్తున్నారు, మరల తన దాసులను పెట్టి అపోస్తలులతో మంచి విత్తనాలు విత్తుతున్నాడు. తిరిగి దాన్ని రెక్టిఫై చేస్తున్నాడు, రెక్టిఫై చేసి విత్తుతున్నాడు. ఇదే మొదటిగా విత్తనం విత్తడం. దేవుడు మొదటిగా 3 సార్లు విత్తనాలు విత్తాడు. ఈ 3 సార్లు విత్తనాలు విత్తి తరువాత వాక్యం చెప్తుంది, మంచి విత్తనమునకు పోలియున్నది మనుషులు నిద్రించుచుండగా అని ఉంది. నిద్రించడం అనేది ఎలాగా? ఈ 3టిని తీసుకోండి. జెనసిస్లో ఎవరు నిద్రించారు అని అడిగితే ఆదాము. ఆదాముకు దేవుడిచ్చినటువంటి అతి ప్రాముఖ్యమైన పని ఏంటని అడిగితే ఆ 2:15 ఉంటుంది. జెనసిస్ 2:15 రెండు పనులు ఇస్తున్నాడు. ఒకటి తోటను సేద్యము చేయడం, ఇంకొకటి తోటను కాచి ఉంచడం, భద్రముగా వాచ్చేయి అని అన్నాడు. ఇందులో ఆదాము యొక్క మొదటి తప్పు ఏంటని అడిగితే అందరూ క్యాషువల్గా చెప్తారు, పండు తిన్నాడని. పండు 2వదిగానే తిన్నాడు. మొదటిగా తను చేసిన తప్పు ఏంటంటే తోటలోనికి పామును అలవ చేయడం. పాము తోట వెలుపల ఉండే మృగము. ఎలా చెప్తామంటే, జెనసిస్ 3:1 ఉంది, దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అప్పుడు బయటుండే ఒక భూజంతువు, అది లోనికొచ్చింది. ఇదే నిద్రకైనటువంటి చిహ్నము. నేను చేయవలసిన పని నేనేం చేయలేదు, సరిగ్గా చేయలేదు. నైట్లో జరిగిన విషయం చెప్తాం కదా, ఎలాగండి ఏటీఎంలో దొంగతనం చేసుకుని వెళ్లారు, వాచ్మెన్ నిద్రపోయాడండి. ఆ నిద్రపోతున్నప్పుడు జరిగే సంభవం ఇదే. అది స్పిరిచువల్గా నిద్రపోతున్నందుకు సూచన. తను ఎప్పుడైతే పామును లోనికి వదిలాడో ఆ లోనికి వదలడమే స్పిరిచువల్. తరువాత అబ్రహాము కాలంలో మంచి విత్తనాలు దేవుడు విత్తాడు. ఇది ఎప్పుడు జరుగుతుందని చూసినట్లయితే ఇస్రాయిల్ ప్రజలు తమ లోపలికి ఈ యొక్క అన్య ప్రజలను లోను కలుపుతున్నారు. ఎక్కడ జరిగిందని మీరు అనుకుంటున్నారు? బైబిల్లో చూసినట్లయితే ఇస్రాయిల్ ప్రజలు మిగతా ప్రజలను తమతో కలుపుకున్నారు. ఎక్కడని చూస్తే ఈజిప్ట్ నుండి బయలుదేరుతున్నారు కదా, బయలుదేరినప్పుడే చూస్తే వారితో కూడా వేరే ప్రజలను కూడా వచ్చినట్టుగా బైబిల్ చెప్తుంది.
0: ఎందుకంటే బిలాము ప్రవచనం వచ్చినప్పుడే, అక్కడ అతడు ప్రవచనం చెప్పినప్పుడే ఇతడు వార్నింగ్ ఇచ్చాడు. వీళ్ళు వార్నింగ్ దాటి మిక్స్ చేస్తున్నారు.
1: వీరు మిక్స్ అవుతున్నారు కదా, మిక్స్ అవ్వక ముందు మోయాబు స్త్రీలతో మిక్స్ అవుతున్నారు. అయితే వీరు ఈజిప్ట్ నుండి బయటకొచ్చారు కదా, వచ్చేటప్పుడే ఈజిప్ట్ నుండి కొంతమందిని తీసుకొచ్చారు, మిగతా వారు కూడా వీరితో వచ్చారు అని వాక్యం చెప్తుంది. అప్పుడు అదియే ఆ అన్య కార్యములు పారంపర్య కార్యాలు ఇస్రాయేలులో
0: ఆయన ప్రత్యేకంగా ఉండు, ఒంటరిగా ప్రత్యేకంగా ఉండు, ఏర్పరచుకున్నారు ప్రత్యేకంగా చెప్తున్నాడు. కానీ మనం తప్పు చేస్తాము
1: ఆ లోపట నిద్ర చేయడం, మనకు తెలియకుండానే వదలడం. ఇప్పుడు యేసు ఏం చేశారు? తిరిగి అన్ని క్లియర్ చేసి అపోస్తలుల ద్వారా ఫ్రెష్గా న్యూ కవనెంట్ని ఇస్తున్నాడు. ఈ న్యూ కవనెంట్ను అపోస్తలుల కాలం వరకు సూపర్గా ఉండింది, చక్కగా జరుగుతూ ఉండింది. ఒక ఫస్ట్ 3 సెంచురీస్ వరకు 300 సంవత్సరాలు కరెక్ట్గా ఉండింది. 300 సెంచురీస్ తర్వాత చూస్తే కొంచెము కొంచెముగా క్రైస్తవ్యంలోనికి ఒక నిద్ర కాలము వస్తుంది. అంటే ఆ లోనికొచ్చేటువంటి తప్పుడు కార్యాలు ఆ వీరి వల్ల అది కట్టడి చేయలేకపోయారు. సాధారణంగా ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, చర్చ్ వచ్చి ఉపద్రవంలో నమ్మకంగా ఉంటుంది, ఒక కష్టమొస్తే దేవునిపై ఆధారపడతారు. అయితే ఆశీర్వాదములు మీరు ఎలాగుంటారనేదే ప్రశ్న.
0: అదే స్లిప్ అవ్వడానికి
1: అనేక అవకాశాలు అక్కడే ఉంటాయి. ఇప్పుడు చర్చ్ యొక్క ఫస్ట్ 300 ఇయర్స్ ఉంది కదండి, భయంకరమైన శ్రమలు. మొదటి సెంచరీ ముగిసేపటికే అపోస్తలందరూ చనిపోయారు. ఎవరు? యోహాన్ వరకు. సెకండ్ సెంచరీ వరకు చూసినట్లయితే సెకండ్ సెంచరీలో రోమీల మూలముగా సంఘము గొప్ప ఉపద్రవాన్ని ఎదుర్కొంటుంది. 3rd సెంచరీ వరకు, కాన్స్టెంటైన్ వరకు ఇది జరుగుతుంది. సో దాని తర్వాతనే సంఘము బ్లెస్సింగ్లోకి వెళ్తుంది. కాన్స్టెంటైన్ దేవుణ్ణి అంగీకరిస్తాడు. అంగీకరించిన తర్వాత క్రైస్తవ్యము ప్రభుత్వ మతంగా మారుతుంది. ఇదే నిద్రించేటువంటి కాలం. దాని తర్వాత చర్చ్ ఏమైందంటే రిలాక్స్ అయింది. ఇక మనకు సమస్య లేదు, ఇంతవరకు 300 సంవత్సరాల సమస్య ముగిసింది, సాఫ్ట్ అయింది. ఇదే నిద్ర చేసే కాలం. సో ఈ 2వ వాక్యం అక్కడ చెప్తుంది, మనుషులు నిద్రించుచుండగా అని చెప్పి. ఈ 3 కాలఘట్టాల్లోనూ మనమెందుకు ఈ విషయాన్ని ఇంత చెప్పుకుంటున్నామని అడిగినట్లయితే, మీకు దేవుడు ఒక విషయాన్ని ఇవ్వడం జరుగుతుంది. అది చివరి వరకును భద్రముగా కాపాడి దాన్ని చేర్చవలసిన బాధ్యత మీ చేతిలోనే ఉంది. ఈ మధ్యలో ఏం జరుగుతుందని చూస్తే మనల్ని కొంత టైర్డ్ చేసే విషయం ఉంటుంది. ఆ టైర్డ్ అవుతున్నప్పుడు మీరు నిద్ర చేయకూడదు, నిద్రించకూడదు. ఏలియాను గురించి చూసినట్లయితే ఏలియా వచ్చి ఎంతో స్ట్రాంగ్ అయిన ఒక మనిషి, ఆకాశం నుండి అగ్నిదింపేత స్ట్రాంగ్ అయిన పర్సన్. ఒక దగ్గర నిద్ర చేస్తాడు చూడండి, బదరీ వృక్షం కింద పడుకుంటాడు. తన మినిస్ట్రీలో ఏం కలిగింది? టైర్డ్నెస్ వచ్చింది. ఆ నిద్ర ఏం చేసిందని అడిగితే రాంగ్ డైరెక్షన్కి అది దారితీసింది. ఇప్పుడు ఏలియా బయలుదేరి పరిగెత్తాడు కదా, ఎక్కడికి పరిగెత్తాడండి? హోరెబుకు వెళ్ళాడని, ఈజిప్ట్కి వెళ్ళాడని వాక్యం. అయితే దేవుడు అతనికి చెప్పింది దమస్కునకు వెళ్లమన్నాడు. డమస్కస్ ఇస్ ఇన్ నార్త్, ఈజిప్ట్ ఇస్ ఇన్ ద సౌత్ సైడ్. ఇతను రాంగ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాడు. ఆ నిద్రయే ఉన్నంతలో వెరీ ఇంపార్టెంట్. అనేక మంది ఈరోజున్న స్పిరిచువల్ ప్రజలను చూస్తున్నాం, చర్చిని చూస్తున్నాం. ఒక కాలంలో నాతో కూడా ఉండిన వారిని చూస్తున్నాను, నాతో ఉన్నటువంటి వారు. అప్పుడు వారు కష్టపడుతున్న కాలము, దేవుని అంగీకరించినప్పుడు, శ్రమలు ఉన్నప్పుడు వారిలో ఒక ఫెయిత్ ఉండింది, దేవునికై చర్చ్కి వెళ్ళిన ఒక విధం. ఇవన్నీ బాగుండిని. ఇప్పుడు చూసినట్లయితే వారిని దేవుడు బ్లెస్ చేశాడు. ఇప్పుడు అందరిలోనూ చూస్తే ఒక అశ్రద్ధ ఉంది. ఆ యొక్క ఆదిలో ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు వారిలో లేదు. ఇదే నిద్రపోతున్న కాలము. తర్వాత శత్రువులను గూర్చి వాక్యం చెప్తుంది, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాడు. ఈ గురుగులు విత్తిపోయిన విషయాన్ని గూర్చి చూసినట్లయితే ఆ అవ్వ దగ్గరొచ్చి పిశాచి మాట్లాడుతున్నాడు. ఈ విధంగా పండును తినుము, ఏం కాదు నీకు అని చెప్తాడు. ఇదే విత్తడం అనేది, గురుగులు విత్తడం. ఇది పౌలు ఎక్కడ రాస్తున్నాడు? 2 కొరింథియన్స్ 11లో రాస్తున్నాడు, సర్పమన్నది ఆ స్త్రీని మోసపరిచినట్లుగా ఇప్పుడు అనేక సమయాల్లో ఈ నిద్ర వస్తున్నప్పుడు మీలోనికి గురుగులు తేబడి విత్తబడుతుంది. ఇది ఎప్పుడు జరిగింది అని అడిగినట్లయితే 5th సెంచరీలో చర్చ్లో రాంగ్ డాక్టరీన్స్ లోనికి వస్తుండేవి, అనేక రాంగ్ డాక్టరీన్స్. ఈరోజు మనము ఆ క్రైస్తవ్యం యొక్క పారంపర్యం అని చెప్తున్నాం కదండి, ట్రెడిషన్. ఈ ట్రెడిషన్ అంతా కూడా వచ్చింది 5th సెంచరీ to 9th సెంచరీ వరకు. ఇవన్నీ కూడా లోనికి వచ్చాయి. ఏంటి రీజన్ అని చూసినట్లయితే, అంతకుముందు చర్చ్ నిద్రించడం వల్ల లోనికొచ్చి గురుగులు విత్తబడ్డాయి. ఇప్పుడు ఈ గురుగుల యొక్క గుణం ఏంటంటే, ఎప్పుడునూ గురుగులొచ్చి గోధుమ గింజలతో పెరుగుతున్నప్పుడు చేరి బాగా పెరుగుతాయి. గురుగులే ఎంతో బాగా పెరుగుతాయి. మీరొక మంచి విషయాన్ని ప్రీచ్ చేయండి, అది రీచ్ కావడం కంటే కూడా ఒక నెగటివ్ విషయాన్ని చెప్పి చూడండి,
0: వేగంగా వెళ్తుంది,
1: ఫాస్ట్గా వెళ్తుంది. అదే దీని యొక్క కార్యం. ఈ గురుగులను మీరు చూస్తే క్రైస్తవ్యంలో బాగా నాటుకుపోయాయి. అదేవిధంగా హవ్వలో నాటుకున్న గురుగు పండు తినమని చెప్పింది, అదే గురుగు విత్తబడటం వచ్చింది. ఇస్రాయేల్ ప్రజలు మిగతా ప్రజలతో కలవడం, గురుగులు విత్తబడ్డాయి. అందువల్ల ఇస్రాయేల్ ప్రజలు ఏమయ్యారని చూసినట్లయితే రెండుగా విభజింపబడి ఒక కాలంలో కనబడకుండా పోయారు. ఆ మేరకు ఈ గురుగొచ్చి క్రియ చేస్తుంది.
0: అవును,
1: అదే ఎప్పుడూ ఒక విషయంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. నిద్రపోయినా సరే బైబిల్ తేటగా ఉంటుంది, అందరూ నిద్రించారు, పెళ్లి కుమారుడు వస్తున్నాడనే శబ్దం వినబడింది, వారు తమ యొక్క దీపములను వారు సరిచేసుకున్నారు, నూనెను తీసుకుని వెళ్లారు. మన యొక్క మనందరి జీవితాల్లోనూ అలసట వచ్చే అవకాశం ఉంటుంది, స్పిరిచువల్ టైర్డ్నెస్ వస్తుంది. వస్తుంది, ఆ మస్ట్ అనేది కాదు, రాకుండా ఆపగలము, వస్తుంటుంది. ఆ స్పిరిచువల్ టైర్డ్నెస్ వస్తున్నప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి. ఆ సమయంలో అపవాది ఎవరి మూలముగానైనను గురుగులు విత్తుతాడు. కొన్ని సమయంలోనైతే
0: ఇంపుగా ఉంటుంది.
1: అవును, ఆ సమయానికి అది వచ్చి
0: అపీలింగ్.
1: అవును, ఓకే, అంటే
0: అది దేవుని వాక్కుగా ఉంటుందని కూడా.
1: ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకరు నా దగ్గరకు వచ్చి ఇలా చెప్తున్నాడు. తనేం చెప్తున్నాడు, నేనొక ప్రాపర్టీ కొనడానికి వెళ్ళాను బ్రదర్, ఆ డబ్బు నేను అరేంజ్ చేయడానికి కుదరలేదు, ప్రార్థించి వెళ్ళా, నా ఫ్రెండ్ ఒకరు 10కి వడ్డీ ఇస్తానని చెప్పి ఇంటికొచ్చి చెప్పాడు. నాకు దేవుడు మనిషిని పంపాడు. 10 వడ్డీకి దేవుడు ఎందుకు మనిషిని పంపుతాడు?
0: అది దేవుడే వచ్చి చెప్పాడు,
1: దేవుడే వచ్చి చెప్పడం. ఇప్పుడు ఆల్ ద డోర్స్ అన్నీ కూడా దేవుడు ఓపెన్ చేసింది కాదు. దేవుడు ఓపెన్ చేయడానికి ఒక డోర్ ఉంది, ఓపెన్ చేయబడిన డోర్స్ అన్ని కూడా దేవునికి.
0: ఆయన వద్దని చెప్పింది కూడా ద్వారమే,
1: డోరే కదా. ఇప్పుడు ఈ గురుగు విత్తిన వెంటనే
0: నమ్ముతున్నాడు,
1: బిలీవ్ చేసేశాడు, ఇంటికొచ్చి ఇస్తున్నాడే 10కి వడ్డీ. అయితే దేవుడే ఇస్తున్నాడు. ఏం జరిగిందని అడిగితే 3 సంవత్సరాల్లో అది ఏం చేయలేకపోయాడు,
0: రీపే
1: చేయలేకుండా ల్యాండ్ పోయింది, ఆ ల్యాండ్ చేయి వదిలిపోయింది.
0: లేదు, దేవుడే ఇస్తున్నాడని తప్పుగా నమ్మే అంతగా విత్తనము
1: తనలో నాటుకుపోయింది.
0: అదే ప్రమాదం.
1: ఇదే ఈనాటికి అనేక విషయాలు నేను చెప్తాను. ఈరోజు క్రిస్టియానిటీ యొక్క ట్రెడిషనల్గా చెప్పబడుతున్నటువంటి అనేక ఫెస్టివల్స్, ఎన్నో రిచువల్స్, ఇవేవి కూడా చూసినట్లయితే దేవుడు చెప్పినవి కావు. అయినను ఈరోజు అది క్రిస్టియానిటీలోకి ఏమైంది, భయంకరంగా పాతుకుపోయింది. పాతుకుపోయి ఈరోజు పెరిగి వేయలేని స్థాయికి వెళ్ళిపోయింది.
0: అది ఒక వ్యాపారంగా మారింది,
1: అది ఎంతో భయంకరంగా అయిపోయింది, కమర్షియల్ అయిపోయింది. ఈరోజొచ్చి చెప్పచ్చో లేదో తెలియలేదు, క్రిస్మస్ ఈరోజు గొప్ప ధనికుని పండుగ అయిపోయింది. ఒక పేదగా పుట్టిన దేవుని యొక్క పండుగ ధనవంతుని పండుగగా మారిపోయింది. ఈరోజు ఆ స్థాయికొచ్చి ఈ గురుగులు లోనికి ప్రవేశించాయి. సో ఇప్పుడు ఒక పీరియడ్ ఇదే అన్ని కాలాల్లోనూ ఉండింది. ఇప్పుడు ఇది వచ్చి హానోకు పీరియడ్లో, నేను ఆదాము నుండి చెప్తున్నా, హానోకు కనిపెడుతున్నాడు. ఆహా, ఇది తప్పు, మనం దేవునితో సంచరించాలని ఆయన కనిపెడుతున్నాడు. ఆ ధర్మశాస్త్ర కాలంలో ఇది మరి దీర్ఘదర్శులు, ప్రత్యేకంగా చెప్పాలంటే డేవిడ్ పీరియడ్లో దేవునికి వారు నమ్మకంగా మారుతుండేరు. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఒకచోట వీరు కనిపెడుతున్నారు, ఏదో తప్పు జరుగుతుంది కనిపెట్టి, ఇప్పుడు మన యొక్క ఇది చర్చ్ పీరియడ్లో చెప్పాలని చూస్తే మార్టిన్ లూథర్. మార్టిన్ లూథర్ యొక్క ఎంట్రన్స్ ఉంది కదండి, దేవుని యొక్క మహా గొప్పదైన
0: ఒక టర్నింగ్ పాయింట్, చాలా విషయాలకు టర్నింగ్ పాయింట్గా ఉంది.
1: టర్నింగ్ పాయింట్ అని చెప్పడం కూడా కరెక్టే, అయితే దానికంటే మరొక మాట పెద్దగా చెప్పాలి, ఏంటంటే ఈ రివైవల్ రిఫార్మేషన్, పీరియడ్ ఆఫ్ రిఫార్మేషన్, ఒక సింగిల్ పర్సన్ లోనికి ప్రవేశించి క్రిస్టియానిటీ యొక్క అతి ముఖ్యమైన విషయాన్ని కనిపెడుతున్నాడు. లేదయ్యా, అంత తప్పు, తప్పుగా వెళ్ళిపోతుంది, మీరు చేసేది తప్పు, ఇదొచ్చి అని చెప్పి బురుజును కనిపెట్టిన కాలం అది. దాన్ని అతనే కనిపెట్టి చెప్తున్నాడు అందరికీ, ఇది బురుజు అని కనిపెట్టి చెప్తున్నాడు. ఇంకా చెప్తాను, ఈరోజు ఉండేటువంటి ఆ సంఘాలన్నీ కూడా ఆ రోజు ఆయన కనిపెట్టి చెప్పిన తర్వాత ఆ రిఫర్మేషన్స్లో, ఆ రివైవల్లో వచ్చినటువంటి విషయం. సో అదే ఆయన కనిపెట్టినటువంటి కాలం, అది ఇక్కడుంది.
0: అందుకు దేవుడు ఒక మానవుని ఎన్నుకున్నాడు.
1: అంటే మన దేవుని యొక్క ప్రాముఖ్యమైన డిజైన్. మరి హవ్వ ద్వారా పాపములోనికొచ్చింది, ఒక మనిషి ద్వారా పాపములోనికొచ్చింది. అదే హవ్వకు ఒక బిడ్డ పుట్టి పాపము, కయ్యను ద్వారా పాపములోనికొచ్చింది. ఇది ఎలా సరిచేయొచ్చని చూస్తే, మరియమ్మ ద్వారా యేసు పుట్టి ఒక స్త్రీ ద్వారా పుట్టి ఈ పాపమంతా సరిచేస్తున్నాడు,
0: దాన్ని కరెక్ట్
1: చేస్తున్నాడు. స్త్రీ ద్వారా ఒక బిడ్డ ద్వారా వచ్చినటువంటి పాపాన్ని స్త్రీ ద్వారా ఒక బిడ్డ ద్వారా వచ్చి సరిచేస్తున్నాడు. సో దేవుడొచ్చి ఎప్పుడునూ లెక్క సరిచేస్తాడు.
0: ఇంకా ఒక నిమిషం ఉంది, ఇంకా మనం సబ్జెక్ట్లోకి ఇప్పుడే ఆరంభించాం. ఇప్పుడు నేనేం అడుగుతున్నాను అంటే, ఈ ఉపమానం వీడియో ఇప్పుడు మనం చూస్తున్న విషయం చర్చ్ హిస్టరీ మాత్రమే కాదు, పలు విషయాలున్నాయి. రెవల్యూషన్ కలిసిన విషయం ఉంది. అయితే మనం సాధారణంగా చదువుతున్నప్పుడు పైపైనే చదువుతాం, ఇంకనూ మన శ్రోతలకు వీక్షకులకు ధ్యానించుటకు ఇచ్చున్నాం. తర్వాత భాగంలో పార్ట్ టూలో తీసుకుని వెళ్ళినట్టయితే, ఈ భాగాన్ని చూసిన వారు, దీని పరిచయాన్ని చూసిన వారు పార్ట్ టూకి ఆయత్తమా, నేను ఇంకనూ వేటిని స్టడీ చేయాలని చెప్తే పార్ట్ టూకు మనం మాట్లాడితే ఇంకా సరిగ్గా ఉంటుంది.
1: ఇప్పుడు కనిపెట్టిన కాలం వచ్చి మార్టిన్ లూథర్ కాలం అని చెప్పుకోవను, దీనితో ఇక్కడ ఆపుతున్నాం. దీని తర్వాత మరొక రెండు మూడు కాలాలు ఉన్నాయి. ఒకటి, బురుజులు పెరగమా అని అడుగుతున్నారు, అది ఏ కాలం? అందుకు ఆయన చెప్తున్నాడు, లేదు అవి పెరగనివ్వండి అని చెప్తున్నాడు, అది ఒక కాలం. చివరిగా, బురుజులు గోధుమలు వేరు చేయండి, వేరువేరుగా కట్టమంటున్నాడు, అది ఒక కాలం. ఈ మూడు కాలాలు ఎప్పుడు వచ్చాయి, ఎలా జరిగినవి అనేది మరొక ఎపిసోడ్లో మనం చూడొచ్చు. వారును చర్చ్ హిస్టరీని చదవనిద్దామండి.
0: అవును, చదివితే ఇంకా సులభంగా అర్థం,
1: ఇంకా ఈజీగా అర్థమవుతుంది. దానితో కూడా మనం దీని వెనుక చేయకూడని కొన్ని విషయాలు కూడా ఉన్నాయి, మనం దాని గురించి కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తే ప్రయోజనంగా ఉంటుంది.
0: ఇందులో ముఖ్యంగా నేను టర్నింగ్ పాయింట్ తీసుకున్నది, వీరు నిద్రించారు అనేది ఒక టర్నింగ్ పాయింట్గా ఉంది. నిద్రించారు అని మనం సాధారణంగా చదువుతున్నాం, అయితే నిద్రించారన్న దాంట్లో అనేక అర్థాలున్నాయి. ఎంత అలర్ట్గా ఉన్నారన్న దాంట్లో అర్థం ఉంది. సో దీన్ని నేను ఒక క్రియేటివ్గా ఈ కార్యక్రమంలో చూస్తున్నాను, ఎంత జాగ్రత్తగా ఉండాలి,
1: మనకిచ్చినది ఎంత కేర్ఫుల్గా ఉంచుకుంటున్నాము.
0: అవును,
1: అంటే నేనేం చెప్తున్నాను, ఈరోజు అనేక మందిని చూస్తే ఫోన్ మాట్లాడుతూనే అట్లే నిద్రపోతున్నారు. కొంతసేపు అయ్యాక ఎప్పుడు లేస్తారంటే ఆ ఫోన్ కింద పడినప్పుడు లేస్తారు, దప్పని పడిపోతుంది. అనేక మందిని నేను చూశాను, ఇప్పుడు ఎయిర్పోర్ట్లో అంతా చూస్తుంటే అట్లా నిద్రపోతుంటారు, కింద పడినప్పుడే లేస్తుంటారు. అలా క్రింద పడినప్పుడు ఫోన్ పగిలిపోతే ముగిసిందే. కొన్నిసార్లు ఫోన్ పగలదు, మనం కొంత కాపాడుకుంటాం. ఇదే అది, నిద్రపోతున్నప్పుడు బురుజులు విత్తబడతాయి, అది కాపాడగలము, కాపాడబడలేకుండా కూడా పోతుంది. సో దేవుడు మన చేతులు ఇచ్చినది భద్రంగా పట్టుకోవడం మన పనిగా
0: మన దగ్గరుంది. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా వందనాలు బ్రదర్ జగన్. తర్వాత భాగంలో ఈ ఉపమానం యొక్క కొనసాగించే భాగం పార్ట్ టూను మనం చూస్తాం. వీక్షకులు కూడా ఎక్కువగా గమనిస్తున్నారు, ఎందుకంటే ఇది మనిద్దరం మాట్లాడుకునే విషయం కాదు, వారు మన ఆత్మీయ ప్రయాణంలో మనము మరొక స్థాయికి వెళ్ళడానికి కొరకు ఒక పునాదిగా ఈ కార్యక్రమం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అనేక మంది వీక్షకులు మన దగ్గర చెప్పడం నేను చూస్తున్నాను. ముఖ్యంగా తర్వాత భాగంలో దీని యొక్క సీక్రెట్స్ మిగిలిన భాగం చూద్దాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు కృతజ్ఞతలు, వందనాలు.
2: ఉపమానములు రహస్యములు అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

బాలను యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. ఫిలిప్పీ పత్రిక 2:9-11 వచనములు. కన్న కొడుకుకే కుల వెలివేత, కన్న కడుపులో సిలువ కత్తి కోత,

ధాత్రిపై క్రీస్తు బాలుని పుట్టుక సర్వమానవాళికి పండుగ. క్రీస్తు జన్మించాడని తెలుసుకుని సంతోషించడం మానవ ధర్మం. క్రీస్తు మనహృదయాలలో ప్రతిరోజు జన్మించాలని కోరుకోవడం క్రైస్తవ ధర్మం.

దిగులు పడిన వేళలో దరిచేరే దేవుడు, అవమానపు చీకటిలో బలమిచ్చే దేవుడు, అమ్మనాన్నలు లేని లోటును పూడ్చే దేవుడు, బాధలనే బంధువులతో పోరాడే దేవుడు, నాకు ఆశ్రయమైన దేవుడు నా యేసయ్యా.

క్రీస్తునందు సహృదయ శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. యేసే నా గానం అనే ఈ క్యాసెట్ ద్వారా మీ ఆత్మీయ జీవితాలకు బలం చేకూరాలని ఆశిస్తున్నాం. ఈ గీతాలను ఆలపించిన వారు బ్రదర్ యెహోషువా, లలితాసాగరి, ఉషాప్రియన్, యేసుదాసు. రచన బ్రదర్ కె. రాజా జి. యేసుదాసు. సంగీతం కె. కమలాకర్.

బాటసారివై ఎడారిలో నీళ్లకు అలమటిస్తున్నావా? ఈత తెలియక సముద్రములో మునుగుచున్నావా? జీవజలమైన క్రీస్తుని గుండెలో నింపుకో. ఆయనే చుక్కానియై నిన్ను దరికి చేర్చును.

యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేనాయనకేమి చెల్లించదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యేసు నామమున ప్రార్థన చేసి వందనములు చెల్లించదను.

0: నా శంకరుడు దేవుడు నన్ను కాపాడతాడు, నా శివయ్య దేవుడు నన్ను కాపాడతాడు, నన్ను శంకరుడు కనుక పూజలు అద్దని చెప్తే కనుక నేను చచ్చిపోతానని రెండు సార్లు కిరోసిన్ పోసుకున్నా.
1: ఎందుకు మీకు అంత ముండి పట్టింపు?
0: యశుప్రభు దేవుడు అంటే నాకు నచ్చది. యశుప్రభు దేవుడు అయిన దేవుడు కాడు. ఐదుగురు మన్నదమ్ములం అయితే ముగ్గురు చనిపోయినరు. యశుప్రభు నిజమైన దేవుడు అయితే మరి వాళ్ళు ఎందుకు చనిపోయారు? అసలు ఆ యశుప్రభుకు శాతనైతే ఎందుకు కాపాడలేడు?
1: శివుని యొక్క ఆత్మ మీలోకి వచ్చి మాట్లాడేది అంటే మీరు పాములతో ఆడుకుంటారు.
0: ఇంటికెళ్ళి అన్నది ఇట్లా పాము పడగల లెక్క నిలబడ్డాయి లేచి. ఈ జడ ఉంటుంది కదా అన్న, ఈ పడగల లెక్క లేచి నిలబడ్డాయి. ఆయన దేవుడు అంటున్నారు కదా, మీరు దేవుడు అంటే ఆయన యశుప్రభు గొప్పవాడు అయితే ఇక్కడ కూడా దేవుడు ఉంటాడు కదా, ఇక్కడికి రమ్మా నాన్నే, నేను రాను లోపలికి అన్న. నువ్వేందే నాకు ప్రార్థన చేసేది, నేను నీకు బొట్టు పెడతారా అని చెప్పి ఆమెను ఇష్టానుసారంగా తిట్టిన. అసలు ఆయన ఎట్లా మాట్లాడతారు నాతోని? నేను పూజారిని, ఆయన నాతో ఎందుకు మాట్లాడతారు? నాతో ఏం పని ఆయనకి మాట్లాడటానికి? నా చేతుల్నే తయారు చేస్తుంటే అంటే ఏదో ముంగట పెట్టుకుని కాదు, నా చేతుల్లోని ఇట్లా.
1: ప్రైజ్లాడండి, నేను మీ తమ్ముడు జోషిని. మరి యొక్క సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడి సమయాన్ని ఇచ్చిన బట్టి దేవునికే వేలాది స్తుతి స్తోత్రములు. ఒకప్పుడు శివభక్తుడు అంటే శివుని యొక్క ఆత్మ తనలోకి వచ్చి అనేక మంది జాతకాలు చెబుతూ నా చేతిలోనే కుంకుమ పసుపు అవన్నీ తయారు చేసి జనాల్ని మబ్బులో పెట్టి అనేక రీతిగా డబ్బులు సంపాదించాలని ఒక ఆలోచన. ఇంకో మరి యొక్క విషయం ఏంటంటే తల్లిదండ్రులు క్రైస్తవులు, తన యొక్క శివభక్తుని జీవితం పాములతోనూ ఎప్పుడు ఆడుకునే వ్యక్తి, తన యొక్క చేసే ఆ యొక్క పూజలకు ఆ తల్లిదండ్రులు అడ్డొచ్చారని చెప్పి 2 సార్లు కిరోసిన్ పోసి చనిపోవాలనుకున్న వ్యక్తి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ఈ యొక్క యవనస్తుడు గొప్ప పరిచర్య ఎలా చేస్తున్నారో, దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారో మొట్టమొదటి నుంచి చివరి వరకు సాక్ష్యం తప్పకుండా చూడండి. అనేక మంది ఈ యొక్క వీడియో షేర్ చేయమని కోరుచున్నాను.
0: ఈ అవకాశం ఇచ్చిన దేవతి దేవునికి వందనాలు, జోష్ అన్నగారికి నా యొక్క వందనాలు. పనికి మాలిన నా జీవితమును ఈరోజు ఈ స్థితిలో తీసుకొచ్చిన దేవాతి దేవుడు, ఆ గొప్ప దేవునికే మహిమ. మాది నిజామాబాద్ జిల్లా చిన్నవాల్గూడ్ సిరికొండ మండల్. ఒకప్పుడు నేను హిందువుగా బ్రతికే వ్యక్తిని, హిందువులు అంటే నాకు ఇష్టం.
1: అంటే మీరు పుట్టుకతోనే హైందువులు అండి?
0: క్రైస్తవ కుటుంబంలో పుట్టిన పెరిగిన, కానీ నాకు చర్చ్ అంటే నచ్చది, సేవకులు అంటే నచ్చది. హిందువుగా బ్రతకాలని నా ఆశ. హిందువుగా నేను ఉన్నప్పుడు మరి కొన్ని రోజుల క్రితం అట్లనే హిందువుగా నేను పూజలు చేయటం, ఎక్కడెక్కడి నుంచో నా దగ్గరికి రావటం, బొట్లు పెట్టించుకోవటం, తిరగటం, పూజలు చేయటం. నేను లేకపోతే పండుగలు చేసేవారు కారు, ఎక్కడికంటే అక్కడికి నన్ను తీసుకుపోయేవారు. ఎవరైనా పండుగలు చేసినప్పుడు దప్పులు కొడితే వాళ్ళ దప్పుల ముంగట్నే ఉరుకుతుంటే నేను ఎగపడి
1: పూనకం వచ్చినట్లుగా.
0: పూనకం వచ్చి వాళ్ళ దప్పుల ముంగట యాపకొమ్మలు పట్టుకొని వాళ్ళ దప్పులతో పాటు నేను కూడా నడిచే వ్యక్తిని. ఎవరైనా పండుగలు చేసినప్పుడు కూడా వాళ్ళతో వెళ్ళి శివశక్తి నా మీదకి వచ్చేది. ఇంకా ఉరుకుతుంటే, ఎగురుతుంటే, దుంకుతుంటే, ఒకటే కాలు మీద డ్యాన్స్ చేస్తుంటే, ఒకటే కాలు మీద డ్యాన్స్ చేసుకుంటూ దప్పులు కొట్టమంటుంటే స్పీడ్గా దప్పులు కొట్టుండ్రి, కొట్టపోతే కోపంకి వచ్చి వాళ్ళని తిట్టే వ్యక్తిని. ఆ విధంగా నా జీవితం ఇంకా ఫోటోలు పెట్టుకొని ఒక పక్కకు నేను అదే ఇంట్లో ఒక రూమ్లో నేను ఫోటోలు పెట్టుకొని హిందువుగా పూజలు చేసే వ్యక్తిని. ఇటు పక్కకు మా అమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళు అక్కడ వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు. నేను పూజలు నా ఇంట్లోకి, నా రూమ్లోకి సోమవారం రోజు కానీ శనివారం రోజు కానీ నా రూమ్లోకి ఎవరైనా వస్తే కనుక ఒప్పుకోకపోతుంటే, నా రూమ్లోకి ఎవరైనా ఫోటోల దగ్గరికి కానీ నా రూమ్లోకి వచ్చే అత్తే మళ్ళీ కడుక్కుంటుంటే ఆ రూమ్ మొత్తం సర్పేసి కడుక్కుంటుంటే. ఎవరైనా క్రైస్తవులు కానీ ఇంకెవరైనా కానీ ఆ రోజు రాకపోతుంటే నా దగ్గరికి. ఇక ఎక్కువ శాతం మంది ఇట్లా మంచిగా లేని వాళ్ళు కానీ ఇంకేమన్నా అయినులు కానీ ఇట్లా ఏదన్నా విషయాలలో నా దగ్గరికి వచ్చి అడుగుతుండ్రి. అడిగినప్పుడు ఇట్లా కళ్ళు మూసుకొని ఇష్టానుసారంగా ఇట్లా బొట్టు తీసుకొని నా చేతుల్నే తయారు చేస్తుంటే అంటే ఏదో ముంగట పెట్టుకుని కాదు, నా చేతుల్లోని ఇట్లా.
1: మీ చేతిలోనే బొట్టు తయారైద్ది?
0: తయారైతుండే. కళ్ళు మూసుకొని ఇంకా నోటికొచ్చిన ఇట్లా దేవులను తలుసుకొని శంకరుడు, రాజన్న, వెమ్లవాడ రాజన్న, నరసింహస్వామి, నల్లవోయసవ, ఎల్లవ తల్లి ఇట్లా గుర్తు చేసుకుంటూ బొట్టు తీస్తుంటే, బొట్టు తీసి ఇదే బొట్టు తీసి వాళ్ళకు పెడుతుంటే యాపకొమ్మలు ఉంటుండే ఒక చేతిలో ఇట్లా పట్టుకొని బొట్టు తీసే వ్యక్తిని. ఆ విధంగా బ్రతికిన నన్ను ఒకరోజు మరి వంట చేయటానికని నేను మా అక్క వాళ్ళ ఇంటికే ఒక విలేజ్కి వంట చేయటానికి వెళ్ళినప్పుడు వంట చేసేటప్పుడు ప్రార్థన స్టార్ట్ అయింది. అక్కడ వాళ్ళు అన్నారు కదా వంటలు అయిపోతే ఒకసారి ప్రార్థన కలిసి కూర్చో మరి కొద్దిసేపు దేవుని మాటలు ఏంటంటే, నేను అన్నా కదా యేసుప్రభు అంటే నాకు పడది, వంట చేయటానికి కూడా నేను రాను, ఏదో మన రిలేషన్ వాళ్ళ నచ్చిన ఆ దేవుడు అంటేనే నాకు నచ్చది, నేను రాను ప్రార్థనకు అని చెప్పి మాట్లాడినా. మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మరి ఒక 10 నిమిషాలు కూర్చో తమ్ముడు ఏమవుతుంది అంటే నేను రాను అని చెప్పి మొండిగా మాట్లాడినప్పుడు మరి డబ్బులు తీసుకొని వెళ్ళిపో అని అన్నప్పుడు నేను డబ్బులు తీసుకొని ఇంటికి రావటం జరిగింది. అదే రోజు రాత్రి నాకు బాగా కడుపు నొప్పి, విపరీతమైన భయంకరమైన కడుపు నొప్పి వచ్చినప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళు నా కుటుంబీకులందరూ కూడా క్రైస్తవులే, వాళ్ళు ప్రార్థన చేద్దాం అని దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థనను తీసుకొచ్చినప్పుడు నేను దూషించి తిట్టిన వారందరినీ కూడా, ఆ క్రైస్తవ దేవుడు కాడు, ఆ దేవుడికి శాతనైతే ఆయన ఎందుకు కాపాడుకోలేడు, ఆయన నన్ను ఏంది కాపాడేది, నన్ను కాపాడతాడు ఆయన, నేను హాస్పిటల్ వెళ్ళాలి అంతేగాని అవి నేను నమ్మనని చెప్పి హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు మరి నన్ను హాస్పిటల్లో ఉంచినప్పుడు డాక్టర్లు అన్ని స్కానింగ్లు చేయాలని చెప్పినప్పుడు ప్రతి రిపోర్ట్లో కూడా నాకు నెగిటివ్గానే రావటం జరిగింది. మరి కిడ్నీలు వాపచ్చినాయి, ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి, ఈయనకు గ్యారంటీ లేదని చెప్పినారు. అప్పటిదాకా కూడా నేను ఏమంటున్నానంటే నా శంకరుడు దేవుడు నన్ను కాపాడుతాడు, నా శివయ్య దేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను బ్రతికిస్తాడనే నమ్మకం నాతోనుంది నాకుంది అని చెప్పి అలానే మాట్లాడుతున్నా. మా ఇంటి వాళ్ళు మాత్రం ఏమంటున్నారు

0: అని చెప్పినప్పుడు గ్యారెంటీ లేదన్నప్పుడు మరి సీరియస్ కండిషన్ అన్నది. సీరియస్ కండిషనే కండిషన్లో మరి నేను ఉన్నప్పుడు డాక్టర్లు అన్నారు కదా ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలా సీమ్ తీసేయాలని చెప్పినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేసిన నన్ను ఆపరేషన్ థియేటర్లకు తీసుకుపోయినప్పుడు భయంకరమైన నొప్పి భయంకరమైన అవస్థ. ఆ అవస్థకు ఏగలేక కూడా నేను ఎంతగానో ఏడ్చినప్పుడు మా వాళ్ళు అన్నారు కదా ఒక్క నిమిషం ప్రార్థన చేపించుకో ఏమవుతుంది అని అన్నప్పుడు నేను అన్న కదా సత్తే ఆయన కోసం చచ్చిపోతా బ్రతికితే ఆయన కోసం బ్రతకలే కానీ నాకు మాత్రం నేను ఆ ప్రార్థన అంటే నేను ఒప్పుకోను అని చెప్పి ప్రార్థన చేయటానికి వేరే వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు గ్లూకోజ్లు అన్ని పీకేసుకుని ఇట్లా తీసేసుకున్నా నాకు అద్దు అని
1: అంటే యేసుక్రీస్తు ప్రభు వద్దు
0: వద్దు ఆయన నా దగ్గరికి రావద్దు అట్లాంటి వారు అత్తే నా దగ్గరికి మంచి ఒప్పుకోను చచ్చిపోవటానికైనా సిద్ధమని గ్లూకోజ్లు తీసేసుకున్నా. తీసేసుకున్నప్పుడు మరి అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారి చేపించుకున్నాను ఏమైతుందని చెప్తే ఎవరి మాట కూడా వినలేకుండా నేను
1: ఎందుకు మీకంత ముండి పట్టింపు.
0: యశుప్రభు దేవుడు అంటే నాకు నచ్చది. యశుప్రభు దేవుడు ఆయన దేవుడు కాడు. ఎన్ని దేవతలు ఉండగా ఆయన ఎందుకు దేవుడు? ఆ ఇన్ని దేవతలకు మనం బలర్పించాలి కానీ యశుప్రభు ఆయననే చనిపోయిండు బల అయిపోయిండు ఆయన అసలు దేవుడు కాడు అనే వ్యక్తిని నేను. ఆయనకు ఆయన దేవుడైతే ఆయనను ఎందుకు కాపాడుకోలేడు ఆయన దేవుడు కాడు అని ఎందుగానే బ్రతకాలని నా ఆలోచన. ఆపరేషన్ థియేటర్కు తీసుకుపోయారు నన్ను. ఆపరేషన్ థియేటర్కు తీసుకుపోయిన తర్వాత వాళ్ళు అంటారు కదా హోల్ చేయాలి ఖచ్చితంగా ఈ కిడ్నీలకు అది ఇది ఇబ్బంది ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుండగా భయంకరమైన భయం అయిపోయింది అక్కడికి. లోపలికి వెళ్ళిన తర్వాత శంకరుడా నన్ను బతికియు శివయ్య నన్ను బ్రతికి అని ఇట్లనే మొక్కుకుంటున్నా. మొక్కుతున్న సమయంలో వాళ్ళు నా డ్రెస్సు యూనిఫామ్ తీసేసి వాళ్ళ యూనిఫామ్ వేసి ఇంకా ఆపరేషన్కు తీసుకుపోయిన టైంలో బాగా భయం పెట్టేసి ఏడ్చిన. ఏడ్చి ఒక మాట ఏమన్నంటే అందరూ దేవుడు యేసుప్రభు మంచోడు గొప్పోడు అట్లా ఇట్లా అని చెప్తారు కదా మరి నువ్వు నిజంగా దేవుడివేనా? అసలు నువ్వు దేవుడు అయితే మరి నాకు ఈ ఆపరేషన్లో తోడుగుండి నాకు ఆపరేషన్ సక్సెస్ అయితే కనుక నీ పని చేస్తా అని చెప్పి నేను అనుకున్నా నా మనసులో లాస్ట్ స్టేజ్లో.
1: ఎందుకని మీరు ఫస్ట్ వద్దనుకున్నారు మరి ఎందుకని మీరు యేసుప్రభు?
0: డాక్టర్ ఏమని చెప్పిందంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ప్రాణాపాయం ఉంది ఖచ్చితంగా అమ్మా 24 గంటలు గడిస్తే తప్పేం చెప్పలేము బ్రతకచ్చు చనిపోవచ్చు మనకు నమ్మకం లేదని చెప్పారు.
1: అంటే ప్రాణం మీద ఆశ పుట్టింది.
0: పుట్టి అప్పుడు ఏమన్నా నిజమైన దేవుడు అని చెప్తారు కదా యేసుప్రభు ఆయన నిజంగా దేవుడు అయితే సరే నన్ను మంచిగా చేస్తే కనుక నేను ఆయన కోసం బ్రతకాలని అనుకున్నా. అనుకున్న తర్వాత 24 గంటల తర్వాత కొంచెం కొంచెం నాకు మెలకు రావటం మాట్లాడటం ఆ విధంగా జరిగింది. ఆ విధంగా జరిగిన తర్వాత కూడా సరే యేసుప్రభు బతికిచ్చిండు అనే ఆలోచన నా మైండ్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను అందరూ ఏమంటారు అంటే ఇప్పటికైనా నమ్ముతావా దేవుని తెలుసుకుంటావా అన్నప్పుడు నేనన్నా ఆయననే ఎందుకు బ్రతికిచ్చిండని మీరు నమ్మాలా? నేను ఎన్నో మొక్కులు మొక్కినా నేను ఖచ్చితంగా కొంచెం హెల్త్ కరెక్ట్ సెట్ అయిన తర్వాత ఖచ్చితంగా వెమ్లవాడ రాజానికి నేను ఇంటికి వెళ్ళి ఇచ్చి రావాలా కొండ కట్టుకోవాలా ధర్మం పూరుకోవాలా నా మొక్కులు బాగున్నాయి నేను మీ మాట వినని చెప్పి మళ్ళీ అదే హిందువుగా పూజలు చేయటం మళ్ళీ అదే తిరగటం పాములతో ఆడుకోవటం.
1: అంటే మీరు పాములతో ఆడుకుంటారు?
0: ఆడుకునే వ్యక్తిని. ఎక్కడన్నా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు అవి కనబడితే వాటితో నేను కొద్దిసేపు నిలబడి వాటిని చూడటం. ఒకరోజు నేను స్నానం చేయకుండా పొలం కాడికి వెళ్ళినప్పుడు సోమవారం రోజు శనివారం రోజు అది నాకు ఎదురుగా వస్తే ఈరోజు నేను ఒక్క పొద్దు ఉండలేనని కాబట్టి అది నాకు ఎదురుగా వచ్చిందని చెప్పి నేను తానం చేయటం. ఆ విధంగా మెంటల్గా డిప్రెషన్లో ఉండే వ్యక్తిని నేను. ఎవరైనా ఇంట్లోకి వచ్చినా కానీ మీరు క్రైస్తవులు మా ఇంట్లోకి ఎందుకు వచ్చారు నా దేవుడు బాధపడతాడని ఎవరిని క్రైస్తవులని పాస్టర్లను తిట్టే వ్యక్తిని ఇంకా క్రైస్తవులు కనబడితే ఒప్పుకునే వ్యక్తిని కాను. వాళ్ళ ముంగట కావాలని బొట్టు పెట్టుకుని తిరిగే వ్యక్తిని అసలు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎదురుగా కనబడితే బూతులు తిట్టే వ్యక్తిని అసలు ఎందుకు రా నాకు ఇట్లా కచ్చినావు నువ్వు ఆ ముండ మతం భర్త చచ్చిపోయిన వాళ్ళ లేక విధవరాలుగా తిరుగుతారు అదే మతం రా మీరు ఫాస్టర్ రా అని తిట్టే వ్యక్తిని ఆ విధంగా తిట్టే వ్యక్తిని ఆ విధంగా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం కొంచెం నాకు శోధన రావటం జరిగింది. అంటే పడిపోవటం హిద్దలేసి పడిపోవటం అట్లనే ఇక శంకరుడు దేవుడు అని నా మెంటాలిటీ మా వాళ్ళు మాత్రం కాదు ఇది దయ్యము ఆ శంకరుడిని నమ్ముకోవడం మనం దేవుని చిత్తం కాదు మనం క్రైస్తవులం మనం చెయ్యొద్దు అని చెప్పినప్పుడు మేము ఐదుగురం అన్నదమ్ములం అయితే ముగ్గురు చనిపోయినరు. మరి శంకరుడు యేసుప్రభు నిజమైన దేవుడు అయితే మరి వాళ్ళు ఎందుకు చనిపోయారు? మా అన్న 22 సంవత్సరాలు చనిపోయిండు అసలు ఆ యేసుప్రభుకు శాతనైతే ఎందుకు కాపాడలేడు? అదంతా కూడా నీ భ్రమ. నేను ఇదే చేస్తా మీరు అదే చేసుకోండి. నన్ను శంకరుడు కనుక పూజలు అద్దని చెప్తే కనుక నేను చచ్చిపోతానని 2 సార్లు కిరోసిన్ పోసుకున్నా. శంకరుడు భక్తి నాకు అద్దని చెప్తుర్రు మీరు అని చెప్పి కిరోసిన్ పోసుకున్నా. పోసుకుంటే సరే నీదేందో నువ్వు చేసుకో అని చెప్పిండ్రు. ఒకరోజు మాత్రం ఇంకా ఇది

0: దేవుడు ఇంట్లో ప్రార్థన పెట్టించుకుందాం, ఖచ్చితంగా ఈ రోజు నువ్వు ఉండాలని చెప్పి మొండి పట్టుతోని నన్ను ఉపవాస ప్రార్థన ఇంట్లో పెడితే వాళ్ళందరి ముంగట నేను చచ్చిపోవాలని చెప్పి నేను ఊరేసుకున్నా. పాస్టర్ల ముంగట
1: ప్రార్థన జరగకూడదని
0: జరగద్దని చెప్పి ఊరేసుకున్నా, ఎందుకంటే నన్ను పీడిస్తున్నారు అని చెప్పి, నన్ను ఇంత పీడిస్తున్నారు కాబట్టి నేను చనిపోవాలి, ఖచ్చితంగా మీరు నన్ను లేనిపోని మాటలు చెప్తున్నారని చెప్పి ఊరేసుకున్నా. తర్వాత ఇంకా నీ బతికింది నువ్వు బతుకు, మరి నీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకొని చెప్పి వదిలేసుకున్నారు వాళ్ళు కూడా. ఇంకా ఒక రూమ్లో, పర్సనల్గా ఒక రూమ్లో నేను శివయ్య భక్తి చేసే వ్యక్తిని, వాళ్ళు వాళ్ళు ఒక రూమ్లో వాళ్ళు ఉండే వ్యక్తులు. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత దేవుని గురించి వదిలేసుకొని ఇష్టానుసారంగా తిరిగి తాగి తిరిగి నాకు నచ్చిన భక్తి నేను తిరగటం ప్రారంభమైంది. అట్లా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత కొంచెం కొంచెం నాకు శరీరం సహకరించకపోవటం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకపోవటం, కాళ్ళు పడిపోయినాయి, రెండు కాళ్ళు కూడా మెల్లే కాళ్ళు పడిపోయినాయి. కాళ్ళు పడిపోయినప్పుడు ఇంకా నడవలేని స్థితిలో, బాత్రూంలకు కూడా వెళ్ళలేని స్థితిలో, అసలు ఎవరు పట్టుకపోయేట వాళ్ళు కూడా దగ్గర లేరు. ఆ విధంగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం ఇంకా నన్ను హుషారు చేసిన తర్వాత మ్యారేజ్ చేశారు. ఈ విధంగా నేను మారుతాడు కావచ్చు, మారుతాడు, హిందూ క్రైస్తవుల పిల్లని చేస్తే ఖచ్చితంగా మారుతాడని చెప్పి క్రైస్తవుల కుటుంబంకు చెందిన అమ్మాయిని పెళ్లి చేశారు.
1: మీరు దానికి ఒప్పుకున్నారండి?
0: ఒప్పుకున్నా, పెళ్లి మట్టుకు మాత్రమే నేను ఒప్పుకుంటా, కానీ నేను తర్వాత ఆమెను కూడా నాలోనికే నా దాంట్లోకే మారాలని చెప్పిన. వాళ్ళు అన్నారు కదా పెళ్లి అయిపోయేంత మట్టుకు అట్లా ఏం చెప్పొద్దు అని చెప్పి చేసిండ్రు, పెళ్లి చేసిండ్రు. పెళ్లి చేసిన తర్వాత కూడా నేను అన్న నాలాగా నువ్వు ఉండాలిగా నీలాగా నేను మారాలంటే నాతో కాదు, నాతో ఖచ్చితంగా నువ్వు వెమ్లవాడ రాజన్న దగ్గరికి రావాలా, మనం ఇద్దరం వెంటకెళ్ళి తీసుకోవాలని చెప్పి తీసుకుపోయినా. తీసుకుపోయినా అక్కడికి వెమ్లవాడ రాజన్న గుడికి తీసుకుపోయి అక్కడ తిరగటం, మొక్కడం, కొబ్బరికాయలు కొట్టడం ఇదంతా చేసిన. ఇదంతా చేసిన తర్వాత ఇష్టానుసారంగా చేసిన తర్వాత అమ్మాయి ఏమందంటే, నువ్వు ఈ విధంగా చేస్తే కనుక నేను ఒప్పుకోను, మేము క్రైస్తవులం, నువ్వు ఈ విధంగా ఎందుకు చెప్తున్నావు అంటే నాలాగుండటానికి నువ్వు ఇష్టపడితే నాతో ఉండు, లేదంటే నాకు విడాకులు ఇచ్చేయి, కానీ నాకు మాత్రం నాకు ఈ శివయ్యనే కావాలని చెప్పి మాట్లాడినా. ఆ విధంగా ఇంకా నేను పూజలు చేసే వ్యక్తిని ఆమె నేను లేక ముందు దొంగతనాల ప్రార్థన చేసుకునేది, దొంగతనాల దొంగ సాటన మా అమ్మ వాళ్ళు కూడా ప్రార్థన చేసేవాళ్ళే, నేను మాత్రం ఒక్కనే ఇంకా వేరే. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత ఇంకా ఇంకా మెల్లగా ఇంకా నాకు నడవలేని స్థితిలో, మొత్తం కాళ్ళు పడిపోయి ఇంకా లేవలేని స్థితిలో, ఇంకా కొంచెం కొంచెం మంది రాకపోవటం ఇంటికి, ఇంకా పూజలు చేయ కొంచెం తక్కువైపోయింది. తక్కువైపోయిన తర్వాత మా భార్య అన్నది కదా ఒకసారి ప్రార్థన చేపించుకో, ఎక్కడైనా మనకి ఎందుకు ఇదంతా, నువ్వు నడవలేని స్థితిలో ఉన్నావు, నువ్వు పని చేయలేని స్థితిలో ఉన్నావు, మనకెవరు నడపాలా అని చెప్పి ఆమె నా మీదకి మాట్లాడింది. మాట్లాడినప్పుడు నేనేం,
1: మీ దగ్గరికి ఎందుకు వచ్చేవారండి?
0: చూపించుకునటానికి. నేను ఇట్లా చేతిలో ముడిపి పసుపు తీయటం, ఇట్లా చేతిలో ముట్టి ముడిపి బొట్టు తీయటం, నా చేతులు ముడిపే, అదొక భ్రమ అంటే నా చేతులతోనే తీసి పెడితే ఆయన గురువు బొట్టు పెడితే తక్కువవుతుంది, జ్వరం తక్కువవుతుంది, రోగాలు తక్కువవుతాయి. రిగ్గులు చూపించేవాడిని, నీళ్ళు నీళ్ళు ఇక్కడ పడతాయని చెప్తే అక్కడ నీళ్ళు పడతాయని అలా ఆ లోకంలో వచ్చేవాళ్ళు.
1: అంటే మీ దగ్గరికి చూపించుకుంటానికి వచ్చి
0: చూపించుకోటానికి వచ్చేవాళ్ళు. అట్లా అట్లా కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత
1: అంటే శివుని యొక్క ఆత్మ మీలోకి వచ్చి మాట్లాడేది
0: యాప కొమ్మలు పట్టుకొని పెద్దగా బొట్టు పెట్టుకొని అట్లా మాట్లాడే వ్యక్తి.
1: రూమ్ లో మీరు కూర్చునేవారు?
0: ఒక రూమ్ లో.
1: అంటే నిజమే అంటారా? మీ యొక్క ఊహకి తెలుస్తుంది కదా.
0: అప్పుడు ఇంకా నేను అదే భ్రమలున్నా కాబట్టి నాకు అదే ఇష్టం ఇంకా నాకు. ఆ విధంగా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత కాళ్ళు పడిపోయినాయి, ఇంకా మళ్ళీ లేవలేని స్థితిలో. మళ్ళీ కాళ్ళు పడిపోయిన తర్వాత ఇంకా నన్ను ఇక్కడ ముస్లిం వాళ్ళ దగ్గరికి, ఇక్కడ బద్దెలు వాళ్ళు వీళ్ళు దించే వాళ్ళ దగ్గర మేకలతోని కోళ్ళతోని దించిపించారు. మా అమ్మ వాళ్ళు రాలేరు, మా మేనత్త వాళ్ళు హిందువులు, వాళ్ళతోనే వెళ్ళిన. అక్కడ తిరిగి తిరిగి తిరిగి అక్కడ ఇక్కడ ఇక్కడ చూపించిన తర్వాత ఎక్కడికి పోయినా కానీ ఇంకా న్యాయం కాలేదు. న్యాయం కాకపోతే అసలు ఇక్కడికి పోయినా కానీ న్యాయం అయితే లేదు కదా, ఒకసారి ప్రార్థనకు వదామని చెప్పి మా అమ్మ వాళ్ళు మా భార్య వాళ్ళందరూ కూడా నన్ను ఒత్తిడి చేస్తే నేను అన్నా కదా సావటానికైనా నేను రెడీగా ఉన్నా, కానీ మాత్రం నేను ఆ చర్చిలకు రానంటే రానని చెప్పినప్పుడు, మరి అప్పుడు నువ్వు ఆపరేషన్ చేపించుకున్నప్పుడు దేవుని పని చేస్తాను మొక్కినావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా మారుతున్నావు అంటే, నేను అదేదో నా బాధకు మీ బాధకు నేను బతకాలని ఏదో అన్నా కానీ నేను మాత్రం చెయ్యనంటే చెయ్యనని చెప్పి మొండిగా మాట్లాడినా. ముందుగా మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రంటే ఇంకా ఎట్లయినా సరే తీసుకుపోవాలని చెప్పి ఆటోల వేరే దగ్గర ముస్లిం అయిన ఉన్నాడు, నిన్ను దించడానికి రమ్మన్నాడు, వెళ్దామని చెప్పి తీసుకపోయారు. తీసుకపోయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత వీళ్ళు ఎక్కడికైతే తీసుకపోవాలి అక్కడికి తీసుకపోక చర్చిలకు తీసుకుపోయారు
2: నిన్ను.
0: నన్ను చర్చిలకు తీసుకుపోయే వరకంటే అక్కడిదాకా పోయేదాకా నేను ముస్లిం వాళ్ళే అనుకున్నా. ఇంకా అక్కడ బయట సిల్వలు కానీ ఆ వాక్యలు కానీ అవోటి ఇవ్వటి రాసి పెట్టింది ఉంది. వాటిని చూసిన ఇంకా వాటిని ఆటోల నుంచి దుంకి ఒక 2 కిలోమీటర్లు ఉరికిన. ఆ పడిపోయి కాళ్ళు పడిపోయిన శక్తి కూడా అప్పుడు ఎట్లా వచ్చిందో కూడా అర్థం కాలేదు. ఇంకా ఉరికిన ఉరికినప్పుడు నా ఎంబట వీళ్ళందరూ కూడా పడి పట్టుకొని మళ్ళా గుంజుకొచ్చి ప్రార్థన చేయించుకోకపోతే నేను కొడతాం చేస్తామని నన్ను ఇద్దరు ముగ్గురు యవనాస్తులు కూడా మా తమ్ముడు ఫ్రెండ్స్ గుంజుకొచ్చి చర్చి దగ్గర పడేసారు. చర్చి దగ్గర పడేస్తే నేను అన్నా కదా గేట్ బయటనే ఉంటాగానే గేట్ లోపలికి మాత్రం నేను రాను. ఆయన దేవుడు అంటున్నారు కదా, మీరు దేవుడు అంటే ఆయన యేసుప్రభు గొప్పవాడు అయితే ఇక్కడ కూడా దేవుడు ఉంటాడు కదా, ఇక్కడికి రమ్మా నాన్నే నేను రాను లోపలికి అన్న. ఆన్ని బయటకు రమ్మనని చెప్తే వాళ్ళు అన్నారు కదా అట్లా మాట్లాడద్దు, వాళ్ళు సేవకులు వాళ్ళని అట్లా అన్నది అంటే నేనన్నా నిజాంబాద్లో మేరీ జీవన్ అమ్మగారని ఉంటారు, ఆ అమ్మగారు బయటకు వచ్చినప్పుడు నేనన్నా నువ్వేందే నాకు ప్రార్థన చేసేది, నేనే నీకు నేను నీకు బొట్టు పెడతారా అని చెప్పి ఆమెను ఇష్టానుసారంగా తిట్టిన. నేనన్న ఫాస్టర్ అమ్మను నువ్వేంది నాకు ప్రార్థన చేసేది అన్నప్పుడు ఆమె ప్రేమతో బుదిరికిచ్చి మాట్లాడి ఒక్కసారి లోపలికి రాయ్యా అంటే నేనన్న కదా నువ్వే నా దగ్గరికి రా, నేనెందుకు నీ దగ్గరికి అత్తా, నా కోట్లాది దేవతలు నడిచిపెట్టి నీ దేవుని నేను ఎందుకు నమ్మాలా, నేను లోపలికి ఎందుకు రావాలా, నేను రాను అని చెప్పి మాట్లాడినా. ఆమె అన్నది కదా ఒక్క నిమిషం లోపలికి రాయ్యా, నువ్వేం చేయగానే ఒక్క నిమిషం లోపలికి రాంది. వీళ్ళందరినీ మబ్బు పట్టించిన ఆయన వీళ్ళందరినీ మబ్బు పట్టించి కొంచెం అట్లనే గేట్ ముంగట కూర్చుండి కొంచెం నాకు వాష్రూమ్ అత్తుందని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయినా. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత నన్ను మళ్ళా తిరిగి దొరికించుకొని తీసుకొని వచ్చి కట్టేసారు పగ్గంతో, చర్చిలో ఉండాలను ఖచ్చితంగా అని చెప్పి కట్టేసారు. కట్టేస్తే నేనన్నా కదా నేను కట్టేసినా కానీ నన్ను చంపేసినా కానీ నేను శివయ్యను మాత్రం విడిసేది లేదు, మీ దగ్గరకు వచ్చేది లేదని చెప్పి ఈ తాళ్ళన్నీ కూడా తెంపేసుకొని ఇంకా నేను నన్ను ఇంత టార్చర్ పెడతారు కాబట్టి నేను ఖచ్చితంగా ఇక ఆ శివయ్య కోసమే చచ్చిపోవాలని చెప్పి ట్రాన్స్ఫరమ్ను పట్టుకోవటానికని వెళ్ళిన. ట్రాన్స్ఫరెన్ పట్టుకోవటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు నన్ను తోసేసి కింద పడగొట్టేసి తీసుకొచ్చి మళ్ళా ఎందుకోసం ఇలా చేస్తున్నామని చెప్పి నన్ను గాయపరిచి తిట్టి తీసుకొచ్చి మళ్ళా చర్చి దగ్గర పడేసారు. 3 రోజులు అట్లనే జరిగింది. 3 రోజుల తర్వాత ఒకసారి లోపలికి రా ఎందుకు ఇంత మొండి పట్టుబడుతున్నామని కాళ్ళొక్కలు చేతులొక్కలు దొరకబట్టి తీసుకుపోయి చర్చిలో పడేసారు. చర్చిలో పడేసిన తర్వాత అక్కడనే కూర్చుంది ఇంకా చర్చిలో. సరే వాళ్ళ భ్రమ వాళ్ళ ఇష్టం, వాళ్ళది నా ఇష్టం నాది, సరే ఆయనేం గొప్పోడేం కాడు ఆయనేం దేవుడు, సరే వాళ్ళ ఇష్టం అని చెప్పి అట్లనే కొన్ని రోజులు 3 నెలలు ఉన్నాన్న. 3 నెలల తర్వాత ప్రార్థన చేయటం, వాళ్ళు ఏదేదో మాట్లాడడం, నేను అనుకుంటున్నా కదా వాళ్ళు ఎన్ని చేసినా కానీ నేను ఒక కొంచెం నాకు హుషారయ్యేదాకా మాత్రం సరే వాళ్ళని నమ్మిస్తా, హుషారైపోయిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళిపోవాలా, ఖచ్చితంగా నా ఇష్టం వచ్చినట్టు నేను చేయాలా, నా దేవతలన్నీ అక్కడే ఉన్నాయి నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి అట్లా మాట్లాడుతూ ఇక వీళ్ళు అన్నారు కదా అమ్మగా అమ్మ వాళ్ళు కానీ పాస్టర్ అమ్మ వాళ్ళు కానీ నా భార్య కానీ మా తమ్ముడు కానీ వీళ్ళందరూ ఏమన్నారంటే లేదు నువ్వు అట్లా ఇట్లా మాట్లాడకు ఇంట్లోనే ఉండి. ఇంకా కొంచెం 3 నెలల తర్వాత మళ్ళీ నడవటం ప్రారంభమైంది. కొంచెం నడవటం, బయటికి రావటం, వాష్రూమ్ బోలన్న నడవటం, స్నానం చేయటానికి నడవటం, ఆ విధంగా నడిచిన తర్వాత వాళ్ళు అన్నారు కదా ఇన్ని రోజులు అవన్నీ చేసినప్పటికీ కూడా నీకు మంచిగా లేదు, ఇప్పుడు ఇళ్ళకి రాగానే మంచిగా అయింది, మళ్ళెందుకు మళ్ళా పాత జీవితంను గుర్తు చేసుకుంటావు, ఇట్లనే ఉండు అని చెప్పారు. ఇట్లనే ఉండమని చెప్తే నేను అన్నా కదా మరి అవన్నీ ఏం చేయాలి నేను, నా ఇంటికి వెళ్ళి ఇస్తా అని చెప్పిన, ముడుపులు కట్టిన, ఇవన్నీ ఏం చేయాలి నేను, ఈ దేవుని కోసం బ్రతికితే నా దేవుళ్ళు బాధపడాయా అని చెప్పి మాట్లాడినప్పుడు అట్లనే ఆ కొద్ది రోజులలోనే మా అమ్మాయి చనిపోయింది హార్ట్ అటాక్తో. చనిపోయినప్పుడు నేను అన్నా కదా సరే ఆమె కూడా చనిపోయింది, నా పూజలను ఆపేసిందానికి మా దేవుళ్ళ అట్లా కోపంకే ఆమె చనిపోయిందని చెప్పి మొండిగా మాట్లాడిన.
1: పూజలు ఆపేశాను అందుకే మీ అమ్మ చనిపోయింది.
0: మా అమ్మ చనిపోయింది, నన్ను ఇప్పటికైనా విడిచిపెట్టేస్తే నేను పూజలు చేసుకుంటా అని చెప్పిన. వాళ్ళు అన్నారు కదా అట్లేం కాదు ఆమెకు హార్ట్అటాక్తో చనిపోయింది అంటే లేదు హార్ట్అటాక్తో కాదు ఇదే పూజలు ఆపేస్తేనే చనిపోయిందని నేను అన్నా. అన్న తర్వాత లేదు అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కొద్ది రోజులు అయింది అట్లా కొద్ది రోజుల తర్వాత ఇంకా అక్కడ నేను అమ్మ వాళ్ళ దగ్గర పని చేస్తుంటే అక్కడ బాసన్లు కడగటం, వచ్చిన సంఘాస్థలై ప్లేట్లు కడగటం చర్చిలో. సరే 2000 జీతం ఇస్తా పని చేసుకొని చెప్పారు అక్కడ. నేను మా భార్య ఇంకా అక్కడనే ఉండి సరే నా ఆరోగ్యం అయితే కొంచెం సెట్ అయ్యేదాకా ఏదో ఒక పని చేసుకోవాలి కదని చెప్పి ఆ బాసన్లు దమ్మటం, అక్కడ పని చేయటం, ఊడవటం అవన్నీ చేసిన. చేసుకుంటూ చేసుకుంటూ అలా కొద్ది రోజుల తర్వాత ఒక సంవత్సరం అయింది. సంవత్సరం తర్వాత అసలు నిజంగా దేవుడు అంటే ఈయననే కావచ్చు మరి, ఇంతగానం మంది వస్తారు ఇంతగానం మంది పోతారు, వచ్చిన వాళ్ళు నడవలేని వాళ్ళు నడవటం, పక్షవాతంతో ఉన్న వాళ్ళు లేవటం చూసిన నా కళ్ళతోని అక్కడ. అప్పుడు అనుకున్నా నిజమైన దేవుడు దేవుడు అంటారు కదా, అసలు ఇది ఎట్లా జరుగుతుంది, ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ఒకసారి నేను తెలుసుకోలేదు దీన్ని, ఇది దీని వెనకాల ఏముందని చెప్పి నేను ప్రయత్నం చేసిన, వాళ్ళ మీద ప్రయోగాలు చేసిన, తెలుసుకోవాలి వీళ్ళు ఏం చేస్తారు. అసలు నేనైతే బొట్టు పెట్టేటోని, యాపకొమ్మలు ఇచ్చేటోని, ఊదేసేటోని, పొగబట్టేటోని, మరి వీళ్ళు ఏం చేస్తారు అసలు, వీళ్ళ దగ్గర ఏముందని చెప్పి అట్లా పరీక్ష పెట్టి చూసిన. చూసినప్పుడు ఆమె బైబిల్ తీసుకొని రావటం, ఏడుసుడు బాగా అక్కడ ప్రార్థన గదిలో చర్చిలో బాగా ఏడుస్తుండే అమ్మగారు. ఈమెకి ఏం పిచ్చి పట్టింది, ఇలా ఎందుకు ఏడుతుంది, మరి ఇట్లా ఎందుకు ఏడుతుంది అని చెప్పి నేను బాగా రోజులు అట్లనే పరీక్షించి చూసినప్పుడు ఒకరోజు ఇంకా చర్చికి అడుగుతున్నా క్లీన్ చేస్తున్నా ఇట్లా మనుషులు నడిచినట్టు శబ్దం వినొస్తుంది. శబ్దం వినచ్చినప్పుడు అమ్మగారు వచ్చిందేమని చూసినప్పుడు అమ్మ లేదు, ఎవరు లేరు పైన, ఎవరు లేరు అమ్మ పిలిచినావా అని చెప్పి పోతే, ఏ నేను రాలేను పైకి రాలే పిలవలేను కూడా అని అమ్మ అన్నది. తర్వాత మళ్ళొకరోజు శుక్రవారం ప్రార్థన అవుతుంది, సత్యం సత్యం అని పిలిచినారు శబ్దం. సత్యం సత్యం అని పిలిస్తే నేను అన్న కదా అమ్మ ఏమైంది అని చెప్పి పోతే, నేను పిలవలేనయ్యా నిన్నేందుకు నేను పిలిచిన,
1: పాస్టర్ అమ్మగారు
0: నేను పిలవలేనయ్యా, నేను మైకులు సెట్ చేయు అక్కడ కార్పెట్లు గిట్ల వేసేయు ప్రార్థన స్టార్ట్ చేద్దాం ఇంకా అమ్మన్నది. నేనన్నా పిలిచినావు కదా అమ్మ ఇప్పుడు ఏం విషయం అంటే నేను పిలవలేనయ్యా అన్నది. సరే ఎవరో నా భ్రమ అనుకుని అట్లనే అట్లా సంవత్సరం గడిపిన తర్వాత ఇంకా నా మనసులో ఉంది శివయ్య పూజ చెయ్యాలని, కానీ అయినప్పటికీ నీ కూడా అక్కడనే వండుకుంటూ పరిచర్య చేసుకుంటూ ఆ పని ఈ పని చేసుకుంటూ ఉన్నా. ఇంకా అట్లా ఉండి ఒకరోజు ఏమైందంటే ప్లేట్లు దొమ్ముతుండగా నీ పని ఇది కాదు అని ఒక శబ్దం వినబడుతుంది. నా పని ఇది కాదంటే నేను చేసుకోకపోతే నడవది, ఖచ్చితంగా పొట్ట తిప్పలకు ఏదైనా చేసుకోవాలా, ఇక్కడ ఉన్నాం కాబట్టి నిజాంబాద్ జిల్లా కాబట్టి ఖచ్చితంగా పని చేసుకోకపోతే మనకు ఎవరు పెడతారని చెప్పి చేసుకోవాలి కదా, నీ పని ఇది కాదంటే మీరు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇట్లా ఎందుకు వినిపిస్తుంది శబ్దం అని చెప్తే ఆమంది కదా నీ భ్రమ, ప్రార్థన చేసుకో ఏం కాదు దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆమంది. ఇంకొక ఆమె కర్ణమ్మ అని ఉంటుంది, ఆమె దగ్గరికి పోయిన తర్వాత ఆమె ప్రార్థన చేసి ఏమన్నదంటే దేవుడే మాట్లాడుతున్నాడు స్వరంతోని, దేవుని మాటలు లోబడంటే నేను అన్న కదా అసలు ఆయన ఎట్లా మాట్లాడతాడు నాతోని, నేను పూజారిని ఆయన నాతో ఎందుకు మాట్లాడతాడు, నాతో ఏం పని ఆయనకి మాట్లాడటానికి, ఆయన స్వరం విన్నవా నువ్వు అన్నది. అంటే ఇట్లా శబ్దం వినబడ్డదమ్మా ఆయన నాకేం తెలియదు స్వరం వినబడ్డదని చెప్పి సరే వదిలేసి ఒకరోజు పండుకున్న తర్వాత సత్యం నువ్వు లేవు ఇక్కడికి వెళ్ళే, సత్యం నువ్వు ఇక్కడికి నుంచి లేవు అని చెప్పి ఒక శబ్దం వినబడ్డ తర్వాత ఎందుకు నన్నెవరు వెళుతున్నారని చెప్పి అందరిని చూస్తే అందరు పండుకున్న తర్వాత పొద్దున మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చి అడిగితే అమ్మ ఏమన్నదంటే కీర్తనలు 91 చదువుకుంటే అది ఎక్కడుంటుందో నాకు తెలియదని నేనన్నా. దావీది కీర్తనలు 91 చదువు అంటే అది ఎక్కడుంటుందో నాకు తెలియదని చెప్పినప్పుడు ఆమె తీసిచ్చింది. తీసిస్తే నేను 7th class చదువుకున్నా, నాకేం చదువు రాదు, దాన్ని ఒక 3 రోజులు చదివిన ఆ దావీది కీర్తన 91 3 రోజులు చదివిన, కొంచెం ఆ విధంగా చదువుకుంటూ మళ్ళీ అట్లా 6 నెలలు గడిపేసిన అక్కడనే. సంవత్సరం నర అవుతుంది ఇంకా అట్లా గడిపేసిన తర్వాత ఏమైందంటే మళ్ళీ అమ్మ అంటుంది కదా దేవుడు నిన్ను ఎన్నుకుంటుండు, దేవుని సేవ కోసం నిలబడతావా నువ్వు అని అడిగింది అమ్మ ప్రార్థన రోజు. దేవుని సేవ కోసం నిలబడతావు అంటే నేను అన్న కదా నీకేమన్నా పిచ్చి పట్టిందమ్మా, నేను 7th class చదువుకున్నా, నేను పని చేసుకోకపోతే మాకు ఎవరు కడుపులోకి పెట్టరు, మీలాగా సంకల బైబిల్ పెట్టుకొని తిరగడం అంటే ఇంకా నేను ఒప్పుకోను, నేను మళ్ళీ నా దాంట్లోకి నేను వెళ్ళిపోతా, నా పూజలు చేసుకుంటే నాకు 10, 5, 100, 200, 500 ఇస్తారు, ఎవరైనా ఏమన్నా ఇస్తారు, కానీ ఈ సంకల బైబిల్ పెట్టుకొని తిరిగితే ఎవడు పోషిస్తాడు నన్ను అని చెప్తే ఆమన్నది కదా ఆకాశ పక్షులను పోషిస్తున్నా, మిమ్మల్ని పోషించనా అన్నాడు దేవుడు, పోషిస్తాడయ్యా అంటే నేనన్నా నీ భ్రమ అదంతా, నేను అట్లా చెయ్యను నాతో కాదు అని నేను చెప్పిన. చెయ్యంటే అమ్మ రోగం పెట్టి పట్టుకుంటాడు దేవుడు అని అమ్మ అన్నది. ఏం రోగం పెట్టినా సరే కానీ నాతో కాదు, ఏదో ప్లేట్దామటం కడగటం మందిరం ఉడవటం అంటే సరే చేస్తా, అవి ఏదో చెయ్యొచ్చు కాబట్టి చేస్తా, కానీ నాకు బైబిల్ చదవరాదు నేను చేయలేను నాతో కాదు అని మొండిగా మాట్లాడినా. మొండిగా మాట్లాడినప్పుడు నీ ఇష్టం అని చెప్పింది. నీ ఇష్టం అని చెప్తే నేనన్నా కదా అట్లనే పని చేసుకుంటున్నాను. ఇంకా పని చేసి ఇంకా అమ్మ దగ్గరికి కోవటం కూడా కోపం వచ్చి వదిలేసిన. వదిలేసి అక్కడక్కడ పని చేసుకోవటం, వంటలు చేయటం, తిరుగుతున్నా అట్లా. తిరుగుతుంటూ ఆదివారం ఆదివారం చర్చికి వస్తూ శుక్రవారం శుక్రవారం ప్రార్థనకు వస్తున్నప్పుడు అమ్మ ఏమన్నదంటే, సత్యం నువ్వు దేవుని కోసం నిలబడాలని ఇట్లా మాట్లాడుతుంది, వాక్యం ద్వారా మాట్లాడుతుంది. నువ్వు బ్రదర్ దేవుని కోసం నిలబడాలా, దేవుని కోసం నిలబడాలా అన్నప్పుడు నేను అన్నా కదా, దేవుని కోసం నిలబడాలి నిలబడాలంటే అసలు ఎట్లా నిలబడతారు, ఏం చేయాలా, ఆ ప్రార్థన ఎట్లా చేయాలో కూడా నాకు తెలియదు, వాక్యం ఎట్లా చెప్పాలో నాకు తెలియదు, అసలు దేవుని కోసం ఇది కూడా దేవుని పని కాదా అని చెప్పి అడిగిన. ఈ ప్లేట్లు కడగటం మందిరం ఉడవటం ఇది కూడా దేవుని పని కదా, ఇది దేవుని పని చేసినట్టు కాదమ్మా, ఇంకా దేవుని పని అంటే నాతో కాదు అని చెప్పి మాట్లాడినా. ఆమన్నది కదా నువ్వు ప్రేయర్ చేసుకో అన్నది. ప్రేయర్ చేసుకుంటే నాకు ప్రార్థన చేసుకున్నాడు తెలియదు, ప్రార్థన చేయటం రాదు, సరే దేవుని చిత్తం అని చెప్పేసి అట్లనే అట్లనే అట్లనే కొద్ది రోజుల తర్వాత వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందో నేను తెలుసుకోవాలా, అసలు వీళ్ళు ఇట్లా ఎందుకు మాట్లాడుతుండ్రు అని చెప్పి ఒకరోజు ఆర్మూర్ మీటింగ్కి వెళ్ళిన. జాన్ వెస్లీది, జాన్ వెస్లీ మీటింగ్కి వెళ్ళినప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ వాగ్దానాలు ఇస్తారు. వాగ్దానాలు ఇస్తే నేను ఒక వాగ్దానం తీసుకున్నా. ఆ వాగ్దానంలో ఏమొచ్చిందంటే, నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవను అని చెప్పి వాగ్దానం వచ్చినప్పుడు నేను అనుకున్నా కదా, అబ్బా నాతో నేను చెప్పిండు నన్ను ఎందుకు విడిచిపెట్టాడని ఆ చదువచ్చిన వాళ్ళకు చూపించి నగిన. కొంచెం ఎగతాళిగా మాట్లాడినా, ఎందుకు నన్నేందు విడిచిపెట్టాడు ఆయన, ఆయన నేను విడిచిపెడతా వదిలేసుకుంటా, ఆయన ఎవరు అసలు నన్ను వదిలేటానికి, వదిలిపెట్టడానికి ఆయన ఎవరు నేనెవరు అని ఇట్లా మొండిగా మాట్లాడినప్పుడు, ప్రార్థన చేసుకో బ్రదర్ ప్రార్థన చేసుకో బ్రదర్ అని కరుణమ్మ గారు మేరమ్మ గారు ఊకే చెప్పేవాళ్ళు. చెప్తే నేనన్న కదా వాళ్ళకు పిచ్చి పట్టింది, దేవుని పిచ్చి పట్టింది వాళ్ళకు. వాళ్ళు ప్రార్థన ప్రార్థన అంటారు, ప్రార్థన చేసుకుంటే ఇంట్లో కూర్చుంటే ఎవరు పెడతారు అసలు కడుపులోకి, ఎవరు నడుపుతారు అని చెప్పి ఇట్లా మొండిగా మాట్లాడినా. మాట్లాడి మాట్లాడి మాట్లాడి తర్వాత ఒకరోజు ఆయనతో ఏమైందంటే, సరే ఖచ్చితంగా తెలుసుకోవాలా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందని చెప్పి 40 రోజులు నేను కఠినంగా మరి ఉపవాసమే ఉంటా, మరి ఆ నిజమైన దేవుడు అంటారు కదా, నిజమైన దేవుడు అయితే నన్ను బ్రతికిస్తాడా, 40 రోజులు ఏం తినకుండా ఉంటా అని చెప్పి మొండిగా మాట్లాడినా. ముందుగా మాట్లాడినప్పుడు మా భార్య కూడా నాకు సహకరించి సరే చెయ్యు అని చెప్పింది. సరే చెయ్యు అని చెప్పినప్పుడు 40 రోజులు రూమ్లో కూర్చుండి పొద్దున నుంచి సాయంత్రం నైట్ దాకా మళ్ళీ నైటు 7 గంటలకు బయటకు వస్తుంటి, ఇంకా చెయ్యొచ్చు చెయ్యరని ప్రార్థనే, అంతగానో మేము తెలియ దేవుని కోసం. నువ్వు నిజంగా దేవుడివేనా, నువ్వు నిజంగా దేవుడివేనా, మరి నాతో మాట్లాడతావా, నువ్వు నిజంగా దేవుడివేనా, అసలు నువ్వు దేవుడివేనా, ఇట్లనే చేస్తుంటి. అట్లా 40 రోజులు ప్రార్థన చేసుకుంటూ 2 రొట్టెలు చపాతీలు కొంచెం నీళ్లు తాగి 40 రోజులు గడిపేసిన. ఆయన అంతా మాట్లాడాలి, ఆయన దేవుడైతే, ఆయన నిజంగా దేవుడైతే, ఆయన యేసుప్రభు అయితే అని 40 రోజులు ఆ విధంగా ఒక రూమ్లోనే ప్రార్థన చేసుకున్నా. రోజు ప్రార్థన చేసుకుంటూ 40 రోజుల తర్వాత దేవుడు ఒక మనిషి మనం మాట్లాడినట్టుగా స్వరంతో, నిన్ను నేను వదిలిపెట్టను, నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవను అని ఒక శబ్దం వినబడ్డది. శబ్దం వినబడితే నేను అన్నా కదా, నాకేదన్నా కనబడితే నేను నమ్ముతా, ఈ మాటలు నేను ఎవరో మాట్లాడితే నేను నమ్మను, ఎవరో నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పి మాట్లాడినా. దేవుడు ఆ స్వరంతో ఏమన్నాడంటే, ఈ 40 రోజుల ఉపవాసం అయిపోయిన తర్వాత నువ్వు చందుర్తి గ్రామం వెళ్ళిపో అన్నాడు. చందుర్తి గ్రామం అంటే ఎక్కడో నాకు తెలియదు, ఆ విలేజ్ ఎక్కడ ఉంటుందో నాకు అర్థం కాదు. చందుర్తి గ్రామం వెళ్ళిపో అన్నప్పుడు నేను వాళ్ళని అడిగిన, చందుర్తి గ్రామం ఎక్కడుంటుంది ఎక్కడుంటుంది అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు అన్నారు కదా, సిరిసిల్ల జిల్లాది వెమ్లవాడ దగ్గర ఉంటుంది అని చెప్తే నేను అన్న కదా, సరే చందుర్తికి వెళ్ళాలి కానీ ఎక్కడికి వెళ్ళాలి ఎవరింటికి వెళ్ళాలి అన్నప్పుడు నేను నీతో ఉన్నాను నడు అన్నప్పుడు నమ్మలే, నాతో నీవేది ఉండేది, నాతో మనుషులు ఎవరు లేరు, పక్కకు ఎవరు కనబడతలేరు, నాకు ఎవరితో నేను వెళ్ళాలని చెప్పి వెళ్ళిన. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళాలని ఇష్టపడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఎవరింటి కాడ ఉండాలని చెప్పి అడిగిన. దేవుడు ఆ స్వరంతో ఏమన్నాడంటే, చందుర్తిలో స్వప్న రోగంతో భయంకరంగా బాధపడుతుంది, ఆమెకు ప్రార్థన చేయి నువ్వు వెళ్ళిన తర్వాత అని చెప్పిండు.
1: ఆ మాట మీరు నమ్మారండి?
0: నమ్మిన అంటే టెస్ట్ చేస్తున్నా, ఇంకా నేను
1: దేవుణ్ణి టెస్ట్ చేస్తున్నాను,
0: టెస్ట్ చేస్తున్నా ఇది నిజమా, ఈ మేరమ్మది నిజమేనా, ఇది నిజంగానేనా, టెస్ట్లోనే ఉన్నా నేను, ఇంకా పూర్తిగా నమ్మల. వెళ్ళిన తర్వాత స్వప్న అంటే ఎవరు, స్వప్న అంటే ఎవరని అక్కడ అడగరాదు కదా మనం, అయితే అత్తమ్మ వాళ్ళు ఉంటారు అక్కడ చెందుర్తిలో. అప్పుడు ఎప్పుడో జమాన్ల మన చుట్టాలు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వప్న అంటే ఎవరు అత్తమ్మ అని అడిగితే ఆమె అన్నదంటే స్వప్నలు నలుగురు ఉన్నారు, ఏ స్వప్న అని చెప్పాలా నీకు అన్నది. నలుగురు ఉన్నారంటే నువ్వు నిజంగా దేవుడివి కావు, నలుగురు స్వప్నలు ఉన్నారంటే నాకు ఒక్క స్వప్న అని చెప్పినావు అని చెప్పి అక్కడ తిడుతుంది. ఇంకా మళ్ళా దేవుడిని దూషిస్తున్నా మనసులో, వేధిస్తున్నా అసలు దేవుడు ఏం దేవుడు ఇది, నన్ను ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చిండు, ఆయనకు నాకు పిచ్చి పట్టిందా ఆయనకు పిచ్చి పట్టిందా అని చెప్పి ఇట్లనే తిడుతున్నా. ఏ స్వప్న అని చెప్పిండు, వాళ్ళ మార్వేరు ఏం చెప్పిండ్రు, ఎవరు చెప్పిండ్రు నీకంటే, ఎవరు చెప్పలేరు ఒక వ్యక్తి చెప్పిండు అని చెప్పిన. ఆ వ్యక్తి ఎవరో వాళ్ళకి చెప్తలేను, ఇంకా వాళ్ళు కూడా నీకు పిచ్చి అంటారు అని చెప్పి అక్కడ అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే స్వప్న అంటే ఏ స్వప్నం తెలుసుకోమరే లోలో ఫోన్ చేయి అన్నప్పుడు సరే ఒక నిమిషం అయితే ప్రేయర్ చేద్దామని చెప్పి కూర్చుండి మనసులో మళ్ళా యేసుప్రభు వాళ్ళెవరు నతను చెప్పు మరి అని అన్నప్పుడు ఆమె రోగంతో బాధపడుతుంది, వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద అరటి చెట్టు ఉందని చెప్పిండు. సరే ఇదొక టెస్ట్, మళ్ళా వాళ్ళ అరటి చెట్టు ఎక్కడుందో, వాళ్ళ ఇంటి దగ్గర అరటి చెట్టు ఉందట అత్తమ్మ, ఆమె రోగంతో బాధపడుతుందట అంటే అరటి చెట్టు ఉందన్నమాట నిజమే కానీ ఆమెకి ఏం రోగం లేదు అని చెప్పిండు. చెప్పినప్పుడు మరి సరే ఆమెనైతే ఒకసారి తీసుకురా మాట్లాడదామని చెప్పినప్పుడు ఆమె వచ్చింది, మంచిగా రెడీ వచ్చినప్పుడు ఆమెకి ఏం రోగం లేదు, నన్ను రోగం అని చెప్పి తీసుకొచ్చినావు అని చెప్పి మళ్ళీ మనసులో తిట్టుకుంటున్నా. ఆమెకి ఏం రోగం లేదు, రోగం అని చెప్పినావు అసలు ఏం రోగం ఉంది ఆమెకి అని చెప్పి తిట్టుకుంటున్నప్పుడు ఒక్క నిమిషం ప్రార్థన చేయాలని మళ్ళీ ఆలోచన వచ్చింది. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామమ్మ అని చెప్పి ప్రార్థన చేస్తుంటే ఆమె విపరీతంగా ఏడుతుంది. ఆమె విపరీతంగా ఏడితే నేనేమంటున్నా కదా ఈమెకేం పిచ్చిలేసింది, అక్కడ మేరమ్మ అట్లనే ఏడిచింది ఈమె కూడా అట్లనే ఏడుతుందని చెప్పి ఏమైందమ్మా అని అడిగితే మీరెవరు అంటే నేను ఇట్లా ఒక దేవుడు మాట్లాడితే వచ్చినమ్మ క్రిస్టియన్ మీరని చెప్తే మేము క్రిస్టియన్ అయ్యా, మీరు క్రిస్టియన్ అంటే ఆ క్రిస్టియన్ అని చెప్పిన క్రిస్టియన్ అని చెప్పిన తర్వాత ఆమె ఏమంటుందంటే మా కోసం ప్రార్థన చెయ్యండి అంది. ఏమైందమ్మా అని చెప్తే మీరు ప్రార్థన చేయడం మీకు తెలుస్తుంది కదా అని ఆమెన్నది. తెలిసేది ఏముందని చెప్పి మళ్ళీ దేవుడిని అడుగుతున్నా లోపల, ఆమె రోగంతో అన్నావు కదా ఆమె ఆరోగ్యంగా ఉంది ఏం రోగం ఉందని చెప్పినప్పుడు ప్రార్థన చేస్తుంటే నా కాళ్ళ మీద పడి బాగా ఏడుతుంది. కాళ్ళ మీద పడి ఏడిచినప్పుడు నేను అడిగినా కదా ఏమైందమ్మా నీ ప్రాబ్లం ఏంది అని అడిగినప్పుడు అయ్యా నన్ను వ్యభిచారు రాలి అని అందరు కూడా మా ఊళ్ళో దూషించి నాకు గుండు తీసి చెప్పులు మెడలేసి నన్ను దూషించి నాకు కులం బంధు పెట్టిండ్రు, నాకు సంవత్సరం అవుతుంది నన్ను ఎవ్వరు కూడా మాట్లాడియ్యరు, నువ్వు నా కోసం వచ్చినావంటే దేవుడు గొప్పోడు అని ఆమన్నది. అన్నప్పుడు నేను అనుకున్నా కదా నాకు ఇంకా కొంచెం ఆసక్తి పుట్టింది, సంవత్సరం నుంచి మాట్లాడలేని వ్యక్తులతో నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చిండు అంటే ఆయన నిజంగా దేవుడే కావచ్చు అంటే పూర్తిగా నమ్ముతలే కావచ్చు అని చెప్పి ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆమె అన్నది కదా మాకోసం ఇంకెక్కువ ప్రార్థన చేయండి అయ్యా, నాతోని ఎవరికి కూడా పనికిరాని దాన్ని నేను, కానీ ఆ దేవుడికి నేను పనికొచ్చేటట్టుగా నిన్ను తీసుకొచ్చిండు నన్ను అని చెప్పి అన్నది. ఆ విధంగా నమ్మిన తర్వాత ఇంటికి వచ్చినాం, నిజామాబాద్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఈమె దగ్గర ఉంటే ఇట్లనే టార్చర్ పెడుతుంది మనల్ని, మనం ఇంటికి వెళ్ళిపోదాం ఏదో వీలైనప్పుడు పార్ట్ టైం జాబ్ లెక్క దేవుని పని చేయాలి కానీ మొత్తమే ఆయన మీద డిపెండ్ అయితే మనకు ఎవరు పెడతారని చెప్పి మా భార్యను తీసుకుని ఇంటికి వెళ్ళొచ్చినాం.
1: ఉప్పు నమ్మారే మీరు నిజమైన దేవుడని,
0: పూర్తిగా నమ్మతలే
1: నమ్మలేదు,
0: టెస్ట్ కొంచెం అంతే
1: తెలుసుకో
0: నమ్మలే మామూలుగా అంటే తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకోవాలని అంతేగాని నమ్మలే. ఇంటికి వచ్చేసినాం, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళకి ఇట్లా ఏమంటారంటే కొంచెం అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు ప్రేయర్ చేసుకోవటం, టైం దొరికినప్పుడు దేవుణ్ణి అడగటం, ప్రార్థన చేసుకుంటే మా వాళ్ళు ఏమన్నారంటే సండే చర్చికోతున్నాం అత్తున్నాం కదా అయిపోయింది డిప్రెషన్లు ఎందుకు ఉంటున్నావు అట్లా గంటలు అని చెప్పి వాళ్ళు అడిగారు. అంటే టెస్ట్ చేస్తున్న దేవుని తెలుసుకోవటానికి అంటే అట్లా శాపం అత్తది అట్లా అడగద్దు దేవుని అట్లా అనద్దు అని మా అమ్మ వాళ్ళు అన్నారు, మా భార్య వాళ్ళు. మా అమ్మ చనిపోయింది అప్పటికి, మా భార్యకి ఇట్లా అన్నారు దేవుడు శాపం అత్తది టెస్ట్ ఏం టెస్ట్ దేవుడి దగ్గర అడిగేటప్పుడు టెస్టులు అడగద్దు అట్లా అని చెప్పి వీళ్ళు అన్నారు. అట్లా ప్రార్థన చేసుకుంటున్నా ఇంత చేసుకుంటున్న తర్వాత మా నాన్న వ్యతిరేకమైండు నాకు, మా నాన్న వ్యతిరేకమై ప్రార్థన కోతున్నాం అత్తున్నాం సండే అంతేకాని దేవుడు పిచ్చలేసిందా నీకు మొత్తం ప్రార్థన అంటున్నావు. ఆ ఫోటోలు ఎక్కడైతే ఉన్నాయో అదే రూమ్లో సెటప్ చేసుకొని ఇంకా ప్రార్థన చేస్తుంటే ఇంతే యేసుప్రభు నువ్వు దేవుడువా, యేసుప్రభు నువ్వు గొప్ప దేవుడు వట, సరే మరి నాకు మాట్లాడతావు నాతో ఇట్లా చేసుకునే వ్యక్తిని. తర్వాత తర్వాత మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే దేవుని పిచ్చలేసిందా నీకు, దేవుడు అంటున్నావు, మొన్నటిదాకా ఆ దేవుడు పిచ్చలేసింది, ఇప్పుడు ఈ దేవుడు పిచ్చలేసిందా అని చెప్పి వాళ్ళు అన్నారు. నేను అన్నా కదా నాకు అది కావాలా ఇది కావాలని చెప్తలేదు, నేను అదే భక్తిని, కానీ ఇప్పుడు మాత్రం ప్రార్థన చేసుకుంటున్నానంటే చండ చర్చి కోదాం రా అని చెప్పి గుంజుకుపోయారు వాళ్ళు. చర్చికి పోతే నాకు మనశ్శాంతి లేదు ఇంక అక్కడ, మళ్ళీ చిన్నవాళ్ళగొట్లో మనశ్శాంతి లేదు అక్కడ. ఆ చర్చిలో కూర్చుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపించింది చిన్నవాళ్ళగొట్లో. వెళ్ళిపోవాలనిపించిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నా కొంచెం ఇంకా కోపం వచ్చింది. ఒకరోజు కోపం వచ్చి ప్రార్థన చేసుకుంటున్నా వాక్యం చెప్తున్నాడు ఒకరోజు సేవకుడు. ఏమని చెప్తుండంటే వెచ్చగానండు, చల్లగానండు, నులివెచ్చని స్థితిలో ఉండద్దు, అటు ఇటు కాకుండా ఎందుకు రెండు పడవల సావాసం చెప్తున్నావు అని చెప్తే నన్నే అన్నాడు. అడు కావాలనే అన్నాడు, నన్నే అన్నాడు, అంటే నేను పూజ చేస్తున్నాను నన్నే అన్నాడు అని చెప్పేసి కోపం వచ్చి ఇంకా నేను రాను అని చెప్పి మొండిగా మాట్లాడుతున్నా ఇంత మా భార్య రొట్టెలు చేసింది, అన్నం కూర చికెన్ వండింది, తిందామని చెప్పి ఇట్లా తినుకుంటూనే ఒకటే తినుకుంటూనే వెనకకు పడిపోయిన తర్వాత నన్ను ఎవరో తీసుకుపోయినట్టు, నా ఊపిరిని ఎవరో తీసుకుపోయినట్టు అనిపించింది. కొద్దిసేపటి దాకా మేల్కోలేదు. మా భార్య ఇంకా ఒక డాక్టర్ ఆర్ఎంపి డాక్టర్ని తీసుకొచ్చి చూపితే అమ్మ నా హార్ట్ బీట్ ఏం కొట్టుకుంటలేదు, కొంచెం కొన ఊపిరి ఉందని చెప్పినట్ట మా భార్యకు. చెప్పినప్పుడు ఒక స్వరం వినబడుతుంది, నువ్వు ఈ లోకంలో చనిపోయినావు, నీలో నా ఆత్మ నుంచుతున్నా, బ్రతికినంత కాలం నా కోసమే బ్రతకాలా అని చెప్పి ఒక స్వరం వినబడ్డది. అర్ధగంట తర్వాత మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత ఇంకా నా మైండ్ నాకే పనిచేస్తలేదు, ఇంకా అవి తీసేయాలి. ఆ ఫోటోలన్నీ కూడా తీసుకుపోయి పారేసి వచ్చిన ఇంకా వద్దు అవి మాట్లాడాయి అవి ఇవని చెప్పి అవి పారేసి వచ్చిన తర్వాత ఇంకా ప్రార్థన చేసుకుంటున్నా ప్రార్థన చేసుకుంటుంటే స్వరం వినబడుతుంది దేవుంది స్వరం. నేను నీలో ఉన్నది నా ఆత్మ నా కోసం బ్రతక అని చెప్పి స్వరం వినబడితే నేను అంటున్నా కదా పని చేసుకుంటే ప్రార్థన చేస్తా, కానీ మొత్తానికి ప్రార్థన అంటే నాకు ఎవరు నడపాలని చెప్పి మొండిగా మాట్లాడుతుంటే మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే నీకు దేవుని పిచ్చలేసింది, పని చేయలేక అవన్నీ ఎత్తుకుంటున్నావు, మొన్నటిదాకా అదన్నావు ఇప్పుడు ఇది అంటున్నావు అని చెప్పి ఇంట్లో నుంచి ఎలా కొట్టేశారు ఇద్దరిని మా భార్యని నన్ను. ఇంట్లో నుంచి ఎలా కొట్టిన తర్వాత కిరాయికి ఉన్నాం వేరే దగ్గర. కిరాయికి ఉన్న దగ్గర వాళ్ళు ఏమన్నారంటే దీపం పెట్టుకునేటట్టు అయితేనే మా ఇంట్లో ఉండాలి తప్ప ఈ విధంగా ఉంటే మేము క్రైస్తవులకు రూమ్ ఇయ్యమని చెప్పారు. అక్కడి నుంచి ఎలా కొట్టేశారు. ఇంకో దగ్గరికి పోయినాం వాళ్ళు కూడా క్రిస్టియన్ వాళ్ళకు మేము ఇయ్యమని చెప్పారు. అట్లా కొద్ది రోజులు తిరిగినా కానీ దేవుడు ప్రార్థన చేసుకున్నాడు మర్చిపోతలేను. ప్రతి శుక్రవారం 3 గంటల దాకా నీళ్ళు తాగకుంటుండు, అదే పూజ లేక ఇప్పుడు కూడా పాటించాలా, ఒక యేసు ప్రభు గొప్ప దేవుడని కొంచెం తెలుసుకోవాలా, ఇంకా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసుకోవాలని చెప్పి 3 గంటల దాకా ఏం తినకపోతుంటు, తినకుండా ప్రార్థన చేసుకుంటా అట్లనే 3 గంటల దాకా నాకు అది కచ్చిందంత ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఒకరోజు ఫస్ట్ కరోనాలా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు. బయట కిరాయికుంటుంటూ అట్లా ఉపాధి పనికి పోతుంటుంది, కరువు పనికి పని చేసుకునే వ్యక్తులం. పని చేసుకుంటూ ఒకరోజు ఏమైందంటే ఇట్లనే ప్రార్థన చేసుకుంటున్నా ఒక ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళినా. మా భార్య కొంచెం గొంతులో థైరాయిడ్ వచ్చిందని చెప్పి ఆ మందులకు మెడిసిన్ కోసం అని పోయిన తర్వాత ఆమె ఏమన్నదంటే పైసలు ఇస్తేనే మెడిసిన్ ఇస్తా అని చెప్పారు. మా దగ్గర అప్పుడు అంతంత మట్టుకే పైసలేం లేవు ఉపాధి పనికి పోతుంటమి, ఏదో వీలైనప్పుడు ప్రార్థన చేసుకుంటుంటమి. ఆమె అంది అంటే 500 ఇస్తేనే మెడిసిన్ ఇస్తామని ఆ డాక్టర్ అన్నాడు. 500 లేవు కదా మా దగ్గర, ఒక 150 ఉంది అని చెప్తే 150కి మందులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి వాళ్ళు అన్నారు. మందులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర కూర్చుండి కొంచెం మీరు హిందువులు అది ఇది అని చెప్పి మాట్లాడుకుంటూ ఆ 150 వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన డబ్బు మళ్ళీ ఇస్తా కానీ ఇప్పటికైతే ఇయ్యండి సార్ అని చెప్పి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఆ పైసలు ఇచ్చడానికని పోయినప్పుడు వాళ్ళు గొడవ పెట్టుకుంటుండ్రు. భార్యాభర్తలు విపరీతంగా గొడవ పెట్టుకుంటున్నప్పుడు నేనన్నా కదా వాళ్ళ దగ్గర కూర్చుండి అమ్మ అట్టెందుకు గొడవ పెట్టుకుంటుండ్రు, ఒకసారి దేవుని గురించి తెలుసుకో, నేను కూడా ఇంట్లో హిందువులు ఎక్కున్నా ఇట్లా తెలుసుకున్నా, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో నేను కూడా తెలుసుకుంటున్నా, కొంచెం తెలుసుకో అమ్మ అని చెప్పి నేను అడిగిన. అంటే మీరు పాస్టరా అంది. ఇంకా నా నోటికి పాస్టర్ అనే చెప్పుకుంటున్నా, నేను పాస్టర్ అని చెప్పుకుంటున్నా.
1: పూర్తిగా విశ్వసించారండి?
0: కొంచెమే, ఇంకా తెలుసుకుంటున్నా దేవుణ్ణి, ఇంకా నమ్ముతున్నా, ఎందుకంటే ఆయన చేస్తున్నాడు కదా. మా భార్యను అంటున్నా పాల ప్యాకెట్కి కూడా పైసలు లేవు మన దగ్గర, మనం అసలు ఎట్లా ఉపాధి పని కూడా కరువు పని పైసలు కూడా మనకు రాలేవు, ఎట్లా మరి ఎట్లా వేసుకుందామని చెప్పి అడిగినప్పుడు ఆమె అన్నదంటే ఏంటంటే ఒక ఖాతాలో 1000 రూపాయలు ఉన్నాయి, అంటే ఖాతా మీద 1000 రూపాయలు ఉంటాయి, బ్యాంకు ఖాతా మీద 1000 రూపాయలు ఉంటాయి, ఆ ఖాతా కొట్టేసి ఆ 1000 రూపాయలు తీసుకొస్తామని చెప్పి బ్యాంకుకి వెళ్ళింది. ఆమె పెళ్ళైన కొత్తలో అక్షర భారత్ అని చెప్పేది, సాక్షర భారత్ అని రాత్రిబడి చెప్పేది. అయితే అవి ఎప్పుడు వేసారో మాకు తెలియదు డబ్బులు, ఆ డబ్బులు ఎప్పుడు వేసారో తెలియదు. ఆ 1000 రూపాయలు తీసుకొస్తా అని చెప్పి చెక్ చేపిస్తానికి పోయితే అందులో 10000 ఉన్నాయి, ఇవి కాక ఇంకో 10000 ఉన్నాయి, 11000 ఉన్నాయి. ఏమన్నది కదా నాతోని 10000 ఉన్నాయి ఇంట్లో అంటే నేనన్నా నీకు నెత్తికి ఇట్లా ఖరాబ్ అయిందా, మనకు ఎవరెత్తారు 10000, నీకు పిసలేసింది అని చెప్పి తిట్టిన. నిజంగానే 10000 ఉన్నాయంటే నేను అన్నా కదా సరే నమ్ముతలేను నేను, ఒక 5000 అయితే తీసుకురా నమ్ముతా మరి ఖచ్చితంగా ఉన్నాయా అని చెప్తే 5000 తీసుకొచ్చింది. నాకు అనిపించింది అసలు ఇట్లా ఎట్లా పాసిబుల్ అయింది ఇది, ఇది ఎట్లా అసలు సాధ్యం అని చెప్పి మళ్ళీ ఒకసారి అయితే ఆయనను అడుగుదాం అని చెప్పి మళ్ళీ ఒక నిమిషం ప్రార్థన చేస్తున్నా. మళ్ళొక నిమిషం ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆకాశ పక్షులను పోషించలేనని చెప్పింది కదా మేరమ్మ గారు, నిన్ను నేను పోషిస్తాను భయపడకని చెప్పి మళ్ళొక స్వరం వినబడ్డది. ఆహా దేవుడు ఈ విధంగా పోషిస్తున్నాడేమని చెప్పి ఇంకా పూర్తిగా దేవుడి మీదకి డిపెండ్ అవుతుంది, ఇంకా తెలుసుకోవాలి ఈయన గురించి ఇంకా అని చెప్పి ఇంకా ప్రార్థన చేసుకుంటూ 5000 బస్ ఛార్జీలు కట్టుకొని వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత బాగా వ్యతిరేకమైంది ఇంకా ఇంటికాడ, ఇంకా ఇక ఎక్కువ ప్రార్థన అయిపోయింది తక్కువ పని అయిపోయింది, ఎక్కువ శాతం ప్రార్థనలు దేవుడితో గడపాల ఆయన తెలుసుకోవాలి ఇంకా అని చెప్పి తక్కువ పని చేసిన. మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే ఇంకా ఈయనకి దేవుని పిచ్చలేసింది, ఇంకేడు బతకడు, ఇంకా వీడికి మెంటల్ అయిపోయింది ఇది మైండ్, మొన్నటిదాకా ఆ పూజ అన్నాడు ఇప్పుడు ఈ పూజ అంటున్నాడు, ఆడు మెంటల్ అయ్యండి అని చెప్పి మా భార్యకు లేనిపోని చెప్పినారు. చెప్తే ఏమన్నది అంటే ప్రార్థన చేసుకునే మందం చేసుకో అంతే, కానీ మొత్తం బైబిల్ పట్టుకునే తిరుగుతున్నావు గంటలు గంటలు దేవునితో గడుపుతున్నావు నాతో ఉండవా ఇంకా అన్నది, నాతో ఉండవు ఇంకా నాతో మాట్లాడవా, నీకు దేవుని పిచ్చేనా ఇంకా నా పిచ్చి లేదా అని చెప్పి మొండిగా మాట్లాడింది. నేనన్నా కదా నీతో తక్కువ సేపు ఉంటా కానీ దేవునితో ఎక్కువ సేపు ఉండాలా, ఆయన ఆ 10000 ఇచ్చిండది ఎట్లా సాధ్యమైంది అని నేను అడగాల తెలుసుకోవాలా అని చెప్పి మళ్ళీ ఒక 30 రోజులు ఉపవాసం చేయాలని మళ్ళీ అంటే ఏమంటుందంటే మనకు పిల్లల్లేరు ఏం లేరు, నీకు నా మీద పిచ్చలేదు కానీ దేవుని పిచ్చలేసింది, నేను ఏదో ప్రార్థన చేయించిన అంతే, చర్చికి వెళ్దాం అద్దామని చెప్పిన అంతే, కానీ ఇంత పిచ్చి లేపుకుంటామని తెలియదు అని మేము మాట్లాడుతుంది. నేనంటున్నా ఏంటంటే వీళ్ళు ఏదో మాట్లాడితే వీళ్ళ మాటలు ఎందుకు వినాలా, ప్రార్థనలు గడపాలని చెప్పినప్పుడు ఇంకా ఈమె వెళ్ళిపోయింది, ఇట్లా చేస్తే నేను ఉండను నీతట అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళని పిలిపించుకొని వెళ్ళిపోయింది. ఇంకా నేను ఉండను నీ దగ్గర, నీతో కాపురం చేయ, నేను వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయినా సరే అని అనుకోలే, ఇంకా వెళ్ళిపోయినా సరే అని అనుకోక 2 సార్లు పోయినా తీసుకొద్దామని చెప్పి, నేను రాను నీకు మొత్తం దేవుని పిచ్చలేసింది నేను రాను అన్నది. రాను అన్నాక తర్వాత ఇంటికి వచ్చిన అట్లా ఇంకా ఆలోచిస్తున్నా నాకు నేనే. అప్పుడు ఉన్నప్పుడేమో అందరు సంతోషంగా ఉన్నారు, ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నానో వీళ్ళందరూ వ్యతిరేకం అవుతారు నాకు అసలు ఏంది అని మళ్ళీ దేవుణ్ణి అడుగుతున్నా. మళ్ళీ ఒక నిమిషం ప్రార్థన చేసుకుందామని చెప్పి ఆ 30 రోజులు ఫాస్టింగ్ ప్రార్థనలో ప్రార్థన చేసుకుంటున్నా. 30 రోజులు ఫాస్టింగ్ చేసిన తర్వాత ఒకరోజు తమ్ముడు వాళ్ళ దగ్గరికి అయినా, మా సొంత తమ్ముడు వాళ్ళ దగ్గరికి, సొంత తమ్ముడు వాళ్ళ దగ్గరికి పోయి అన్నా కదా తమ్ముడు కొంచెం ఛాయ్ అన్న అన్నమని అయ్యారా అంటే వాడేమన్నాడంటే నడు నాకు ఇట్ల కించి నడిచి మాట్లాడు, దేవుని పిచ్చి అని దేవుని పిచ్చి లేపుకున్నావు, ఉన్న భార్యను ఇల్లగొట్టుకున్నావు, మేము లేమా చర్చి కోతలేమా అత్తలేమా మొత్తం అదే పిచ్చిలు ఉంటున్నావు నువ్వు నడిడికి వెళ్ళి నడిచి మాట్లాడు అని మా తమ్ముడు అన్నాడు. ఇంకా నాన్న మాట్లాడాడు, ఇంత నుంచి వెళ్ళగొట్టేసిండు కదా నాన్న మాట్లాడాడు, ఎట్లా చేయాలని చెప్పేసి అసలు ఎవరి కోసం బ్రతకాలా ఎవరి కోసం జీవించాలని చెప్పి ఇట్లా మెంటల్గా ఆలోచించి ప్రార్థన చేసుకొని మరి నేను చచ్చిపోవాలనుకుంటున్నా నాకు నువ్వు సహకరించని చెప్పి ప్రార్థన చేసుకొని బైబుల్ ఛాతి మీద పెట్టుకొని రైలు పట్టాల మీద వండుకున్నా చనిపోవాలని చెప్పేసి. రైలు పట్టాల మీద వండుకున్న తర్వాత ఏడుతున్నా విపరీతంగా ఏడుతున్నా, చచ్చిపోలే నేను తెలుసుకోలేను నిన్ను, నాకు 10000 ఇచ్చినవంటే నువ్వు ఎంత గొప్ప దేవుడు తెలుసుకుంటున్నా నేను, వీళ్ళు నమ్ముతలేరు నేను చనిపోవాలి ఇంకా, అందరూ దూషిస్తుండ్రు చుట్టాలు బంధువులు అందరు దూరం అయిపోయినరు ఎందుకోసం ఇట్లా దూరం అవుతున్నారు అని చెప్పి ఆ పట్టల మీద వండుకున్నా. పట్టల మీద వండుకున్న తర్వాత మళ్ళొక స్వరం వినబడుతుంది, ఎందుకు నువ్వు చనిపోవాలనుకుంటున్నావు, నా కోసం బ్రతకంటే ఉన్నవాళ్ళు దూరం అయిపోయిన తర్వాత దేవుని కోసం మేము బ్రతుకుతామని చెప్పేసి అట్నే 2 గంటలున్న తర్వాత మా అక్కనే ఆ పట్టల కింద ఒక దగ్గర నీళ్ళు తాగుతామని చెప్పి వెళ్ళిన, బాగా ధూప్ అవుతుందని చెప్పి నీళ్ళు తాగుదామని వెళ్ళినప్పుడు అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది. ఒక తమ్ముడు మరణ అపాయములతో నచ్చిండు, చనిపోవాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకు చనిపోతావు బిడ్డ, నీతో దేవుడు నేనున్నా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నా దగ్గరికి రాని విపరీతమైన మాటలు చెప్తున్నాడు అక్కడ వాక్యంతో. నేను అనుకుంటున్నా కదా, ఆ దేవుడు నాతో మళ్ళీ మాట్లాడుతుండేందో, బంధాలు దూరం అయిపోయినా కానీ నాకు ఆయన ఇంత ఇష్టపడుతుండా నన్ను, ఈ స్వరం ఏంది నాకు వినబడుతుందని చెప్పి అక్కడ పోయి అక్కడ కూర్చున్నా. కొద్దిసేపు కూర్చున్న తర్వాత ప్రార్థన చేసుకుంటున్నా. మరి అందరు దూరం అయిపోయినారు కదా, ఒకప్పుడు తెలవలేక నేను హిందువుగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నా, మరి నిన్ను నమ్ముకున్న తర్వాత ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, అందరు దూరం అయిపోయినారు, ఎవరు లేరు. ఆయన చెప్తున్నాడు కదా నా కోసం బ్రతుకు, వాక్యంలో చెప్తున్నాడు నా కోసం బతుకు, ఎవరి కోసం, ఎందుకు బతకదనుకుంటున్నావు, ఎందుకు చింతిస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్తే ఏడుతున్నా అంతే, ఇంకా భయంకరంగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నా. మరి మళ్ళీ అనిపించింది, ఆవు కదా నిజమే కదా, బ్రతికితే దేవుని కోసం బతకాలి కదా, మరి ఎందుకు చనిపోవాలనుకుంటున్నా నేను, ఎక్కడైనా చర్చిలో ఏదో ఒక మ్యాట్లు వేసుకుంటానో లేకపోతే సేవ చేసుకుంటానో ఇంకా ప్రార్థన చేసుకుంటానో ఉంటగాని మాత్రం చచ్చిపోదు అని ఇట్లా ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పరిస్థితులు ఘోరం అయిపోయినాయి. తినటానికి బియ్యం లేవు, వేసుకునటానికి బట్టలు లేవు. కొంచెం దీనస్థితి వచ్చిన తర్వాత నా భార్య వచ్చింది, మాట్లాడుకుందాం వచ్చింది. ప్రార్థన చేసుకుంటా నువ్వు ఇట్లనే ఉంటున్నావు, మనకి ఎవరు నడుపుతారు, మరి ఎప్పుడు ప్రార్థన, నేను ఇంకా పని చేసుకోకపోతే ఎట్లా, ఒక ఆడదని నడపకపోతే నువ్వు మొగోడువేనా అని మాట్లాడుతున్నారు. ఇట్లా మొండిగా మాట్లాడుతుంటే నేను అన్నా కదా, పని చేసుకుందామంటేనేమో ప్రార్థనకు దూరం అయితేనేమో, ప్రార్థన చేసుకుంటేనేమో పని చేసుకోలేకపోతున్నా ఎట్లా అని చెప్పేసి అట్నే ప్రార్థన చేసుకుంటూ పని చేసుకుంటున్నాం. మనం బ్రతికితే దేవుని కోసమే బ్రతకాలని చెప్పి మా భార్యకు చెప్పిన, బ్రతికితే దేవుని కోసమే బ్రతకాలంటే సరే చేయు, ప్రార్థన చేసుకో, కానీ పని మాత్రం చేయాలి ఖచ్చితంగా, పని చేయకపోతే మనకు నడవదని చెప్తే ఇంకా అట్లా పని చేసుకుంటూ ప్రార్థన చేసుకున్నా, ఒకరోజు దేవుడు మాట్లాడింది ఏంటంటే, ఉన్న దగ్గరనే ప్రార్థన చేస్తే నేను సమస్తం నీ దగ్గరకు తీసుకొని అనేకులను నడిపిస్తా నీ దగ్గరకు అని చెప్పినప్పుడు మా భార్య నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకున్నాడు చాలు చేసినాం. ఇంకా కిరాయింట్లో ప్రార్థన చేసుకుంటే కిరాయి వల్ల ఒప్పుకోకపోతే చిన్నగా రూమ్ వేసుకున్నాం ఇంటి దగ్గర, చిన్నగా అంటే ఒక 4-5 కూర్చుండే మందమే ఉంటుంది, ఒక మంచం బట్టి అంత మందమే రూమ్ వేసుకున్నాం. అవి కూడా మా కష్టం చేసి పని, పైసలతో రూమ్ వేసుకున్న తర్వాత మా నాన్న ఏమన్నాడంటే, ఇంక అందరితో దేవుని పిచ్చిలేసి ఇంత పెద్ద ఇల్లు వదిలేసుకొని, అన్నదమ్ములను వదిలేసుకొని, మా కుటుంబం అంతటిని వదిలేసుకొని ఆ చిన్న అటాచ్ బాత్రూమ్ కట్టుకున్నాడని చెప్పి ఎగతాళిగా మాట్లాడిండు మా నాన్న. మా నాన్న ఎగతాళిగా మాట్లాడితే వచ్చి చూసే వాళ్ళందరూ కూడా, ఓ అటాచ్ బాత్రూమ్ కట్టుకున్నావా, దేవుడు అని అప్పుడేం ఆపిచ్చి ఉండే, అంత పెద్ద ఇంట్లో ఉన్నావు, ఇప్పుడు దేవుని నమ్ముకొని ఉన్నదంత వెళ్ళిపోయింది, అసలు నీకు ఏమైనా మైండ్ ఉందా, అంత పెద్ద ఇల్లు వదిలేసుకొని ఈ అటాచ్ బాత్రూంలో ఎందుకుంటున్నావు, ఇంట్లో చీరలు కట్టుకుని స్నానం చేసేవాళ్ళం నేను మా భార్య, చీరలు కట్టుకుని స్నానం చేసుకుంటూ ఆ రూమ్లో ఉండేవాళ్ళం, ఈ అటాచ్ బాత్రూంలో ఎందుకుంటున్నావు, ఆ దేవుని నమ్ముకొని నువ్వేం గొప్పగా అయినావు, ఏం పెద్ద పెరిగినావు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడిండ్రు అందరు కూడా. ఆయన రుచి ఏందో నేను తెలుసుకున్నా కాబట్టి నేను మీరు ఎన్ని మాట్లాడినా నేను అదే పిచ్చిలో ఉంటాను అని చెప్పి అదే అటాచ్ బాత్రూంలో ప్రార్థన చేసుకుంటున్నాం నేను నా భార్య. ప్రార్థన చేసుకుంటుంటాం ఇంకెవరు ఆపలేరు మమ్మల్ని, ఆ కిరాయిన్ల కంటే కొంచెం ఎక్కువ ప్రార్థన చేసుకున్నాం. ఇంకా మనం ప్రార్థన స్టార్ట్ చేయాలని చెప్పి ప్రార్థన చేసిన, దేవుని దగ్గర అడిగిన. ప్రార్థన స్టార్ట్ చేయాలంటే మా దగ్గర ఏం లేవు కదా, సౌండ్ బాక్స్ లేదు, ఏం లేదు. మనం ప్రార్థన పెట్టుకునేటోళ్ళు పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టుకుంటారు, ఏమేమో పెట్టుకుని చేస్తారు కదా, మనం ఎట్లా అని చెప్తే చిన్నగానే ప్రార్థన చేసుకుంటుంటాం. సండే 4 కూర్చుండి చిన్నగా ఏదో అచ్చరాని పాటలు పాడి ప్రార్థన చేసుకొని కొంచెం కీర్తన చదువుకొని ముగించుకుంటుంటాం. ఆ విధంగా చేసుకుంటుండగా అందరూ కూడా, ఓ అటాచ్ బాత్రూంలో ఉన్న వ్యక్తి ప్రార్థన చేస్తుండట, ఇట్లనట అట్లనట, ఆయనకి దేవుని పిచ్చలేసింది, ఇష్టానుసారంగా మాట్లాడినారు. ఇంకా ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు నేను ఇంకెక్కువ మళ్ళీ ఉపవాసం చేయాలా, దేవుళ్ళు ఎదగాలని చెప్పి మళ్ళీ 40 ఉపవాసం చేసినప్పుడు దేవుడు అన్నాడు కదా, నీకు దయ్యాల మీద అధికారం ఇస్తున్నా, క్యాన్సర్ గడ్డల మీద అధికారం ఇస్తున్నా, పిల్లలు కాని వారి మీద అధికారం ఇస్తున్నని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడిండు స్వస్థత వరం. అయితే క్యాన్సర్ వ్యాధి డాక్టర్లతోనే కాదు మనతో ఎట్లా అవుతుంది అని చెప్పి నా ఆలోచన రాలేదు అట్లా. ఇంకా దేవుడు గొప్పోడు, ఆయన ఆ రోజు 10,000 ఇచ్చిన దేవుడు, ఈరోజు ఈ గడ్డలు కరిగించాడా అని చెప్తే ప్రార్థన చేసినప్పుడు అట్లా అట్లా అట్లా ఇంకా బయటకు వెళ్తుంటే మీ సువార్తకు మహారాష్ట్రకు, దేవుని సువార్త నిమిత్తమే మహారాష్ట్రకి వెళ్ళిన. మహారాష్ట్రలో దేవుడు అంటేనే తెలియదు, అసలు దేవుడు అంటే కూడా ఒప్పుకోరు వాళ్ళు, యేసుప్రభు దేవుడు అంటేనే కొడతారు. అక్కడ ఆ ఒక్కటే అతను పరిచయం నాకు, ఒక్కతనే. ఆ ఒక్కతని కోసమే ప్రార్థన చేయటానికి నా ఇంట్లోకి పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో పెద్ద దయ్యం శక్తి ఉంది, ఆ శక్తిని తీసేయాలని చెప్పి తీసుకొచ్చిన మిమ్మల్ని అని చెప్పారు నన్ను. నేను అన్న కదా ప్రార్థన చేయటం మట్టుకే కానీ శక్తులను తీసుడు చేసుడు మనతను కాదు అని చెప్పి అట్లా అది ఇందులాక మనం పాటించదయ్యా ఇంట్లో ప్రార్థన చేసుకుంటే అన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పి నేను ప్రార్థన చేసిన. ప్రార్థన చేస్తే వాళ్ళ ఇంటి వాళ్ళు ఏమన్నారంటే ఆ శక్తిని చూడలేము, పెద్ద పెద్ద మంత్రకాలనే తీసుకొచ్చి చూపించినాం, అది ఎవరితో దంగలేదు, నువ్వు చూస్తే గింతున్నావు, నువ్వేం ప్రార్థన చేస్తావు, నీతో ఏమవుతుందని వాళ్ళు అన్నారు. వాళ్ళు అన్నప్పుడు సరే ఒక నిమిషం అయితే ప్రార్థన చేద్దాం దేవుడు గొప్పవాడు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ చెల్లె ఇంటికి వెళ్ళన్నది ఇట్లా పాంపు అడిగే లెక్క నిలబడ్డాయి లేచి, ఈ జడ ఉంటుంది కదన్న ఈ పడగల లెక్క లేచి నిలబడ్డాయి ఆమె ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ చేస్తుండగా ఆ ఇంటికి వెళ్ళి లేచి నిలబడ్డాయి. నిలబడితోటే వాళ్ళందరూ కూడా భయపడి బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిపోయి కొంచెం సమాధానపరిచి మళ్ళీ వాళ్ళని పిలుచుకొచ్చిన, పిలుచుకొచ్చి ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తుండగా ఆమెలోకి వచ్చి నేను వెళ్ళిపోతున్నా, మళ్ళీ ఎప్పుడు కూడా మీ జోలికి రాను, నేను వెళ్ళిపోతున్నా, నేను ఉండను ఇక్కడ, ఇక్కడ దేవుడు ఉన్న స్థలంలో నేను ఉండనని చెప్పేసి ఆమెలోకి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం కూడా మహారాష్ట్రలో ఒక్కటే అతని కోసం వెళ్ళిన సువార్త ఆరుగురు రక్షణ పొందుకున్నారు ఆ మహారాష్ట్రలో ఆమె ద్వారా, ఆ ఒక్క ఆత్మ ద్వారా అక్కడ ఆరుగురికి రక్షణ ఇచ్చినాం అన్న మేము. బస్సుల మీద తిరగటం, ఎక్కడంటే అక్కడ దిగటం ఎక్కటం, బస్సుల మీదనే తిరుగుతుంటుంది ఒక్కొక్క రోజు. ఎక్కడన్నా తిరంబడితే ఉంటుంటుంది, లేదంటే మళ్ళీ బస్సుల మీద వచ్చి మళ్ళీ ఇంటికి నడిచి వెళ్ళేవాళ్ళం. ఆ విధంగా వెళ్తూ వెళ్తూ ఒకరోజు నాగారమ్మ అని వెమ్లవాడ దగ్గర ఉంటుంది, అక్కడ ప్రార్థనకు వెళ్ళినాం. ప్రార్థనకు వెళ్ళినాం అందరు కూర్చున్నారు, కొత్త కొత్తగా దేవుని నమ్ముకోలేని వారు కూడా మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేపించుకుంటుండగా ఒక ఆమెకు 18 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, 18 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, అయ్యా మాకు ఇట్లా ప్రార్థన చేస్తారని తెలిసింది మీ దగ్గరికి వచ్చినాం, 18 సంవత్సరాల నుంచి మాకు గర్భఫలం ఏం లేదంటే నేను ప్రార్థన చేస్తామా కళ్ళు మూసుకొని చెప్తే ఆమెమన్నదంటే నాకు నీటి బుడగలైనాయి అని చెప్పారు అయ్యా, నాకు కారని చెప్పారు, గిర్మిట్ చేపించుకున్నా నేను కారని చెప్పారు హాస్పిటల్ అంటే అమ్మ దేవుడు గొప్పోడు సజీవుడు నాకు అవరం ఉంది ప్రార్థన చేస్తా అని చెప్పినప్పుడు ఆ ప్రార్థన చేస్తే ఆమె తెల్లారేమన్నదంటే ఆ రోజు తెల్లారి ఆ రోజు అక్కడనే ఉన్నాం. తెల్లారేమందంటే అయ్యా నేను నీటి బుడగల కోసం ఆపరేషన్కి వెళ్తున్నా, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు సరే అమ్మ నువ్వు నమ్ముతలేవు కదా సరే వెళ్ళు అని చెప్పి ప్రార్థన చేసిన. నీటి బుడగల కోసం మన ఆపరేషన్ థియేటర్లకు ఆపరేషన్కి పోయినప్పుడు టెస్టులు రాస్తారు కదా అక్కడ, అన్ని టెస్టులు యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ అన్ని చేస్తామని టెస్టులు రాసినప్పుడు అమ్మ నీకు నీటి బుడగలు ఉన్నమాట నిజమే కానీ ఇంతకు ముందుండే ఇప్పుడు టెస్ట్లో మాత్రం నీటి బుడగలు లేవని చెప్తుండ్రు డాక్టర్లు, ఆ డాక్టర్లు చెప్తుంటారు రిపోర్ట్లలో నీటి బుడగలు లేవమ్మా, ఇందులో ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని చూపిస్తుంది, అసలు ఏం చేసుకొని వచ్చినావు అని చెప్పి డాక్టర్లు ఆశ్చర్యపోయినప్పుడు ఆమె నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసినప్పుడు నేను అన్న కదా సంతోషించి ప్రార్థన చేసిన, అమ్మా నీకు దేవుడు గర్భఫలం ఇస్తుండమ్మా సంతోషంగా ఉండు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళక ఆపరేషన్ చేపించుకోక అమ్మ మళ్ళీ అని చెప్పిన. చెప్పినప్పుడు ఆమె నమ్మకుండా 2 నెలల దాకా ఇంట్లోనే ఉంది ఇంకా చేపించుకోకుండా, 2 నెలల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే నువ్వు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని చెప్పిండ్రు. అట్లా అట్లా అట్లా ఆమెకు ప్రార్థన చేసుకుంటా ఆమె ద్వారా ఇంకొకళ్ళకు ఆమె కొడుకు పుట్టిండు 18 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టిండు ఆమె ద్వారా ఇంకొకళ్ళకు అట్ట తెలిసింది. తెలిసిన తర్వాత ఒకళ్ళ ఒక దగ్గర సువార్త పోయిన తర్వాత నేను అన్న కదా నడుచుకుంటే తిరగటానికి ఇబ్బంది అవుతుంది అయ్యా నాకు ఒక వెహికల్ ఉంటే చూడండి అని చెప్పి అడిగిన. నువ్వు బైక్ నడుపుతావంటే నాకు బైక్ నడపరాదు, స్కూటీ నడపరాదు, నాకు ఏం నడపరాదు, నేను సైకిల్ దొక్కుతా అని చెప్పి అడిగిన వాళ్ళని. సైకిల్ దొక్కుతా అని చెప్తే అడిగితే వాళ్ళు అన్నారు కదా అయ్యా మేము స్కూటీ నేర్పుతాం నేర్చుకుంటావా అంటే అంత డబ్బు నా దగ్గర ఎక్కడదయ్యా, నా దగ్గర డబ్బు ఏం లేదు, ఇప్పుడిప్పుడే కొత్తగా సేవ చేస్తున్నా నేను దేవుని కోసం బ్రతకాలని ఆశపడుతున్నా, లేదయ్యా నా దగ్గర డబ్బులు ఏం లేవు కానీ ప్రార్థన చేయండి దేవుని చిత్తమైతే తీసుకుంటా అని చెప్పి నేను అన్నా. అంటే ఇంకొక దగ్గర అక్కడి నుంచి ఇంకొక దగ్గరకు తీసుకుపోతే వాళ్ళు అయ్యా మాకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ చేసుకుందామంటే నాకు కుదరతలేదు మాకు ఒకసారి ప్రార్థన చేస్తావా అని చెప్పి వాళ్ళ ఇంటికైనా వెళ్ళిన తర్వాత సరే అయ్యా ప్రార్థన చెప్పి ఇచ్చుకున్నారు మ్యారేజ్ కోసం ప్రార్థన చేసిన చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏమన్నంటే అయ్యా మాకు వెహికల్ కోసం ప్రార్థన చేయండి వెళ్ళిన దగ్గరలో చెప్తున్నా వెహికల్ కావాలా నడుపుడైతే నాకు రాదు ఇంకా తీసుకోవాలని ఒక ఆశ వాళ్ళు అన్నారు కదా అయ్యా మా దగ్గర ఒక స్కూటీ ఉంది మరి సెకండ్ హ్యాండ్ది తీసుకుంటావా అని వాళ్ళు అన్నారు తీసుకుంటే కానీ నాకు నడపడం రాదు అనే ఆలోచన కంటే ఎక్కువ డబ్బులేం లేవు కదా నా దగ్గర అని నా మనసులో ఒక వేదన ఆ రోజు 10,000 ఇచ్చిన దేవుడు ఈరోజు ఇయ్యడా అని చెప్పేసి సరే తీసుకుంటా అని చెప్పిన తీసుకుంటా అని చెప్పినప్పుడు నా దగ్గర ఒక 500 ఉన్నాయి వాళ్ళు కానుక పెట్టినాయి ఒక 500 ఉన్నాయి మరి ఆ స్కూటీ ఎంత అయ్యి అని చెప్తే 30,000 అన్నాడు సెకండ్ హ్యాండ్ ఆ స్కూటీ 30,000 అంటే అంత డబ్బు నా దగ్గర ఏం లేదు కదా అని మనసులో ఒక బాధ ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ గుంపు ఒక 80 మంది దాకా గ్యాదర్ అయినారు ప్రార్థనకు 80 మంది దాకా గ్యాదర్ అయిన వాళ్ళందరూ కూడా యవనస్తులు వాళ్ళు వీళ్ళు ఏమన్నారంటే అయ్యా ఈ స్కూటీ తలం నువ్వు తీసుకో అని చెప్పి వాళ్ళు నా చేతికి ఇచ్చారు నేను అన్న కదా ఈ స్కూటీ నాకు నడపరాదయ్యా నేనేం డబ్బు మీకు ఇవ్వలేను కదా ఈ స్కూటీ ఎందుకు ఇత్తురు నాకు తాళం ఎందుకు ఇత్తురు అంటే వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మేము స్పాన్సర్ చేస్తున్నాం నీకోసం నువ్వు సేవ కోసం తిరుగుతున్నావు కదా నువ్వు దీన్ని వాడుకో అని చెప్పి నాకు ఇచ్చినారు ఇది వాడుకో అని చెప్పి నాకు ఇచ్చినప్పుడు నాకు నడపరాదు కదా ఈ స్కూటీ నాకు నడపరాదు నేను తీసుకుని ఎట్లా వెళ్ళాలన్నప్పుడు అక్కడున్న వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మేము కొంచెం ప్రాక్టీస్ చేపిస్తాం నీతోని ప్రాక్టీస్ చేపిస్తాం తర్వాత నువ్వు నడుపుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్తే ప్రార్థన చేసుకొని కొంచెం మెల్లగా దాన్ని నేర్చుకొని నేను ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ ఆ స్కూటీ మీద పరిచర్య కోసం అక్కడక్కడ తిరుగుతుండగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళని తీసుకొచ్చినప్పుడు క్యాన్సర్ నార్మల్ రిపోర్ట్లు రావటం పిల్లలు కానీ వాళ్లకు నేను కొత్తగా సేవకు వచ్చినప్పుడు 22 మందికి కాన్పైంది 22 మందికి కన్ఫర్మ్ అయ్యి కొడుకులు పుట్టడం మళ్ళీ తర్వాత దయ్యాలు పట్టిన వాళ్ళకు విడుదల అవ్వటం ఎంతోమంది తాగుబోతులు మార్చబడటం ఆ విధంగా కొంచెం దేవుణ్ణి ఎదిగిన తర్వాత ఎదుగుతూ అట్లా దేవుడు కొంచెం నన్ను ఆశీర్వదించుతూ ఒకరోజు తిందామంటే కూడా బట్టలు లే తిందామంటే బియ్యం లేకుండా వేసుకుందామంటే బట్టలు లేకుండే నా జీవితంలో నేను సేవకు కొత్తగా వచ్చినప్పుడు అందరూ కూడా ఏ దేవుణ్ణి నమ్మి పిచ్చి లేపుకున్నాడు ఆడికి తిందామంటే లేని స్థితిలో ఉన్నాడని చెప్పి అట్లా గాయపరిచిన నన్ను ఆ విధంగా తిరుక్కుంటూ అటు నేను నాకు చుట్టుపక్కల ఎక్కడైతే అక్కడికి నేను సువార్త నిమిత్తం వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ప్రేమించి నన్ను బట్టలు కొనియటం ఫోన్ కొనియటం ఆ దేవుని ప్రేమను బట్టి ఒక్కొక్కళ్ళు ఒక 50 కిలోల బియ్యం ఇవ్వటం 25 కిలోల బియ్యం ఇవ్వటం ఆ విధంగా కొంతమంది తాగుబోతులు మార్చబడి దయ్యాలు పట్టిన వాళ్ళు మార్చబడి చిన్నగా మల్ల షెడ్ వేసుకున్నాం ఇంటి దగ్గర అందరి సహాయంతో దేవుడి సహాయంతో చిన్నగా షెడ్ వేసుకున్న తర్వాత నా దగ్గర 4గా ఉన్న బిడ్డలు ఇప్పుడు 70-80 మందిగా మారినరు నేను నూతనంగా బాప్తీస్మం ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా మేము బాప్తీస్మం ఇచ్చి రక్షించుకున్న వాళ్ళే తాగుబోతులు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అట్లా 80 మంది మారినరు 80 మంది మారిన తర్వాత అట్లా కొంతమంది ప్రతి నెల ఫస్ట్ బుధవారం రోజు వంటలు చేయటానికి దేవుని కృపను బట్టి 200 మంది 300 మంది ఒక్కొక్కసారి అట్లా బుధవారం ప్రార్థనకు అంతగానం భోజనాలు పెట్టినా కానీ మా దగ్గర కొదువ లేకుండా సమృద్ధిని దేవుడిచ్చి ఇంకొక సంఘం స్టార్ట్ చేయాలన్న ఆశతో వేరే దగ్గర దుబాక గ్రామంలో ఇంకొక సంఘం పెట్టినాం అక్కడ ఒక 40 మంది విశ్వాసులు నూతనంగా రక్షణ తీసుకున్నారు మా దగ్గర పక్షవాతం వచ్చిన వాళ్ళు విడుదల పొందుకొని అక్కడ దుబాకలో పక్షవాతం వచ్చిన వాళ్ళు చేతబడితో మంచిగా అయిన వాళ్ళు తాగుబూతులు మార్చబడ్డోళ్ళు అక్కడ ఒక 40 మంది విశ్వాసులు ఇక్కడ ఒక 150 మంది దాకా సండేకు నాకు ఖచ్చితంగా వస్తారు ఇంకా ఆ విధంగా నేను మళ్ళా మీటింగులు పెట్టాలని ఒక ఆశ దేవుని సువార్త బయటకు తీసుకురావాలి కదా మనం ఇంట్లోనే ఉండటం కరెక్ట్ కాదు అని చెప్పి మీటింగ్ పెడదామన్నప్పుడు నా దగ్గర పైసలు ఏం లేవు ఇంకా కొంచెం కొంచెమే 5,000 2,000 అట్లనే ఉంటుండే అట్లుంటుండగా మరి నేను మీటింగ్ పెట్టాలని ఆలోచన కలిగింది ఇంకా దేవుని సాక్ష్యం ఈ సాక్ష్యం అనేకులకు తెలవాలని చెప్పి మీటింగ్ పెట్టాలని మేము ప్రార్థన చేసుకున్నప్పుడు మీటింగ్కు పైసలు లేవు కదా మరి అన్నప్పుడు దేవుడు అన్నాడంటే సమస్తమును నా చేతులకు అప్పచెప్పి నేను చూసుకుంటాను ప్రార్థన దేవుడు మాట్లాడిండు. ఆయన కప్పు చెప్పుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు మా దగ్గర 5,000 ఉన్నాయి, ఇంత పెద్ద మీటింగ్ ఎట్లా జరుగుతుందని చెప్పి మీటింగ్ పెట్టినప్పుడు 85,000 ఖర్చు వచ్చింది. అప్పుడు ఒకళ్ళు 25 కిలోల బియ్యం, ఒకళ్ళు వంకాయలు, ఒకళ్ళు కూరగాయలు, ఒకళ్ళు ఇంకా ఇష్టమైనవి వాళ్ళు తీసుకొచ్చి 85,000 ఖర్చు వచ్చినప్పటికీ కూడా నాకు ఎక్కడ కూడా సందేహం లేకుండా, ఏ విషయంలో భయం లేకుండా, ఆ 85,000 కూడా ఎక్కడికి వచ్చినాయి కూడా తెలియకుండా ఆ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగినప్పుడు నా మీటింగ్ ద్వారా ఇంకా అనేకులు తెలుసుకొని వాళ్ళు మార్చబడటం, ప్రతి సంవత్సరం అట్లా మీటింగులు పెట్టాలా అన్న ఆలోచనతోని ఇప్పుడు 4 మీటింగులు పెట్టినామన్న. ఇప్పుడు 4 మీటింగులు నేను సేవకు వచ్చి 5 సంవత్సరాలు. కొంతమంది వ్యతిరేకం చేసిండ్రు, పెద్ద పెద్ద ఫాస్టర్లు కానీ మందిరాలు ఉన్న వాళ్ళు కానీ, ఇంత చిన్న వయసులో నువ్వేం స్వస్థతలు చెప్తావు, నువ్వేం ప్రార్థన చేస్తున్నావు, అదంతా నీ భ్రమ, ఏదో భ్రమ పెడుతున్నావు మనుషులని, అట్లెట్లా జరుగుతుంది, స్వస్థతలు ఎక్కడున్నాయి అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడారు సేవకులు. ఇక కొంతమంది సేవకులు ఏమన్నారంటే, నువ్వు బిషప్ అయినవా, బిషప్ నువ్వు, బిషప్ అంటే మరి నువ్వు తర్వాత బిచ్చగడి అవుతావు, నువ్వు బిషప్ ఏం కావు, మేమే 40 సంవత్సరాల నుంచి సేవలు ఉన్నోళ్ళమే ఎదగలేకపోతున్నాం, నువ్వేం ఎదుగుతావని చెప్పి మాట్లాడారు. తర్వాత అట్లా రాంగ్ నంబర్లో ఆనంద్ అనే వ్యక్తి నాకు పరిచయం అయింది. అంటే రాంగ్ కాల్లో ఆనంద్ అనే వ్యక్తి పరిచయం అయిన తర్వాత ఎవరు మీరు, మీ ఊరేంది, మీరు ఎక్కేంది అని చెప్పి అడిగినప్పుడు ఇట్లా మా చిన్నవాళ్ళు మీది ఎక్కడ అని చేయగల చెప్పి అది ఇది మాట్లాడుకొని ఆ విధంగానే ఇక ప్రేమ అంటే ఫ్రెండ్స్గా మాట్లాడుకొని నేను ఎవరినైనా బస్సులో వెళ్ళినప్పుడు కానీ, నేను బయటకు వెళ్ళినప్పుడు కానీ దేవుని విషయంలోనే దేవుని మాటలు చెప్తే ఇంకా, అంటే వాళ్ళకు వాళ్ళు వినని వినకపోను కానీ చెప్తే ఇంకా దేవుని మాటలు, వాళ్ళు వింటే వినని లేదంటే లేదు కానీ చెప్పుకుంటూ ఇడిచిపెడతా. అతనికి కూడా రాంగ్ నంబర్లో పరిచయమైన అతనికి కూడా దేవుని మాటలు చెప్పిన. దేవుని మాటలు చెప్తే ఆయన ఏమన్నాడంటే, నేను కళ్ళమ్మే వ్యక్తిని దుబాయ్లో, యేసు ప్రభు గురించి మాకు కూడా తెలుసు, మేము కూడా క్రిస్టియనే, మేము కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళమే, కానీ మేము పని చేసుకోకపోతే బతకలేము, మీలాగ తిరగాలంటే మేము తిరగలేమని చెప్పి వ్యతిరేకించింది ఆయన కూడా దుబాయ్లో. వ్యతిరేకిస్తే నేను ఫోన్లో మాట్లాడుతుంటే ఒకరోజు ఏమన్నంటే, దేవుడు నేను విలిస్తే నువ్వేం చేస్తావు అంటే, అట్లా నన్ను విలడు, నన్ను విలిసే అవకాశాలు ఉండవు, నేను అట్లా రాను అని చెప్పి ఆయన అన్నాడు. అంటే పిలిస్తే కనుక నువ్వేం చేస్తావు అని చెప్పి నేను అడిగిన, అదంతా నీ భ్రమ అని ఆయన అన్నాడు. ఆ విధంగా కొద్ది రోజులు పెరుగుతూ అన్న మాట్లాడుకుంటూ నేను దుబాయ్ రావాలనుకుంటున్నా అని నేను అడిగిన. పాస్పోర్ట్ కూడా లేదు నా దగ్గర, పాస్పోర్ట్ కూడా లేదు కానీ దేవుడి దగ్గర అడుగుతున్నా. ఆ దుబాయ్లో ఒక్క ఆత్మ రక్షించబడితే సంతోషం కదా, ఆ ఒక్క ఆత్మ ద్వారా అక్కడ ఎవరైనా రక్షించబడతారు, ఖచ్చితంగా దుబాయ్ పోవాలని దేవుని దగ్గర అడుగుతున్నా. అడుగుతూ పాస్పోర్ట్ తీసుకున్నా. పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత అతన్ని అడుగుతున్నా, ఆనందుని, నేను దుబాయ్ రావాలనుకుంటున్నా అంటే, ఒక నెలలాగా ఇట్టనే సతాయించుతుండు. సతాయించిన తర్వాత ఆయన కళ్ళు వెళ్ళిపోయి, అంటే బయట కళ్ళు అమ్ముకునే వ్యక్తి. ఆ విధంగా నేను పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత ఒక 6 నెలల తర్వాత విజ పంపించిన తర్వాత నేను ఇంటికాడ ప్రార్థన చేసింది ఏంటంటే, ఒక్క ఆత్మ రక్షించబడాల, అక్కడ దుబాయ్లో ఒక్క ఆత్మ రక్షించబడ్డ చాలు సంతోషం అని చెప్పి దుబాయ్కి వెళ్ళిన. దేవుని పని విషయంలోనే దుబాయ్లో నన్ను అక్కడ మందిరానికి కూడా తీసుకుపోయినారు వాక్యం చెప్పడానికి, అక్కడ దుబాయ్లో సేవకులు కూడా. ఈ ఆనంద్ అనే వ్యక్తి కోసం నేను పరిచయాలు పెరిగి దుబాయ్ వెళ్ళి అతనికి దేవుని మాటలు చెప్తే నేను కళ్ళు కాగత్తుండే. నేను రోజు ఆ రూమ్లో ఉంచిండు నన్ను. నేను దేవుని మాటలు చెప్తే ఆయన కళ్ళు కాగత్తుండే, కళ్ళు కాగచ్చి నా పక్కలనే ఉంటుండే. కళ్ళు కాగద్దు నా దేవుడు మన కోసం ప్రాణం పెట్టిండు అని నేను చెప్తే, నువ్వు మస్తు చెప్పినావు, నువ్వు చెప్తే ఎవడింటాను నీ మాట అని చెప్పి ఆయన కాకుండా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తోలుకొచ్చి తాగిపిస్తుండే ఆ రూమ్లో. అట్లా ఆయన కోసం ప్రార్థన చేసి ఒకరోజు ఏమన్నట్టంటే, ఒకరోజు ప్రార్థన కూర్చో, మనం ప్రార్థన ఏకీభవించిన అతనని చెప్తే, నువ్వు చేసుకుంటున్నావు కదా సరిపోదా, నేను సైకిల్ మీద పోయేటప్పుడు కళ్ళమ్మేటప్పుడు కూడా నేను చేసుకుంటా, దేవుడు ఆడన్నాడు, హృదయంలో ఉన్నాడు, అంతే సరిపోతుంది, ప్రార్థన చేసుకుంటూనే ఉండడని చెప్పి వ్యతిరేకించింది ఆయన కూడా దుబాయ్లో. వ్యతిరేకించిన తర్వాత ప్రార్థన చేసేవాడు మాత్రం మానలేదు. ఒకరోజు కూర్చుండబెట్టుకుని బలవంతంగా ప్రార్థన చేసిన, ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి అను దేవుని కోసం బ్రతకాలయ్యా, దేవుని నీ కోసం ప్రాణం పెట్టి నా కోసం ప్రాణం పెట్టిండని చెప్పి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన. ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నాకు చుట్టిలేముండయి, ఈ గుడ్ ఫ్రైడే రోజు మాత్రం ఒకరోజు చుట్టూ ఉంటుంది కదా, కొద్దిసేపు చర్చికి వెళ్దాం పని అని తీసుకొని పోయిండు నన్ను. ఆనంద్ వ్యక్తి చర్చికి తీసుకొని వెళ్ళిన తర్వాత చర్చిలో వాక్యం చెప్పిండు, ప్రార్థన అయిపోయింది. ఆ రోజు ఒకటే ప్రార్థన చేసుకున్నా, నేను తిరిగి ఇండియా పోతే కనుక ఈ ఆనందం తీసుకొని వెళ్ళిపోలే, ఈ తాగుబోతుల మధ్యలో ఉండద్దు, తాగుబోతులు అంతా కూడా మార్చబడాలి, ఈ వైన్ షాప్ మూతబడాలి అని చెప్పి ప్రార్థన చేసిన ఆ మందిరంలో దుబాయ్లో. ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకెక్కువ తాగుతుండు, వాళ్ళు నలుగురు కూడా తాగి బాక్సులు పెట్టు

నేను ప్రార్థన చేస్తే దేవుడు అన్నమాట ఏంటంటే, బ్లాక్ కలరు షర్ట్ వేసుకుంటాడు, బ్లాక్ షూ వేసుకుంటాడు, షూట్ వేసుకొని ఉంటాడు ఆయన. అక్కడికి వెళ్ళి అడుగుంటాడు అంటే దుబాయ్లో మనకేం తెలియదు కదన్న, మనం ఎక్కడికైనా వెళ్తాం. నేను అడిగిన ఆనందని మీ కంపెనీ ఎక్కడన్నా తెలుసుకో, అక్కడికి వెళ్దామని చెప్తే ఆయన అంటున్నాడు కదా, నీకు చదువు రాదు, ఇంగ్లీష్ రాదు, మాట్లాడు రాదు, నిన్ను తీసుకుని నేను పోవాలా, నేను పని చేసుకునే వ్యక్తిని, నేను వీసా టికెట్ కొనిస్తాను, చక్కగా ఇంటికి వెళ్ళిపో, ఇక్కడేం మాట్లాడ అని బెదిరించింది. నేనన్నా కదా ఒక్కసారి నా మాటను, ఒకసారి పాస్పోర్ట్ తీసుకొద్దాం, పాస్పోర్ట్ తీసుకొచ్చిన తర్వాత నీ దగ్గరనే పెట్టుకో, నువ్వు ఇష్టం ఉన్నప్పుడు రా, కానీ నేను మాత్రం వెళ్తా అని చెప్పిన. వెళ్తా అంటే 14వ ఫ్లోర్కి వెళ్ళాల మేము, 14వ ఫ్లోర్కి తీసుకొని పోయినా. ఈయన తీసుకొని ఇంకొక అతను, ఇంకొక అన్నం తెలిసిన అన్నం తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆయన ఏమన్నాడంటే, బయటకు వెళ్ళి నువ్వు అన్నాడు నన్ను. ఒక్కళ్ళు రావాలి లోపలికి ఎందుకు వచ్చారని చెప్పినప్పుడు బయటకు వెళ్ళి కూడా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన, ఈయన మార్చబడలా, ఈయన మార్చబడలా అని ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఒక పేపర్ రాసి ఇచ్చిండ్రు. పేపర్ రాసి ఇచ్చినప్పుడు జైల్లో ఉంది పాస్పోర్ట్, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలన్నారు. ఈయన భయపడుతుంది ఇంకా, ఈ ఆనంద్ అనే వ్యక్తి జైల్లోకి ఇవ్వాలంటే అక్కడ నన్ను అక్కడనే పట్టుకుంటారు, నేను ఎటు కాకుండా అయిపోతాను, నీ మాటలు విని, నీ దేవుని మాటలు విని నేను అక్కడనే అయిపోతాను, నువ్వు ఇక్కడనే అయిపోతావు, నేను అద్దనంగా నువ్వు మొండి పట్టు పెట్టినావు అని చెప్తే, జైళ్ళకైనా సరే చెరసాలను బ్రద్దలు చేసే దేవుడే, దేవుడి మాటని మనం నడాలని చెప్పి తీసుకొని పోయినా. తీసుకొని పోయినప్పుడు పాస్పోర్ట్ ఇక నన్ను అటే ఉంచుకుంటే ఎట్లా అంటే, విశ్వాసంతో నుండు దేవుడు గొప్పోడు అని చెప్పి ప్రార్థన చేసి ఆయన జైల్లోకి పంపించినని బయట నిలబడ్డా. నిలబడ్డప్పుడు పాస్పోర్ట్ ఇచ్చారు వాళ్ళు, ఎక్కడెక్కడ ఏం అబ్జెక్షన్ చేయకుండా పాస్పోర్ట్ ఇచ్చారు. పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత ఆయన అంటుండు కదా, సరే నువ్వు రేపు వెళ్ళిపోయి ఇంటికి, ఇంకా నేను టికెట్ కొనిస్తా, నేను పని చేసుకోవాలా, నాకు అప్పు బాగుంది, నేను మాత్రం రాను అని చెప్పి ఆయన అంటుండు. ఆ షాపే బంద్ కావాలా ప్రవ్వా, ఈ కళ్ళమ్ముడే బంద్ కావాలా ప్రవ్వా, వీళ్ళు మార్చబడాలని ప్రార్థన చెప్తున్నా రోజు. ఎప్పుడైతే ఆయన పాస్పోర్ట్ తీసుకొని నువ్వు వెళ్ళిపో నేను ఉంటా అని చెప్పిండో, ఆయన ఆయన పాస్పోర్ట్ ఆయన గుంజుకొని నేను వెళ్ళిపో నేను ఉంటా ఇక్కడ అని చెప్పిండో, ఆయననే నేను కూడా ఇక్కడ ఉండా, నేను కూడా ఇంటికి వస్తా అని చెప్పి మాట్లాడిండు. మాట్లాడినప్పుడు ప్రార్థన చేసిన, దేవా నువ్వు గొప్ప దేవుడు, ఆయనను పట్టుకున్నందుకు, ఆయనతో పాటు ఈ నలుగురు, ఇంకా నలుగురు కళ్ళు అమ్ముతారు అందులో, ఈ కళ్ళు దుకాణం బంద్ కాదు, ఈ నలుగురు కూడా మార్చబడాలా, ఈ దుబాయ్ లింక్ ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా మార్చబడాలని అక్కడక్కడ క్యాంపుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించిన. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పుకుంటా వీళ్ళ నలుగురి కోసం ప్రార్థన చేస్తున్నా. నలుగురి కోసం ప్రార్థన చేస్తే ఆ నలుగురిలో ఇద్దరు అంటున్నారు ఏంటంటే, నువ్వు భూమి తలక్రిందులైనా కానీ అది జరగని పని, కళ్ళమ్ముడు బంద్ కాదా, షాప్ బంద్ కాదు అని చెప్పి ఆ షాప్ ఓనర్, ఆ కళ్ళుకు ఆ యజమాని, దానికి ఓనర్, ఓనర్ నా దగ్గరికి వచ్చి నువ్వు వచ్చి అంగడి వేసిపోతాను వచ్చినావు ఇక్కడికి, వెళ్ళిపో, ఈ షాప్ బంద్ కావాలి అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నావట, పిల్లలు చెప్పారు నాకు అని చెప్పి వ్యతిరేకించిండు. వ్యతిరేకించినప్పుడు నేనన్నా కదా, ఖచ్చితంగా ఇది బంద్ కావాలా, దేవుడికి ఆయాసకరం, మీరు నలుగురు చేపట్టి 40 మంది ఖరాబ్ అవుతారు అని చెప్పి తిట్టిన. ఆయన అన్నాడు కదా, ఇట్లా కనుక చేతివంటే ఒప్పుకోను అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు, ఆనంద్ అనే వ్యక్తిని నేను తీసుకుపోవాలంటే తీసుకుపోవాలి, ఏదేమైనా సాధ్యమే, ఖచ్చితంగా దేవునికి సాధ్యం, తీసుకుపోతా అన్నప్పుడు ఇంకో వ్యక్తి అంటుండు కదా, తీసుకుపో నేను మాత్రం 3 సంవత్సరాల దాకా ఇదే కళ్ళు అమ్ముతా అంటుండు. అన్నప్పుడు ప్రార్థన చేసిన ఆనంద్ అనే వ్యక్తి పాస్పోర్ట్ తీసుకొని నాతో ఇండియాకి రావటం జరిగింది. నాతో పాటు ఆయన కూడా సేవ చేస్తుండు, అంటే పరిచర్య నా దగ్గర, షాపలు తీయటం, మైకులు సదరటం, సువార్త నిమిత్తమై నా కోసం రావటం. ఆయన నేను రానే రాను, అక్కడి నుంచి రాను అనే వ్యక్తి నాతో పాటు వచ్చిండు, ఆయననే ఈ ఆనంద్. నాతో పాటు ఈరోజు సువార్త నిమిత్తమై భారం కలిగి కుటుంబం వదులుకొని అయినా సరే దేవుని కోసమే బ్రతకాలన్న ఆశతో ఈరోజు నాతో పాటు ఇతను కూడా నాతోనే ఉంటున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి దేవుడు చేసినవి, ఇంత చెప్పుకోవటానికి ఇంకా సమయం సరిపోదు కాబట్టి. కానీ ఇంకొక అన్న కూడా ఆ దుబాయ్లో నా ఇంకా 3 సంవత్సరాల దాకా రాను అన్న వ్యక్తి కూడా ఇండియాకు రావటం జరిగింది. నాకు అక్కడ ఉన్న యజమాని ఎప్పుడైతే నన్ను బెదిరించిన వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో ఎందుకు ఇట్లా అంగడి చేస్తానికి వచ్చినావు అనే వ్యక్తి కూడా ఇండియాకు రావటం జరిగింది. ఆ షాప్ వైన్ షాప్ మూతబడ్డది, అతను కూడా నా దగ్గరికి ప్రార్థన కోసం నా దగ్గరికి వచ్చి అన్న కూడా నా దగ్గర ప్రార్థన చేపించుకున్నాడు. నా షాపు బంద్ చేసుకున్నా నేను కూడా ఏదో పని చేసుకుని బ్రతకాలని ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఒకప్పుడు చిన్న చిన్న జీవితంలో ఉన్న నాకు మరి తాగుబోతులు, దొంగలు, వ్యభిచారంలో చెడ్డ అలవాట్లకు బానిసైన బిడ్డలు కూడా ఎంతోమంది మా ప్రార్థన ద్వారా మార్చి

బడి మాతో ఇప్పుడు యవనాస్తులకు 30 మంది దాకా మాతో పాటు సువార్త నిమిత్తమై తిరుగుతున్నారు. ప్రతి విషయంలో మాకు సహకరిస్తూ మాతో పాటు వాళ్ళు కూడా నా సొంత బిడ్డలుగా నన్ను ప్రేమిస్తూ నాతో పాటు 30 మంది బిడ్డలు ఉన్నారు. ఇంకా అలాంటి వ్యసనాలతో ఎంతమంది బిడ్డలు అయితే ఉన్నారో వారందరూ కూడా మార్చబడాలని మాకు ప్రార్థన, మా యొక్క మనవి. ఇంకా బ్రతికినంత కాలం ఏ విషయంలో భయం లేకుండా దేవుని కోసమే బ్రతకాలని, ఆయన పరిచర్య చేయాలని ఆశ కలిగి, ఇంకా అనేకులు నాలాంటి వాళ్ళు ఒకప్పుడు తాగుబోతిని, ఒకప్పుడు దొంగని, ఒకప్పుడు పూజారిని, ఒకప్పుడు లోకానుసారంగా తిరిగే వ్యక్తిని, నన్ను మార్చిన దేవుడు ఇంకా అనేకులను మార్చాలని నాకు

బ్యూటిఫుల్. ఎంత చక్కగా ఉంది తెలుసా మీరు సఫలు కొడతా ఉంటే. యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా.

చెప్పిన చూసి మీ కొరకు కూడా యేసయ్య ప్రాణం పెట్టాడు కాబట్టి నేను హల్లెలూయా చెప్తున్నానని అది చూసి చెప్పండి. మన కొరకు ప్రాణం పెట్టిన ప్రేమపూర్ణుడు అండి మన యేసయ్య, ప్రేమపూర్ణుడు మన ప్రాణానాథుడు. అందుకనే

మరణం కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ, మరణపు ముళ్ళుని విరిచినది ఆ బలమైన ప్రేమ, రక్తము కార్చి ప్రాణాన్ని ఇచ్చి మనల్ని పరలోకానికి చేర్చుకున్న గుర్రపిల్ల ప్రేమ అండి. మన

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి ప్రేమధార.

ప్రియ శ్రోతలు, బాగున్నారా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నారా? అన్ని విషయములలో మనము దేవునికి కృతజ్ఞులం. మాటలో, క్రియలలో దేవునికి మన కృతజ్ఞతను వ్యక్తం చేయాలి. దేవుడు మనకు చేసిన మేళ్లు ఎన్నో ఉన్నాయి. మన స్నేహితులు, మన కుటుంబం, మన పిల్లలు అందరిని బట్టి మనము దేవునికి ఎంతో కృతజ్ఞులం. యేసుక్రీస్తును ఒక వరముగా దేవుడు మనకిచ్చాడు. మనమాయనకు ఎంతైనా కృతజ్ఞులం. మనలను రక్షించినందుకు దేవునికి కృతజ్ఞులం. దేవునికి మనము చూపే ప్రేమ, భక్తి, విశ్వాసములకు ఆయన ఎంతో ఆనందిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాలము సంపూర్ణము కాగా దేవుడు మానవుడై అవతరించాడు. ఆయన యందు ప్రవచనములన్నీ నెరవేరాయి. ఎవరో ఒకరి పశులశాలలో పుట్టాడు. చనిపోయి ఎవరో ఒకరి కోసం సిద్ధం చేయబడిన సమాధిలో ఉంచబడ్డాడు. ఎంత ఘోరపాపినైనా ఆయన రక్షిస్తాడు. పాపుల కోసమై పాపమైన రక్షకుడు ఆయన 30 రూకలకు అమ్మబడి తన రక్తముతో మనల్ను విమోచించాడు. రండి శ్రోతలు, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ తండ్రి, పరమదేవ, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మహిమగల మా తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాము. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మాకిచ్చిన దేవా, నీ వాత్సల్యమును బట్టి నీకు మేము కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. దినదినము మమ్మలను కాచి కాపాడుతున్నావు. మా జీవమునకు, భక్తికి అవసరమైన మాటలు మాకు చెప్పి మమ్మలను తృప్తిపరుస్తున్నావు. ఆయురారోగ్యములిచ్చి మమ్మలను బలపరుస్తున్నావు. నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. పరలోక సింహాసనాసీనుడవై మమ్మలను పరిపాలిస్తున్నావు. నిన్ను సత్యముతో, ఆత్మతో ఆరాధిస్తున్నాము. మమ్మలను కనికరించండి. ప్రతి శోధనను జయించడానికి కావలసిన ఆత్మశక్తి, కృపాబలము మాకనుగ్రహించండి ప్రభు. చీకటి లోకంలో నీవే మాకు వెలుగువై ఉన్నావు. నిన్ను వెంబడిస్తూ మేము జీవజ్యోతులమై ప్రకాశించడానికి మమ్మలను వెలిగించుదేవా. మా శ్రోతల కుటుంబాలను, వారి పిల్లలను ఆశీర్వదించు తండ్రి. వారి ప్రతి అక్కరను క్రీస్తునందు మహిమలో నీవే తీరుస్తావని, నీయందు మాకు వికాసము, ఆధ్యాత్మిక పురోభివృద్ధి కలుగుతుందని విశ్వసిస్తున్నాము. నీకెంతో కృతజ్ఞులం. పరిశుద్ధాత్మదేవ, నీకు కూడా మేమెంతో కృతజ్ఞులం. మహిమరాజా, నీకు మా హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రములు. ప్రవక్తలు పలికిన ప్రవచనములన్నీ నీవు నెరవేర్చావు. నూతన యెరూషలేమునందు మాకు స్థలము సిద్ధపరిచావు. మా శుభప్రద నిరీక్షణ నీవే ప్రభు. నీ రాజ్యమును, నీతిని వెదుకుతూ ఉండగా మా అక్కరలన్నిటినీ తీరుస్తున్నావు. నీకే మహిమా ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక ప్రభు. నీ సంఘములను, సంఘబిడ్డలను, నాయకులను దీవించి బలపరచండి. కాపురులను, సువార్తికులను, ఉపదేశకులను బలపరచండి. మీ ఆత్మతో నింపండి. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై వారిని కాపాడండి, వాడుకొనండి. సంఘబిడ్డలకు లోతైన అనుభవాలు అనుగ్రహించండి. మా దేశమును, దేశ ప్రజలను, ప్రభుత్వమును దీవించండి. అధికారము నీవిచ్చిందే. నీవే వారిని ప్రజాక్షేమము కొరకై వాడుకోనండి దేవ. దేశము సుఖశాంతులతో అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నాము. అరాచకము, అలజడి, దౌర్జన్యములు లేకుండా కాపాడండి. కరువు కాటకములు రాకుండా ప్రజలు క్షేమముగా తమ తమ పనులు చేసుకోగలుగునట్లు, ప్రపంచమంతటా ఆధ్యాత్మిక విలువలు ప్రవర్తిల్లునట్లు మీ దీవెనలు మాకనుగ్రహించండి. ఈ రోజున మీ వాక్యాశీర్వాదములు మాకు సమృద్ధిగా అనుగ్రహించుమని, సైతానీయ దుష్టశక్తులను లయపరచుమని యేసుక్రీస్తు వారి శక్తిభరిత నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమతండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమో, దానిని మనమెందుకు ఎలా చదవాలో, వినాలో మనము ధ్యానపూర్వకంగా ఆలోచిస్తున్నాము. ఎమ్మాయి మార్గములో పునరుత్థానుడైన యేసు ఇద్దరు విశ్వాసులు తమలో తాము చర్చించుకుంటూ తనతో నడుస్తూ ఉండగా
వారితో మాట్లాడిన విధానం గమనించండి. లూకాసువార్త 24:21 వారన్నారు, మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి శిలువ వేయించారో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోయేవాడు ఈయనే అని మేము నిరీక్షించాము. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములైంది. మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్లి ఆయన దేహమును కానక వచ్చి మాకు చెప్పారు. కొందరు దేవదూతలు కనపడి ఆయన బతికి ఉన్నాడని మాతో చెప్పారు. మాకు విస్మయం కలిగింది. మాలో ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్లే కనుగొన్నారు, కాని ఆయనను చూడలేదు. అందుకు ఆయన అన్నాడు, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించడము అగత్యము కాదా? ఆయన ఈ మాటలు వారితో చెప్పి మోషే, సమస్త ప్రవక్తలు మొదలుకుని లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావమును వారికి తెలిపాడు. శ్రోతలు, యేసు స్వయంగా లేఖనముల్లో తనను తాను వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు. అప్పుడు నీవు నేను అక్కడ ఉంటే ఎంత బావుండేది అనిపిస్తోంది గదూ. ఆయన పాత నిబంధనలో ఉన్నాడు, కొత్త నిబంధనలోనూ ఉన్నాడు. వారు లేఖనములలోని క్రీస్తును కనుగొన్నారు. వారెంతో ధన్యులు. వారితో ఆయన సాయంకాల భోజనం చేశాడు. ఆ తరువాత వారాయన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ అనుకున్నారు, ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖనములను మనకు బోధపరుస్తున్నప్పుడు మన హృదయము మనలో మండుతూ ఉండలేదా? లూకాసువార్త 24:32. ప్రియ శ్రోతలు, మనం అధ్యయనం చేసే బైబిలు మిగతా అన్ని పుస్తకాల వంటిది కాదు. పరిశుద్ధాత్మ మీ హృదయాలను తెరవకపోతే బైబిలు మీ పాలిట మూయబడిన గ్రంథమే అవుతుంది. యెరూషలేములో యేసు తన శిష్యులకు చెప్పిన మాటలెంతో అమూల్యమైనవి. మోషే ధర్మశాస్త్రములో, ప్రవక్తల గ్రంథములలో, కీర్తనలలో నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరాలని, నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో ప్రభువు అన్నాడు. పంచగ్రంథాలు మోషే రాశాడని, ప్రవక్తలు తనను గురించే ప్రవచించారని, కీర్తనలు తనవైపే చూపుతున్నవని ప్రభువు పునరుద్ఘాటించాడు. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరిచాడు. ఆయన మన మనస్సును తెరవకపోతే మనకు లేఖనాలు అర్థం కానే కావు. అంతే, వినయమనసు గలవారమై దేవుని వాక్యాన్ని సమీపించాలి. లేకపోతే నీకు నాకు ఎంత తెలివితేటలున్నా బైబిలు అర్థం కాదంటే కాదు. 1 కొరింథీయులు 2:13 పౌలన్నాడు, మనుష్య జ్ఞానము నేర్పే మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పే మాటలతో వీటిని గూర్చే మీకు బోధిస్తున్నాను. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగినవి గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రకృతి సంబంధులు అలాగే మాట్లాడతారు. లోకస్థులు తాము గ్రహించిన దాన్ని ప్రేమిస్తారు. మనము ప్రేమించి సత్యాన్ని గ్రహిస్తాము. ఇదే ఆత్మ సంబంధికి శరీరానుసారికి మధ్య అంతరం. దేవుని జ్ఞానాన్ని ఎవరు ప్రేమిస్తారో వారికే అది అర్థమవుతుంది. దేవుడు వెలిగిస్తేనే కాని వెలుగు కలగదు. దేవుని ఆత్మ మన మనస్సును హృదయాన్ని తెరవాలి. అప్పుడే యేసును చూడగలం, నమ్మగలం, ఆయన వాక్యాన్ని వినగలం, అంగీకరించగలం. వెలిగిందే ప్రత్యక్షం, కలిగిందే సాక్షాత్కారం. యేసు రక్షకుడని, ప్రభువని అంగీకరించడానికి దేవుడే మనలో వెలుగు కలిగించాలి. వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది. వెలిగింపు లేని మాటలు మృతమే.
మనుషులను ఒప్పించేది పరిశుద్ధాత్మ వెలుగే. మనం బలహీనులం, ఆయన ఆత్మ వెలుగు చేత బలవంతులమవుతాము. అక్షరాన్ని ఆత్మ వెలిగించాలి, విశ్వాసం కలిగించాలి. అయితే ఇందులో మరొక పరమరహస్యమున్నది. బైబిలు వాక్యాలకు పలువురు పలు విధాలుగా అర్థాలు చెప్పి ఎవరికి వారే ఒక ప్రత్యేకమైన గుంపును ఏర్పరచుకుంటున్నారు. వాక్యానికి అర్థం చెప్పేవారు అవలంబించాల్సిన సూత్రాలున్నాయి. ఎవరికి తోచినట్లు వారు అర్థం చెప్పకూడదు. వాక్య వివరణ సూత్రాలను పాటించకపోతే అర్థభేదాలు వివాదాలకు దారితీస్తాయి. ఏ అంశాన్ని వివరించాలన్నా బైబిలు గ్రంథమంతటినీ సంప్రదించాలి. ఏదో ఒక వచనాన్ని తెచ్చి అంతటితో సరిపుచ్చకూడదు. బైబిలు గ్రంథములోని ప్రతి వచనము మనకు మాత్రమే కాదు మన కోసం కూడా అని గ్రహించాలి. యెహోషువా 1:2 దేవుడు యోర్దాను దాటవలసిందని ఎవరికి చెప్పాడు? యెహోషువాకు చెప్పాడు. నీవు వెళ్లి ఇప్పుడు యోర్దాను దాటమని కాదు, అది యెహోషువాకు చెప్పిన మాట. అయితే ఆ చరిత్రను నీకోసమే రాయించాడు. ఈ విధంగా బైబిలు భావాన్ని గ్రహించకపోతే అంతా గజిబిజి అవుతుంది. ఒక వచనాన్ని వివరించాలంటే సందర్భశుద్ధి ఉండాలి. దానికి వెనుక ముందు ఉన్న వచనాలను పరిశీలించాలి. ఈ వాక్య భాగం ఏం చెబుతోంది? దేని గురించి మాట్లాడుతోంది? ఇదే విషయాన్ని గురించి బైబిలులోని ఇతర వచనాలు ఏమంటున్నాయి? అది కూడా సంప్రదించాలి. అంతేగాని తొందరపడి అర్థం చెప్పకూడదు. అనుమానం వచ్చినప్పుడు అనువాదాల మీద ఆధారపడకూడదు. మౌలిక భాష అయిన హీబ్రూ గ్రీకులో ఆ వచనాన్ని పరిశీలించాలి. దేవుని వాక్యం ఏ భాషానువాదమైనా అర్థాన్ని మార్చకూడదు. బైబిలులోని వచనాలకు మొదట ఉన్నవి ఉన్నట్లు అర్థం చెప్పాలి. బైబిలు రచయిత దేవుడు గనక ఆయన ఏదైనా ఉపమానమైతే ఆ మాట చెప్తాడు, లేకపోతే అక్షరార్థమైన అర్థమే చెప్పాలి. దేవుడు ఏమి చెప్పదలుచుకున్నాడో అది ముందు గుర్తించాలి. 119:18 గేయకారుని ప్రార్థన మనందరి ప్రార్థన అయి ఉండాలి. నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువు దేవా. దేవుని వాక్యం అమూల్యమైన ధననిధి. దాన్ని ఎలా వాడుకోవాలో దేవుడే మనకు నేర్పాడు. కొన్ని నియమాలు సూత్రాలు మనకు ఉపదేశించాడు. వాటిని తూచా తప్పకుండా పాటించాలి, లేకపోతే పూర్తి ప్రయోజనం మనకు సిద్ధించదు. 1. ప్రార్థనతో ఆరంభించాలి. 2. బైబిలు వాక్య భాగం చదవాలి. 3. అధ్యయనం చెయ్యాలి, అనగా వాక్య సత్యాలను జాగ్రత్తగా పరిశీలించాలి, గుర్తించాలి. 4. ధ్యానించాలి. 5. బైబిల్ను గురించి పలువురు ఏమి చెప్పారో, ఏమి రాశారో వారి అభిప్రాయాలు సేకరించాలి. 6. బైబిల్ ఆజ్ఞలకు విధేయత చూపాలి. 7. మనకు బయలుపరచబడింది ఇతరులకు అందించాలి. వాక్యం మొదట తలలోకి, అక్కడ్నుంచి హృదయంలోకి, జీవితంలోకి, అక్కడ్నుంచి లోకంలోకి ధారాప్రవాహమై పారాలి. పరిశుద్ధాత్మ ఉపాధ్యాయుడై మనకు వాక్య సత్యాలను బోధిస్తాడు, నేర్పుతాడు. యోహాను సువార్త 16:13 ప్రకారం పరిశుద్ధాత్మ మనల్ను సర్వసత్యములోకి నడిపిస్తాడు. నీ వాక్యములోని ఆశ్చర్యకరమైన సంగతులను చూడడానికి నా నేత్రములను వెలిగించు దేవా అని మనం ప్రార్థన చెయ్యాలి. బైబిల్లోని 66 గ్రంథాలు ఒకే సంపుటం. ఈ బృహద్గ్రంథంలో దేవుడు ఆశ్చర్యకరమైన సంగతులను దాచి ఉంచాడు. చూడటానికి మనకు కనువిప్పు కలగాలి. ఎఫెసి 5:15 పౌలు చేసిన ప్రార్థన గంభీరమైనది. ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుతున్న ప్రేమను గూర్చి నేను విన్నప్పటి నుండి
మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. మీ మనోనేత్రములు వెలిగించబడినందున మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపి అయిన తండ్రి తనను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించాలని నేను నా ప్రార్థనల్లో మిమ్మలను గూర్చి విజ్ఞాపన చేస్తున్నాను. దేవుని గూర్చిన జ్ఞానం వారికి కావాలి, అనగా వారు దేవుని వాక్యమును బాగా తెలుసుకుని ఉండాలి. వారి మనోనేత్రాలు వెలిగించబడాలి. క్రీస్తునందు వారికి కలిగిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో వారు ఎరిగి ఉండాలి. ఇది పౌలు చేసిన ప్రార్థన. మీ బోధకుని కొరకు శ్రోతలు మీరు ఇలాగే ప్రార్థిస్తున్నారా? అందరూ దేవుని చిత్తమెరిగి ఉండాలి. దేవుని చిత్తమునకు దేవుని వాక్యానికి అవినాభావ సంబంధమున్నది. దేవుని ఆత్మ మనకు బోధిస్తేనే కాని దేవుని వాక్యం మనకు బోధపడదు. 1 కొరింథీ 2:11-14 వరకు పౌలు ఇదే మాట అంటున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కాని మనుష్యులలో మరి ఎవరికి తెలుసు? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కాని మరెవనికీ తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకోవడానికి మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చే ఆత్మను పొందాము. మనుష్య జ్ఞానము నేర్పే మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పే మాటలతో మేము బోధిస్తున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగినవి గనుక అతడు వాటిని గ్రహించజాలడు. దేవుని ఆత్మ మనకు బోధించేటప్పుడు బోధించనివ్వాలి. దేవుని వాక్యము మిగతా గ్రంథముల కంటే భిన్నమైనది. ప్రకృతి సంబంధి అయిన మనిషికి ఈ గ్రంథం బొత్తిగా అర్థం కాదు. అతనికి ఇందులోని మాటలు వెర్రితనంగా ధ్వనిస్తాయి. దేవుని సంగతులు గ్రహించటానికి దేవుడు మనకు తన ఆత్మను అనుగ్రహించాడు. దేవుని ఆత్మే మన బోధకుడు. ఆయన వాక్యాన్ని తీసుకుని దానిని మనకు అర్థవంతం చేస్తాడు. రాయబడిన వాక్యము ద్వారా దేవుడు మనతో సంభాషించగోరుతున్నాడు. అయితే ఈ గ్రంథం సహజాతీతమైనది. సహజ పద్ధతుల ద్వారా ఈ గ్రంథాన్ని మనము గ్రహించలేము. మనిషిని మనిషి సులభంగా గ్రహించగలడుగాని ఇద్దరూ దేవుణ్ణి ఆ విధంగా గ్రహించజాలరు. మానవులందరూ ఏ వయస్సుకు చెందినవారైనా ఒకరికొకరు ఏదో విధంగా చెప్పదలుచుకున్నది చెప్పగలరు, పరస్పరం మాట్లాడుకోగలరు. గాని దేవుని విషయం వేరు. దేవుని ఆత్మలేనిదే దేవుని మాటలు మనకు అర్థం కావు. దేవుడు ప్రత్యక్షమైతేనే కాని ఆయనను చూడలేము, ఆయన మాటలు విని గ్రహించలేము. దేవుని ఆత్మ దేవుని వాక్యం ద్వారా మనకు అట్టి ప్రత్యక్షం అనుగ్రహిస్తాడు. అదే దైవ సాక్షాత్కారం. దేవుణ్ణి దేవుని ఆత్మ మాత్రమే గ్రహించగలడు. దేవుని ఆత్మ మాత్రమే మనకు దైవ ప్రత్యక్షం అనుగ్రహించగలడు. మానవుని సంగతులు మానవాత్మకు తెలుస్తాయి. ఆత్మ సంగతులను ఆత్మ సంగతులతోనే పోల్చి దేవుని ఆత్మ మనకు అన్నీ బయలుపరుస్తాడు. దేవుని ఆత్మ నేర్పేది చరిత్ర కాదు, వివరాలు కాదు. దేవుని ఆత్మ వైయక్తికమైన ప్రత్యక్షతానుభూతి కలిగిస్తాడు. చరిత్ర, భౌగోళిక వివరాలు దేవుని ఆత్మ లేకుండా ఎవరైనా నేర్చుకోగలరు. గాని దేవుని విషయాలు దేవుని ఆత్మ మాత్రమే బయలుపరుస్తాడు. దేవుని వాక్యాన్ని అనుభూతిపరంగా అనువదించేవాడు పరిశుద్ధాత్మ. మనలను సర్వసత్యములోనికి నడిపించేవాడు పరిశుద్ధాత్మ. మనకు ఆధ్యాత్మికంగా కనువిప్పు కలిగించేవాడు పరిశుద్ధాత్మ. యోహాను సువార్త 16:12-16 వరకు యేసు ప్రభువు చెప్పిన మాటలు గమనించండి. నేను మీతో చెప్పవలసిన సంగతులు ఇంకనూ అనేక సంగతులు కలవు, గాని ఇప్పుడు మీరు వాటిని సహించలేరు.
అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సర్వసత్యములోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వింటాడో వాటినే బోధించి సంభవించబోయే సంగతులను మీకు తెలియచేస్తాడు. ఆయన నావాటిలోనివి తీసుకుని మీకు తెలియచేస్తాడు గనుక నన్ను మహిమపరుస్తాడు. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నావాటిలోనివి తీసుకుని మీకు తెలియచేస్తాడని నేను చెప్పాను. కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూస్తారు. మనం పరిశుద్ధాత్మ కొరకు, ఆయన నింపుదల కొరకు, నడుపుదల కొరకు అడగాలి. యోహాను సువార్త 14:26 ప్రభు అన్నాడు, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోయే పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మే మన ఉపాధ్యాయుడు. సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తూ మనలో ఉండే పరమోపాధ్యాయుడు పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మే లేఖనములను మన కోసం విప్పుతాడు. ప్రార్థనతో ఆరంభించు. పరిశుద్ధాత్మను నీ ఉపాధ్యాయునిగా గుర్తించు. బైబిలు చదువు అంటే చదువుతూ ఉండు అని అర్థం. చదవటం మానవద్దు, ఆపేయవద్దు. అది బైబిలు. మరో పుస్తకమైతే చదివి అవతల పెట్టేయి, పర్వాలేదు. గాని ఇది బైబిలు గదా. ఏదైనా వాక్య భాగం సరిగా అర్థం కాకపోతే 1 to 10 చదువు, అప్పుడు బైబిలే నిన్ను చదువుతుంది. నెహెమ్యా గ్రంథం 8:1-3 ఏడో నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉన్నారు. అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానమునకు వచ్చి యజ్రా అనే శాస్త్రితో అన్నారు, యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకురా. యాజకుడైన యజ్రా 7వ మాసము 1వ దినమున చదువబడే దానిని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుట ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తెచ్చాడు. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు, తెలివితో వినగలిగిన వారికందరికీ చదివి వినిపిస్తూ వచ్చాడు. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో విన్నారు. శ్రోతలు, ఈ వాక్య భాగం మనకెంతో ప్రాముఖ్యమైనది. యూదులు

0: స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగా గ్రహించేటట్లు దానికి అర్థం చెప్పారు. లేవీయులు జనుల మధ్య అక్కడక్కడ ఉండి చదువబడే వాక్యానికి అర్థం చెప్పారు. ఎజ్రా ఒక్కొక్క అధ్యాయం చదివి కొంచెంసేపు ఆగుతాడు. అప్పుడు వారు ఏమైనా ప్రశ్నలుంటే అడుగుతారు. లేవీయులు వారి మధ్యనే ఉండి వారి ప్రశ్నలకు జవాబు చెప్తారు. బైబిలు చదవటం వినటం మాత్రమే కాదు, లేవీయుల ద్వారా తమ ధర్మ సందేహాలు తీర్చుకున్నారు. అదొక అద్భుతమైన సన్నివేశం. ఈ రోజుల్లో దేవుని వాక్య అధ్యయనానికి ఎన్నెన్నో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. సంఘం పరోక్షంగా వ్యక్తిగత విశ్వాసుల వాక్య పఠనను ఆటంకపరుస్తున్నట్లు కనిపిస్తోంది. సంఘం ఎన్నెన్నో కమిటీలను నియమిస్తుంది. చిల్లర విషయాలన్నిటికీ ఒక ప్రోగ్రాము అని పెట్టి సంఘస్థులు హాజరై తీరాలని ప్రకటనలు చేస్తుంది. వాక్య బోధకు ఎంతో తక్కువ సమయం కేటాయించబడుతుంది. సంఘ కాపరికున్న సమయమంతా ఈ కమిటీ సమావేశాలకు ఖర్చయిపోతుంది. సంఘ బిడ్డలు బైబిల్ను గురించిన అజ్ఞానంలో ఆరితేరిన పటభద్రులవుతున్నారు. బైబిలులో అక్కడొక భాగం ఇక్కడొక భాగం కాదు, బైబిలంతా క్షుణ్ణంగా చదవాలని దేవుని బిడ్డలకు మనవి చేస్తున్నాము. బైబిల్ గ్రంథం నిజంగా చదువుతున్నావా నేస్తం? యోహాను సువార్తలో కొంచెం, మత్తయి సువార్తలో ఇంకొంచెం, ఆదికాండంలో ఒక ముక్క, యెషయా గ్రంథంలో కొన్ని అధ్యాయాలు, 23వ కీర్తన ఇవి మాత్రమే చదువుతావు గదు. రోమా 12వ అధ్యాయం, సామెతలు 1వ అధ్యాయం నీకు బాగా తెలుసని నాకు తెలుసు. బైబిలుతో బంతేట ఆడుకుంటున్నావు గదు. ఇది దేవుని రచన, దేవుని గ్రంథం. మరి నీ బైబిల్లో కొన్ని పుటలే మాసిపోయాయి, మిగతా అంతా కొత్తగా కనపడుతోంది. బైబిలంతా మొత్తం ఒకటే గ్రంథం. ఆమూలాగ్రంగా చదవటమే బైబిల్ పఠన అవుతుంది. వార్తాపత్రిక చదివినట్లు కాదు, దేవుని పవిత్ర గ్రంథం అంతా చదివి చదివి గ్రంథకర్త అయిన నీ ప్రభువును సంతోషపెట్టు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడవైన మా పరమతండ్రి, నీవు మాకు ఇచ్చిన ఈ గొప్ప బహుమానం, గొప్ప ఈవి నీ వాక్యమే. ఈ వాక్యమును మేము శ్రద్ధగా చదువుతూ అందులోని సత్యాలను మా హృదయాల మీద ముద్రించుకొని ఆ ప్రకారము జీవించినప్పుడు మేము పూర్తి ప్రయోజనము పొందగలుగుతామని మరి ఒకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు నీకెంతో కృతజ్ఞులం. నేటి ఈ కార్యక్రమం మమ్మలను బైబిల్ పఠనలో నూతన అనుభవాల్లోకి నడిపించినట్లు నీ కృపాదీవెనలు మాకు దయచేయమని మమ్మలను మేము మరి ఒకసారి మీ హస్తములకు సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్.
1: ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈ రోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 9399952570. మరొక నంబర్ 9399992580.
2: నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 2వ రాజులు 20:5.

క్రీస్తునందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభమును తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 19-20 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. 18వ అధ్యాయంలో బెన్యామీను గోత్రమునకు వచ్చిన భూముల వివరాలను గురించి చూశాం. అదేవిధంగా 19వ

0: అధ్యాయంలో షిమియోను, జబులును, ఇషాకారు, ఆషేరు, నఫ్తాలి, దాను వంశములకు వచ్చిన భూములు, వారి స్వాస్థ్యములను గురించి వింటాం. అన్ని గోత్రాలకు భూములు పంచిపెట్టిన తర్వాత చివరికి యెహోషువకు కూడా స్వాస్థ్యము ఇవ్వబడినట్లుగా చూస్తాం. యెహోవా ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు తమ ప్రతి భూమిలో యెహోషువకు కొంత భాగాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వారు అతనికి తిమ్నత్ సెరహు అనే పట్టణాన్ని ఇచ్చారు. అక్కడ అతడు స్థిరపడ్డాడు. ఇక 20వ అధ్యాయంలో ఆశ్రయపురాలుగా పేర్కొనబడే పట్టణాలను గురించి ఇశ్రాయేలులతో మాట్లాడమని దేవుడు యెహోషువకు చెప్పినట్లుగా చూస్తాం. ఈ ఆశ్రయ పట్టణాలు ఎవరైనా అనుకోకుండా ఒక వ్యక్తిని చంపినట్లయితే పారిపోయే ప్రదేశంగా ఉండాలి. తద్వారా వారు ప్రతీకారం నుండి రక్షించబడతారు. ఇంకా అనేక విషయాలను ఈనాటి సందేశం ద్వారా తెలుసుకోవడానికి మనం సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం యెహోషువా గ్రంథం 19-20 అధ్యాయాలు. సావధానంగా వినండి. 19వ అధ్యాయంలో బెన్యామీను గోత్రానికి వచ్చిన భూముల వివరాలు పేర్కొనబడ్డాయి. షిమ్యోను, జెబులూను, ఇష్యాఖారు, ఆషేరు, నఫ్తాలి, దాను వంశాలకు వచ్చిన భూములు, వారి స్వాస్థ్యాలు. ఇదొక పెద్ద దస్తావేజు. వారికి కొన్ని పట్టణాలు వచ్చాయి. సరిహద్దులను బట్టి ఆ దేశమంతటిని స్వాస్థ్యములుగా పంచిపెట్టాడు యెహోషువా. 19వ అధ్యాయం 49వ వచనం నుండి ఈ పంపిణీ కార్యక్రమం ముగిసింది. అప్పుడు ఇశ్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువాకు స్వాస్థ్యమిచ్చారు. యెహోవా సెలవిచ్చిన దానిని బట్టి అతడు అడిగిన పట్టణాన్ని, అనగా ఎఫ్రాయిమీయుల మన్యములో ఉన్న తిమ్నత్ సెరహును అతనికిచ్చారు. అతడు ఆ పట్టణాన్ని పునర్నిర్మించాడు. ఎలియాజరు, యెహోషువా, ఇంకా గోత్రములోని ముఖ్యులు చీట్ల వలన పంపకము చేసిన భూములివే. షిలోహులో ఉన్న ప్రత్యక్షపు గుడారము వద్ద యెహోవా సన్నిధిలో చీట్ల వలన ఈ భూములను కేటాయించారు. ఈ విధంగా వీరు దేశాన్ని పంచిపెట్టడం ముగించారు. ప్రియశ్రోతలు, ఈ 19వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్య సత్యాలు మనము నేర్చుకుంటాము. 47-48 వచనాలలో దానీయుల సరిహద్దు వారి నుండి అవతలికి వ్యాపించింది. దానీయులు బయలుదేరి లెషెము మీద యుద్ధము చేసి దానిని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరుచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి లెషెమునకు దాను అనే పేరే పెట్టారు. దానీయులు అతి కష్టం మీద ఆ ప్రాంతాన్ని వశపరుచుకోగలిగారు. అక్కడ నివసిస్తున్న స్థానికులు భయంకరులు. దేవుడే వారికి సహాయం చేశాడు. మన సమస్యలు ఎంత గొప్పవి అయినా మన దేవుడు వాటన్నిటికంటే గొప్పవాడు. దేవుడు ఈ విధంగా గోత్రాలకు భూములను పంచి ఇవ్వడం ఎంతో మేలు. ఇది దేవుని మహాజ్ఞానానికి రుజువు. చిన్న చిన్న భాగాలుగా ఉండడం చేత వారు దానిని తమ వశంలో ఉంచుకొని భద్రపరుచుకోగలరు. సరిహద్దులను దేవుడే ఏర్పరిచాడు. వారి బాధ్యతలు నిర్ణయించబడ్డాయి. ఎవరి భూభాగానికి వారే బాధ్యులు. ఎవ్వరూ సణగడానికి వీలు లేకుండా చేశాడు దేవుడు. ఈ సరిహద్దులు ప్రవచనాత్మకమైనవి. యాకోబు తన అవసాన కాలంలో యోసేపునకు చెప్పిన ప్రవచనాలకు ఇది నెరవేర్పు. ఆదికాండం 48వ అధ్యాయం 21-22 వచనాలు. మీ పితరుల దేశానికి దేవుడు మిమ్మలను తీసుకువెడతాడు. నీ సహోదరుల కంటే నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చాను. ప్రియశ్రోతలు, యూదాకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ గోత్రానికి రాచరికముంది. ఈ గోత్రానికి చెందిన భూమియందే జాతీయ ముఖ్య పట్టణం ఏర్పడుతుంది. అదే యెరూషలేము నగరం. దావీదు మహారాజు అక్కడి నుండే పరిపాలించాడు. ఇశ్రాయేలు జాతిని, వారి భూమిని దేవుడు ఏ విధంగా కాపాడాడో గమనించండి. వాగ్దత్త భూమి కోసం ఇశ్రాయేలు ప్రజ, ఇశ్రాయేలు ప్రజ కోసం వాగ్దత్త భూమి. ప్రతి గోత్రం కోసం కేటాయించబడిన భూభాగం జాతికి వాగ్దత్తం. ప్రతి గోత్రాన్ని గురించి, గోత్రములో ప్రతి వ్యక్తిని గురించి దేవుడు ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడు. ఈ సందర్భంలో 1 పేతురు 1:5-6 మీకు జ్ఞాపకం చేయగోరుతాము. కడవరి కాలమందు బయలుపరచబడడానికి సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడే మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు. గాని అవసరమును బట్టి నానావిధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. దేవుడు లేకుండా నీవు నేను ఎక్కడికి పోగలం, ఎక్కడ ఉండగలం? యెహోషువాకు వచ్చిన భాగం తిమ్నత్ సెరహు. ఇది షిలోహుకు 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది సారవంతమైనది కాదు. లోతు తీసుకోగా మిగిలింది అబ్రహాము తీసుకున్నట్లు యెహోషువాకు జరిగింది. యెహోషువాకు అబ్రహాము మనస్సే ఉంది. యుద్ధంలో అతని విజయ రహస్యమిదే. దేవుని సేవకుడు అనే బిరుదు గొప్ప భాగ్యమని అంచాలి. అది బాధ్యతతో కూడిన ఉన్నత పదవి. దైవసేవకుడు దేవుని సొత్తు. మోషే నా సేవకుడు అని దేవుడు అన్నాడంటే మోషేకు అదెంతో ఘనత. ఇశ్రాయేలు తన సేవకుడు అన్నాడు దేవుడు. యేసుక్రీస్తు దేవుడై ఉండి సేవకుడయ్యాడు. తన శిష్యుల పాదాలు కడిగాడు. యేసుక్రీస్తులాగే ఆయన శిష్యులు సేవ చేయించుకోరు, సేవ చేస్తారు. జీవించేవాడను నేను కాను, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అన్నాడు భక్త పౌలు. యేసుక్రీస్తు మన ఆధ్యాత్మిక యెహోషువా. ఆయన వచ్చి మనలను పరలోకమనే వాగ్దత్త భూమిలోకి ప్రవేశపెడతాడు. ఆయన రాజులకు రాజై ప్రభువులకు ప్రభువుగా వస్తాడు. యేసు మరణ పునరుత్థానాలే మనల్ను యొర్దాను దాటించే అనుభవాలు. ప్రియశ్రోతలారా, యేసు 2వ రాకడ ప్రభావం ఈ లోకమంతటి మీద పడితీరుతుంది. ఆ శుభదినం కోసం దేవుని బిడ్డలు జాగ్రత్త పడాలి. సరే, ఇప్పుడు మనం యెహోషువా గ్రంథం 20వ అధ్యాయంలోకి వచ్చాము. ఈ అధ్యాయంలో 6 ఆశ్రయపురాలు పేర్కొనబడ్డాయి. ఈ 6 పురాలు కేవలం నిర్దోషుల ఆశ్రయస్థలాలుగా ఉండడానికి ఉద్దేశించబడినవి. ప్రమాదవశాత్తు అధాటున ఏదో నేరారోపణ వల్ల ముద్దాయి తన నిర్దోషిత్వం రుజువయ్యే వరకు ఈ ఆశ్రయపురాలలో దేనిలోనైనా తలదాచుకోవచ్చు. సంఖ్యాకాండం 35వ అధ్యాయంలో కూడా ఈ ఆశ్రయపురాలు పేర్కొనబడ్డాయి. వాగ్దత్త భూమిలో ప్రవేశించిన తరువాత ప్రతి గోత్రానికి వాటా పంచిపెట్టబడింది. ఆశ్రయపురాలు మాత్రం ప్రత్యేకంగా ఉంచారు. తెలియకుండానే పొరపాటున ఒకణ్ణి చంపిన నరహంతకుడు పారిపోవడానికి నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురాలను మీరు ఏర్పరచుకోవాలి. హత్య విషయమై ప్రతీకారం చేసేవాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురాలవుతాయి. అక్కడికి వచ్చిన వానికి క్షేమము, భద్రత. కెదెషు, షెకెము, హెబ్రోను, బేసెరు, రామోతు, గోలాను ఇవి ఆశ్రయపురాలు. పొరపాటున ఎవడైనా దెబ్బ కొడితే అది తగలరాని చోట తగిలి ఆ వ్యక్తి చనిపోతే ప్రతీకారం జరగకుండా చేయబడిన ఏర్పాటిది. ఈ పురాలు నిర్దోషులకు ఆశ్రయం కల్పిస్తాయి. 2 వ్యక్తులు అడవికి వెళ్లారు. చెట్లు నరుకుతున్నారు. గొడ్డలి కర్ర ఊడి 2వానికి అది తగిలింది. ఆ చచ్చినవాని సోదరుడు ప్రతీకారం తీర్చుకోవాలని చూచాడు. అప్పుడు ఇతడేం చెయ్యాలి? తప్పించుకుని ఆశ్రయపురాన్ని చేరి తన నేరం విచారణ పూర్తి అయ్యే వరకు అక్కడే ఉండిపోవాలి. అది అతని ప్రాణానికి క్షేమం. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఆశ్రయం అనే భావన మనకెన్నో సత్యాలను బయలుపరుస్తుంది. యేసుక్రీస్తు మన కోసం చంపబడ్డాడు. ఆయనే మనకు ఆశ్రయదుర్గం. ఆయన యందు మనకు దాక్కునే చోటు దొరికింది. ఆయన యందే మనకు నిరీక్షణ లంగరు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. దేవుని తీర్పు మనమీది నుండి తొలగిపోయింది. యేసుక్రీస్తును చంపిన హంతకులెవరు? లోకమంతా కలిసి ఏకీభవించి జీవాధిపతిని హత్య చేసింది. దేవుని కుమారుని హత్యకు కారకులెవరు? యూదులు మాత్రమే కాదు, లోకములోని మానవులందరూ యేసు మరణానికి బాధ్యత వహించాలి. అయితే క్రీస్తు మనందరి కోసం విమోచనక్రయమయ్యాడు. శిలువ మీద యేసు చేసిన విమోచన క్రియను బట్టి ఆయన యందు విశ్వసించిన వారికి ఆయన యందే శాశ్వత ఆశ్రయము లభిస్తుంది. మరో మాట, యేసుక్రీస్తు చనిపోయింది యూదుల శిలువ మీద కాదు, అది రోమీయుల శిలువ. అయితే యూదులు రోమీయులు ఏకీభవించబట్టే యేసు శిలువ వేయబడడం జరిగింది. లోకములోని జాతులన్నీ మనుష్యులందరూ యేసును శిలువ వేసినందుకు సంజాయిషీ చెప్పుకోవాలి. మనమంతా యేసు శిలువ వేతకు కారకులమే.

0: అపొస్తలుల కార్యములు 3:18 పేతురు ప్రసంగిస్తూ అన్నాడు, సహోదరులారా, మీరు మీ అధికారులు తెలియక ఈ పని చేశారని నాకు తెలుసు. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడతాడని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయాలు ఈలాగు నెరవేర్చాడు. గనుక మీరు మారుమనస్సు పొందాలి, ఆయన యందు విశ్వాసముంచి రక్షించబడాలి, మరో మార్గం లేదు. 1 కొరింథీ 2:6-8 భక్త పౌలు అన్నాడు, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధిస్తున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానమూ కాదు. ఈ జ్ఞానము ఈ లోకాధికారులలో ఎవరికీ తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపి అయిన ప్రభువును సిలువ వేసి ఉండేవారు కాదు. ప్రియశ్రోతలు గ్రహిస్తున్నారా, యేసుక్రీస్తు మరణం విషయంలో లోకంలో ప్రతి మనుష్యుడూ నేరస్థుడే. అయితే ఆయన మరణించినందున ఆయన యందే మనకు ఆశ్రయం దొరికింది. యేసుక్రీస్తే మన ఆశ్రయపురం, యేసే మన విశ్వాసానికి పునాది, ఆయనే మన ఆశ్రయపురం, ఆయనే మనము నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయన యందు మాత్రమే మనకు విడుదల, నిత్య జీవం. ఈ అధ్యాయంలోని పాఠాలు నిత్యత్వపు విలువ గలవి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు కొత్త స్థలంలో ఉన్నారు. ఇశ్రాయేలు జాతిలో వీరు నవతరం. కొత్తగా 6 పురాలు నిర్మించబడ్డాయి. ఇవి ఆయా ప్రాముఖ్య స్థలాలలో నిర్మించబడి ఉన్నాయి. ఎవరికీ అన్యాయం జరగకుండా దేవుడు చేసిన ఏర్పాటిది. నేరస్థుడు తాను నిర్దోషి అని తీర్పు వచ్చే వరకు ఆశ్రయపురంలో క్షేమంగా ఉండవచ్చు. ఈ 6 ఆశ్రయపురాలు లేవీయుల స్వాధీనంలో ఉంటాయి. ఎవరికీ ఏ విధమైన అన్యాయము జరగదు. నిష్పాక్షికమైన తీర్పు, ఎట్టి అపరాధ భావన ఉండదు. లేవీయులకు 48 పట్టణాలు ఇవ్వబడ్డాయి. వాటిలో 6 ఆశ్రయపురాలు. లేవీయుల అనుమతి లేకుండా ఎవ్వరూ ఆశ్రయపురంలో అడుగు పెట్టడానికి వీలుకాదు. పాత నిబంధన కాలంలో మనుషులకు ప్రతీకార వాంఛ చాలా బలంగా ఉండేది. 2 సమూయేలు 14:7 ఒక సన్నివేశం. ఇక్కడ ఒక స్త్రీ ఫిర్యాదు చేస్తున్నది. యోవాబు ఈ సన్నివేశాన్ని కల్పించాడు. రాజా, రక్షించు, నేను ఒక విధవరాలిని, నా పెనిమిటి చనిపోయాడు, నాకు 2 కుమారులు, వారిలో ఒకడు 2వాణ్ణి చంపేశాడు, హంతకుణ్ణి పట్టి ప్రతీకారం చేస్తామని ఊరివారు పట్టుపట్టారు. ఈ విధంగా వారి తండ్రి పేరును తుడిచివేయడానికి పూనుకున్నారు, మిగిలిన నిప్పురవ్వును కూడా ఆర్పివేయబోతున్నారు. కెదెషు, గోలాను, రామోతు, షెకెము, బెసెరు, హెబ్రోను, మొత్తం 6 ఆశ్రయపురాలు. దావీదు కీర్తనల్లో ఆశ్రయదుర్గము అనేక సందర్భాలలో పేర్కొనబడింది. ఈ ఆశ్రయపురాలు ఆయా గోత్రాలకు అందుబాటులో ఉన్నాయి. కేదెషు నఫ్తాలి గోత్రానికి, షెకము ఎఫ్రాయిముకు, హెబ్రోను యూదాగోత్రానికి అందుబాటులో ఉన్నాయి. బేసెరు రూబేను ప్రాంతంలో ఉంది. రామోతు గాదు గోత్రభూమిలో ఉంది. గోలాను మనషే ప్రాంతంలో ఉంది. ద్వితీయోపదేశకాండం 33:27 మోషే గోత్రకర్తలను ఆశీర్వదిస్తూ ఆషేరును గురించి అన్నాడు, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్య బాహువులు నీ క్రింద ఉంటాయి, ఆయన నీ ఎదటి నుండి శత్రువును వెళ్లగొట్టి నశింపచేస్తాడు. అవును, యేసుక్రీస్తే మనకు శాశ్వత ఆశ్రయస్థానం. తన 46వ కీర్తనలో దావీదు గానం చేస్తూ అన్నాడు, దేవుడు మనకు ఆశ్రయము దుర్గము అయి ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయన మనకు ఆశ్రయం. 62వ కీర్తనలో దావీదన్నాడు, నా మహిమకు నా రక్షణకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గం, నా ఆశ్రయము దేవునియందే ఉన్నది. దేవుడే మనకు ఏకైక ఆశ్రయం. మరో సందర్భంలో దావీదన్నాడు, దేవా, అనేకులకు నేను ఒక వింతగా ఉన్నాను, అయినా నా బలమైన ఆశ్రయము నీవే. శ్రోతలు గమనించండి, యేసుక్రీస్తే దేవుని నివాసం, ఆయనే మనకు ఆశ్రయం. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుడు మనుష్యులు కట్టిన ఆలయములలో నివసించడు. పాత నిబంధనలో సాక్ష్యపు గుడారం, సన్నిధి మందసం ఇవన్నీ దేవుని ఉనికికి ప్రతీకలు మాత్రమే. యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్న సందర్భంలో పరలోకము నుండి దేవుడిచ్చిన సాక్ష్యం, ఇడుగో నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు అక్కడే నిలిచి ఉన్న యూదులతో మాట్లాడుతూ అన్నాడు, ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినములలో దీన్ని లేపుతాను. అనగా యేసు అనే దేవాలయాన్ని వారు పడగొట్టారు, ఆయనను సిలువ వేశారు, హత్య చేశారు. అయితే 3వ రోజున ఆయన మృత్యుంజయుడై లేచాడు, ఆరోహణమై వెళ్ళాడు. అనగా దేవుని ఆలయం పరలోకానికి ఎత్తబడింది. అయితే పెంతెకొస్తునాడు పరిశుద్ధాత్మ దిగివచ్చాడు, విశ్వాసులలో నివసించసాగాడు. అప్పటి నుండి విశ్వాసి తానే పరిశుద్ధాత్మకు, యేసుక్రీస్తుకు ఆలయమవుతున్నాడు. 1 కొరింథీ 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాడని మీరెరుగరా? మీరు మీ సొత్తుకారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. 2 కొరింథీ 13:5 పౌలు గొప్ప సత్యాన్ని ప్రతిపాదిస్తున్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూడండి, మిమ్మును మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగరా? అనగా ఎవరైతే యేసుక్రీస్తు తమలోనే ఉన్నాడని మరిచిపోతారో వారు భ్రష్టులు. క్రీస్తునందు విశ్వాసి నూతన సృష్టి. శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలిగించే మాటలివి. యేసుక్రీస్తు మనకు ఆశ్రయం, కోట, కొండ. 1 కొరింథీ 15:50 ఈ పాఠం ముగిస్తున్నాము. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు, కదలనివారు, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ప్రియశ్రోత, నీవు యేసు ప్రభువును నీ స్వకీయ రక్షకుడుగా, ప్రభువుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: యెహోషువకు వచ్చిన భాగము పేరేమిటి? యెహోషువకు వచ్చిన భాగము పేరేమిటి? 1 హెబ్రోను, 2 గిలాదు, 3 తిమ్నత్సెరహు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఇంతవరకు మనము ఈ సందేశంలో నుండి భూముల వివరాలను గురించి, అదేవిధంగా ఆయా వంశములకు వచ్చిన భూములు, వారి స్వాస్థ్యములను గురించి విన్నాం. అన్ని గోత్రాలకు భూములు పంచిపెట్టిన తర్వాత చివరికి యెహోషువకు కూడా స్వాస్థ్యము ఇవ్వబడినట్లుగా గమనించాం. ప్రతి గోత్రమును గురించి, గోత్రంలోని ప్రతి వ్యక్తిని గురించి దేవుడు ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడు. యేసుక్రీస్తు మన ఆధ్యాత్మిక యెహోషువగా ఉన్నాడు. ఆయన వచ్చి మనలను పరలోకము అనే వాగ్దత్త భూమిలోనికి ప్రవేశపెడతాడు. యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలే మనలను యోర్దాను దాటించే అనుభవాలుగా ఉంటున్నాయి. అదేవిధంగా ఆశ్రయపురాలుగా పేర్కొనబడే పట్టణాలను గురించి, అందులోని ఆత్మీయ సత్యాలను గురించి మనం తెలుసుకున్నాం. ఈ ఆశ్రయ పట్టణాలు ఎవరైనా అనుకోకుండా ఒక వ్యక్తిని చంపినట్లయితే పారిపోయే ప్రదేశంగా ఉండాలి. తద్వారా వారు ప్రతీకారం నుండి రక్షించబడతారు. ఆశ్రయపురాలు అనేవి అక్కడికి వచ్చిన వారికి క్షేమమని భద్రతయని తెలుసుకున్నాం. ఆశ్రయము అనే భావన మనకు ఎన్నో సత్యాలను బయలుపరుస్తుంది. మన కొరకు చనిపోయిన యేసు క్రీస్తు మనకు ఆశ్రయదుర్గం. ఆయనే మన దాగుచోటు, మన నిరీక్షణ లంగరు. ప్రియ సహోదరా, సహోదరి, క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. దేవుని తీర్పు మన మీద నుండి తొలగిపోయింది. క్రీస్తు మనందరి కోసం విమోచన క్రయం అయ్యాడు. ఆయన యందు విశ్వసించిన వారికి ఆయన యందే శాశ్వత ఆశ్రయం లభిస్తుంది. యేసుక్రీస్తు మరణం విషయంలో ప్రతి మనుషుడు నేరస్తుడే. అయితే ఆయన మరణించినందున ఆయన యందే మనకు ఆశ్రయం దొరికింది. యేసుక్రీస్తే మన ఆశ్రయపురం. ఆయనే మన విశ్వాసానికి పునాది. ఆయన యందు మాత్రమే మనకు విడుదల, నిత్య జీవం. యేసుక్రీస్తే మనకు శాశ్వత ఆశ్రయ స్థానం. ఆయన యొద్దకు వచ్చే ప్రతి వ్యక్తికి ఈ ఆశీర్వాదాలు అందుబాటులో ఉంటాయి. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

లూకాసు వార్త మొదటి అధ్యాయంలో క్రిస్మస్ కేవలమో చిన్నపిల్లలకో పెద్దలకో లేకపోతే ఆయా రకాల వర్గ ప్రజలకు మాత్రమే కాదు, ఇది యవనస్తులకి చాలా ప్రత్యేకమైన పండుగ అని చెప్పటానికి దేవుడు ఈ క్రిస్మస్లో ఇద్దరు యవనస్తులను కూడా ఎన్నుకున్నాడు. అందులో మీరందరూ ఈజీగా చెప్పేసే యవనస్తులు ఎవరు? మరియా, యోసేపు కదా. 30వ వచనాన్ని నేనే చదువుతున్నాను, గమనించండి. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటి అని ఆలోచించుకొని చుండగా ఆ దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. గ్రేస్, కృప పొందిన యవనస్తులు. ఈ క్రిస్మస్ మనందరికీ తెలియజేస్తున్నటువంటి ఒక అద్భుతమైన రహస్యం ఏంటంటే కృప పొందిన యవనస్తులుగా, కృప పొందిన యవనస్తుడిగా, కృప పొందిన యవనస్తురాలిగా మరి నువ్వు ఉండగలిగితే చాలు. దావీదు ఒక మాట అంటాడు, జీవము కంటే ఉత్తమమైంది నీ కృప అంటాడు. ఈరోజు మీరు న్యూస్ పేపర్లు చదువుతున్నా, యూట్యూబ్ తెరుస్తున్నా, న్యూస్ వింటున్నా, ఎక్కువగా డెత్ రేట్ ఎవరిది లభిస్తుందో తెలుసా? ఎక్కడి నుంచి వినబడుతుందో తెలుసా? ముసలోళ్ళు కాదు, యవనస్తులే. కృపలేని వారిగా మిగిలిపోతున్నారు, పుడుతున్నారు, బాల్యం ఏదో ఎలా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. యవనంలోకి వచ్చేసరికి జీవితాన్ని అంతటినీ కూడా అపవాది చేతిలోకి అప్పగించి ఎంత దారుణంగా కుక్క చావ చూస్తున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు ఈ క్రిస్మస్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసింది ఏంటంటే, నువ్వు పుట్టడం గొప్ప కాదు, పుట్టినరోజు నాడు కేకులు కట్ చేయించుకోవడం గొప్ప కాదు, దేవుని ఉద్దేశాన్ని నీ జీవితంలో నెరవేర్చుకొని కృప పొందిన వ్యక్తులుగా ఈ లోకాన్ని ముగించడమే అసలు సిసలైన జీవితం. ఈ ప్రపంచంలో ఎంతమంది యవనస్తులు కృప పొందిన వారిగా ఉన్నారు? ఇటీవల నేను కొన్ని సర్చ్ చేస్తూ ఉంటే కొంతమంది యవనస్తుల జీవితాలు చూస్తూ ఉంటే నిద్ర కూడా పట్టట్లేదు, అలా ముగిసిపోతున్న వారి జీవితాలు. హైదరాబాద్లో ఇటీవల ఒక యవనస్తుడు, చాలా దారుణమైన సంగతి, ప్రేమ మబ్బులో పడి ఇంటెదురుగున్న ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసేసుకున్నారు. ధైర్యం చేసి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన 2-3 నెలలు అనుకుంటా బాగానే గడిపినట్లుగా అనిపించింది. బిక్కుమంటూ బ్రతికారు, ఇటు వాళ్ళకి అటు వాళ్ళకి దూరంగా బ్రతికారు. ఒకరోజు అమ్మాయి తరపు ఇంటికి వచ్చి ప్రేమగా మాట్లాడి, ఇంకన్నీ మర్చిపోదాం, ఏం కాదులే, మా ఇంటికి రా భోజనానికి అని ఇంటికి తీసుకెళ్తూ కారులో ఇద్దరిని ఎక్కించుకున్నారు. సడన్గా నిన్ను మరొక చోటకి వెళ్ళాలని చెప్పి అమ్మాయిని ఇంకో కారులో కూర్చోబెట్టి, ఆ అబ్బాయిని కూర్చోబెట్టి కారులోనే చంపేశారు. అబ్బాయిని కారులోనే చచ్చిపోయాడు. ఆ ఒక దారపు ఉండ తీసుకుని దారంతో చంపేశాడు. యవనస్సులు వాళ్ళ కండబలం చూసుకొని, అండబలం చూసుకొని మేమెంత గొప్పలం అనుకుంటారు. కొన్నిసార్లు నీ ప్రాణం పోవడానికి పెద్ద పెద్ద కత్తులు కటారులు అక్కర్లేదు, ఇంత దారపు ఉండ చాలు. అబ్బాయి చందానగర్ అనే ప్రాంతంలో చాలా పేరున్న వ్యక్తి అట, మంచి బిజినెస్ చేస్తూ ఉన్నాడు. ఎంత భయంకరమైన సంఘటన లోకంలో మనం చూస్తున్నాం. ఏంటి, వారి యవనం అంతా రోడ్డు పాలైపోతుంది, వారి యవనం అంతా ఛిద్రం అయిపోతుంది. ఇలాంటి భయంకరమైన దినాల్లో నిన్న నేను హైదరాబాద్ బయలుదేరే ముందు, 2 రోజుల ముందు భయంకరమైన వార్త, మేము ఎక్కువగా ప్రయాణం చేసేటువంటి ప్రాంతం అది, తెల్లవారుజామున 2 గంటలకి 5 యవనస్తులు ఒకే కారులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కి వచ్చి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటున్నారు, ఏమేమో కోర్సులు చేసుకుంటా ఉన్నారు, తల్లిదండ్రుల్ని ఏదో ఉద్ధరించేద్దాం, జీవితాలను ఏదో ఉద్ధరించేద్దామని హైదరాబాద్ అని సిటీలకు వస్తున్నారు. 5 కలిసి ఒక కారులో వెళ్తూ ఉంటే ఒక 2 సెకండ్లో దాటిపోతారు వాళ్ళ సిగ్నల్ని, 2 సెకండ్స్. ఆ 2 సెకండ్లో వాళ్ళు రెడ్ సిగ్నల్ పడినా సరే ఆ క్రాస్ చేసే ప్రయత్నంలో ఒక టిప్పర్ వచ్చి వాళ్ళని గుద్దేసరికి కారు మీద ఎక్కేసింది అంతే, అది మొత్తం పచ్చడి పచ్చడి అయిపోయారు. వాళ్ళు శవాలు తీసుకెళ్దామన్నాను కూడా లేదు. ఎన్ని, 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు, చెప్పలేనని భయంకరమైన వార్తలు, సూసైడ్స్, భయంకరమైన మర్డర్స్, భయంకరమైన యాక్సిడెంట్లు, భయంకరమైన రోగాలు, కృపలేని యవనము. అయితే ఇక్కడ ఈ క్రిస్మస్ ద్వారా ఒక యవనస్తురాలు, ఒక యవనుడు దేవుని కృపను పొందుకున్నారు. ఈ ప్రపంచం మాట చెప్తాను, తిట్టుకున్నా పర్లేదు, మీరు నువ్వు ప్రపంచాన్ని అంత విద్యావంతురాలివి, విద్యావంతుడు అయినా అవ్వకపోయినా, డబ్బు సంపాదించిన ధనవంతుడు అయినా అవ్వకపోయినా, లోకానుసరమైన పేర్లు సంపాదించే గొప్ప సెలబ్రిటీలు అయినా అవ్వకపోయినా, మిస్ యూనివర్స్, మిస్టర్ యూనివర్స్ అనిపించుకుని అందగత్తే అందగాడు అవ్వకపోయినా,
దేవుని కృప పొందితే చాలు, నీ జీవితం అర్థవంతం అయిపోతుంది. హల్లెలూయా. ఆ అర్థవంతమైన బ్రతుకును యవ్వనస్తుడవైన నీకివ్వడానికే ఈ క్రిస్మస్. ఈ రాత్రి విశ్లానికి టైం లేకో, మీ అందరికీ టైం లేకో కాదు. ఏదో యూత్ క్రిస్మస్ మా చర్చిలో కూడా జరుపుకుంటున్నాంలే అని అందరికీ చెప్పుకోవడానికి కాదు ఈ క్రిస్మస్. ఈరోజు ఒక క్వశ్చన్ వేసుకో, నేను దేవుని కృపను పొందిన యువతినేనా కాదా? మీరు చెప్పచ్చు, మిమ్మల్ని పిలిస్తే నాకేంటక్క ఏం తక్కువ, నేను ఐఎమ్ ఇంటెలిజెంట్, చాలా బ్రిలియంట్, నా వెనకాల ఎంతమంది ఉన్నారో తెలుసా, నాకెంత డబ్బు ఉందో తెలుసా, నాకెంత జ్ఞానం ఉందో తెలుసా, నేను ఇంత అని నువ్వు ఎన్ని చెప్పినా నేను అంటాను వేస్ట్. ఆయన కృప లేకపోతే, ఆయన కృప లేకపోతే నీకున్నదంతా వ్యర్థం అంతే. మరి కృప నీకు కావాలా? మరియా కృప ఎలా పొందుకుంది? నాకు ఈ స్టేట్మెంట్ ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే, మరియా భయపడకు, నువ్వేం పొందుకున్నావు? కృప. ఎక్కడ దొరుకుద్ది కృప? మీ రాజమండ్రిలో ఏ హాస్పిటల్, ఏ మరి షాపింగ్ మాల్కి వెళ్ళి నాకు కృప కావాలి, కోటి రూపాయలు కృప కావాలి, ఎందుకంటే కోటి సంవత్సరాలు బతకాలి కాబట్టి నేను, లేకపోతే నాకు 100,000 రూపాయలు, నాకు ఇంత, నాకంత కృప కావాలంటే ఎవడిస్తాడు కృప? ఎవరి దగ్గర పొందుకోగలవు కృప? నువ్వు కృప, ఇందాక చెప్పాను ప్రాణం కన్నా విలువైంది కృప, జీవము కంటే ఉత్తమమైంది కృప. ఎట్లా కృప వస్తుందో మూడే మూడు విషయాలు చెప్తాను. నెంబర్ 1, 103:11 దేవుడు కృప. మరియకి ఎందుకు కృప దొరికింది? ఈరోజు క్రిస్మస్ రోజున నువ్వు కూడా కృప పొందుకుని గేట్ దాటు, కృప పొందుకుని వెళ్ళి ఇక్కడి నుంచి. ఈరోజు ఆన్లైన్లో ఈ కార్యక్రమం చూస్తున్న వారులారా, కృపను సంపాదించుకోండి. కృప కేవలము దేవుని నుండే వస్తుంది. ఆయన చెప్తున్నారు చూడండి, 103:11 చదువుతారు ఎవరైనా? భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయము భక్తి కలిగిన వారి ఎడల ఆయన కృప ఉంటుంది. ఇంకేం మినహాయింపు లేదు. అక్క ఏమన్నా రికమెండేషన్ ద్వారా కృప పొందుకోనా? జాన్వేసిలో అన్న రికమెండేషన్ ఉపయోగిస్తాను అక్క, నేను అన్నకు చాలా క్లోజు, అన్న ద్వారా ఏమన్నా కృప వస్తుందా? లేకపోతే నాకు ట్రంప్ గారు మొన్న మరి అమెరికా ఎన్నికల్లో మరి పక్కకి వెళ్ళారు కదా, ఆయన చాలా గొప్ప ఆయన కదా, ఆయన కృప మన ద్వారా నాకు ఏమైనా దొరుకుద్దా? మినహాయింపు లేదు. ఏముండాలి నీకు? ఆయన ఎందు ఏముండాలా? భయభక్తులు ఉండాలి. భయం ఉంటే సరిపోదు, భక్తి ఉండాలి. భక్తి ఉంటే సరిపోదు. మీ అందరికీ ఈరోజు చాలా భక్తి ఉంది, చీకటి అయినా ఉదయం అంతా మళ్ళీ ఆరాధనలో ఉన్నా, మళ్ళీ యూత్ క్రిస్మస్ అనేసరికి చక్కగా వచ్చారు. ఆన్లైన్లో మీరు అందరూ చక్కగా భక్తితో చూస్తున్నారు, వెరీ గుడ్. భక్తి ఉండే సరిపోదు, ఏముండాలి? భయం ఉండాలి. ఉన్నాయా నీకు భయభక్తులు? ఉన్నాయా ప్రభు అంటే? దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి బైబిల్లో ఉన్నాయి. సామెతలు 9:10 యెహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. సామెతలు 10:26 యెహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయువుకు కారణము, ధైర్యం పుట్టిస్తుంది. 37:34 యెహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటే వారి చుట్టూరు దేవుని దూతుంటారు. యెహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఏ మేలు కొదువై ఉండదు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆయన ఎందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారికే కృప, భయభక్తులు కలిగి ఉండు. ఈ 2020 సరైన భక్తిని కలిగలేవేమో. నన్ను ఎవరు అడిగేవారు లేరక్క, ఎవరు అడిగినా నాకు అనవసరం, నా ఇష్టం బ్రతుకుతాను అంటావా? నీకు కృప దొరకదు. డబ్బులు దొరుకుతాయేమో, ఆశ దొరుకుతుంది, అంతస్తు దొరుకుతాయేమో, కృప దొరకదు. కృప లేకపోతే ఎందుకు మనం బ్రతుకు వేస్ట్? ఈరోజు ఆ కృప నీకు కావాలంటే ఆయన సన్నిలో మోకాళ్ళేసి ప్రభు నా భయభక్తులు నేర్పించు. ఒకనొక స్థితి ఉన్నదక్క, కొంతమంది భక్తి భయం బాగానే కలిగి ఉంటారు, కొంచెం అన్ని పెరిగేసరికి పక్కన పెడేస్తారు భయభక్తులు. పాస్టర్ గారు కనబడినా ప్రైజ్లాడు ఉండదు, పెద్దలకి వినయ విధేయతలు ఉండవు, గర్వం అహంకారం తిరుగుబాటు స్వభావం వస్తుంది. బైబిల్లో చాలా మంది భయభక్తులు కలిగిన వాళ్ళు ఉన్నారు. యోబు గురించి మంచి మాట ఉంది, 1:1 ఊజు దేశం ముందు యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు, యథార్థవర్తనుడు, సత్యవర్తనుడు, యెహోవా యందు ఏం కలిగిన వాడు? భయభక్తుడు. డబ్బు పెరిగినా తరిగినా భయభక్తులు వదిలిపెట్టలేదు. అలా ఉంటావు నువ్వు కూడా 2021 నువ్వు చాలా క్షేమాన్ని అనుభవిస్తావు. రాబోతున్న రోజుల్లో దేవుని కృపను అధికం చేస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలవారేడలైన కృప అంత అధికంగా. నేర్చుకోండి ఏమైనా బిడ్డలారా, మీ గర్వ

ఎలాంటి యవనస్తులు ముందు పెట్టుకుని బ్రతకండి. ఎవరెవరో సినిమా యాక్టర్లు కాదు మీ ముందు పెట్టుకుని బ్రతికేది. బైబిల్లో ఉన్న హీరో హీరోయిన్లు ఉన్నారు చాలా మంది, వాళ్ళని పెట్టుకోండి ముందు మోడల్గా. అప్పుడు మీకు భయభక్తులు ఏంటో అర్థమవుతాయి. లోకలున్న ఫ్యాషన్లు లోకలున్న విధానాలు కాదు, ఈ బైబిల్లో ఉన్న మోడల్ని ముందు పెట్టుకోండి, అప్పుడు మీకు భయభక్తులు వస్తాయి. పరిశుద్ధత కలిగి జీవించటం, నీతి కలిగి జీవించటం, వినయం కలిగి జీవించటం, ఇది దేవుడు కోరేది. తప్పకుండా దేవుని కృప మీకు లభిస్తుంది. రెండో మాట చూపిస్తాను, ఎవరికి కృప అంటే మొదటి పేదరి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మొదటి పేదరి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకు మరియ కృప పొందుకుంది అని అంటే, చిన్నలారా మీరందరూ పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. దేవుడు అహంకారులను, ఏ కారులను ఎదిరిస్తాడు ఆయన? ఏ కారైనా ఎదిరించగలడు కదా. దేవుని ముందు స్కోడా బెంజి ఏం తేడా లేదు. దీనికన్నా ఇంకో వర్గం వాళ్ళు ఉన్నారు, అహంకారులు. ఎదిరించి ఎవరికి కృప? ఎవరికంటే దేవునికి కృప, మరి దీనులకు కృప. నువ్వు దీన మనసు నేర్చుకోవాలి, ఓకేనా? దీన మనసు కలిగి జీవించాలి. ఈ ప్రపంచంలో అత్యంత శ్రేష్టమైన వస్త్రాలు ఏంటి అని అంటే, డయానా గారి గురించి మనం వింటాం, మన వెసులన్న పాస్టర్ గారు ఎప్పుడు చక్కగా చెప్తా ఉంటారు. కొన్ని కోట్ల రూపాయల విలువైన వస్త్రం ధరించిందంట ఆమె వెడ్డింగ్ టైంలో. ఎందుకంటే వాళ్ళు రాజకుమార్తె కదా, ప్రిన్సెస్ కదా. కానీ ఆమె ఇప్పుడు భూమి మీద లేదు ఆవిడ, తెలుసా? ఎందుకో తెలుసా? పాపం దీన మనసు లేకనేమో, తగ్గింపు జీవితం లేనందువల్లనే. నేను మాట చెప్తాను, ఎన్ని వస్త్రాలు బీరువా నిండా నీకున్నా దీన మనసు లేకపోతే వస్త్రాలు లేనట్టే, నువ్వు బీదదానివే. దీన మనసు అనే వస్త్రం నేర్చుకోండి పిల్లలారా, యవనస్తులారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా. దీన మనసుని ఎంత ఎత్తుకెదిగినా ఒదిగి ఉండడం నేర్చుకో, ఎంత ఎదుగుతున్నా ఒదిగి ఉండడం నేర్చుకో. బైబిల్ చెప్తుంది, గర్విష్ఠులకు నేను విరోధిని అన్నాడు. దీన్ని బట్టి గర్వించొద్దు. మా పరిచర్యలో, సేవా పరిచర్యలో మేము చాలామందిని చూస్తూ ఉంటాను. మా చిన్నతనం నుంచి ఇంతవరకు దీనులుగా ఉన్నవారు ఈనాటికి దీవించబడుతూనే ఉన్నారు. కాస్తో కోస్తో దేవుడు ఏదో ఇచ్చేసరికి అలా నెత్తి పైకెత్తి జీవించిన వాళ్ళు ఇప్పుడు భూమి మీద కూడా లేరు, తెలుసా? దేని బట్టి గర్వించద్దే, ఎత్తుని బట్టి, రంగుని బట్టి, దేని బట్టి గర్వించద్దు. బైబిల్ చెప్తుంది దీనులను ఆయన ఏం చేస్తాడు? కృపతో నింపుతాడు. ఇందాక చెప్పాను, అబ్రహాము తన్ను తాను ధూళితో దుమ్ముతో పోల్చుకున్నాడు. ఏం తక్కువ అబ్రహాంకి? 13:2 అన్నాడు, దాస జనాంగాన్ని విస్తారమైన వెండి బంగారు మరి బంగారాన్ని కలిగి బహు ధనవంతుడు. మామూలు ధనవంతుడు కాదు, ఒకవేళ భూమి మీద ప్రస్తుతం అబ్రహాం గారు ఉంటే ఆయనే ప్రపంచ ధనికుల్లో నెంబర్ 1. అంత గొప్పవాడే ప్రభు దగ్గర దుమ్ముతో ధూళితో పోల్చుకుంటే నువ్వెంత నేనెంత? దేవుని మందిరంలో దీనత్వం కలిగి ఉన్నావా? తగ్గించుకుంటున్నావా? నేనా కుర్చీని జరపడమా? జరపండి అనడం కాదు, నేను జరుపుతాను. నేనా బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఇలా జరపడమా? నో, నువ్వు ఎంత చేసినా దేవునికి తక్కువ. ఆయనే దీనుడై పశువుల పాకలో పుడితే నువ్వెంత నేనెంత? నేర్చుకో. దీన మనసు ప్రభు ఇచ్చే, ప్రభు ఇచ్చండి రాదది. యు హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. ఇదొక సబ్జెక్ట్, మ్యాథమెటిక్స్ని రోజు ఏం చేయాలి నేర్చుకుంటే వస్తుంది. దీన మనసు కూడా వచ్చే అంటే అది వరం కాదు, వరంగా వచ్చేది అది. అదేంటది? నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ప్రభుని అడిగితే నీకు దీనత్వం నేర్పిస్తాడు, తెలుసా? ప్రభు దగ్గర మోకాళ్ళేసి ప్రభు నాకు దీనత్వం నేర్పియ్యా, తగ్గించుకోవడం నేర్పించేయా. తల్లిదండ్రుల దగ్గర, పెద్దల దగ్గర, అధ్యాపకుల దగ్గర, తోట, అసలు బైబిల్ ఏముంది తెలుసు? ఎదుటివారు ఎదుట, ఎదుటివారు అంటాడు చిన్నోడైనా పెద్దోళ్ళు అయినా. ఏం కలిగి ఉండాలి? హంబుల్నెస్. మూడో మాట చెప్పి ముగించేస్తాను. దేవుడు ఎవరికి కృపిస్తాడు అని అంటే, రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభు అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరికీ. ఏంటమ్మా ప్రార్థన చేసే వాళ్ళందరికీ ఏముంది? అందుకే ప్రార్థనలు పెట్టేది. విసులన్నీ ఏంటరా బాబు, ముందు 40 రోజులు అన్నారు, తర్వాత 100 అన్నారు, మళ్ళీ ఇప్పుడు 150 అన్నారు. ఇప్పుడు 150 కూడా అది ఇంకా ముగింపు ఏమో మనకు తెలియదు, మరి అది జరిగే కొద్ది తెలియదు ఇక మనకి. ఎందుకో, ఎందుకమ్మా ఈ ప్రార్థనలు? కొంతమందికి ఇది వెర్రితనంగా అనిపించవచ్చు. ప్రార్థన చేసేవారికి ఏముంది? 1 కోటి రూపాయలు లాటరీ టికెట్ కాదు, ఏంటి? కృప ఉంది. హల్లెలూయా. మేమంతా కృప మీదే బ్రతుకుతున్నాం, మీకు తెలుసా? మేమంతా ప్రార్థించేవారంతా ఈరోజు ప్రపంచంలో దేవుని కృపను అనుభవిస్తున్న వారంతా దేన్ని బట్టి తెలుసా? ప్రార్థనతో. ఈరోజు నువ్వు కూడా

0: ప్రార్థించే వారి గుంపులోకి వస్తావా. కొంతమంది యవనస్తులకి ఎన్ని పాటలన్నా వింటారు, ఎన్ని ఎంత, ఎందుకంటే మ్యూజిక్ అన్ని మంచి బాగుంటుంది కదా, చక్కగా పాటలు ఎంజాయ్ చేస్తారు, కొరియోగ్రఫీస్ ఎంజాయ్ చేస్తారు, ప్రసంగాలు కూడా ఎంజాయ్ చేస్తారు, కానీ ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి మాత్రము ఇంకేం అటు ఇటు చూస్తూ ఉంటారు, కష్టం కొంచెం. ఒంటెలు కూడా మోకరించాయి బైబిల్లో, మీకు తెలుసా? ఒంటెలు కూడా మోకరించాయి. ప్రభుసల్లో మోకాళ్ళేడు నేర్చుకో, ప్రార్థించడం నేర్చుకో. ఉదయకాల ప్రార్థన, మధ్యాహ్నం, సాయంత్రం దావీదు ప్రార్థన చేశాడు. మూడు పూటల మూడు సార్లు మోకాళ్ళుని దానియేలు ప్రార్థన చేశాడు. బబులోను సామ్రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించిన దానియేలు ప్రార్థన చేశాడు. తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, నేనంటాను మీరు ఏ పనైనా నెగ్లెక్ట్ చేస్తారో నాకు తెలియదు, కానీ ప్రార్థన మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ప్రార్థన కూడికలు నెగ్లెక్ట్ చేయకండి. ఒకవేళ లైవ్లో వింటున్న వారులారా, ఈ ప్రార్థన నెగ్లెక్ట్ చేయకండి. దేవునిలో ప్రార్థించే వారిగా మీరు ఉండండి. ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది. ప్రార్థన నీ ముఖరూపాన్ని మారుస్తుంది. ప్రార్థన నీ స్థితిగతులు మారుస్తుంది. ప్రార్థన నీ హృదయాన్ని తెల్లగా చేస్తుంది. ప్రార్థన నీకు భద్రతనిస్తుంది, రక్షణ ఇస్తుంది, శోధన నుండి తప్పిస్తుంది, నిత్యరాజ్యాన్ని అందిస్తుంది. అర్థమైందా? బిల్లీ గ్రహం గారిని అడిగారు, ఎవరో ఇంత గొప్ప దైవజనుడుగా, ఇంత పేరు సంపాదించిన వ్యక్తిగా, సక్సెస్ఫుల్ లైఫ్, కృప పొందిన జీవితం, 99 సంవత్సరాలు బ్రతికారు ఆయన. బ్రతికిన వ్యక్తిగా మీరు ఇంత అద్భుతమైన సేవలు చేశారంటే సీక్రెట్ ఎండ తెలుసా? ప్రేయర్ అన్నాడు. నా కండ అండబలం అనలే, నా వెనకాల ఉన్న వాళ్ళు అనలే, ప్రార్థన. తమ్ముళ్ళారా, ప్రార్థన చేస్తారా? ప్రార్థనలు ఎదుగుతారా? కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన. ప్రార్థన అంటే మంత్రతంత్రాలు కాదు. నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ దేవునితో మాట్లాడడం నేర్చుకో, సంభాషించడం నేర్చుకో. లార్డ్ బీ విత్ మీ, నన్ను నాతో ఉండు, నన్ను నడిపించు, నన్ను బలపరచు. నా వల్ల కాదు. ప్రార్థన అంటే ఏంటో చెప్పను, ఒకే మాట చెప్తాను, దేవుని మీద ఆధారపడిపోవడం అంతే, దేవుని మీద ఆనుకోవడం అంతే. ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడండి, ప్రతిరోజు ఆధారపడండి. నేను ఒకటి నేర్చుకున్నాను తెలుసా, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడతాను, ప్రతి విషయం. నాకు మంచి భర్త ఉన్నారు, మంచి ఫ్యామిలీ ఉన్నారు, మంచి బ్రదర్స్ ఉన్నారు, మంచి పేరెంట్స్ ఉన్నారు, చాలామంది ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కానీ నేను మొట్టమొదటిగా ఆధారపడేది నా పరమ తండ్రి మీద. ప్రభువా, ఈరోజు నా జీవితంలో గడవాలంటే నీ కృప కావాలి, నాకు సహాయం చే. నేను అడుగు తీసి అడుగు వేస్తే నీ సహాయం దయచి. ఏం మాటలు మాట్లాడాలో నా నోటికి సెలవి ప్రభువా, ఏం చూపులు చూడాలో, ఇదిగో నా చూపులు చెడిపోకుండా వచ్చి, నా మాటలు చెడిపోకుండా వచ్చి, నా కార్యం, నా నడక సమస్తమును నీ ఆధీనంలో ఉంచుకో ప్రభువా అని ఈ రోజు వరకు కూడా ప్రభు మీద ఆధారపడతా. అదే ప్రార్థన అంటే. ఆధారపడతారా? తన మీద ఆధారపడే వారికి ఆయన ఏ లోటు చేసేవాడు కాదు. చేయండి అమ్మా ప్రార్థన. మూడు విషయాలు చెప్పాను. మరియాను కృప పొందావు, ఎందుకంటే ఆయన ఎందేమున్నాయి? భయభక్తులు. రెండో, ఆమెకి ఏమున్నాయి? దీన మనసు ఉంది. మూడో ఏముంది? దేవునితో సహవాసం. దేవునితో ఎక్కువ సహవాసం చేయండి. మరి రానున్న రోజులు ఎలా ఉంటాయి మనకు తెలీదు. వచ్చే సంవత్సరం మరి ఈ విధంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటామో కూడా లేదు మనకు తెలీదు, చెప్పలేం. రోజు రోజుకి రోజులు మారిపోతున్నాయి. మళ్ళీ బ్రిటన్లో మళ్ళా మరి కరోనా మరొక రూపం ధరించుకుని వస్తుందని ఏమేమి వార్తలు వస్తున్నాయి, చెప్పలేం. సో నేను మాట చెప్తాను, ఎవరు ధైర్యంగా ఉంటారో తెలుసా? దేవునితో సహవాసం చేసేవారు. నువ్వు దేవునితో ఎక్కువ సహవాసం చేయి. దేవునితో నువ్వు ఎక్కువ సహవాసం చేస్తూ ఉంటే ఎక్కువ మేలు పొందుతూ ఉంటావు. మరి ఈరోజు మనల్ని దేవునితో సహవాసం చేయనివ్వకుండా చేసే భయంకరమైన భూతం ఏంటి? నీ చేతిలోనే ఉంది, దీన్ని వాడుకోద్దే నేను అన్ను. దీన్ని ఎలాంటి పర్పస్ వాడుకో. ఎక్కువ సమయం దేవునితో సహవాసం చేయి, వాక్యంతో సహవాసం చేయి, మోకాళ్ళేసి ప్రార్థన చేయి. ఏ సమస్యల్లో ఉన్నా ప్రార్థన చేయి. నేను చాలా చెప్పగలను, 100 సమస్యలు ఒక్క ప్రార్థనతో దేవుడు ఏం చేస్తాడు? ఫటాఫట్ అయిపోతాయి తెలుసా? ప్రార్థనకు అంత శక్తి ఉంది. ఏ సమస్య ఉన్నా, ఏ కలవరం ఉన్నా, ఏ గందరగోళం ఉన్నా, ఏ బాధ ఉన్నా, నువ్వు మోకాళ్ళే ప్రార్థన చేయి. ప్రభు నీతో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. ఆయనతో సహవాసం చేసే వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉంటారు. మరి యూత్ క్రిస్మస్లో మీరందరూ కూడా మరియలా ఆయన కృప పొందాలని ఆశపడుతున్నాను. మరి అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నాకు నీ కృప కావాలయ్యా. డబ్బు కావాలని, పేరు ప్రఖ్యాతులు కావాలని నా మనసు ఆరాటపడుతుంది, కానీ అవన్నీ ఉన్నా కూడా కృపలేని వారు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారయ్యా. నీ కృప పొందాలి, జీవితాన్ని అర్థవంతంగా జీవించి లోకాన్ని ముగించాలయ్యా. నాతో ఉన్నవారికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా, నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా, నా బ్రతుకు ఒక అర్థాన్ని సమకూర్చుకోవాలయ్యా. నాకు అట్టి ధన్యత దయచేయండి అయ్యా. మరి మరి అట్టి కృప పొందుకున్నట్టుగా నేను కూడా పొందుకుంటాను. ఆ మూడు విషయాలు నాకు దయచేయి ప్రభువా. నీ యందు భయభక్తులు నటించను ప్రభువా, నేను వేషధారిగా ఉండను ఆయన. నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తానయ్యా, దీన మనసు నేర్చుకుంటానయ్యా. ఏదో ఉందని గర్వము నాకు వద్దయ్యా. ఏమైనా ఉందంటే అది నీదే, నీదే, నువ్విచ్చిందే కదా ప్రభా, నాదేముందయ్యా. ఈరోజు ఈ ప్రాణమైనా, ఈ జీవితమైనా, ఈ దేహమైనా, ఈ అవయవాలైనా, ఏదైనా నీదే ప్రభా, నాదేం కాదు. ఇదిగో నాకు నీ కృప కావాలయ్యా, నీ కృప కావాలి. చివరిగా ప్రార్థించే వారికైన కృప. ఎన్నిసార్లు ప్రార్థనా దినాలు వాయిదా వేసావు, ప్రార్థనా సమయాల్ని తోసివేసి ముచ్చట్లతో లోకంతో గడిపావు తమ్ముడు చెల్లి. అందుకే ఎన్ని ఎదురు దెబ్బలు తింటున్నావో తెలుసా? ఏది తలపెట్టినా నీ జీవితంలో జరగకపోతుందే. ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా నీతో సహవాసం చేస్తాను. ఐ నీడ్ యువర్ గ్రేస్ మై లార్డ్. నాకు నీ కృప కావాలి, నీ దయ కావాలి. ఒక కోరిక ఆయన యందు వెలబుచ్చితే ఈ క్రిస్మస్ నీ జీవితంలో అర్థవంతమైన క్రిస్మస్గా మిగలబోతుంది. నిన్ను కూడా మరియలాగా దేవుడు విశ్వవ్యాప్తమైన ఆశీర్వాదంతో నిన్ను నింపుతాడు. ప్రతి కొన్ని కోట్ల మందికి దీవెనకరమైన జీవితాలు నీకు ఇస్తాడు. నీ పేరు అక్కర్లేదు, నీ ఊరు అక్కర్లేదు, నీ కులం, నీ మతం, నీ జాతి, నీ రంగు, నీ స్టేటస్ దేవుడికి అక్కర్లేదు. లేపుకుంటాడంతే నిన్ను కూడా, మరియను లేపుకున్నట్టుగా నిన్ను కూడా నీ ఉన్న స్థితిలోంచి లేపుతాడు. ఉన్నతమైన అభిషేకంతో నింపుతాడు. నీ కృపతో నన్ను నింపు ప్రభువా, నీ కృపతో నన్ను ఆశీర్వదించు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ రాత్రి బిడ్డలతో మాట్లాడి కొన్ని మాటలు బట్టి నీకు స్తోత్రాలు. నీ కృప మాకుంటే చాలు ప్రభువా, నీ కృప చాలు ప్రభువా. కొన్నిసార్లు వాళ్ళని వీళ్ళని చూసి నాకు అది లేదే, నాకు ఇది లేదే అని బాధపడుతున్నాం, కానీ అవన్నీ మూటగట్టుకొని వాళ్ళందరూ నాయన ఒక వెర్రివారిగా మిగిలిపోతున్నారు కదా ప్రభువా. నీ కృప పొందిన మరియా ప్రపంచానికి ఎంత మేలు చేసింది, లోక రక్షకుని అందించింది, సహించి భరించి ఎంత ఉత్తమమైన స్త్రీగా, ఉత్తమైన యవనురాలిగా మా ముందు నిలబడి. ఇదిగో ఈరోజు ఈ ప్రాంగణంలో కూర్చున్న వారు, ఈ లైవ్లో చూస్తున్న నీ బిడ్డలు, నీ కృప పొందుకోవాలయ్యా, నీ కృప పొందుకోవాలి. వారున్న కుటుంబాల్లో, వారున్న ప్రాంతాల్లో, వారున్న స్థలాల్లో, వారున్న రాష్ట్రాల్లో, దేశాల్లో నీకు మహిమ తెచ్చే వారిగా, ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఈ యవన బిడ్డలందరూ ఉండాలి. అర్ధాంతరంగా ముగిసిపోకూడదు, అల్పాయుష్కులుగా మిగిలిపోకూడదు, చీ అనిపించుకున్న జీవితాలతో వారు ఉండకూడదు ప్రభువా. బేష్ అనిపించుకొని నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా, నీకు ఆనందం కలిగించే యవనులుగా ఈ బిడ్డలందరినీ తీర్చిదిద్దుమని, నీ కృపతో నింపమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికి హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్.
1: ఉపమానములు రహస్యములు అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ది సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్.

0: బ్రదర్ జగన్ గారికి స్వాగతం పలుకుదాం. బ్రదర్ కార్యక్రమానికి స్వాగతం. గత వారం కార్యక్రమం చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ భాగాన్ని చూసేవారికి తప్పకుండా గత కార్యక్రమాన్ని చూసే ఉంటారు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను పేపర్ పెన్ను తీసుకుని. గత భాగంలో అనేక మంది పేపర్ పెన్ను నోట్స్ తీసుకుని రాసుంటారు అనుకున్నా. అనేక మంది తీసుకుని రాస్తుంటారు. అయితే ఒక వ్యక్తి ఈ మధ్యకాలంలో నన్ను కలుసుకుని, నేను ఎక్కడున్నా సరే 12 గంటలకి శుభవార్త టీవీని చూస్తున్నాను అన్నాడు. అదేమిటంటే, అది ఎంతవరకు వాళ్ళు ఇష్టపడుతున్నారనే దానికంటే ఆత్మీయంగా మనమందరం కలిసి ఎదుగుదల అన్నట్లో సంతోషంగా ఉంది.
1: నేను నా యొక్క వ్యూలో చెప్తున్నాను, మనం విత్తడం కంటే ఈ విత్తనాల ఉపమానం వల్ల చెప్తున్నాను, విత్తడం కంటే అధికమైన ఆ రిటర్న్స్ ని చూస్తున్నాను. ఎలాగంటే, మేబీ మ్యాన్మార్, మనం ఎదురు చూడని ప్రాంతాల నుండి రెస్పాన్స్ వస్తుంది. అనేక మంది ప్రజలు చెప్తున్నారు మేము ఈ ప్రోగ్రాం చూస్తూ ఉన్నామండి. నేనేమనుకున్నానంటే నార్త్ ఇండియాలో ఉన్న వారికి హిందీ చేస్తున్నాం, తెలుగు చేస్తున్నాం అనుకున్నా. అది కూడా దాటి బర్మిస్, వీరందరూ చూస్తున్నారనేది ప్యూర్లీ గాడ్స్ గ్రేస్ మాత్రమే.
0: ఒక గ్లోబల్ రీచ్ దేవుడిచ్చి ఉన్నాడు,
1: మహాకృప.
0: అవును, ఈ దినం మనము చూడబోచున్నది మత్తయి 13వ అధ్యాయం. మత్తయి ఒక ట్యాక్స్ కలెక్టర్. ఆయన ఈ భాగం ఎంతో చక్కగా రికార్డ్ చేశారు. గత భాగంలో 4 ప్రమాణాల గురించి మాట్లాడారు. ఈ భూమి గురించి మాట్లాడాము. దాన్ని పునఃపరిశీలన చేస్తే విడిచిపెట్టిన 2 నేలలు ఉన్నాయి. గత భాగం 2 నేలల గురించి చూసాం. ఈ వారం వీక్షకులు పాల్గొనేవారికి దాని సారాంశం చెప్పి మీరు లోపలికొస్తే బాగుంటుంది.
1: అదేమంటే, Matthew 13, Luke 8, Mark 3 ఈ 3 చోట్లలోనూ ఒక ఉపమానాన్ని నమోదు చేస్తున్నారు. 3 చేస్తున్నారు, యేసు చెప్పింది చేశారు. యాజ్ యూజువల్గా లూకా కొంత డీటెయిల్డ్గా మాథ్యూను లూకా రాయడం జరిగింది. ఇందులో దేని గురించి అని చూసినట్లయితే, రీక్యాప్ కోసం చెప్తున్నాను, మీకు తెలుసు. ఇది విత్తేవారిని గూర్చినది. రైతు విత్తనాలను జల్లుతున్నాడు. 4 విధాలైన నేలను చూస్తున్నాం. బట్ దేవుడు సృష్టించేప్పుడు ఒక విధమైన నేలే, మంచి నేల మాత్రమే ఉండింది.
0: ఈ
1: మేడ్ ఇట్ గుడ్ అన్నిటినీ కూడా. అందులో వచ్చి మనిషి పాపం చేసిన తర్వాత ముళ్ళు అడ్డం వచ్చింది, అది 2వ ల్యాండ్. 3వది కయ్యను శపించి నడవని ఆరంభించాడు, తనే వేసారి తిరిగేవాడు ఆన్ ద వే. సో అది 3వ ల్యాండ్ తయారైంది. నోవాహ్ కాలంలో మరి కొండపైకి వెళ్లే అరారాతు కొండం మీద నిలిచింది. అంతటితో అక్కడి నుండి ప్రజలు బయలుదేరుతున్నారు. రాతి పలక నుండి ఆరంభమవుతుంది నియమం, అక్కడ ఆరంభమవుతుంది. దేవుడు అక్కడి నుండే నిబంధనను చేస్తున్నాడు. సో ఈ 4 విధాలైన ల్యాండ్ ఒకటి ఏర్పడడం మనం చూస్తున్నాం. ఇది 4 విధాలైన ప్రజలు, 4 విధాలైన కాలఘట్టాలు, 4 విధాలైన నియమాలు. సో ఒక్కొక్క కాలఘట్టానికి నియమాన్ని దేవుడు ఉంచాడు. ఉదాహరణకు ఆదాము నుండి ఆ నోహు వరకు ఒక నియమం. ఆ నియమము మనస్సాక్షి నియమం అని చెప్తాం. అక్కడ మనస్సాక్షికి విరుద్ధంగా మనిషి పాల్పడటం వల్ల ధర్మశాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. తీసుకొచ్చి ప్రతీకారం తీసుకుంటాను, సహోదరునికి విరుద్ధంగా సహోదరుడు. ఇది అందు నిమిత్తమే ఆ మనస్సాక్షిలో ఆ నియమాన్ని తను కోల్పోయాడు. సో అలా 2వ నియమం. సో అక్కడ ధర్మశాస్త్రం అక్కడ ఇంప్లిమెంట్ చేయబడి అఫీషియల్గా ఎక్కడ లాంచ్ చేయబడింది ఎక్కడని అడిగినట్లయితే, మోషేతో సీనాయి పర్వతం మీద ముళ్ల నుండి జరుగుతుంది. ఆ ముళ్ల
0: పొదల
1: నుండి ఆ ముళ్ల వరకును. ఈ ముళ్లను గూర్చే ఒక వేరుగా చాప్టర్గా ధ్యానించచ్చు. అనేక విషయాలు చూడొచ్చు అందులో. ఇంట్రెస్టింగ్గా దేవుడు అనేక విషయాలు అందులో ఉంచాడు. సో ఇది 2వది. అప్పుడు 2వ నియమం వారికి అక్కడ ఆరంభమై కొండ మీద నుండి తీసుకుని క్రిందకు వస్తున్నాడు. ఎంతవరకు నియమంని చూస్తే ఇస్రాయేలీలు కనానుకు వెళ్లే దారిలో ఆ త్రోవలో లభించిందది వాళ్లకి. ఇది 2వ నియమం. ఈ 2వ నియమములోనూ వారు ఎలాగ ఫెయిల్యూర్ అయ్యారు. మనసాక్షి నియమం ఫెయిల్యూర్ అయినట్టుగా ధర్మశాస్త్రంలోనూ ఫెయిల్యూర్. ఏంటి కారణమంటే, అసలు నియమం ఎందుకు వచ్చిందో అది వదిలి నియమాన్ని మాత్రం పట్టుకున్నారు. నియమము పాప నివృత్తి, పాపాన్ని వదిలి నివృత్తిని
0: పట్టుకున్నారు.
1: ఈరోజు కూడా జనుల యొక్క మైండ్ సెట్ ఎలాగుందని అడిగితే, వారి పాపములు మన్నించబడాలన్నదే గాని పాపము చేయకూడదనేది కాదు. అది కూడా రీసెంట్ డేస్లో నేను ఒక విషయాన్ని చూశాను, నాకు ఆశ్చర్యంగా ఉండింది. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటాను, వారికి కూడా తెలియజేస్తా. ఇప్పుడు ఉండేటువంటిదైనా వరల్డ్ వైడ్గా ఉండేటువంటి అన్ని దేశాల్లోనూ చూడండి, వారి వల్ల పాపాన్ని రిమూవ్ చేయలేకపోతున్నారు.
0: న్యాయపరంగా చేశారు,
1: పాపాన్ని లీగలైజ్ చేశారు. పాపం చేయండి, కానీ ఎలాగ చేయడం అనేది మేము చెప్తాము.
0: నియమాలు,
1: రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. తాగకూడదు అనేది చెప్పం మేము, 10 గంటల లోపల తాగండి. అది అలాగైపోయింది. అదే ఇప్పుడు 5 దేశాలలో డ్రగ్స్ వచ్చి లీగలైజ్ అయిపోయింది, షాపులో విక్రయిస్తున్నారు. ఏంటి రీజన్ అంటే, వాళ్ళు డ్రగ్స్నొచ్చి బయటికెళ్ళి ఇల్లీగల్గా కొని ఎక్కువ తీసుకుంటున్నారు. అయితే మేమిస్తే లిమిటెడ్గా ఇస్తున్నామంటున్నారు. అయితే మీ వల్ల డ్రగ్స్ నిర్మూలం కాలా? అది లీగలైజ్ చేస్తున్నారు. నాతో మాట్లాడిన వారు ఒకరు చెప్పారు, అది కరెక్టే కదా జగన్, లేకపోతే వారు తప్పుగా తీసుకుంటారు కదా.
0: అక్కడ ఎంత
1: ఏ స్థాయికి వీరు కరప్ట్ అయిపోయారో చూడండి. అంటే ఆ తప్పును అంగీకరించే స్థాయికి వీరు కరప్ట్ అయిపోయారు చూడండి. దీనిబట్టి చూస్తే వీరందరూ డ్రగ్స్ నిర్మూలించలేని స్థాయికి వచ్చేశారు. నేను చెప్పేది పై దేశాలు
0: తప్పనే కాదు, న్యాయబద్ధమైనది,
1: లీగలైజే. ఇదే విధంగా అన్ని పాపాలు చలామణి అవుతున్నాయి. ఇలాగే ధర్మశాస్త్రమును పాపమును వీరి వల్ల తొలగించలేక దానికొక నివర్తిని ఉంచుకున్నారు. ఈ నివర్తి అనేది సాటిస్ఫాక్షన్, వీరు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మీరొచ్చి ఆ చెప్పేస్తారు, ఆ నీళ్లతో చేతిని కడుక్కుంటే సరిపోతుందా జగన్, ఆ మీరు క్లీన్ అయిపోయారు అని చెప్తే నాకదెంతో ఈజీ. నేనేదైనా చేసి ఏం చేయగలను?
0: క్లీన్ చేస్తారు,
1: క్లీన్ గా చేతులు మాత్రం కడిగేసుకోగలను. నేనిక అది చేయకూడదు, పాపము చేయకూడదన్నప్పుడే అది నాకు కష్టం. అది ధర్మశాస్త్రం.
0: అదే ఈ మధ్యకాలంలో హ్యాంబర్గ్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళకి క్లాస్ తీసుకోవడానికి అవకాశం వచ్చింది. అప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఒక యవ్వన విద్యార్థి నన్ను ఇలా అడిగాడు, సార్ ఇంతగా టెక్నాలజీ వచ్చింది, ఏ వచ్చింది, దేవుడు మనకు అవసరమా అని నన్ను అబ్బాయి అడిగాడు. నిజంగా అది మంచి ప్రశ్న, మంచి ప్రశ్న అనుకున్నాను. నేను ఇలా చెప్పాను, ఇద్దరు సహోదరులు కూర్చొని ఆస్తి వ్యవహారం ఏదో మాట్లాడి సరిచేసుకుందాం, అప్పుడు ఇటువంటి సందర్భంలో సమస్యలు అధికం అవుతున్నాయి. అలా సమస్యలు అధికం అవ్వడం వల్ల అప్పుడు దేవుడు అవసరమా అని అడుగుతున్నారు. అయితే ఏ ద్వారా పరిష్కారం అయిందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, టెక్నాలజీ, లేకపోతే విజ్ఞానం. మనం ఏం చేసామంటే మీరు చెప్పినట్టే సమస్యకు న్యాయపరంగా కరెక్ట్ చేసాం, కానీ సాల్వ్ అవ్వలేదు.
1: సాల్వ్ కాదు, ఎందుకంటే ఈరోజు మన మైండ్ ఆలోచన అంతా కూడా కరప్ట్ అయిపోయింది. సో ఇది రెండవ ల్యాండ్. ఇదే ఇంతవరకు మనం చూసాము. రీక్యాప్ ముగించి ఇప్పుడు
0: ఈ
1: సలహాకి వచ్చేద్దాం.
0: ఈ వారం దేని గురించి చూడబోతున్నా, మిగిలిన భాగంలో విడిచింది.
1: మూడవ ల్యాండ్ ఒకటే ఉంది, మంచి నేలను గురించి దేవుడు చెప్తున్నాడు. నేనెందుకు ఇది మూడవ ఆర్డర్ గా చెప్తున్నానంటే, ఇక్కడ ఇవ్వబడిన ఆర్డర్ కాకుండా మనం ఒక ఆర్డర్ లో వెళ్ళాం. ఎలాగంటే ఫస్ట్ ముళ్ళు, రెండవది వచ్చి ఆ త్రోవ ప్రక్కన పడింది, మూడవది వచ్చి మంచి ల్యాండ్. ఎందుకని అడిగినట్లయితే, ఇప్పుడు ధర్మశాస్త్రము సీనాయి పర్వతం మీద ఆరంభమై గొల్గోతా కొండ పైన ముగిసింది.
0: అవును,
1: యేసుక్రీస్తు అంతా ముగిసింది అని అన్నాడు.
0: ఆ కొండ నుండి
1: ఈ కొండ వరకు, ఆ కొండ ముళ్ల పొద నుండి ఆరంభమై ఆ కొండ ముళ్ల పైన ముగిసిపోయింది. ఆ ముళ్లలో ఆరంభమై ఏ ముళ్లలో ముగియబోతుందో తెలుసండి? ఈ కొండపైన ఒక ముళ్ళుంది, ఈ గొల్గోతా కొండపైన. యేసు తలపైన ఆ ముళ్లను పెట్టారు, తలపైన పెట్టారు. ఏంటి అర్థం అంటే, ముళ్ళన్నది పాపానికైన చిహ్నం. అంటే నువ్వు పాపం చేశావు, అందువల్ల నీకేమొచ్చింది? ముళ్ళొచ్చింది. ఇప్పుడు మోషేతో చెప్తున్నాడు, ఈ ముళ్ల పొదను చూడు, నీ చెప్పులను తీయమంటున్నావు. ఎందుకు చెప్పులు విడవమన్నాడు అనేది అనేకులు తప్పుపడుతూ ఆ చెప్పులను వేసుకోవచ్చా లేదా అనే వాగ్వాదంలోనికే
0: దిగిపోయి
1: అదొక డిబేట్ అయిపోయింది. అక్కడెందుకు చెప్పులు విడవమంటున్నాడంటే, ఇప్పుడు ఇంతవరకు మనిషి చేసిన పాపానికి చిహ్నంగా శాపంగా ఉన్నటువంటి ముళ్ళు, దానిమీద అగ్ని దిగింది, ఈ ముళ్ళు నిన్ను గుచ్చదు, ఇక చెప్పులు తీసేమని అర్థం. దాని అర్థం ఏంటంటే, ఈ నియమం వల్ల నీకోసమని నేను వచ్చాను, నిన్ను పాపం ఏం చేయదు, ఇది పరిశుద్ధమైన స్థలం, ఇక్కడ ముళ్ళు ఉండదు, గుచ్చుకోదనే అర్థం. ఎందుకు చెప్పు వచ్చింది మనిషికి?
0: గుచ్చుకుంటూ
1: ముళ్ళు రావడం వల్ల చెప్పులు వచ్చాయి. చెప్పులు విప్పు, ఈ ముళ్ళు నిన్నేం చేయదు. అయితే అది టెంపరీ. క్రిందకు వచ్చేప్పుడు మోషే ఏం చేయాలి?
0: మళ్ళీ చెప్పులు
1: వేసుకోవాలి. ఎందుకని అడిగినట్లయితే, అది టెంపరీ ధర్మశాస్త్రం, అది ప్రత్యేక కాలఘట్టం వరకే ఉంటుంది. సో అందులకే దేవుడు ఆ మాటను అక్కడ తెలియజేశాడు. ఇప్పుడు అక్కడారంభమైన ముళ్ళు అక్కడ మనిషి కాళ్ల క్రింద ఉన్నటువంటి ముళ్ళును తీసి యేసు తలపైన ఉంచబడింది ముళ్ళ కిరీటముగా. ఎందుకు ఉంచాడంటే, ఇక ఈ ముళ్ళు నిన్ను గుచ్చదనే అర్థం. అదే మంచి నేలను పడిన విత్తనము స్వాతంత్ర నియమము. ఆ విత్తనము మంచి నేలను పడింది, అది నూరంతలుగా 30-60 నూరంతలుగా ఫలాన్నిచ్చింది. అదే ఈ న్యూ టెస్టమెంట్ చర్చ్. ఇదే ధర్మశాస్త్రం తర్వాత వచ్చినటువంటిది. ఇప్పుడు ఇదే క్రియ చేస్తూ ఉంది. మీరు యోచించండి, ఈ 30-60-100 అనేది ఉంది చూడండి, ఇందులోనే మూడు రకాలున్నాయి. ఈ ల్యాండ్లోనే మూడు రకాలున్నాయి. మీరు అనేక సమయాల్లో మనం మాట్లాడేటప్పుడు కూడా గట్టిగా చెప్పుకున్నాం, ఇంత ఉంది ఎందుకు జనులు ఇలాగ చేస్తున్నారు, అందులో 30 అనేది ఒకటి ఉంది, అవునా, అందులో ఒక 61 ఉంది. వాళ్ళు కొంచెం ఒకందులకు వీళ్ళకంటే బెటరు, కొంచెం స్పిరిచువల్గా మాట్లాడతారు, కొంచెం ఓల్డ్లీగాను ఉంటారు, అప్పుడప్పుడు ఇలాగా అలాగా ఉంటారు. అయితే ఒక గ్రూప్ ఉంది, అది 100% ఫాలో చేయాలని ఇష్టపడేటువంటి గ్రూప్. ఈ వాక్యాన్ని ఫాలో చేయాలి, దేవునికి నమ్మకంగా ఉండాలనే గ్రూప్. ఈ మూడును ఉన్నాయి, ఈ మూడు గ్రూపులు ఇందులో ఉన్నాయి. సో ఇప్పుడు మంచి నేల అనేటువంటిది న్యూ టెస్టమెంట్ చర్చ్ గా
0: మంచి నేలలో ఒక భాగం వస్తుంది.
1: అందులోనే మూడు పార్ట్లు ఉన్నాయి.
0: అవును, మీరు చెప్పినట్టుగానే బయట ఒక ఔటర్ సర్కిల్, ఇన్నర్ మోస్ట్ హోలీలా
1: మీరు చూడండి,
0: అలాగే ఒక గ్రూప్ ఉంది.
1: ఒక గ్రూప్ ఉంది, చర్చ్ కి పర్ఫెక్ట్ గా వస్తారు,
0: కరెక్ట్ గా ఉంటారు,
1: రైట్ టైంకి అక్కడ ఉంటారు, బైబిల్ని చేతిలో తీసుకొస్తారు, ఆ పిల్లల్ని లేపి సరిగ్గా తీసుకుని వస్తారు, అన్ని చేస్తారు, కాని వచ్చి నిద్రపోతారు.
0: ఓ,
1: వారి మట్టుకైతే చర్చ్ గోయింగ్ అనేటువంటిది ఒక కర్తవ్యం. యు మస్ట్ డూ ఇట్ పర్ఫెక్ట్లీ,
0: కరెక్ట్గా చేయాలి.
1: ఆ ఆఫరింగ్ కానివ్వండి, లేక ఏదో ఒక విషయం కానివ్వండి, ఫెస్టివల్ కానివ్వండి, దే వాంట్ బి పర్ఫెక్ట్. చర్చ్లో యాక్టివిటీ వచ్చి నుంచుంటారు ఫస్ట్, బట్ దే ఆర్ ఆల్ రిలీజియస్ పీపుల్, దే ఆర్ నాట్ స్పిరిచువల్ పీపుల్. లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద రిలీజియస్ అండ్ స్పిరిచువల్. నేనొచ్చి ఒక క్రైస్తవునిగా ఉండేదానికంటే కూడా నేను దేవుని బిడ్డ అనేటువంటిదే ముఖ్యం. ఈరోజు మనలో అనేకులు క్రైస్తవులుగా ఉన్నారు. క్రైస్తవులను చూపించుకోవడానికి మనం రెడీగా ఉన్నాం. మనం ఇది ఒక ఉదాహరణే, ఎవరిని నిందించడం లేదు, ఉదాహరణే. నేనొక సిలువ ఉన్నటువంటి చైన్ని మెడలో వేసుకుని పైబట్ట వేసుకోకుండా క్రైస్తవునిగా చూపించాలనుకుంటున్నాను, బట్ నా సాక్ష్యంలో చూపించగలుగుతున్నాను అనేటువంటిదే రెండవది ప్రాముఖ్యమైంది. అయితే చూడండి, ఒక పీరియడ్లో ఈ సాక్ష్యం ఉండింది. ఒక నాకు తెలిసి 30 సంవత్సరాలకు ముందు 35 సంవత్సరాలకు ముందు నేను చిన్నవానిగా ఉన్నప్పుడు ఒక నార్మల్గా ఒక మాటను చెప్తారు, వారు క్రైస్తవులండి, తప్పు చేయరండి. పలు గవర్నమెంట్స్లో వరల్డ్ వైడ్గా రాజులున్నటువంటి కాలములో వారి యొక్క అతి ముఖ్యమైన కార్యదర్శిగానో లేక వెరీ ఇంపార్టెంట్ సీక్రెట్స్ని హ్యాండిల్ చేయడానికి క్రిస్టియన్స్ని పెట్టుకుంటారు. ఎందుకంటే వారిని ట్రస్ట్ చేయగలరు.
0: ఎందుకు? స్కూల్లో చూసినట్లయితే క్రైస్తవ స్కూల్లో ఒక విలువలు ఉంటాయి, అది నేటికీ కూడా ఖచ్చితంగా ఉన్నాయి.
1: లేదు, ఒక పీరియడ్లో సర్వీస్ అంటేనే
0: సర్వీస్
1: క్రిస్టియన్సే. దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ ఈరోజేంటి? అదే ప్రశ్న. మనం పాతకథనే చెప్పుకుంటున్నాం అనేది కాదు, ఈరోజు మనం ఏం చేస్తున్నాం అనేది కదా. కొంతమంది చెప్తుంటారు, నేను ఆ కాలంలో బీఏ చేశాను, అది ఆ కాలంలో, ఇప్పుడు అదొచ్చి 6వ తరగతిలోనే ముగిస్తున్నారు. ఈరోజు ఏంటన్నదే కదా ప్రశ్న. వారి ఎక్స్పీరియన్స్ ని తప్పు చూపించడం లేదు, బట్ ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్, మనం ఆ రోజుండే అదే ఎఫర్ట్ ఈరోజు కావాలి కదా. ఈరోజు 30ఏ ఉంది, ఇంకొక గ్రూప్ ఉంది, వీరు అటు ఇటు కాకుండా ఉంటారు. వీరి వల్ల మంచిగా ఉండాలని అనుకుంటారు, స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉండాలనుకుంటారు. అయితే వీరిని లాక్కెళ్లే ఒక పీరియడ్ ఉంటుంది. చర్చ్లో చూస్తే పర్ఫెక్ట్గా ఉంటారు, బయటకు వస్తే వీరు ఒక మాదిరిగా, అయ్యో ఇవన్నీ చేయాలనుకున్నా, ఈ జనవరి 1వ తారీఖు మాదిరిగా రెజల్యూషన్ తీసుకునే మరొక రోజు లోకంలో ఏ రోజునూ లేదు. అందులో అధికంగా మనం తీసుకునేటువంటి మొదటి తీర్మానం ఏంటంటే డైలీ వాకింగ్కి వెళ్తాననేటువంటి, అది 2వ తారీఖునే మీరుతుంటారు. మొదటి రోజు అమలు చేస్తారు, 2వ రోజు మీరుతారు.
0: మొదటి రోజు ఆరాధన ముగించి 2 రోజులు మీరు కష్టపడతారు
1: అండి. వాళ్ళు ఈ విధంగా స్పిరిచువల్ గా తీర్మానం తీసుకునే వాళ్ళు ఉంటారు. నేను ఇక డైలీ ప్రేయర్ చేస్తాను, డైలీ బైబిల్ చదువుతాను అని వీరు తీర్మానం తీసుకుంటారు. 1-2 రోజులు చదువుతారు, తర్వాత నిలవలేకపోతారు. ఇలా ఒక గ్రూప్ ఉంటుంది. అయితే ఒక గ్రూప్ ఉంది, దే ఆర్ చేస్తూనే ఉంటారు, పర్ఫెక్ట్, ఆ స్థలానికి వస్తారు. సో ఇది మంచి భూమి, ఇది మరి తప్పైన నేల కాదు ఇది. అదే చెప్తున్నా, ధర్మశాస్త్రము కంటే కూడా ఈ స్వాతంత్ర నియమంలోనే జీవం ఉందని బైబుల్ చెప్తుంది. ఇప్పుడు ఏహెచికల్ గ్రంథంలో దేవుడు ధర్మశాస్త్రం గురించి తెలియజేస్తున్నప్పుడు, నేను అనుకూలము కాని కట్టడలను తాము బ్రతుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికి ఇచ్చితిని. అదెలాగంటే ఈ ధర్మశాస్త్రం వలన హెవెన్కి వెళ్లలేని పరిస్థితి. ఆ పాప నివృత్తికైన కార్యం జరుగుతుంది, అయితే హెవెన్కి వెళ్లడం కుదరదు, ఆత్మల విశ్రాంతి స్థలం అక్కడుండొచ్చు. అయితే ఈ స్వాతంత్ర నియమం ఉంది కదండి, ఈ న్యూ టెస్టమెంట్ చర్చ్ యొక్క ఈ బైబిల్ ఉంది, దీని ద్వారా మాత్రమే హెవెన్కి వెళ్లొచ్చని బైబిల్ తెలియజేస్తుంది. అందువల్ల దీనిని గూర్చి పేతురు తెలియజేస్తున్నాడు, మేమింక ఎవరి యొద్దకు వెళ్ళగలం, నీ యొద్ద నిత్య జీవ వాక్యములున్నాయి, లివింగ్ వర్డ్. ఈ యొక్క నోహ్ కాలమునకు ముందుగా ఉన్నది చూసినట్లయితే, ఉదాహరణకు ఇప్పుడు అబ్రహాముతో మాట్లాడేప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను నీకొచ్చి నియమములను కట్టడలను చెప్పి ఉంచి ఉన్నానంటాడు. దాని అర్థమేంటి, ఆనాడు రిటర్న్ లాంగ్వేజ్ లేదు, ఇక హమురాబి పీరియడ్లోనే రిటర్న్ వర్డ్స్ రాసేది వస్తుంది,
0: బోధిస్తున్నారు,
1: టీచ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆనాడు రాసే పద్ధతి లేనందువలన, సుమేరియన్ సివిలైజేషన్కి ముందు అది. సో ఆ పీరియడ్లోనే చేరాత అనేది వస్తుంది. సో మోషే దగ్గర అది రాసి ఇస్తున్నాడు, నా కట్టడలను రాసిస్తున్నాను. అప్పుడు అది ఓకల్ వర్డ్, చెప్పించినది, ఇది రాయబడింది. బట్ మన దగ్గర ఉన్నదే లివింగ్ వర్డ్, ఆయన వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు. అప్పుడు ఇదే ఉన్నంతలో బెస్ట్ ల్యాండ్. బట్ ఈ బెస్ట్ ల్యాండ్లో ఎందుకు 30-60 ఉందనేదే,
0: అందులో కూడా ఒక వ్యత్యాసం,
1: డిఫరెన్స్ ఉంది. ఇదంతా 100 అంతలుగా ఉంటే ఎంత బాగుంటుంది, ఒక పీరియడ్లో ఉండింది, అప్పుడంతా 100 ఉండింది. సో ఇది 3వ ల్యాండ్. ఇది దేనిని సూచిస్తుంది అని అడిగినట్లయితే, గొల్గొతా నుండి సంఘము ఎత్తబడేంత వరకును, యేసు తిరిగి వచ్చేంత వరకు. ఇంకా కొంత డీటెయిల్డ్గాను కొంత డెప్త్గా చెప్పాలంటే, పరిశుద్ధాత్మ వచ్చినప్పటి నుండి పరిశుద్ధాత్మ సంఘమును ఎత్తుకొని పోయేంత వరకు. ఇదొచ్చి మనం స్పిరిచువల్ పీపుల్ అని చెప్తున్నాం కదండి. ఎందుకు స్పిరిచువల్ పీరియడ్ అంటే స్పిరిట్ ఫిల్డ్ పీపుల్. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత, అప్పుడు దానికి ముందంతా కూడా ఎవరైనా ఒకరిపైనే పరిశుద్ధాత్మడు వస్తాడు. ఇప్పుడు ఆత్మనింపబడిన మనిషి అని యోసేపుని చెప్తారు, దానియేలుని చెప్తారు. పర్టికులర్గా ఎవరైనా ఒకరికే ఉంటుందలాగా. ఎహెచ్కేల్ చెప్తాడు, దేవుని హస్తము తన మీదకి రాగా తాను ఆత్మవశుడనయ్యానని చెప్తాడు.
0: అదే విధంగా క్రీస్తు పుట్టినప్పుడు సిమియోను
1: ఆత్మవశుడై అని ఉంటుంది. అలాగా పర్టికులర్ పర్సన్.
0: అవును,
1: కానీ ఇప్పుడు అలా కాదు. శరీరులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. సో ఇదే స్పిరిచువల్ పీరియడ్, స్పిరిట్ ఫిల్డ్ పీపుల్స్ ఉండేటువంటి కాలం. సో ఈ పీరియడే ఉన్నంతటిలో బెస్ట్, మంచి నేల. ఇందులో దేవుడు విత్తుతున్నాడు, ఇప్పుడు మనలో విత్తుతూ ఉన్నాడు. ఈ విత్తనము ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముందుగా మనము షూట్కి ముందుగా మాట్లాడుకున్నాం, మీరు కూడా చెప్పారు. అంటే బ్రాడ్కాస్ట్ అనే దానికి ఒక వివరణ ఇచ్చారు. బ్రాడ్ కాస్ట్ అది మీరే చెప్పండి, బాగుంటుంది.
0: లేదు, మనం మాట్లాడుకునేటప్పుడు బ్రాడ్కాస్టింగ్ అంటే ఒక విత్తనము తీసి ఆ బ్రాడ్గా కాస్ట్ చేసి దూరంగా విసిరివేయడాన్నే. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఒక బ్రాడ్ కాస్టింగ్.
1: సో ఇందులో నుంచి వచ్చిన వర్డ్ అది.
0: అవును, అగ్రికల్చర్ వర్డ్,
1: అగ్రికల్చరల్ వర్డ్. సో కాస్ట్ చేయడం అనేది విత్తడం, బ్రాడ్ అనేది అధికంగా విత్తడం.
0: అధికముగా
1: అది మంచి నేలకు వర్తిస్తుంది. ఆ ఇస్సాకు ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా 30-60-100 అనేది మనమేం చెప్తున్నాం, 100 ఇస్తుందా అని అడుగుతాం కదండి. ఇస్సాకును గురించి వాక్యం చెప్తుంది, ఇస్సాకు విత్తనము వేశాడు, 100 ఆ సంవత్సరము ఫలము పొందింది. 100% ఈ ఇస్సాకు పాత నిబంధనలో ఎవరికి ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాడంటే క్రైస్ట్కి. పలుచోట్ల నుండి ఆ కంపారిజన్ మీరు చూడొచ్చు. అతని భుజముల మీద కట్టెలు మోసుకుని తీసుకెళ్లాడు కొండపైకి, యేసును సిలువ మోయించి తీసుకెళ్లారు, కొండపైకి ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకెళ్లడం, యేసును తీసుకెళ్లారు, ఇస్సాకు అక్కడ బలి కాకుండా ఒక పశువు బలి అయి తను జీవంతో తిరిగి వచ్చాడు, అలాగే యేసుక్రీస్తు బలి అయి తిరిగి పునరుద్ధానుడై లేచాడు. ఈ విధంగా అనేక ఒకదానికొకటి సాదృశ్యాలు మీరు కంపేర్ చేసి చదవగలరు. ఒకసారి యోసేపుతో మనం కంపేర్ చేసాము, ఆ విధంగా ఇస్సాకును మనం చూడగలం. అప్పుడు ఇస్సాకు వచ్చి పాత నిబంధనలో యేసుకి ఒక చిహ్నంగా మనం చెప్తున్నప్పుడు, అప్పుడు ఇస్సాకు వేసిన విత్తనం ఏమైంది?
0: 100 times
1: పెరిగింది. అప్పుడు యేసు విత్తేది మంచి నేల, ఇదే న్యూ టెస్టమెంట్ విత్తనం. అప్పుడు ఇది ఎలా ఫలించాలి?
0: అదే 100%
1: ఇవ్వాలి. అప్పుడు మనమెందుకు ఈ బ్రాడ్కాస్ట్ మనం చేస్తున్నామంటే 100% రిజల్ట్ని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈ 100% రిజల్టు వేరెందులోనూ కూడా లేదు, ఎందుకంటే అన్నిటిలోనూ డిప్రిషియేషన్ ఉంది. మీకు గోల్డ్లో కూడా ఏముంది, అదేవిధంగా మీకు ఇంకా వుడ్లో ఉంది, ఏది చేసినా అందులో డిప్రిషియేషన్.
0: అయితే ఈ మాటలో
1: దేవుని యొక్క మాటలో డిప్రిషియేషనే ఉండదు, 100% ఫలం ఇస్తుంది. అదే దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఈరోజు 3వ ల్యాండ్గా మనం ఎక్స్పెక్ట్ చేయగలిగింది ఏంటని అడిగినట్లయితే, ఈ 100% ప్రాఫిట్, 100% తిరిగి రిటర్న్స్ వచ్చేటువంటిదైనా ఒక వర్డ్ని మనం సో చేయాలి, జనుల మధ్య జల్లాలి. ఇప్పుడు చెప్తున్నాను, ఈ 4 ల్యాండ్లు ఉన్నాయి కదండి, 4 ల్యాండ్ 4 విధాలుగా, అయితే విత్తనం ఒకటే. మంచిదైన విత్తనమే, అది ఎక్కడైనా మొలుస్తుంది, త్రోవప్రక్క మొలుస్తుంది, తర్వాత వచ్చి ఆ ముళ్లలోనూ మొలుస్తుంది, రాతిలోనూ, మంచి నేలలో మొలుస్తుంది. అయితే మనమిప్పుడు చేయవలసింది ఏంటంటే నేలను సేద్యము చేయడం. ఎందుకంటే ఆదాంకిచ్చిన పనేంటి? నేలను సేద్యము చేయి, విత్తనం నేను జల్లుతా.
0: విత్తనం ఆయన
1: సీడ్ ఆయన ఇచ్చేశాడు, 100 ల్యాండ్ రెడీ చేయి.
0: దాన్ని తీసి ఎప్పుడు ఎలా ఉపయోగించడం అనేది మన చేతిలో ఉంది.
1: ఇదే మనం చెప్తాము, చర్చిని రెడీ చేయండి, పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. మనము సంఘముని సిద్ధము చేయకుండా, ఇప్పుడు మీరు చర్చ్కి వెళితే ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది కదా, ఈ ఆర్డర్ ఆఫ్ సర్వీస్ జరిగించడానికి కారణం ఏంటి తెలుసండి? ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఎందుకని వచ్చింది అని అంటే, ఇప్పుడు దానికి కారణం మారిపోయింది, అది వదిలేద్దాం. అప్పుడు ఎందుకు వచ్చిందంటే, వారు పలు విధాలైన సమస్యల నుండి చర్చ్కి వస్తారు. ఒక దగ్గర కూర్చునేప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి మైండ్లో నడుస్తుంటది. వీరందరినీ ఏకీభవించడానికి ఫస్ట్ ఏం చేస్తారంటే 2 పాటలు పాడతారు, తర్వాత వర్షిప్ చేస్తారు. అట్లే అందరినీ వన్నెస్లోకి తీసుకొచ్చి అన్నీ ఒకే ల్యాండ్గా ఉంటాయి. ముళ్ళు వచ్చుంటాయి, రాతి నేల వచ్చుంటది, మంచి నేల వచ్చుంటుంది. అన్ని ల్యాండ్స్ లోనికి వచ్చి కూర్చున్నప్పుడు ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ ఆఫ్ సర్వీస్ కింద తీసుకొచ్చి వారిని పాట పాడించి ఒక వర్షిప్లోకి తీసుకొచ్చి అన్నీ ఒక వన్నెస్లోకి వచ్చిన తర్వాత మాటను విత్తుతారు, సీడ్. అదే వారు నెక్స్ట్ చేసేటువంటి పని.
0: ఇంకా చెప్పాలంటే అందరూ ఏక మనసుతో పరిశుద్ధాత్మ పనిచేయటం సులభం,
1: చేయడానికి ఈజీ,
0: విడివిడిగా అయితే కష్టం.
1: అవును, ఆ వర్డ్ జల్లేపుడు చర్చ్ 100% ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఏమైందంటే, జనులు వచ్చేందులకు పాట పాడదాం, జనులు రావడానికి లేట్ అవుతుంది, 2 పాటలు పాడదాం, 3 పాటలు పాడదాం. ఇప్పుడు నన్నే అడుగుతుంటారు, ఆ జనులు వచ్చారు మెసేజ్కి వెళ్ళిపోదామని అడుగుతారు. అంతవరకు పాడుతుంటారు. అప్పుడు పాట పాడడం అనేటువంటిది జనులు వచ్చేందుకైనా ఒక ఇది కాదు.
0: అవునవును, అది లేదు, ఒరిజినల్
1: ప్లాన్లో లేదు. అది వారిని వన్నస్ లోనికి తీసుకొచ్చింది.
0: అది మహత్తరమైన మహిమకరమైన సేవ.
1: అదే నేలను సేద్యం చేయడం, భూమిని సిద్ధపరచడం అనేది ఉంది కదా, ఆ సేద్యపరచడమే వర్షిప్. ఈరోజు వర్షిప్ అనేది పర్ఫార్మెన్స్ అయిపోయింది, వర్షిప్ అనేది టైం ల్యాప్స్గా అయిపోయింది, లేకపోతే వర్షిప్ అనేది ఐస్ బ్రేకింగ్ అయిపోయింది. కొన్ని సమయాలలో చెప్తుంటారు, మరొక ప్రసంగికుడు రాలేదు కొంతసేపు వర్షిప్ చేయమని చెప్తుంటారు, ప్రసంగికుడు లేటుగా వస్తున్నాడని తను వర్షిప్ చేస్తుంటాడు. ఇదే ఇక్కడ మిస్టేక్. అప్పుడు ఈ ల్యాండ్ని సేద్యం చేస్తున్నాం కదండి, అది వెరీ ఇంపార్టెంట్. ఆ విత్తనం మంచి విత్తనం, అది ఎక్కడ వేసినప్పటికీ ఫలించే విత్తనం. అయితే ల్యాండ్ ఎలాగుందనేదే ముఖ్యం.
0: ఇంకోవైపు చూసినా కనబడుతుంది విత్తనం అందరికీ మంచి విత్తనం ఇస్తున్నాడు అని. మరోవైపు చూస్తాం అదేమంటే మీకొకటి నాకొకటి కాదు, అందరికీ మంచి విత్తనం ఇస్తున్నాడు.
1: అలాగా ఆయన ఆ విధంగా ఇచ్చినట్లయితే పక్షపాతిగా ఉంటాడు.
0: ఎగ్జాక్ట్లీ,
1: ఆయన పక్షపాతం లేనివాడు. సో ఇప్పుడు ల్యాండ్ని జల్లుతున్నాం, మూడవ మంచి ల్యాండ్. నాలుగవది ఇక రాతి నేల, ఇక మీదట వచ్చేటువంటిది. రాతి నేల దేనిని సూచిస్తుంది, ఏ యొక్క కాలఘట్టానికైనది అని అడిగినట్లయితే, ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క సంఘము ఎత్తబడటముతో 1000 పరిపాలన ఆరంభమవుతుంది. మిలేనియం, మనం ఎక్స్పెక్ట్ చేసే మిలేనియం ఆరంభమవుతుంది. ఈ మిలేనియంలో చూసినట్లయితే ఎలాగ అది రాతి నేలని మీరు చెప్తున్నారని మీరు అడుగుతారు. దానియేలు 2వ అధ్యాయంలో నెబుకద్నెజర్ ఒక స్వప్నాన్ని కంటాడు. ఆ స్వప్నం అనంతరం చివరిగా అతను చెప్పే మాట ఒకటి ఉంటుంది, మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములు తుత్తనీయులుగా విరిగిపోయింది, ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతముగా మారిపోయింది. అప్పుడు భూమి అంతటా ఎలాగుంది, స్ప్రెడ్ అయింది. ఏది స్ప్రెడ్ అయింది, రాయి. ఈ రాయే రానున్నటువంటి మిలేనియంని సూచిస్తుంది. ఇందులో యేసు 1000 పరిపాలన చేస్తాడు. అయితే ఆ రాజ్య స్థాపన ఎలాగుంటుంది అని అడిగితే బైబిల్ చెప్తుంది, ఇనుప దండముతో పరిపాలన చేస్తాడు, ఐరన్ రాడ్. సాధారణంగా ఆయన చేతిలో గోల్డెన్ రాడే ఉంటుంది. అయితే ఈ స్థలంలో ఏముంది, ఐరన్ రాడ్. అయితే ఐరన్ రాడ్ని పెట్టుకున్నటువంటి దేవుడు ఎటువంటి వాడు,
0: ప్రేమ కలిగిన వాడు,
1: లవ్. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. ఇటువంటి ఒక డిక్టేటర్ని మీరు చూసున్నారా, ప్రేమగల డిక్టేటర్. సాధారణంగా డిక్టేటర్ అంటేనే ఎలాగుంటారు,
0: టఫ్గా ఉంటారు,
1: కొంత టఫ్గా కఠినంగా ఉంటారు. జనాలను చంపుతారు, వారి ఇష్టానికి చేస్తారు, అవన్నీ మనం చెప్తాం కదండి. డిక్టేటర్ అనేందులకు ఒక అర్థం, సర్వాధికారి.
0: అవును,
1: అంటే అధికారం వేరు, సర్వాధికారం వేరు. మిమ్మల్ని కాపాడటానికి అధికారులు ఉన్నారు, ఆఫీసర్స్. వారెందుకంటే మీకు మంచి చేయడానికి కొరకు. మీ ఏరియాలో నీళ్ల సరఫరా, రోడ్డు వేయాలి, మీకు కావలసినవి చేసి పెట్టడానికి మీ మంచి కొరకే ఆఫీసర్స్. దానికి పేరు అధికారం. మనమిస్తాం ఆ అధికారం. సర్వాధికారం అంటే వారిష్ట ప్రకారంగా మనల్ని నడపటం, అదే డిక్టేటర్స్. అయితే ఇప్పుడు ఈయనొక పరిపాలన చేస్తాడు, 1000 పరిపాలన అని బైబిల్ చెప్తుంది. ఆ మిలేనియం ఇనుప దండముతో వారిని పరిపాలించడం. అయితే చేసేవారు ఎటువంటి వారిగా ఉంటారంటే ప్రేమగా ఉంటాడు. అప్పుడు అక్కడొచ్చి ఒక క్రొత్త నియమం వస్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్రం పూర్తిగా ప్రతీకారం. మనస్సాక్షి నియమములో ప్రతీకారం అనేది లేదు, అతడు ఒప్పుకుంటే అన్ని ముగిసినట్టే. స్వాతంత్ర నియమం పూర్తిగా క్షమాపణ. ఇప్పుడు మనకి ఫుల్గా మనం క్షమిస్తున్నాము, ఇక్కడ దండన ఉండదు. అయితే రాబోయేది ఎలాగంటే, ప్రేమగల దేవుడు శిక్షించేవాడుగాను రెండును కలిసి ఉంటాడు. ఇటువంటి ఒక నియమము ఇక మీదటే రాబోతుంది.
0: అదేంటంటే, న్యాయాధిపతిగా ఉంటాడు, తండ్రిగా ఉంటాడు,
1: జడ్జిగాను ఉంటాడు, సన్నుగా ఉంటాడు, రెండుగాను ఉంటాడు. ఇవి రెండిటిగాను ఆయన ఉంటాడు, ఒకరిగానే ఉంటాడు. అంటే ఇది వచ్చి మీరు ఇక మీదటే చూడబోతారు. మరి ఇటువంటిది ఇంతకుముందు ఎన్నడూ కూడా మీరు చూసి ఉండరు. అటువంటి ఒక గవర్నమెంట్ రాబోతుంది. ప్రేమగల సర్వాధికారి ఒకరు రాబోతున్నారు. ఆయన ప్రజల నిమిత్తమే ఒక సర్వాధికారి. సాధారణంగా సర్వాధికారం ప్రజలకు అగెన్స్ట్గా ఉంటుంది, మా వల్ల కుదరదు అనేది. అయితే ఇది ప్రజల కొరకు, వారి బాగోగుల కొరకు 100%. అప్పుడు అటువంటి ఒక నియమం లా. ఇప్పుడు మనమున్నాము ఒక సిగ్నల్ దగ్గర మనం నిల్చోవాలని. అక్కడ 4 రోడ్లు ఉన్నాయి. ఆ 4 రోడ్ల మధ్యను మనం నిల్చుని వెళ్లాలనేది రూల్ అనేది కాదు, మనకది పాటింపు. ఆ చోటుకెళ్తే ఎవరైనా వస్తున్నారని చూసి వెళ్ళాలి. నేను అటు ఇటు చూడకుండా వెళుతూ యాక్సిడెంట్ అయ్యాను. తర్వాత ఏం జరుగుతుంది
0: అంటే, అక్కడ ఒక
1: సిగ్నల్ వేసి, ట్రాఫిక్ లైట్ వేసి, అక్కడ ఒక లా వస్తుంది.
0: అవును,
1: అక్కడ అలా ఉంటుంది,
0: నిలిచిపోవాలి,
1: ఆగి వెళ్ళాలి అనే లా వస్తుంది. ఈ లానే ఇప్పుడు ధర్మశాస్త్రం. వారికి చెప్పి చెప్పి వారు చేయాల్సింది చేయకుండా లాతో జరిగించేది. ఇప్పుడు ఎలాగుందని అడిగితే, నువ్వు నుంచుని వెళ్ళాలి, నుంచుని వెళ్లకుండా నేను తెలియకుండా వెళ్ళిపోయాను. ఒకసారికి ఒక క్షమాపణ అనేది దొరుకుతుంది ఇప్పుడు. అప్పుడు అలా కాదు, మీకు వేరే దారి లేదు, నుంచునే వెళతారు. మీ వల్ల నుంచుని పోకుండా కుదరదు. ఎలా అనుకున్నా కుదరదు. అయితే నుంచుని వెళ్లడం మంచిదా కాదా?
0: మంచిదే.
1: అదే రాబోయే నియమం. అదేంటండి, మీరు అనుకున్న పాపం చేయలేరు. అటువంటి రూల్, అటువంటి నియమం అది లోకం చూసిందే లేదు. అయితే అందులోనూ అందరూనూ పర్ఫెక్ట్ కాదు. ఒక గ్రూప్ మాత్రం దేవునికి నమ్మకంగా ఉంటుంది. ఒక కాలఘట్టము తర్వాత ఆ గ్రూప్ సాతాను సంకెళ్లు తెప్పబడిన తర్వాత వారిలో సాతానుతో చేరతారు ఒక గ్రూప్ మాత్రం అని చెప్పబడుతూ, ఇదొచ్చి రాబోయే గవర్నమెంట్ మిలేనియం గురించి, అందులో ఉండేటువంటి రూలు, అందులో ఉండే ప్రజలు, అందులో ఏ వయసు వరకు ఉంటారు, అది వేరే నియమం, అదే రాతి నియమం. సో ఈ నాలుగు విధాలైన నియమం, అది ముగిసిన తర్వాత ఇటర్నల్ వస్తుంది, జడ్జ్మెంట్ అండ్ ఇటర్నల్. సో ఈ నాలుగు నేలలు, నాలుగు విధాలు, ఇందులో విత్తనం ఒకటే, ఇది ఫలించే గ్రౌండ్ వేరే వేరే. కానీ ఈ నియమాలు నాలుగిటినిచ్చింది పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడే మనకి దైవ వాక్యము అనుగ్రహిస్తున్నాడని తిమోతిలో వాక్యం స్పష్టంగా ఉంది. అది ఓల్డ్ టెస్ట్మెంటో న్యూ టెస్ట్మెంటో, ఎందుకంటే పౌలు రాసేప్పుడు న్యూ టెస్ట్మెంట్ లేదు, ఇంకా కంపైల్ అవ్వలా, ఓల్డ్ టెస్ట్మెంటే ఉంది. అందువల్ల వాక్యం చెప్తుంది ఆ వేదవాక్యములన్నీ పరిశుద్ధాత్మ వల్ల అనుగ్రహింపబడింది. ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్, వచ్చేటువంటి టెస్ట్మెంట్ అన్ని ఏదైనప్పటికీ పరిపూర్ణంగా ఆ దైవాత్మ వల్ల అనుగ్రహించబడింది. సో విత్తనం ఒకటే, నాలుగు విధాలైన నేల, ఇదే ఈ ఉపమానం వెనుక ఉన్నటువంటి రహస్యం.
0: ఇప్పుడు మనం ఈ నాలుగులో ఎక్కడున్నామన్నదే ముఖ్యమైన భాగం.
1: మనమొచ్చి మంచి నేలలో ఉన్నాము. అందులో 30, 60, 100 అనేది మన యొక్క ప్రశ్న.
0: ఏదేవైనా సమయం కొంచెమే ఉంది, 30 సెకండ్సే ఉంది. చివరిగా రెండు భాగాల్లో మనం చూసినట్లయితే విత్తనం ఒకటే, మంచి విత్తనం, నాలుగు నేలలున్నాయి. అయితే మంచి నేలలోనే 30, 60 ఉన్నాయి. మనం ఎక్కడున్నామన్నదే ప్రశ్న. మనమందరం మంచి నేలలో ఉండాలి. అది కాకుండా 100% ఫలితం దేవుని యొక్క ఉద్దేశం. ఆయన అదే కోరుచున్నాడు. చివరిగా మీరు ఏం చెప్తారు?
1: ఈ నాలుగు గ్రౌండ్స్ లోనూ మొదటిది మనస్సాక్షి. మనస్సాక్షికి నమ్మకంగా ఉంటే ఇవి మనకి ఫలితార్థంగా ఉంటాయి. రెండవది ధర్మశాస్త్రం అనేది పాపమేంటనేది తెలియజేసింది. అంతవరకు ఏది పాపం అనేది తెలియకుండా పోయింది. అయితే స్వాతంత్ర నియమం మంచి నేల నాకు పాపాన్ని తెలియజేస్తూ ఆ పాపము నుండి విడుదలయ్యేటువంటి మార్గాన్ని నాకు ఇచ్చింది. నా మనస్సాక్షియు తిరిగి పాత విధంగా ఆ సాక్ష్యము కలిగిన మనస్సుగా మార్చివేస్తుంది. ఈ మూడిట్లోనూ మనమున్నాం. నాలుగవ ల్యాండు ఇక రాబోయేది రాతి నేల. అయితే ఈనాడు ఆ ల్యాండ్ వలె దేవుడు ప్రేమగా ఉన్నాడు, నియమముంది. అయితే విని విని వదిలిపెట్టేవారు కూడా ఉన్నారు. నాలుగు ల్యాండ్లు ఈరోజు చర్చలో ఉన్నాయి. ఇందులో మనం మంచి నేలగా ఉండడం ఎంతో ముఖ్యం, అందులో 100%గా ఉండడం ఇంకా ఎంతో ముఖ్యం.
0: వందనం బ్రదర్ జగన్. ఈ కార్యక్రమంలో మనం లోతైన మర్మాలు చూశాం. తర్వాత భాగంలో రహస్యాలు, ఉపమానములను చూద్దాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వందనములు, ధన్యవాదాలు.
2: ఉపమానములు, రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

నెమ్మది నొసగి యేసు మన విమోచకుడు. పాతదాన్ని తొలగించి కొత్తది ఇచ్చే సృజనాత్మక కృప ఆయనది. మనం క్రీస్తును బట్టి దేవునికి రక్తబంధువులం. రక్షిత ప్రజలందరూ క్రీస్తునందు మనకు ఆధ్యాత్మిక బంధువులే. యేసు విమోచన కృపకు మనం సాక్షులం. ఆది అంతము సర్వము యేసే. యేసు నన్ను కాపాడు. యేసు నన్ను కాపాడు.

మన ఆత్మలకు దీపం, ఆపదలకు ఆశ్రయం, మన ఆశలకు తీరం, మన మంచి కాపరి మన తండ్రి యేసయ్యా.

ధాత్రిపై క్రీస్తు బాలుని పుట్టుక సర్వమానవాళికి పండుగ. క్రీస్తు జన్మించాడని తెలుసుకుని సంతోషించడం మానవ ధర్మం. క్రీస్తు మనహృదయాలలో ప్రతిరోజు జన్మించాలని కోరుకోవడం క్రైస్తవ ధర్మం.

నా కోరిక ఒక్కటే, యేసులాగా ఉండాలి, యేసుతో నడవాలి, నిలవాలి, గెలవాలి, యేసునందే ఆనందించాలి అనేదే నా కోరిక.

0: మరువలేనయ్యా పాటలను మీకు అందించటానికి ప్రభు చూపిన కృపను బట్టి స్తుతి స్తోత్రములు ఆయనకే కలుగునుగాక. యేసు ప్రార్థనా సహవాసం వారి తరపున బ్రదర్ విజయ్ కుమార్ గారు, బ్రదర్ వడ్లపల్లి గారు రచనలో, బ్రదర్ సురేష్ గారి సంగీత సారథ్యంలో, బ్రదర్ ఎల్ టోనీ ప్రకాష్ గారు ఆలపించిన ఈ పాటలను రెవరెండ్ డాక్టర్ కె డేవిడ్ రాజు గారి ప్రార్థన ద్వారా మీకు అందిస్తున్నాం.
1: పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తి కలిగిన మీ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ మహాకృపను బట్టి యేసు ప్రార్థన సహవాసం 4వ వార్షికోత్సవ శుభ సందర్భాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు మీ బిడ్డలకు మీరు కృప చూపినందుకు స్తోత్రం. ఈ శుభ సందర్భంలో యేసు ప్రార్థన సహవాసం వారి ద్వారా మరువలేనయ్యా సీడీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కొనసాగించి ఈ పరిచర్యని అద్భుతంగా మీరు జరిగించండి. ఈ యొక్క సీడీ ద్వారా అనేక మంది గృహాలను మీరు ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రం. ఇందులో పాటలు పాడిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. సంగీతాన్ని సమకూర్చిన దైవ బిడ్డలను ఆశీర్వదించండి. ఈ సహవాసం యొక్క గౌరవ దైవజనులు అబ్రహాము గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాం. వారు పరిచర్యను మీరు ఆశీర్వదించి అభివృద్ధిపరచమని యేసు నామములు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.
2: కన్నీరే కానరాని, కనికరమే కలకాలమైనా ఆ పరలోకమే మన దేశమైతే మనం ధన్యులమే.

మీరందరూ సంతోషంగా సౌఖ్యంగా ఉన్నారని నమ్ముతున్నాను. అలాగే మా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి ఈరోజు నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని దేవుడి ప్రేరేపణ బట్టి మరి ఈ విధంగా నా సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నానండి. మరి సాక్ష్యం వీడియో చేయడానికి మరి ముందుగా ఒకసారి వీడియో తీసాము, కెమెరా ప్రాబ్లం వచ్చి అదంతా పోయింది. మరలా తీస్తున్నప్పుడు పవర్ అంతరాయం వల్ల అది జరగలేదు. ఇది మూడోసారి రికార్డింగ్ జరుగుతుందండి. మరంటే నాకు అర్థమైంది, ఈ సాక్ష్యం వల్ల ఎవరో ఒకరు ఆశీర్వదించబడతారు, అందుకు నేను ఆటంకాలు వచ్చాయని నేను నమ్ముతున్నాను. కనుక ప్రార్థనాపూర్వకంగా ఈ సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడి మహాకృపను బట్టి మరి 1990 అక్టోబర్ 7వ తారీఖున నేను జన్మించడం జరిగిందండి. మరి తల్లి గర్భంలో నేను రూపింపబడకముపే నిన్ను ఎరిగితిని అని దేవుడు వాగ్దాన నిమిత్తము దేవుడు నన్ను మరి నా తల్లి గర్భంలో రూపింపమునిపే నన్ను చూసి సేవకి పిలుచుకున్నారని నేను నమ్ముతున్నాను. మా తల్లిదండ్రులకి ఇద్దరు సంతానమండి. నేను చిన్నవాణ్ణి, నాకన్నా పెద్దగా మా అక్క ఉన్నారు. మరి మా అక్క కూడా వివాహం అయింది. మరి వారికి ఇద్దరు సంతానము. వారు హైదరాబాద్లో ఉంటారు. వారు ఇద్దరు ఇరువురు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. కనుక దేవుడు వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించారు. మరి నేను చిన్నవాణ్ణి. మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు మురళీధర్ అండి. మరి ఎలైజా హోలీ స్పిరిట్ అని యూట్యూబ్ ఛానల్ చూసారు కదా, ఎలైజాగా నా పేరు బాప్తిజం తీసుకున్నాక మారింది. ఎలైజా హోలీ స్పిరిట్ అని ఎలా వచ్చిందో కూడా మీకు నేను తర్వాత తెలియజేస్తాను. మరి నా స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా మరి మా నాన్నగారు వచ్చి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీగా చేసి రిటైర్డ్ అయ్యారండి. మరి నా బాల్య దినములో మా నాన్నగారు గవర్నమెంట్ జాబ్ కనుక కొన్ని చోట్లకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేది. మరి నేను ఎల్కేజీ వచ్చి తణుకు గ్రామంలో చదువుకున్నాను. అప్పుడు మా నాన్నగారికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల నేను యూకేజీ నుంచి 7th క్లాస్ వరకు నేను హైదరాబాద్లోనే చదువుకున్నానండి. దానివల్ల ఏమైందంటే నాకు తెలుగు సరిగ్గా రాదు. నేను అంటే చదవటము రాయటము తెలుగు సరిగ్గా వచ్చేది కాదు, ఎక్కువ హిందీ బాగా వచ్చి నాకు. చదవటము రాయటం కూడా హిందీ బాగా, తెలుగు ఎలాగైతే మాతృభాషలాగా మనం రాయగలుగుతూ చదవగలుగుతారో అలా హిందీ నేను చిన్నప్పటి నుంచి బాగా చదవగలిగేవాడిని, రాయగలిగేవాడిని. మరి హైదరాబాద్లో పెరగడం వల్ల అన్ని మతాల పట్ల ఒక గౌరవము నాకు ఏర్పడింది. కొంతమంది నాకు ముస్లిం ఫ్రెండ్స్ కూడా ఉండేవారు. వారు ఉపవాసం చేసినప్పుడు ఏమీ మంచినీళ్ళు కూడా తాకకుండా నిష్ఠగా ఉపవాసం ఉండటము, ఇవన్నీ చూసినప్పుడు నాకు ఆ మతం కొరకు కూడా కొన్ని విషయాలు తెలిసాయి అన్నమాట. అలాగ అన్ని మతాల పట్ల ఒక మంచి అభిప్రాయం ఉండేది. మరి మా కుటుంబ నేపథ్యం వచ్చేసరికి మరి మా తల్లిదండ్రులు నామకార్థ క్రైస్తవులు. నామకార్థ క్రైస్తవులు అని కూడా అనకూడదు, ఎందుకంటే వారు అన్ని దేవుళ్ళలో యేసుప్రభు కూడా ఒక దేవుడు అని నమ్మేవారు. అలాగే తాయెత్తులు కట్టుకోవటము, లేకపోతే ఈ జాతకాలు చూపించుకోవటము, దిష్టి అని నమ్మటము, లేకపోతే వాస్తులు చూడటము, ఇవన్నీ నమ్మేవారు అన్నమాట. అన్ని ఆచారాలు చేసేవారు, అన్ని ఆచారాలు అన్నీ వారు పాటిస్తూ ఉండేవారు. మరి నేను యూకేజీ టు 7th క్లాస్ హైదరాబాద్లో చదివేవాని అన్నాను కదండి. అప్పుడు నా బాల్య దినముల నుంచి చర్చికి ఎప్పుడూ వెళ్ళింది లేదు. ఎప్పుడైనా చర్చికి వెళ్ళటం అంటే మా నాన్నగారు మార్కెట్కి తీసుకెళ్లేవారు ప్రతి సండే. ఆ మార్కెట్ ఎదురుగుండా ఒక రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉండేది. అక్కడ క్యాండిల్స్ వెలిగించడము, కొంత డబ్బు ఒక ఆ పెట్టిలో వేయటము, మరలా బయటకు వచ్చేయటం. చర్చ్ అంటే అదే తెలుసు, వాక్యం వినటం ఏమీ లేదనమాట. అలాగే నా స్నేహితులతో కలిసి మేము గుడిలకి వెళ్తూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో. మరి గుడికి గంట కొడతారు తెలుసు కదా, పరిగెట్టుకుని వెళ్ళి గంట అందుకుని కొడితే ఏదో గొప్పగా సాధించామో నాకు అందిస్తుంది అన్న ఫీలింగ్. అలాగా ఇలాగా అటు గుళ్ళకి వెళ్ళటము, లేకపోతే చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తే మంచి జరుగుతుందంటే ఆ చుట్టూరు ప్రదక్షిణాలు చేయటము. ఇలాగే ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉంటే వారు ఉపవాసం ఉంటే వారు ఇలా అల్లాకి నమాజ్ చేయటం, అలా ప్రార్థన చేస్తున్నారని చెప్పటము. దాన్ని బట్టి నాకేంటంటే దేవుడు ఉన్నారని తెలుసు, అన్ని దేవుళ్ళు ఒకటే కదా అన్న భావనతో నేను ఉండేవాన్నండి. కాకపోతే నాకు దేవుడు అంటే చిన్నప్పటి నుంచి విపరీతమైన ఇష్టమండి. మరి దేవుడు నన్ను సేవకి పిలిచారు కనుక అది నా మనసులో ముందే పెట్టారేమో నాకు తెలియదు, కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా దేవుడు అంటే చాలా ఇష్టమండి. నేను 1st క్లాస్ చదివే అప్పటి నుంచే కూడా నేను ప్రార్థన చేసేవాడిని, అంటే ప్రార్థన అని కూడా అనకూడదు దాన్ని. మరి నాకు ఎలాగ తెలిసిందో కూడా తెలియదండి. అసలు చర్చ్ వాక్యము నేను ఎప్పుడు విన్నాను అంటే మరి సమ్మర్ హాలిడేస్కి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చేవారు మా మమ్మీ వారు, అమ్మమ్మ వారింటికి. అక్కడ ఎప్పుడైనా చర్చ్కి వెళ్తూ ఉండేవాడిని చిన్నప్పుడు, పిల్లలందరితో పాటు వెళ్తూ ఉండేవాడిని. మరి అది అక్కడ ఎప్పుడైనా వాక్యం వినటమో ప్రార్థన చేసుకోవాలని విన్నానేమో నాకు గుర్తులేదండి. కానీ నాకు బాగా గుర్తుంది ఏంటంటే 1st క్లాస్ నుంచి కూడా నేను ప్రార్థన చేసేవాడిని, అంటే అది ప్రార్థన అంటారని కూడా అప్పుడు నాకు తెలియదు, కానీ ప్రార్థన చేసుకోవాలి అని మాత్రం నాకు తెలిసింది. ఆ 1st క్లాస్లో అప్పుడు నేను రోజు ఏం ప్రార్థన చేసుకునేవాడిని అంటే, అంటే ఏదో పెద్ద ప్రార్థన కాదని చిన్న చిన్న ప్రార్థనలు, దేవుడా అనేవాడిని. నాకు యేసుప్రభువే దేవుడని అప్పుడు తెలియదు. దేవుడా హోంవర్క్ చేయలేదు, టీచర్ కొట్టకుండా చూడు, అలా అంటూ ఉండేవాడిని. ఇలాంటి చిన్న చిన్న ప్రార్థనలు అనమాట, ఎగ్జామ్ పెట్టకుండా చూడు, ఇలాంటి ప్రార్థనలు చేస్తూ ఉండేవాడిని. అలా చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఒకవేళ
నేను ప్రార్థన చేయడం మర్చిపోతే మరి మా అక్క కూడా చెప్పారు, నాకన్నా 2 సంవత్సరాలు పెద్దండి మా అక్క. నేను ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేయటం మర్చిపోయాను. మర్చిపోతే స్కూల్కి బయలుదేరినప్పుడు అప్పుడు ట్రంక్ పెట్టిలో ఉండే, ఇప్పుడు బ్యాగ్స్ బదులు అప్పుడు వైట్ కలర్ బాక్స్ లాగా పెట్టిలు ఉండేవి, ఆ పెట్టి పట్టుకుని వెళ్తా ఉన్నప్పుడు అది మా అక్కకి ఇచ్చేసి నాది నువ్వు పట్టుకో అని ఇచ్చి, నాకు అప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడంటే నేను ఏం నమ్మేవాడిని, దేవుడు అంటే ఆకాశంలో ఉంటారో అని నమ్మేవాడిని. అందుకే నేను రోడ్డు మీద మా అక్కకి అది ఇచ్చేసి ఇలా 2 చేతులు ఆకాశం వైపు చూస్తూ నేను చూస్తూ పెట్టి, దేవుడా ఈరోజు ఇంట్లో ప్రార్థన చేయడం మర్చిపోయాను, నాకు ఇది చేయి అది చేయి అని అక్కడే ఆ రోడ్డు మీదే ఇలా ప్రార్థన చేసేసేవాడిని అనమాట. అప్పుడు మా అక్క నన్ను తెగ తిట్టేది, ఏంట్రా నువ్వు రోడ్డు మీద ఇలా చేస్తున్నావు, అందరూ చూడు నవ్వుతున్నారు అని మా ఇంటికి వచ్చి కూడా మా తల్లిదండ్రులు కంప్లైంట్ చేసేది. ఇలా ఉండేదన్నమాట నా బాల్య దినాల్లో ఆ భక్తి చేసేవాడిని. అలాగే నాకు టీవీలో ఎప్పుడైనా భక్త ప్రహ్లాదుడని ఇలా భక్తి సినిమాలు అది ఏ మతానికి సంబంధించిందైనా కూడా కదలకుండా కూర్చుని చూసేవానండి. చాలా ఇష్టమయ్యేది వారు కొన్ని సినిమాల్లో మరి దేవుడి కొరకు వారు కళ్ళు పీకిచ్చేయడం, ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడల్లా దైవికమైనది ఏదైనా అది ఏ మతానికి సంబంధించిందైనా చాలా కాన్సన్ట్రేషన్గా చూసేవాడిని, ఇష్టంగా వినేవాడిని చిన్నప్పటి నుంచే. ఇలా ఉండేది ఎప్పుడైనా కాషాయం దుస్తులు వేసుకున్నవారు కానీ సన్యాసులు కానీ ఇలాంటి వారు కనిపించినప్పుడు వాళ్ళని దీక్షగా చూస్తూ ఉండేవాడిని. అది నన్ను అట్రాక్ట్ చేసేది ఎందుకో నాకు తెలియదు కానీ అది నాకు చాలా సంతోషంగా అనిపించేదండి. చిన్నప్పటి నుంచి ఇష్టంగా ఉండేది అది నాకు తెలియదు ఎందుకో కూడా. ఇలా ఉంటున్న సమయంలో ఏమైందంటే అలా క్రమంగా పెరుగుతున్నప్పుడు నాకు నేను ఏం నమ్మేవాడిని అంటే దేవుడు ఆకాశంలో ఉంటారు, అలాగే దేవుడు అన్నిటిలో ఉంటారని నమ్మేవాడిని. అన్నిటిలో అంటే మరి పేస్ట్లో కూడా దేవుడు ఉంటాడు, లేకపోతే పుస్తకంలో దేవుడు ఉంటాడు, అందుకని కింద డబ్బులు పడిపోతే కళ్ళకు అద్దుకునేవాడిని, పుస్తకం కింద పడిపోతే ఇలా కళ్ళకు అద్దుకునేవాడిని, ఇలా అన్ని ఆచారాల్లో లేకపోతే ఈ నమ్మకంతో నేను ఉన్నాను అనమాట అండి. అమ్మమ్మ గారి గృహానికి సమ్మర్ హాలిడేస్కి వెళ్తూ ఉండేవాళ్ళం అన్నాను కదా, అక్కడ చర్చికి అప్పుడప్పుడు వెళ్ళటం వల్ల మరి ఎప్పుడు నాటుకుందో తెలియదు కానీ యేసుప్రభు దేవుడు అని ఒకటి నాటుకుందండి నాకు. కనుక అప్పుడు యేసుప్రభు దేవుడు అన్న మనసులో ఉండేది, కానీ ఇవన్నీ కామన్గానే ఉండేవి. గుళ్ళకి వెళ్ళటము లేకపోతే పుణ్యక్షేత్రాలకి స్కూల్ వారు తీసుకెళ్తారు కదండి అందరినీ, అలాగే వాళ్ళతో వెళ్ళినప్పుడు గుడి చుట్టూరు కొన్ని పుణ్యక్షేత్రాల్లో ప్రదక్షిణాలు చేస్తే పుణ్యం వస్తుందో, ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి అవన్నీ చేస్తూ ఉండేవాడిని. కానీ నేను పెరిగే క్రమం కొద్దీ కూడా నాకు కొన్ని కొన్ని తగ్గుతూ వచ్చాయనమాట. నేను వయసులో పెరిగే కొద్దీ కూడా నేను ఇంచుమించు 6th క్లాస్ 7th క్లాస్ వచ్చే టైంకెల్లా నాకు యేసుప్రభువే దేవుడు అని నా హృదయంలో అనిపించేదండి. నాకు ఏమీ తెలియదు కానీ యేసుప్రభువే దేవుడు అని నాకు బలంగా లోపల నుంచి అనిపించేది. ఇలాగ మరి సమ్మర్ హాలిడేస్లో వాక్యం వినటము దాని ప్రభావం అని నేను అనుకుంటున్నాను. ఇలా ఉన్న సమయంలో ఏమైందంటే మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవ్వటం రీత్యా నేను పాలకోల్లు గ్రామము నా 8th క్లాస్ స్టడీస్కి పాలకోల్లు వచ్చేసామండి. నా పాలకోల్లోనే 8th నుంచి నేను ఇంజనీరింగ్ చదివాను, ఇంజనీరింగ్ వరకు కూడా ఇంకా అక్కడ ఉండే నేను నా చదువు అంతా అక్కడి నుంచే సాగింది. పాలకోలు వచ్చే సమయానికి 8th క్లాస్ సమయానికి కొంచెం భక్తిలో కూడా ఎక్కువ నాకు పెరిగిపోయిందనమాట. ఎక్కువ లెంపలు వేసుకోవటము, నన్ను స్కూల్లో అందరూ నవ్వేవారు నన్ను చూసినట్టు, ఎందుకంటే నేను సెయింట్ మేరీ స్కూల్లో చదువుకున్నాను, అక్కడ భోజనానికి ముందు కానీ లేకపోతే మధ్యాహ్నం ఫస్ట్ స్టార్టింగ్ ప్రార్థన చేయించేవారు. ప్రార్థన అయిపోయాక కూడా నేను లెంపలు వేసుకునేవాడి, ఒక 5 నిమిషాల వరకు అందరిది అయిపోయిన లెంపలు వేసుకుని కూర్చునేవాడిని. అందరూ చూసి నా ఫ్రెండ్స్ అందరూ నవ్వేవారు, ఏంట్రా వీడి అని నవ్వేవారు. నాకైనా నేనేం పట్టించుకునేవాడిని కాదు. కనుక మా ఇంట్లో కూడా మా మమ్మీ ఒకసారి నన్ను ఒక డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్ళారు, ఏంటంటే వీడు ఎక్కువగా లెంపలు వేసుకుంటున్నాడు, ఎక్కువసేపు దేవుడు దేవుడు అంటున్నాడు, కొంచెం చెప్పండి కౌన్సిలింగ్ ఇవ్వండి అని మా అమ్మగారు ఒకసారి హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు. అప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే అమ్మ మంచిదే భక్తిగా ఉండటం ఏం తప్పు కాదని మా మమ్మీకి ఆయన చెప్పారనుకోండి. కనుక ఇలా విపరీతంగా భక్తి ఎక్కువగా ఉండేదనమాట. ఇలాంటి సమయంలో మరి అప్పటికి యేసుప్రభువే దేవుడు అని బలంగా హృదయంలో నాటుకుందన్నాను కదా, అప్పటి నుంచి నేను చర్చికి వెళ్ళేవాడిని. నేను లూథరన్ చర్చికి వెళ్ళేవాడిని అండి, అందుకనే నాకు లూథరన్స్ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే చాలామంది లూథరన్స్లో భక్తులు ఇలాంటివి విమర్శిస్తూ ఉంటారు, కాకపోతే నేను లూథరన్ చర్చికి వెళ్ళేవాడిని. ఆ లూథరన్లో మరి ఆ వాక్యం వినటం మెల్లమెల్లగా రక్షించబడ్డాను. రక్షించబడిన తర్వాత హృదయంలో యేసుప్రభువుని నేను సొంత రక్షకుడిగా అంగీకరించాను. అంగీకరించిన తర్వాత ఏమంటే నేను కామన్గానే ఉండేదండి, అలాగనే నేను మంచిగా ఉన్నానని కూడా చెప్పట్లేదు, కానీ సినిమాలు చూసేవాడిని. అప్పుడప్పుడు సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూడటం ఉండేది. ఒకనొక సందర్భంలో నేను ఎలాంటి చిన్న చిన్న తీర్మానాలు తీసుకున్నాను భక్తిలో దేవుడికి దగ్గరయ్యే కొద్దీ. సినిమా హాల్కేమో ముందెళ్ళిపోతున్నాము, చర్చికేమో ఎప్పుడు లేట్గా వెళ్తున్నామేంటి ఇది కరెక్ట్ కాదని చెప్పి చర్చికి ముందే వెళ్ళాలి అనుకుని మా ఇంట్లో వాళ్ళు రాకముందే అందరికన్నా ముందే చర్చి 10 గంటలకైతే 9:50 చర్చిలో ఉండేవాడిని. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు చర్చికి త్వరగానే వెళ్తాను, కనుక చర్చికి వెళ్ళేవాడిని. కానీ సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూడటం అప్పటికి మానలేదు, కానీ చర్చికి మాత్రం ఒక తీర్మానం తీసుకుని చర్చికి వెళ్ళేవాడిని. అలా మళ్ళీ కొన్ని నెలలు గడిచిన తర్వాత మరలా కూడా సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూడకూడదు, సినిమాలు మానేయాలని ఒక తీర్మానం తీసుకున్నాను.
అండ్ టీవీలో చూసి ఉన్నాను, మళ్ళీ ఇది ఉంది టీవీలో చూసి ఉన్నప్పటికీ. కానీ సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూడటం మానేయాలని ఒక తీర్మానం తీసుకుని మానేసడం జరిగింది. ఇలా చిన్న చిన్న తీర్మానాలు, చిన్న చిన్న భక్తి, అప్పుడు డబ్బులు కలకద్దుకోకూడదని ఇది మానేయటం, అలాగే ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ మెల్లమెల్లగా అనమాట భక్తులు ఎదగడం జరిగింది. మరి నేను 10th class ఇంటర్మీడియట్కి వచ్చిన ఆ సందర్భంలోనే నేను బాప్తిజం తీసుకుంటానని మా ఇంట్లో కూడా చెప్పాను. కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, అప్పుడే బాప్తిజం తీసుకోకూడదు, కొంచెం పెద్దోళ్ళు అయ్యాక బాప్తిజం తీసుకోవాలని మా తల్లిదండ్రులు నాకు చెప్పారు. అప్పుడు నేను ఏమో అయితే అప్పుడే బాప్తిజం తీసుకోకూడదేమో అనుకున్నాను అనమాట. అప్పటికే నేను యేసుప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను, నా పాపాల కొరకు యేసుప్రభు దగ్గర క్షమాపణ అడిగాను. కానీ బాప్తిజం మాత్రం ఇంకా తీసుకోలేదు, వారు ఇంకా పెద్దోడు అయ్యాక తీసుకోవాలన్నారనమాట అండి. మరి ఈ క్రమంలో మరి మా బంధువులు ఒక ఆయన తాతయ్య గారు, వారు ఎల్ఈఎఫ్ చర్చ్కి వెళ్ళేవారు, లేమెన్స్ ఇమాంజలికల్ ఫెలోషిప్. నన్ను నువ్వు యవనస్తుడిగా ఉన్నావు కదా, అక్కడ కొంచెం ఎవరైనా మీటింగ్స్ జరిగితే ఆ చర్చ్కి రానాయన అని ఇన్వైట్ చేస్తే నేను ఆ చర్చ్కి కూడా వెళ్తూ ఉండేవాన్ని అండి. కొన్ని వారాలు ఒక 2 weeks లూథరన్ చర్చ్కి, ఒక 2 వారాలు ఏమో ఎల్ఈఎఫ్ చర్చ్కి వెళ్తూ ఉండేవాన్ని. అక్కడ ఎక్కువగా పాప ఒప్పుకోలు, ఇలా పశ్చాత్తాపం, పరిశుద్ధంగా ఉండాలి, వీటి కొరకు చెప్పేవారు. కనుక నా యవ్వన జీవితాన్ని ఈ 2 చర్చెస్కి వెళ్ళటం వల్ల నాకు యవ్వన జీవితంలో పరిశుద్ధంగా ఉండాలి, పాపం చేయకూడదు అని బలంగా నాటుకుంది నా హృదయంలో. అలా అని చెప్పి నేను ఫుల్గా పర్ఫెక్ట్గా ఉన్నానని చెప్పట్లేదు. నాకు వచ్చే శోధనలు అప్పట్లో వచ్చేవి, ఆలోచనలు మంచిగా ఉండేవి కాదు. అప్పుడు ప్రార్థన చేసేవాని, ఏంటి ప్రభువా నేను ఇలా ఉండకూడదు, నేను మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి, నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉండేవాని. 10th class అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఒకసారి న్యూ ఇయర్కి మా అమ్మమ్మ వారి గృహంలో వెళ్ళాము. అక్కడ ఉన్నప్పుడు న్యూ ఇయర్కి ఒక చోట అందరూ యవనస్తులు అందరూ కలిసి డ్యాన్స్లు వేస్తున్నారు, మైక్ పెట్టుకుని ఆడావిడిగా అందరూ డ్యాన్స్లు వేస్తుంటే నేను కూడా వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఒక అతను సిగరెట్ తాగుతున్నాడు. సిగరెట్ తాగుతుంటే నా పక్కన నాతోటి సహోదరుడు ఏం చేశాడంటే అతను కూడా సిగరెట్ తీసుకుని ఇలా ఇలాగా తాగాడు. తాగితే నేనేం చేశానంటే నాకు కూడా ఇవ్వని నేను కూడా తీసుకుని ఇలా ఇలాగా 2 సార్లు తాగి వదిలాను అనమాట, ఎలా ఉంటుందని. ఆ వదిలిన వెంటనే నాకు లోపల నుంచి ఏదో ఒక విపరీతమైనటువంటి మనస్సాక్షి నొచ్చుకోవడం అంటారు కదా, అలా వచ్చి నేను ఏదో తప్పు చేశానన్న ఫీలింగ్ లాంటిది వచ్చింది నాకు. అప్పుడు మా అమ్మగారు నవ్వు నాకు కనిపించింది. అప్పుడు నాకు ఇది కరెక్ట్ కాదన్న లోపల నుంచి మనస్సాక్షి చెప్పడం అంటారు కదండి మన భాషలో, అప్పుడు అన్ని తెలియదు నాకు. వెంటనే అతనికి ఇచ్చేసి అది నేను వెంటనే అక్కడి నుంచి నేను వచ్చేసాను. అదే నా జీవితంలో నేను సిగరెట్ తాగడం మొదటిసారి, అదే ఆఖరిసారి అండి. మరి దేవుడి కృపను బట్టి మరి యవన ప్రాయంలోంచి కొంచెం చర్చికి వెళ్ళటం, ఆ వాక్యాలు వినటం, పరిశుద్ధంగా ఉండాలి అని వినటం వల్ల నేను పాపంలో పడకుండా దేవుడు నన్ను కాపాడాడు. అందుకు బట్టి దేవుడికే నేను స్తుతులు చెల్లిస్తున్నాను. కనుక దేవుడి కృపను బట్టి నేనేమి ఆల్కహాల్ కానీ లేకపోతే బీర్ కానీ ఇంకా ఏది కూడా ఎప్పుడు కూడా దేవుడి కృపను బట్టి ముట్టుకోలేదు. దానికి దేవుడినే నేను స్తుతిస్తున్నాను. ఇలా యవన ప్రాయంలో నా జీవితం తెలిసి తెలియని భక్తి, చిన్న చిన్న భక్తి, చిన్న చిన్న తీర్మానాలు చేసుకుంటా నేను కొనసాగేవాడిని. ఇలా కొనసాగుతున్నప్పుడు నేను 10th class నేను ప్రార్థన చేసేవాను. ఏంటంటే నాకు దేవుడిని చూడాలని ఉంది, దేవుడు నాకు కనిపించాలి, దేవుడు నాకు కనిపించాలని ప్రార్థన చేసేవాను. అప్పటికి కొన్ని వాక్యాలు వినటం, దేవుడిని ఎవరు చూడలేరు, దేవుడిని చూస్తే చనిపోతారు, ఇలాంటి వాక్యాలు వినటం వల్ల దేవుడా నువ్వు నాకు కనిపిస్తే నేను చనిపోయినా పర్లేదు, నువ్వు నాకు కనిపించు చాలు అని నేను తెలిసి తెలియని భక్తి, తెలిసి తెలియని ప్రార్థన చేసేవానండి. ఇలా క్రమంలో ఏమైందంటే, అప్పుడు మా ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నా స్నేహితుడు ఏమన్నాడంటే, యెహోవా దేవుడు యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభుకి మనం ప్రార్థన చేయకూడదు, యెహోవా దేవుడు తండ్రే దేవుడు అన్నారు. నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది అనమాట. నాకేం అర్థం కాలేదు, ఇదేంటి నేను చేసే భక్తి అంతా కరెక్ట్ కాదా, ఈయనేంటి ఇలా అంటున్నాడు అని ఒక డౌట్ వచ్చిందండి. ఇదేంటి అంటే త్రిత్వము అనేది ఉంది అని నాకు అప్పుడు తెలిసింది. ఎవరు మరి దేవుడు అని ఒక సందేహం, తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అని. అప్పటికి నాకు పరిశుద్ధాత్మ దేవుడి గురించి తెలియదు, కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటారు కనుక ఒక అవగాహన ఉందన్నమాట. కనుక ఏంటిది ఏంటిది త్రిత్వం కొరకు నాకు చాలా సందేహం వచ్చింది. ఎవరు దేవుడు మరి, ముగ్గురు ఉండటం ఏంటి, ఒకడే దేవుడు అంటారు కదా, ఈ డౌట్లన్నీ ఉన్నాయన్నమాట అండి. ఈ ఉన్న సమయంలో మా బంధువుల్ని, కొంతమంది తెలిసిన వాళ్ళని, లేకపోతే అందరిని అడిగేవాడిని, త్రిత్వం అంటే ఎవరు, ఎవరు దేవుడు అది ఇది అడుగుతూ ఉంటే వారు నన్ను నీకు అర్థం కాదనేవారు, చెప్పేవారు కాదు అర్థం కాదనేవారు, పిచ్చ ప్రశ్నలు వేయొద్దనేవారు, ఇలా రకరకాలుగా చెప్పేవారు, కానీ ఎవరో జవాబు ఇచ్చేవారు కాదు. నాకు డౌట్ అలాగే ఉంది, ఏంటి ఏంటి ఏంటి అనుకున్నాను. ఇలా ఉన్న సమయంలో ఏమైందంటే, మరి మా బంధువులు, వారు ఇండిపెండెంట్ సహవాసం, వారు 7th day నుంచి రక్షించబడి తర్వాత ఇండిపెండెంట్ సహవాసంలో ఉన్న మా బంధువులు, వారు ఏంటంటే ఒకరోజు ఆల్ నైట్ ప్రేయర్ చేసుకుంటున్నారు. ఆల్ నైట్ ప్రేయర్కి నేను కూడా వెళ్ళాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఆల్ నైట్ ప్రేయర్ చేసుకుంటే ఆల్ నైట్ ప్రేయర్కి నేను కూడా వెళ్ళాను. అక్కడ ఒక 12 మంది వరకు ఉండి వారు పరిశుద్ధాత్మ వరాల కొరకు ప్రార్థన చేసుకుంటున్నారు. పరిశుద్ధాత్మ వరాలంటే ఏంటో కూడా నాకు తెలియదు అండి. అది 2007 అప్పుడు వారందరూ ప్రార్థన చేసుకుంటుంటే ఏంటిది వరాలు అంటున్నారు ఏంటో నాకు తెలియదు. అప్పుడు నేను కూడా ఒక ప్రార్థన చేశాను, ఏంటంటే దేవుడా యేసయ్య వరాలు అంటున్నారు, ఆ వరాలు ఏంటో నాకు తెలియదు, కానీ నాకు కూడా ఇవ్వవా అని ప్రార్థన చేశాను. అక్కడ
చెప్పాను కదా, చాలా మంది ప్రార్థన చేసుకుంటున్నారు కానీ ఆల్ నైట్ ప్రేజులు నా ఒక్కడికే ఆ రోజు పరిశుద్ధాత్మ వరం వచ్చిందండి, అన్య భాషల వరము నాకు ఆ రోజు వచ్చింది. మరి నేను చెప్పాను అప్పటికి నేను బాప్తిజం తీసుకోలేదు కానీ యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నాను. మరి కొర్నేలి మీదకి ఎలాగైతే పరిశుద్ధాత్మ వరము వచ్చిన తర్వాత అతను బాప్తిజం పొందాడో అదే రీతిగా నాకు కూడా జరిగిందండి. కానీ అప్పుడు నేను అన్ని భాషల్లో మాట్లాడాను, అప్పుడు నాకు అది ఏంటో కూడా తెలియదు. అప్పటికి నేను బైబిల్లో చిన్న చిన్నగా చదువుతున్నాను, అప్పుడే స్టార్టింగ్ చేశాను సామెతలు చదవటం, సువార్తలు చదవటం, అలాగ చిన్న చిన్నగా ఉన్నాను అనమాట. అసలు వరాలు ఉన్నాయి, అసలు పరిశుద్ధాత్ముడు అని వరాలు ఇవేమీ నాకు తెలియదు అనమాట. ఆ టైంలో నాకు భయం వేసింది, ఇదేదో కొరతగా ఉంది, నేను ఏంటిది, నాకు ఏం అర్థం కావట్లేదు అని చాలా భయం వేసిందండి. చాలా భయం వేసిన తర్వాత మరి నేను వారు నీకు దేవుడు మంచి వరం ఇచ్చారని చెప్పారు, సంతోషించాను. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాము. మరి నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఇదేంటో అర్థం కావట్లేదని కొంతమంది సహోదరుల్ని, నాకు తెలిసిన వారిని, నాకన్నా పెద్దవారిని అడుగుతూ ఉండేవాని. వారు కొంతమంది ఏమన్నారంటే ఇదేం కాదు నాన్న, నువ్వు చాలాసేపు స్తుతులు చెల్లించడం వల్ల నీ నాలుక తడబడి నీకేదో నెత్తి నెత్తిగా వచ్చి ఉంటుంది, అలాంటివి ఏమీ లేవు నాయన అన్నారు. ఓహో అవునా అని నాకు ఇంకా ఏంటి మరి ఆ రోజు నేను అనుభవించింది ఏంటి అని ఉందన్నమాట అండి. అలాగే ఏమైందంటే నేను చర్చికి వెళ్ళేవని అన్నాను కదా, లూథరన్ చర్చికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుని ప్రభువా ఈ ఏంటి నాకు అర్థం కావట్లేదు, ఈ డౌట్ క్లారిఫై చేయమని వెళ్తే ఆ రోజు పాస్టర్ గారు అలాది ఎవరో ఒక ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఏమన్నారంటే ఆ రోజు అన్ని భాషల గురించి ఆయన ఏమన్నారంటే ఒక సంఘంలో అందరూ అన్ని భాషలు మాట్లాడుతున్నారు, ఒక కొత్త వ్యక్తి వెళ్ళి అతనికి ఇష్టం వచ్చినట్టు కోడి అరిసినట్టు రకరకాలుగా అరుపులు అరిశాడు. అప్పుడు పాస్టర్ గారు ఇతను కొత్త భాష వచ్చిందన్నారు అని ఆయన కూడా ఏమీ లేవు అన్నట్టు వాకింగ్ చెప్పారు. కానీ నాకు లోపల నుంచి ఇది కరెక్ట్ కాదు కదా, ఇది ఏదో ఉంది, ఇది కాదు కాదు అని ఉన్నప్పటికీ కూడా నా సందేహము తీరలేదండి. అప్పుడు సందేహం తీరలేదు, నేను అప్పుడు ఈ అన్ని భాషల కొరకు వదిలేశాను, ఇంకా ఆలోచించడం వదిలేశాను. ఇంకా వరం కూడా నేనేమి అన్ని భాషలు అప్పటి నుంచి మాట్లాడటం లేదనమాట. వదిలేసిన తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ వరం పొందుకున్నానో నాకు ఒక

అప్పుడు నాకు అది అసలు నచ్చలేదండి. నేను మనసులో అనుకున్నాను, ఈవిడికి తెలుసు కదా అన్ని, ఈవిడ ఎప్పుడు బైబిల్ బోలిసార్లు చదివారు కదా, ఇది నాకు చెప్పేవచ్చు కదా, ఇంత పెద్ద బైబిల్ ఉంది, అవి నేను ఎప్పుడు పూర్తిగా చదవాలి, ఈ డౌట్ నాకు ఎప్పుడు క్లారిఫై అవ్వాలి అని మనసులో అనుకుని అప్పుడు నాకు ఆవిడ చెప్పిన జవాబు నచ్చలేదు. కానీ ఇప్పుడు నేను చాలా సంతోషిస్తున్నానండి, అందును బట్టి దేవుని కూడా స్తుతిస్తున్నాను. అప్పుడు చాలా నేను బాధపడ్డాను, ఏంటి ఈవిడ ఇలా చెప్తున్నారు అనుకున్నాను. అప్పటి నుంచి కొంచెం కొంచెం బైబిల్ చదవటం ప్రారంభించి నా డౌట్స్ కొరకు క్లారిఫై చేసుకోవాలని ప్రార్థన పూర్వకంగా సువార్తలు కానీ చిన్న చిన్నగా బైబిల్ చదవటం ప్రారంభించాను అనమాట. అది మా ఇంటి పక్కన పాలరాజ్ అంకుల్ అని ఒక అంకుల్ ఉండేవారు, ఆయన కాలేజీ లెక్చరర్గా చేస్తూ అలాగే పాస్టర్ గారిగా కూడా ఉన్నారనమాట. ఆయన అడిగి కొన్ని కొన్ని డౌట్లు నేను క్లారిఫై చేసుకుంటా ఉండేవాడిని. ఇలా చిన్న చిన్నగా భక్తిలో ఎదుగుతున్న విధానాల్లో కొంచెం ఏకాంతంగా ప్రార్థన కూడా చేసుకుంటూ ఉండేవాడిని. ఒకసారి మా తల్లిదండ్రులు ఎక్కడికో వెళ్తే నేను ఒక్కనే ఉన్నాను, ఆ రోజు ప్రార్థన చేసుకున్నాను. ఎందుకు చేసుకున్నాను ఇప్పటికీ తెలియదు. మోకరి నుంచి ప్రార్థన చేసుకున్న తర్వాత కొద్దిసేపు కనిపెట్టడం అంటారు కదా, అప్పుడు ఏం తెలియదు, ప్రార్థన అయిపోయాక అలా మోకరించి నేను కళ్ళు మూసుకుని ఉన్నాను. అప్పుడు నేను ఎప్పుడో 10th క్లాస్లో ప్రార్థన చేస్తానన్నాను, మీకు గుర్తుంది కదా, దేవుడు నాకు కనిపించాలి, దేవుడు నాకు కనిపించాలి అని. ఎప్పుడైతే నేను అలా మోకరించి కాసేపు ప్రార్థన చేసుకున్న తర్వాత అలాగ నేను కనిపెడుతున్నాను, నేను దేవుని దర్శనం పొందానంటే యేసు ప్రభు నా రూమ్లోకి అలా వచ్చారు. అది నేను 100% నమ్ముతున్నాను. ఎందుకంటే అప్పుడు నేను నిద్రపోలేదు, నేను ప్రార్థనలో ఉన్నాను. అది నిజంగా జరిగింది. ఏంటంటే అప్పుడు ఎప్పుడైతే ఆయన నా రూమ్లోకి వచ్చారో మొత్తం వెలుగండి. ఎంత వెలుగంటే నా కనుచూపు మేర ఎంత కనిపిస్తుందో, ఇప్పుడు లైటింగ్ నా మీద పడుతుంది కదా, ఈ వెలుగు కాదు, చాలా వైట్గా ఉంది, కోటి రెట్లు ఎక్కువ అనమాట. అది అసలు చాలా అద్భుతం. ఆ దృశ్యాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. మొత్తం నా కనుచూపు మేరంతా లైటే, ఎవరి మొహం ఆఖరికి ఒక వెంట్రుక కూడా ఒక చెయ్యి కూడా ఏమి కనిపించట్లేదు. కానీ నా ఎదురుగుండా ఒక వ్యక్తి ఆకారంలో ఉన్నారు అని మాత్రం నాకు తెలుస్తుంది. ఏమి కనిపించట్లే, మొత్తం వెలుగే, మొహం కాదు కదా, కళ్ళు కాదు కదా, జుట్టు కాదు కదా, ఏమి కనిపించట్లేదు. కానీ ఒక మనిషి ఆకారంలో ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు అని ఆ ప్రజెన్స్ మాత్రం తెలుస్తుంది, కానీ మొత్తం వెలుగే. ఎప్పుడైతే ఆయన మెల్లమెల్లగా నడుచుకుంటూ నా ఎదరికి వస్తున్నారో, ఒక్కొక్కడి వేస్తున్నారో, నా నేనేమైందంటే అప్పుడు శక్తి ఆ వెలుగుకి తట్టుకోలేక నేను కింద పడిపోయానండి. ఆ మోకరించున్నప్పుడు కింద పడిపోయి నా తల ఎవరో బలవంత పెట్టి నొక్కితే ఎలా ఉంటుంది, ఇలా నొక్కుకుపోయాను కిందకి. ఇలా నొక్కుకుపోయిన తర్వాత ఏమైందంటే నా కన్ను గుడ్డు ఇళ్ళల్లో ఊగుతుంది, ఇళ్ళల్లో కొట్టించుకుంటుంది, రెండు కళ్ళు ఇళ్ళ కొట్టించుకుంటుంది, చిన్న మెదడు అంటారు కదా, నా బ్రెయిన్ కూడా లోపల ఇళ్ళ ఊగిపోతుంది, వైబ్రేట్ అయిపోతుంది, ఇళ్ళ కొట్టించుకుంటుంది, కళ్ళు కొట్టించుకుంటున్నాయి, బ్రెయిన్ కొట్టించుకుంటుంది. నేను తట్టుకోలేకపోతాను ఆ శక్తిని. నాకు అర్థమైంది ఏంటంటే కాసేపటికి నా రెండు కళ్ళు గుడ్లు నా బ్రెయిన్ పేలిపోద్ది అనిపించింది. అంటే ఆయన నా దగ్గరికి వస్తుంటే నేను ఏమన్నాను అంటే, ప్రభువా ప్రభువా దయచేసి నా దగ్గరికి రావద్దు, నేను చచ్చిపోతాను, ప్లీజ్ రావద్దు అన్నానండి. అక్కడతో ఆగిపోయింది. ఆ తర్వాత ఏమైందో నాకు తెలీదు. చాలాసేపటి తర్వాత నేను తేరుకుని లెగిశాను. లెగిసిన తర్వాత నేను క్షమాపణ అడిగాను. ఏంటంటే నాకు అప్పుడు ఎప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే, నేను 10th క్లాస్లో ఒక ప్రార్థన చేశాను, దేవుడు నాకు కనిపించాలి, కనిపిస్తే నేను చచ్చిపోయినా పర్వాలేదు అన్న నేను, దేవుడా ప్రవ్వా ప్రవ్వా నా దగ్గరికి రావద్దు అన్నాను. కానీ ఆ దర్శనాన్ని నేను జీవితంలో మర్చిపోలేను. అందుకనే నేను 100% నమ్ముతాను, యేసుప్రభు రియల్, యేసుప్రభు నిజంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. కనుక అప్పటికే నేను యేసుప్రభువే నా పాపాల కొరకు సిలువలో రక్తం కార్చారు అని తెలుసుకున్నాను. కనుక నేను యేసుప్రభు నిజము అని నమ్మేవాడిని. కానీ అది చూసిన తర్వాత ఇంకా బలంగా నమ్ముతున్నానండి. కనుక ఆ దర్శనం నా జీవితాన్ని చాలా మార్చిందండి. దేవుడి యొక్క శక్తి ఎంత శక్తో నేను అప్పుడు అర్థం చేసుకున్నాను. ఇలా ఉంటున్న సమయంలో ఏమైందంటే, మరి నేను అప్పుడప్పుడు టీవీలో వాక్యాలు వింటూ ఉండేవాడిని. అప్పుడు చూసినప్పుడల్లా ఎందుకో ఏదో ఒక రోజు దేవుడు నిన్ను అలా వాడుకుంటాడు అనిపించేది మనసులో లోపల నుంచి. కానీ అది నాకు అప్పటికీ ఏం తెలియదు. ఈ తెలియని క్రమంలో ఏమైందంటే నాకు కొన్ని కళలు కూడా వస్తూ ఉండేవండి. ఆ కళల్లో ఎలా అంటే ఒకనొక రోజు రెండో రాకడ కొరకు కళ్ళు వస్తూ ఉండేవి. బోర శబ్దం ఊదునట్టు, ఆకాశం అంతా ఇలాగ అన్ని కొంతమంది ఆత్మలు ఇలా లెగిసి వెళ్ళిపోతున్నట్టు, ఇలా రెండో రాకడ గురించి కళలు వస్తూ ఉండేవి. ఒకరోజు ఒక కళలో ఏమైందంటే నేను నుంచుని ఉన్నాను, బయటకు వచ్చిన వెంటనే ఎవరో నన్ను పిలుస్తున్నారు. అప్పుడు నా పేరు మురళీధర్ అండి. ఆ పేరు పెట్టి మురళీధర్ మురళీధర్ అని పిలుస్తున్నారు. నేను ఇలా వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు, మా అంకుల్ అని చెప్పాను కదా, ఆయన ఇంకొక తాతయ్య గారు కనిపిస్తే వారు పిలుస్తున్నారేమో అని వారి దగ్గరికి వెళ్ళేసరికి, వారు కాదు, ఎక్కడి నుంచి శబ్దం వస్తుందని చూసేసరికి ఆకాశం మబ్బు నుంచి వస్తుంది శబ్దం. అలా పైకి చూసేసరికి ఒక తెల్లని వెలుగు నా మీద పడిందండి. నేను అలా కింద పడిపోయాను కళ్ళు. ఇది కళ నిజం కాదు, కళ్ళలో జరిగింది ఇది.
ఇలాంటి దర్శనాలు వస్తూ ఉండేవి. రెండో రాకడు వస్తూ ఉండేది, రెండో రాకల్లో ఆకాశం వైపు చూస్తూ ఉండేవన్నీ. దేవుడికి నేను కళ్ళలో చెప్పేవాడిని, ప్రభువా నీ పనే చేస్తాను, నీ సేవ చేస్తాను, నీ సేవ చేస్తాను అనేవాడిని, కళ్ళలో అనేవాడిని. నాకు అర్థమయ్యేది కాదు. ఒకరోజు ఒక కళ వచ్చింది ఏంటంటే, ఒక చోట జరుగుతుంటే అందరు కింద పడిపోతున్నారంట. ఒక పాస్టర్ గారు ఆయిల్ తీసి ప్రార్థన చేస్తుంటే అందరు కింద పడిపోతున్నారు. అప్పుడు నేను అన్నాను, ఏంటి

ఇక్కడ పడిపోతున్నారంటే, లేదు అది అభిషేకిస్తున్నారు వాళ్ళని అంటే, అలాగే అయితే నేను కూడా వెళ్తానని కల్లో వెళ్తే ఆ పాస్టర్ గారు నాకు కూడా ఆయిల్ తీసి నన్ను ఎత్తి మీద వేశారు, నేను కింద పడిపోయాను. ఇది కళ అనమాట. ఇలాంటి కళ్ళు వచ్చేవి అప్పటి వరకు నాకు అర్థమయ్యేది కాదు, ఏంటి కళలు ఎందుకు వస్తున్నాయి, ఇలాగ దేవుడు నన్ను ఎందుకు పిలుస్తున్నారు, ఇవేమీ నాకు అర్థమయ్యే కాదండి. అలా నాకు తెలిసి తెలియని భక్తి, చిన్న చిన్న భక్తి, ఎక్కడైనా మీటింగ్లు జరిగితే అక్కడికి వెళ్ళటం, వాక్యం వినటము, వాక్యంలో ఎదగటము, ఇలాంటి క్రమంలో నడుస్తూ ఉండేవాడిని అనమాట. ఇలా ఉన్న సమయంలో ఏమైందంటే, నాకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ అయిపోయింది, ఆ హాలిడేస్ ఇస్తారు కదా, ఎంసెట్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్కి, దీనికి హాలిడేస్కి బ్రేక్ వచ్చింది. ఈ బ్రేక్ ఈ సమయంలో ఏమైందంటే, నాకు భయంకరంగా సిక్నెస్ వచ్చిందండి. నాకు టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ వచ్చిన తర్వాత ఏమైందంటే, ఒక 10 రోజుల వరకు ఒక హాస్పిటల్కి వెళ్తే అది టైఫాయిడ్ అని తెలియలేదు, ఆ మందులు వాడటం, అది రాంగ్ మెడిసిన్ అయ్యింది. రాంగ్ మెడిసిన్ అయిపోయిన తర్వాత ఫిట్స్ కింద వచ్చేసాయి, నాకు ఫిట్స్ కింద వచ్చేస్తే చనిపోయేలా అయిపోయాను ఆ రోజు. కానీ దేవుడి దయవల్ల అప్పుడు బాగానే మరలా రికవర్ అయ్యాను. తర్వాత రోజు ఏమైందంటే, అది వెంటనే తర్వాత రోజు నాకు ఊపిరి రాలేదు, అస్సలు బ్రీత్ అయ్యి అందట్లే. అప్పటికే ఇంచుమించు ఒక 15 రోజుల నుంచి వామిటింగ్స్ అయిపోయి చాలా నీరసం అయిపోయి బాడీలో ఉన్న శక్తి అంతా అయిపోయింది. ఊపిరి అస్సలు ఆడట్లేదు, ఊపిరి అస్సలు ఆడట్లేదు. మరి చిన్నప్పటి నుంచి నాకు కొంచెము ఈ కోల్డ్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేది, దానివల్ల అప్పుడు ఇంకా ఆ సమస్య పెద్దగా అయిపోవటము, ఊపిరి ఆడలేదు, చాలా భయం వేసిన తర్వాత ఆ రోజు ఆదివారం అప్పుడు మా తల్లిదండ్రులు ఎవరో ఆటోని పిలిచి ఆటోలో నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. అప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఎందుకో నేను చచ్చిపోతాను అనిపించింది ఆ రోజు మాత్రం, అది నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు ఎందుకు అనుకున్నానో తెలియదు, కానీ నేను అలా ఆటోలో వెళ్తుంటే నాకు నా జీవితం గుర్తొచ్చిందని, అంటే అప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే, నేను దేవుడి కొరకు ఏమీ చేయలేదు. అప్పటికి నేను బాప్తిసం తీసుకోలేదు, కానీ యేసుప్రభుని సొంతరక్షుడికి అంగీకరించాను, నా పాపాలు ఒప్పుకున్నాను, దేవుడితో సహవాసం చేస్తూ కొన్ని కొన్ని తీర్మానాలు తీసుకుంటున్నాను రోజులు అవి. అప్పుడు నేను చనిపోతే నేను పరలోకం వెళ్తానని నమ్మానండి, అప్పుడు నమ్మాను. కానీ నేను ఏమనుకున్నాను అంటే, దేవుడి కొరకు నేను ఏమీ చేయలేదే, నేను ఇప్పుడు వెళ్ళిపోతే ఏంటి ఉపయోగము అని నాకు మనసులో అనిపించింది. ఆ వెళ్తున్న ఆటోలో వెళ్తున్నప్పుడే నేను మనసులో అనుకున్నాను ఏంటంటే, ప్రభువా నన్ను బ్రతికించు, నన్ను బ్రతికిస్తే ఇక నుంచి నీ పనే చేస్తానన్నాను. ఎందుకంటే అది చాలా అండి, ఒక 15 రోజుల వరకు వామిటింగ్స్ అయిపోయి చాలా సిక్ అయిపోయాను, చాలా నీరసించిపోయి లెగిస్టానికి కూడా ఓపిక లేని సందర్భం అది. ఇంకా ఆ ముందు రోజే ఫిట్స్ వచ్చాయి, తర్వాత రోజు ఊపిరి ఆడలేదు, అస్సలు ఊపిరి ఏం అందలేదు. ఈ సమయంలో అందరూ భయపడి టెన్షన్గా హాస్పిటల్కి తీసుకెళ్తుంటే, అప్పుడు నేను, ప్రభువా నేను నీ కొరకు ఏమీ చేయలేదు, నన్ను బ్రతికించు, నన్ను బ్రతికిస్తే ఇక్కడి నుంచి నీ పనే చేస్తాను అని నా మనసులో అనుకున్నాను. ఎందుకు అనుకున్నాను కూడా తెలియదండి. ఇలా అయిన తర్వాత నన్ను ఐసీయూలో పెట్టారు. 5 రోజులు ఐసీయూలో ఉన్నానండి. 5 డేస్ ఐసీయూ తర్వాత మరలా జనరల్ వార్డ్ అదే రూమ్కి షిఫ్ట్ చేశారు. రూమ్లో మరలా ఇంకొక 10 డేస్ ఉన్నట్టున్నాను. ఒక 15 డేస్ అప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాను, అంతగా సిక్నెస్ రావటం. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్, ఎంసెట్ కౌన్సిలింగ్, ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోయాను. ఈ తీర్మానాన్ని నేను మర్చిపోయాను. ఎందుకు మర్చిపోయానంటే, దేవుడికి మనం సమర్పించుకోవడం కాదు, దేవుడే మనల్ని సేవకు పిలవాలి కదా అనే ఒక డౌట్ ఉండేది. దాన్ని బట్టి నేను ఇంక ఇది మర్చిపోయాను, ఎవరికి చెప్పలేదండి, ఇది నాకు దేవుడికి మాత్రమే తెలుసు, మా ఇంట్లో కూడా చెప్పలేదు. నేను ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోయాను. అది నేను చేసిన అత్యంత పెద్ద తప్పు అని ఇప్పటికీ కూడా నేను బాధపడుతూ ఉంటాను. నేను ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయాను ఎందుకంటే, నేను ఎప్పుడైతే ఈ తీర్మానాన్ని విడిచిపెట్టి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యానో, మా కుటుంబంలో అప్పటి వరకు కొన్ని కొన్ని అప్పులు ఉండేవండి, కానీ అంత కాదనమాట. కానీ ఎప్పుడైతే ఇలా ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యానో, అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. అంటే వడ్డీకి డబ్బులు తేవడం, వాళ్ళకి కట్టడానికి వీళ్ళకి వడ్డీ ఇవ్వడం, అలా విపరీతమైన అప్పులు పెరిగిపోయాయి. ఇంట్లో శాంతి ఉండేది కాదు, చాలా చాలా ప్రాబ్లమ్స్ అనమాట, చాలా ప్రాబ్లమ్స్. దానివల్ల నేను స్టడీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు. అసలు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో భయంకరమైన దెబ్బ అనమాట. ఇంటికి వస్తే నాకు మెంటల్ అనమాట, మెంటల్ వచ్చేసేది, అసలు ఏమి అర్థమయ్యేది కాదు. మా తల్లిదండ్రులు వెళ్ళిపోయేవారు ఇంట్లోంచి, అప్పులోళ్ళు అందరూ వచ్చేప్పుడు నేనే ఉండేవాడిని. అప్పుడు మా అక్క హాస్టల్లో చదువుకుంటూ ఉండేది, వారు వచ్చి నన్ను అడిగేవారు. నేను నాకు బాగా గుర్తు, ఒకసారి ఎగ్జామ్ ఉందంటే బుక్ తీసి చదువుతున్నాను చాలా ఇంట్రెస్ట్గా, ఎలా అయినా మార్క్స్ కొట్టాలని బుక్స్ తీసి చదువుతుంటే ఒక అతను వచ్చి ఇలా అప్పు కోసం వచ్చి ఒక అరగంట కూర్చుని ఉన్నాడు. అతను ఇలా చెప్పేసరికి నాకు మెంటల్ మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయి ఆ బుక్ తీసి పడేసి అలా కూర్చొని అలా ఆలోచిస్తూ ఉండేవని, ఏంటి ఏమవుతుందని. దానివల్ల ఏంటంటే నా స్టడీస్ కూడా అప్పుడు దెబ్బతిన్నాయి అనమాట అండి. ఇలా ఈ టైంలో చాలా విపరీతమైనటువంటి ఈ స్ట్రగుల్స్లో డిప్రెషన్లోకి కూడా నేను వెళ్ళాను. భయంకరమైన డిప్రెషన్స్, అసలు ఇంటికి జీవితం చచ్చిపోతే బాగుండు అనిపించేది, లేకపోతే నక్సలిజంలోకి వెళ్ళిపోతే బాగున్ను, వీళ్ళందరూ ఎవడు మంచిగా లేడు, ఇలాంటి విపరీతమైనటువంటి మనస్తత్వము ఇలా వచ్చిందనమాట. ఇలాంటి సందర్భంలో ఏమైందంటే, మరలా అలాగే ప్రార్థనలకు వెళ్ళటం, దేవుణ్ణి అడగటము, సహాయం చేయ ప్రభువా అని అడగటము. ఇంకోటి ఏంటంటే, అప్పటికి మా తల్లిదండ్రులు అంతగా భక్తిగా ఉండేవారు కాదు, వారి
వారు కూడా దేవుడికి దగ్గర అవ్వటం కొరకేమో మరి ఈ శోధనలో నాకు తెలియదు కానండి ఇలా జరిగాయి అనమాట. ఇలా జరిగిన సందర్భంలో డిప్రెషను ఇలాంటి స్టేట్లో నేను ఉన్నాను. ఇలా ఉంటున్నప్పుడే మరి నేను బాప్తిజం కూడా తీసుకున్నాను, ప్రార్థన చేసుకుని బాప్తిజం తీసుకున్నాను. 2009 అక్టోబర్ 18వ తారీఖు నేను బాప్తిజం తీసుకోవడం జరిగింది. ఇలా ఉన్న సమయంలో ఏమైందంటే నాకు మరలా ముందు సిక్నెస్ వచ్చిందన్నాను కదా, మరలా కొంచెం నీరసం అయిపోయింది, సిక్నెస్ మరలా వచ్చిందండి. వచ్చినప్పుడు ఏమైందంటే మా బంధువులు డేవిడ్ రాజ్ గారు, మరి మీకు మార్క్ 317 ఆయన మెసేజ్లు వస్తున్నాయి కదండి, ఆయన అప్పుడు కొంచెం క్రొత్తగా సేవ ప్రారంభించారు. వారు ఇండిపెండెంట్గా సేవ ప్రారంభించినటువంటి దినాలు అవి. ఆ తొలి దినాల్లో వారింటికి మా మమ్మీ ఏం తీసుకెళ్ళండి, వాళ్ళ ఇంట్లో వారు పాస్టర్ గారని వారింటికి తీసుకెళ్ళి నన్ను విడిచిపెట్టేసి మీరు ప్రార్థన చేయండి మా అబ్బాయికి ఏదో అయిపోతుందని వారు చాలా భయపడిపోయి వారింటికి తీసుకొచ్చి నన్ను దిగబెడితే వారు ప్రార్థన చేశారు నా కొరకు. మరి వారు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. తర్వాత వారు ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దైవజనులకి డేవిడ్ గారికి ఏమనిపించిందంటే, దేవుడు ఏం చెప్పారంటే ఈ అబ్బాయిని అభిషేకించండి సేవ కొరకు అని దేవుడి రాజు గారికి దేవుడు చెప్పారు. అలాగే పాస్టర్ అమ్మగారు మరి వారి వైఫ్కి కూడా దేవుడు ఏం చెప్పారంటే ఈ అబ్బాయిని సేవకు అభిషేకించండి అని దేవుడు చెప్పారు. ఏదో చేతబడి శక్తుల ద్వారా ఇలాగ ప్రభావితం అయ్యింది, ఇలాగ నీరసం వచ్చింది అని చెప్పడము, దాన్ని బట్టి వారు ఎంతో ప్రార్థన చేశారు. దాన్ని బట్టి మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అప్పుడు ఏమైందంటే అండి, వారికి దేవుడు చెప్పారు. అప్పుడు పాస్టర్ గారు వెళ్ళి వారు సతీమణికి చెప్పినప్పుడు నాకు కూడా దేవుడు చెప్పాడండి అని అనటము, అయితే ఖచ్చితంగా ఇతను అభిషేకించాలి అని వారు అనుకున్నారు. అప్పుడు మా తల్లిదండ్రులకి అంత అప్పటికి ఏమీ అంత తెలీదు, ఏదో అభిషేకం అంటే వారు కూడా సేవకు రావాలి అది కూడా తెలీదు. దేవుడు ఇలా అభిషేకించమంటున్నారు, మీ అబ్బాయిని అభిషేకిస్తామని మా తల్లికి చెప్పడము, ఆవిడ కూడా సరే అనటము, నాకు కూడా చెప్పారండి. కానీ నేను వారికి చెప్పలేదు. ఏం చెప్పలేదంటే నేను సేవకు సమర్పించుకున్నానని అప్పుడు కూడా వారికి చెప్పలేదు, నేను ఎవ్వరికి చెప్పలేదు, నాకు దేవుడికి మాత్రమే తెలుసు. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, ఓకే నేను దేవుడి సేవకు సమర్పించుకున్నాను కదా, అందుకనే దేవుడు నన్ను అభిషేకించమంటున్నారేమో అనుకున్నాను. అది నేను 2009 బాప్తిజం తీసుకున్నాను కదా, 2010 మార్చి నెలలో మరి నన్ను అభిషేకించారు సేవకి. అక్కడ ఒక పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంది, కాళీపట్నం అనే గ్రామంలో పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంది. ఒక 20-25 సేవకులు కలిసి మరి నూనె పోసి నన్ను సేవ కొరకు అభిషేకించారండి. అభిషేకించినప్పుడు అప్పుడు వెంటనే అభిషేకం అయిపోయినని అక్కడ ఆ సంఘంలో ఒక ఆవిడ అడిగారు, ఏంటంటే ఈ అబ్బాయి ఇక్కడి నుంచి సేవ చేస్తాడా అని అడిగారు. మరి అప్పుడు మరి పాస్టర్ గారు డేవిడ్ గారు అప్పుడు ఏం చెప్పారంటే ఈ అబ్బాయి చదువుకుంటున్నాడమ్మా, చదువుకుంటాడు ఇంకా అప్పుడే సేవ చేయడం అన్నారు. అప్పుడు నేను కూడా అక్కడి నుంచి వచ్చేసాను, మళ్ళీ కాలేజీకి వెళ్ళటం ఇదంతా మామూలే. కానీ నా జీవితం మారిందండి. ఏంటంటే ఎప్పుడైతే అభిషేకం పొందానో అభిషేకం వల్ల నాకు ఉన్నటువంటి బలహీనత పోయింది, నాకు మళ్ళా ఆరోగ్యం రీస్టోర్ అయింది, ఏ బలహీనత రాలేదు, చాలా ఆరోగ్యంగా ఉండేవన్నీ. అంతేకాకుండా బైబిల్ చదువుతుంటే ఇంకా బాగా అర్థమయ్యేది. ఒకనొక సందర్భాలు ఇదివరకు 10 చదివిన అర్థం అవ్వండి, ఒకసారి చదివితే అర్థమయ్యేది. నేను చాలా పిరికివాణ్ణండి, ఇప్పుడు మీ ముందు మైక్లో లేకపోతే మీటింగ్స్లో మాట్లాడుతున్నానేమో కానీ నేను చాలా పిరికివాణ్ణి. స్టేజ్ ఫియర్ భయంకరంగా ఉండేది. ఒక 10 ఉంటే కాళ్ళు వణికిపోయి కళ్ళు మూసుకునేవాడిని, చూసి మాట్లాడలేని పరిస్థితి. ఎప్పుడైతే నేను అభిషేకం పొందానో అందరి ముందు మాట్లాడే ధైర్యం నాకు వచ్చింది, చాలా బాగుంది. కానీ ఇదంతా నాకు తెలియదు, అప్పుడు తెలియదు, ఇప్పుడు అర్థమవుతుంది కానీ అప్పుడు ఏం తెలియదు. ఇలా ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నేను రూమ్లో కూడా ఉండడం జరిగింది. 3rd వచ్చేసరికి రూమ్లో ఉండేవాడిని. అప్పుడు కూడా ఉదయాన్నే లేచి 4 బైబిల్ చదివేవాడిని. బైబిల్ చదువుతున్న మా ఫ్రెండ్స్ అందరూ చూసి నువ్వు పాస్టర్ అవుతావు అనేవారు. వాళ్ళు హిందువులేగా నేను పాస్టర్ అవుతావు అనేవారు. నేను పాస్టర్ అవ్వనరా బాబు, అది పాస్టర్ అవ్వాలంటే అది వేరే విషయం, చాలా గొప్ప వాళ్ళు అవ్వాలి, ఆ దేవుడు పిలవాలి అని వారికి చెప్తా ఉండేవాడిని అనమాట. ఇలా ఉన్న సందర్భంలో మరి బోయినర్గస్ టీమ్ యవనస్తుల కూడిక, మరి మా సహోదరులు వారి సేవలో ఉన్నవారు, వారి బోయినర్గస్ టీమ్ ఉంది కదని మీకు తెలుసు, అందులో యూత్ మీటింగ్స్ పెడతా ఉండేవారు, నేను కూడా వెళ్తూ ఉండేవని. మరి సిస్టర్ దీపిక గారు, మరి నాకు బంధువులు అక్క అవుతారు, ఆవిడ ఫోన్ చేసి పిలిచేవారు, యూత్ మీటింగ్ రా, యూత్ మీటింగ్ రా అని. అప్పుడు నేను యూత్ మీటింగ్కి అక్కడి నుంచి వెళ్తూ ఉండేవాడిని, రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాడిని. ఆ యూత్ మీటింగ్లో అప్పుడు దీపిక గారు, తర్వాత కిషోర్ అబ్రహాం గారు, మీకు తెలుసు కదండి కిషోర్ అబ్రహాం గారు, ఆయన ద్వారా మరి మార్క్ 317 అని యూట్యూబ్ ఛానల్ ఆయన మెసేజ్లు కూడా ఉన్నాయి. మరి ఆయన అప్పుడు మెసేజ్లు ఇస్తూ ఉండేవారు. ఆ మెసేజ్ల ద్వారా నేను చాలా బలపడ్డాను, ఇంకా దేవుడి కొరకు పరిశుద్ధంగా జీవించాలి, లోకంలోకి వెళ్ళకూడదు, ఇవన్నీ కూడా బాగా బలపడ్డానమాట. అలాంటి సమయంలో బలపడి భక్తిలో ఎదుగుతూ ఉన్నప్పుడు నేను కూడా ఆ టీంలో పాలుభాగస్తులు అవ్వటం, అప్పుడప్పుడు నేను కూడా కొన్ని చిన్న చిన్న మెసేజ్లు ఇవ్వటం చేస్తూ ఉండేవాడిని. ఇలా ఇలాగా జరుగుతూ ఉన్నప్పుడు ఇంజనీరింగ్ అయ్యేసరికి నాకు ఒక డౌట్ ఉండేదండి, నాకు దేవుడి సేవ చేయాలనిపిస్తుంది, కళ్ళు కూడా అలాగే వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళి వాక్యం విన్నా అదే అనిపించేది, నువ్వు దేవుడి సేవ చేయాలి, దేవుడి సేవ చేయాలని. కానీ నాకు డౌట్ వచ్చేది ఏంటంటే, నేను దేవుడి సేవకు సమర్పించుకున్నాను కానీ నన్ను దేవుడు పిలవలేదు కదా అని ఒక డౌట్ ఉండేది. కానీ అప్పట్లో నేను ఎక్కువ వాక్యాలు వింటూ ఉండేవాడిని, వాక్యాలు బాగా వినేవాన్ని అండి. బెన్నీహిన్ అనే ఒక దైవజన్ మెసేజ్లు చాలా విపరీతంగా వినేవాడిని.
యూట్యూబ్ ఛానల్లో. అప్పుడు అదేంటో తెలియదు కానీ ఆయన మెసేజ్లు వింటున్నాకి యూట్యూబ్ అప్పటికి 2G అనుకుంటా, 3G కూడా ఉందలేదు నాకు గుర్తులేదు. కానీ మా అక్కకు ఒక చిన్న ఫోన్ ఉండేది, నోకియా ఫోన్, అందులో బాగా వినేవాడిని. మెసేజ్లు విపరీతంగా ఉన్నాయి 2012-2013 ఆ టైంలో బాగా మెసేజ్లు విన్నాను నేను. మెసేజ్లు బాగా విన్నాను. ఆ మెసేజ్లు వినటము బలపడ్డాను, బాగా బలపడి దేవుడి సేవ అంటే ఒక నాయకుడు ఉండాలి, మనం ఒక నాయకుడి కింద ఉండాలి, ఏదో ప్రసంగించడం కాదు, తగ్గించుకోవాలి, ఇవన్నీ కూడా ఆ మెసేజ్లు విన్నానమాట. ఇలా వింటూ ఉండేవని నా స్నేహితుడు మరి ఇంజనీరింగ్ మా బెస్ట్ ఫ్రెండ్ జీవాధారని, నేను జీవాధారు కలిసి ఎక్కువగా దేవుడి వాక్యం కొరకు మాట్లాడుకునేవాళ్ళు ఫోన్లో, గంటల గంటల మాట్లాడుకునేవాళ్ళు. ఈరోజు మన ఇద్దరం కలిసి యాకోబు పత్రిక చదువుదాం అనుకుని నీతో దేవుడు ఏం మాట్లాడారు, నాతో దేవుడు ఏం మాట్లాడారు ఒకరికొకరు పంచుకునేవారు అన్నమాట. అలా వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండేవారము. ఇలా ఉన్న సందర్భాల్లో నాకు ఈ డౌట్ ఉండేది, ఏం చేయాలి, ఏంటి మరి నేను సేవ చేయాలా, ఏం చేయాలని డౌట్ ఉన్నప్పుడు ఏమైందంటే, మా బంధువులు ఒకరు తెలియజేశారు ఏంటంటే, రాజమండ్రిలో పాస్టర్ థామస్ గారు ఉన్నారు కదా, వారు దహించు అగ్ని ద్వా మినిస్ట్రీస్ డునామిస్ అని బైబిల్ తర్ఫీదు పెడుతున్నారు, ఒక 40 డేస్ ఉంటుంది, వెళ్తావాని వారు నన్ను అడగడం జరిగింది. మరి నా స్నేహితుడు మా బంధువు కేఫా అని తను కూడా వస్తున్నాడు, తను నేను కలిసి డునామిస్కి వెళ్ళామంటే 2013 నేను ఎందుకు వెళ్ళానంటే అసలు నన్ను దేవుడి సేవకు పిలుస్తున్నారా, నేనకి నేనే సమర్పించుకోవడం కరెక్టా రాంగ్, అసలు ఏంటి నేను ఏం చేయాలి, దేవుడి సేవ చేయాలా అని ఒక డౌట్ నిమిత్తం నేను 2013 నేను డునామిస్కి వెళ్ళాను దహించు అగ్ని థామస్ గారి దగ్గరికి. అక్కడ అప్పుడు మరి మా బ్యాచ్ 50 రోజుల దాకా జరిగిందండి, 50 రోజులు జరిగింది అప్పుడు దేవుడి కృపను బట్టి 50 డేస్ జరిగింది. ఆ 50 డేస్లో దేవుడి వాక్యంలో చాలా బలపడ్డాను. ఎక్కువసేపు పొద్దున సాయంత్రం వరకు ఉండేది ప్రార్థన చేయించేవారు, ఎక్కువసేపు ప్రార్థన చేయించడము, వాక్యాలు చెప్పడము, ఇలా విజ్ఞాపన ప్రార్థనలు అవన్నీ కూడా క్లాసెస్ ఉంటాయి కదా, క్లాసెస్ చెప్పడం. ఇలా ఉన్న సందర్భంలో లాస్ట్ వరకు కూడా నాకు డౌట్ ఉందండి, ఆఖరి రోజు దేవుడు నాతో మాట్లాడారు, చివరి రోజు అనమాట. అంటే ఆ రోజు సర్టిఫికెట్లు ఇస్తారు, అయిపోయిన ఆఖరి రోజు దేవుడు నాతో మాట్లాడారు ఏంటంటే, నువ్వు నా సేవే చేయాలి, నేను నిన్ను పిలిచాను, నువ్వు దేవుడి సేవకు సమర్పించుకున్నావు, నువ్వు నా పనే చేయాలని దేవుడు నాతో మాట్లాడారు. అప్పుడు మాట్లాడినప్పుడు నేను బెన్నిహిన్ గారి వాక్యాలు విన్నానని చెప్పాను కదా. అయితే సేవ చేయటం అంటే మనకు మనం ఏది వెంటనే వెళ్ళి ప్రసంగించడం కాదు, ఒక నాయకుడు మనకు ఉండాలి, ఒక గురువు మనకు ఉండాలి అని తీర్మానించుకుని అప్పుడు థామస్ గారు అందరికీ ప్రార్థన చేసి ఆయనకి ప్రవచన వారు ఉండటం వల్ల అందరి కొరకు ప్రవచించేవారు. అప్పుడు కొంతమంది నువ్వు ఈ మినిస్ట్రీలో ఉండమని దేవుడు చెప్తున్నారని చెప్పేవారు. అప్పుడు నేనేమనుకున్నానంటే, ఒకవేళ ఈయన దేవుడు కనుక ఇక్కడే ఉండిపో, ఈయన కింద ఉండమంటే నేను ఉండిపోతాను అని నేను ఆయన అనుకున్నాను. అనుకున్నా కూడా నేను దేవుణ్ణి ఒక సూచన అడిగాను, నేను ఎక్కువ సూచనలు అడుగుతూ ఉంటాను. అందుకే నా ముందు నుంచి కూడా నాకు ఏదైనా సూచనలు అడగటము, వాగ్దానం ఇవ్వని దేవుని అడిగేవాను, వెంటనే ఏది కూడా తీసుకునేవాడిని కదా, ఒక సూచన ఇవ్వి లేకపోతే వాగ్దానం ఇవ్వని కన్ఫర్మ్ చేసుకునేవాడిని, 2-3 సార్లు కన్ఫర్మ్ చేసుకున్నాకే ఏదైనా నమ్మివ్వను అనమాట. అప్పుడు నేను ప్రార్థన చేశాను ఏంటంటే, దేవుడా ఒక సూచన ఇవ్వి, ఒకవేళ నేను ఏ దైవజన్ కింద నువ్వు ఉండాలనుకుంటున్నావో, నాకు నాయకుడిగా ఎవరిని ఇస్తావో ఆ దైవజన్ నన్ను పిలవాలి, పిలిస్తే నేను ఉంటాను, ఇదే సూచన అనుకుని నేను దేవుని సూచన అడిగాను. అప్పుడు థామస్ గారు ప్రార్థన చేశారు, కానీ ఆయన నాకు ప్రవచనం చెప్పారు, నిన్ను దేవుడు ఇలా వాడుకోబోతున్నాడని ప్రవచనం చెప్పి ఆశీర్వదించారు, అభిషేకించారు, తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు తెలిసింది, సర్టిఫికేట్ ఇచ్చారు, పంపించేశారు. అప్పుడు నేను అనుకున్నాను అయితే ఇక్కడ కాదనమాట, సరేలే అనుకుని వచ్చేసాను. వచ్చిన తర్వాత 2013 ఎండింగ్లో ఏంటంటే, మా తల్లిదండ్రులు కుటుంబ పరిస్థితులు బట్టి అప్పటికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి, దాని నిమిత్తం నేను ఉద్యోగంలో హైదరాబాద్లో జాయిన్ అయ్యాను. హైదరాబాద్లో జాయిన్ అయిన తర్వాత అలా ఉద్యోగం చేస్తున్నాను. ఆ ఉద్యోగం జీవితం మీకు చెప్తాను, ఎందుకంటే నేను సేవకు వచ్చిన తర్వాత ఎలా ఉందో, ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎలా ఉందో మీకు తెలుస్తుందని. అప్పుడు మా బావగారు బైక్ సిబిజీ బైక్ ఇచ్చారు, మరి నేను మా బ్రదర్ ఇన్ లాస్ ఉండేవారు, ఒక ఫ్లాట్లో ఉండేవారు, 3 బెడ్రూమ్లు ఉండేయండి, నాకు ఒక సెపరేట్ బెడ్రూము, మరలా బాత్రూంలో వాషింగ్ మిషన్ ఉండేది, వేడినీళ్ళకి గీజర్ ఉండేది, అలాగే ఒక కంప్యూటర్ కూడా ఉంది అక్కడ, కంప్యూటర్ ఉండేది, అలాగే బీమ్ నెట్, హైదరాబాద్లో తెలిసింది యాక్ట్ బీమ్ నెట్ ఉండేది, అంటే అన్లిమిటెడ్ నెట్ ఉండేది, హై స్పీడ్ నెట్, మనకు ఒక సెపరేట్ రూము, మంచి బెడ్డు, వాషింగ్ మిషను, గీజరు, ఫుల్ అంటే ఒక మంచి లైఫ్ స్టైల్ అనమాట. అది 2013 ఆ సంవత్సరంలో మంచి లైఫ్ స్టైల్, ఎంత సుఖవంతమైన జీవితం అంటే అంత సుఖవంతమైన జీవితం. ఆఫీస్ కూడా పని కూడా పెద్ద ఒత్తిడి కాదు. నేను ఇన్బిస్కో అనే కంపెనీలో మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ ఇంజనీర్ కింద జాయిన్ అయ్యానండి. ఇలా జాయిన్ అయినప్పుడు అప్పుడు నాకు శాలరీ 12,000 శాలరీ, తర్వాత నాకు లైఫ్ చాలా బాగుండేది, ఏమీ గొడవ లేదు, హాయిగా రూమ్లో ఉంటాం, హ్యాపీ లైఫ్ అనమాట, ఇంటర్నెట్ కూడా ఉండేది. ఇలాంటి జీవితంలో ఉన్నప్పుడు మరి
అప్పుడు కూడా నేను యూట్యూబ్లో వాక్యాలు వింటా ఉండేవాడిని. కింగ్స్ టెంపుల్కి నేను కూకట్పల్లిలో ఉండేవాడిని, అక్కడికి వెళ్ళేవాడిని, కింగ్స్ టెంపుల్కి వెళ్ళేవాడిని నేను చర్చ్కి. అక్కడ వాక్యాలు వినటం బలపడతా ఉండేవాడిని. అప్పుడు 2014లో దేవుడు నాతో మాట్లాడారు. 2014 సంవత్సరము జనవరి 24వ తారీఖున దేవుడు నాతో మాట్లాడారు ఒక దైవజనుల ద్వారా. నువ్వు అప్పటి వరకు చాలామంది చెప్పారు నువ్వు సేవకు సమర్పించుకున్నావు కదా, నువ్వు ఉద్యోగం చేయకూడదని చెప్పేవారు, కానీ నేను అంతక కాదు. కానీ ఆ రోజు ఎందుకో ఆ మాట దేవుడు నాకు బలంగా తగిలిందండి, ఏంటంటే నువ్వు దేవుడి సేవ చేయాలి అని. నాకు వెంటనే దేవుడే నాతో డైరెక్ట్గా గుండెలోకి మాట్లాడినట్టు అనిపించింది, నువ్వు దేవుడి సేవ చేయాలి, నువ్వు ఇలాగ ఉండకూడదు అనిపించింది. అప్పుడు నేను వెంటనే అవును కదా, నేను చనిపోవాల్సిన వాడిని బతికించింది దేవుడు, దేవుడి సేవ చేయాలి కదా, దేవుడు నన్ను పిలిచాడని తెలుసుకున్నాను కదా, అయినా నేను ఎందుకు ఇలా అయిపోయాను అనిపించి నేను ఉద్యోగం మానేయాలి అనుకున్నాను. అనుకుని వెంటనే అనుకుని కూడా నేను వెంటనే మానేయలేదు. నేను ఏం చేశానంటే మోకరించి ప్రార్థన చేశాను, ప్రభువా ఏంటి నేను ఉద్యోగం మానేయటం నీ చిత్తమా, నీ చిత్తం నాకు బయలుపరచు, నేను ఉద్యోగం మానేసి ఇంక సేవకు వచ్చేయాలనుకుంటున్నాను, ఇప్పుడే రావాలా వద్దా, ఏంటి నీ చిత్తం ఏంటి అని నేను మోకరించి ప్రార్థన చేశానండి. అప్పుడు నాకు దర్శనంలో యెహెజ్కేలు 17:24 నాకు కనిపించింది. అప్పుడు నేను చదివినప్పుడు అందులో ఏముందంటే, యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చి తిని నేను దాన్ని నెరవేర్చెదను. నేను అప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో చదివాను, ఐ ద లార్డ్ హ్యాస్ స్పోకెన్ ఇట్ అండ్ ఐ విల్ డూ ఇట్ అని ఉంటుంది అనమాట. అప్పుడు నేనే చెప్పాను అది నేను నెరవేరుస్తానని నాకు వెంటనే వాగ్దానం వచ్చింది. అప్పుడు ఓకే ఇది నిజం అయితే దేవుడే చెప్తున్నారు నేను మానేద్దాం, నాకు అనిపించిన ప్రేరేపణ దేవుడి నుంచి వచ్చింది, అయితే వెంటనే మానేద్దాం అనుకున్నాను. అప్పటికే మా కుటుంబ నేపథ్యం చెప్పాను కదా, అప్పుడు కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇవన్నీ నిమిత్తం నేను దేవుడిని అడిగినప్పుడు దేవుడి మాట ఇచ్చారు, దేవుడు మానేయమంటున్నారు కదా సరే దేవుడి కొరకు మానేద్దాం, దేవుడు చూసుకుంటారు అనుకున్నాను. మరి నా స్నేహితుడికి జీవధరకి నేను చెప్పాను ఇలా ఉద్యోగం మానేస్తున్నాను, దేవుడు నాతో చెప్పారంటే అతను ఏమన్నాడు, వెంటనే నువ్వు రిజిగ్నేషన్ ఇవ్వద్దు, నేను కూడా ప్రార్థన చేసి దేవుణ్ణి కనుక్కొని అది చిత్త దేవుని చిత్తమ కాదో నేను కూడా నీకు చెప్తానన్నాడు. సరే అన్నాను. మరి అలాంటి స్నేహితుడు నాకు దొరికినందుకు దేవుణ్ణి ఇప్పటికీ స్తుతిస్తున్నాను. మరి తను అప్పుడు గిద్యోన్ కొరకు చదువుతున్నాను, న్యాయాధిపతులు చదువుతున్నప్పుడు అతను కూడా ఎలాగైతే బైబిల్ సూచన అడిగాడో తిని అప్పుడు ఈ విషయమే దేవుణ్ణి సూచన అడిగాడు అనమాట. ఏమని అడిగాడంటే, అప్పుడు మంచు ఎక్కువ కురుస్తూ ఉండేది, వారు మొగల్తూరులో ఉంటారు, మంచు ఎక్కువ కురుస్తూ ఉన్నప్పుడు వారు బండి బయట పెట్టేవారంట. ఆ రోజు తను ఏమడిగాడంటే, దేవుడా ఇది నువ్వే చెప్పు ఉంటుంటే నాకు ఒక సూచన ఇవి, ఏంటంటే ఎలైజా ఉద్యోగం మానేయటము నీ చిత్తం అయితే ఆ రోజు ఏం చెప్పాడంటే, అప్పుడు మంచు అంతా బండి మీద మొత్తం రోడ్డు అంతా తడితడిగా తడిసిపోయేదంట. అప్పుడు దేవుడు నువ్వు సూచన అడిగాడు ఏంటంటే, ఆ రోడ్డు మీద పార్క్ చేసిన బండి, ప్రభువా ఇది నువ్వే చెప్తే ఏం చేయాలంటే దయచేసి బండి మాత్రమే తడవాలి, చుట్టూరు మాత్రము తడవకూడదు అని అడిగాడు. ఆ తర్వాత రోజు చూసినప్పుడు నిజంగానే బండి మాత్రమే తడిసిందండి, చుట్టూరు పొడిగా ఉంది. అప్పుడు అయినా కూడా తను మరలా అడిగాడంట, ఇంకో సూచన అడిగాడు, మళ్ళీ అదే సూచన. తర్వాత రోజు ఏమి అడిగాడంటే, ప్రభువా ఇంకొకసారి అడుగుతున్నాను ఏంటంటే ఇది నిజంగా నువ్వే చెప్పుంటే ఎలైజాకి ఇంకొక సూచన ఇవి, ఏంటంటే ఈసారి బండి తడవకూడదు, చుట్టూరు తడిసి ఉండాలి అని అడిగాడంట. నిజంగా అతను నాకు ఫోన్ చేసి అప్పుడు చెప్పారంటే అవాక్ అవ్వడం అంటారు కదా అని మనం భాషలో వాడుతూ ఉంటాం కదా, ఆశ్చర్యపోయి తను నాకు చెప్పాడు ఏంటంటే చుట్టూరు ఎంతగా తడిసిందంటే ఏదో నీళ్ళేసి తడిపినంతగా తడిసిందంట, బండి మీద అసలు నీటి బొట్టు కూడా లేదంట, అసలు మంచు లేదంటండి, మంచు అసలు మంచు కూడా లేదంట, సమ్మర్లో పెట్టినంత క్లీన్గా ఉందంట, మంచు అసలు బండి మీద లేదు. కనుక ముందు రోజేమో బండి తడిసిపోయింది, చుట్టూరు తడవలేదు, ఈ రోజేమో బండి అసలు తడవలేదు, చుట్టూరు తడిసిపోయింది. అప్పుడు చెప్పారు, దేవుడే నీతో చెప్పారు అని నాకు కన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పుడు మా ఇంట్లో చెప్పలేదు ఎందుకంటే ఒప్పుకోరని, ఇంట్లో చెప్పకుండానే రిజిగ్నేషన్ నేను ఇచ్చేసాను. అక్కడ ఎంప్లాయీ మా మేనేజర్ కూడా ఆలోచించుకో, ఎందుకు నువ్వు మంచి ఎంప్లాయీ కదా వెళ్ళొద్దు చూడు ఆలోచించి అన్నారు. కానీ లేదండి ఒక పర్సనల్ రీజన్ ఉందని నేను రిజిగ్నేషన్ ఇచ్చేసాను. రిజిగ్నేషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మా ఇంట్లో చెప్పానండి. అప్పుడు మా మమ్మీ కూడా చాలా బాధపడ్డారు. ఆ రోజులు ఇప్పటికీ తలుచుకుంటే నేను ఎమోషనల్ అయిపోతానేమో అప్పుడు చాలా. అప్పుడు నేను మరలా పాలకొల్లు వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నన్ను కొన్ని రోజులు హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ అంటే బంధించి తాళమేసి పెట్టలేదు, కానీ ఎమోషనల్గా ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు, ఏంటి నువ్వు బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకున్నావు, నీ జీవితాన్ని ఎందుకు ఇలా నాశనం చేసుకున్నావు అని వారు బాధపడ్డారు. వారికి అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి వారు బాధపడటం సహజమే. కాకపోతే నాకు తెలుసు అది నా లోపల నుంచి వచ్చిన బలమైన ప్రేరేపణ, అది నాకు తెలుసు, అది ఎవరికి చెప్పినా అర్థం కాదు. ఇలాంటి సందర్భాల్లో అక్కడే ఉండి నేను టీవీలో వాక్యాలు వింటూ ఉండేవాడిని. అప్పుడు మరి ఈ మీకు చెప్పడం మర్చిపోయిన 2013లో డునామిషన్ అయిన తర్వాత అక్కడి నుంచి నేను గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ అని ఒక బుక్ తెచ్చుకున్నాను, ఇజకే ఫ్రాన్సిస్ గారు రాసిన బుక్. ఆ దైవజనుల మెసేజ్లు కూడా టీవీలో వస్తూ ఉండి తమిళ్ ఛానల్లో, ఆయన తమిళనాడులో ఉంటారు, ఆ మెసేజ్లు వింటూ ఉండేవాడిని. అలాగే టీవీలో మన జయపాల్ గారు కానీ, అలాగే సతీష్ కుమార్ గారు మెసేజ్లు,
ఇలా అప్పుడు ఉన్న దైవజన్ మెసేజ్లు కూడా వింటూ ఉండేవన్నీ. అలాగే ఈ బుక్ తెచ్చుకుని గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ చదవటము ఈ 2013 సంవత్సరంలోనే మరి మా బ్రదర్ కిషోర్ అబ్రహాం గారు అప్పుడు బెరాకా అనే ఒక చోటకి వెళ్ళి ఎస్కే ఫ్రెండ్స్ గారు ట్రైనింగ్ ఏరా వచ్చారు. అప్పుడు గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ నీకు ఉంది అది పోదు దేవుడు ఇచ్చారంటే అప్పుడు మరలా నేను ప్రార్థన చేసుకుంటే మరలా అప్పుడు నేను దేవుడిని అడిగాను ప్రభు అప్పుడు గంట స్తుతిస్తూ వచ్చింది ఇది నిజంగా నాకు నువ్వు ఇచ్చిన గిఫ్ట్ అయితే నేను స్తుతి స్తుతి అంటాను వెంటనే ఆ టంగ్స్ గిఫ్ట్ నాలోంచి వస్తే నేను నమ్ముతానన్నాను. అప్పుడు వెంటనే జస్ట్ దేవాన్ని ప్రార్థించి స్తుతి స్తుతి అంటే మరలా నాకు అన్య భాషల వరణ ద్వారా నేను అన్ని భాషలు మాట్లాడటం జరిగిందండి. అప్పుడు ఆ బుక్ చదివి అన్ని భాషల కొరకు తెలుసుకున్నాను. ఆ 2013 నుంచి అలా అన్ని భాషల వరంలో ప్రార్థన చేయడం కూడా జరుగుతూ ఉండేదన్నమాట. ఇలా ఇప్పుడు 2014లో మరి ఇందాక చెప్పడం మర్చిపోయాను 2013లోనే ఎలైజాగా నేను పేరు మార్చుకున్నాను. అప్పుడు యోహాన్ సువార్త చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడింది ఏంటి, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు వేరు కాదు, అలాగే క్రీస్తులు నువ్వు కూడా ఏకమయ్యావు, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నువ్వు కూడా వేరు కాదు, మీరు దేవుని ఆలమయ ఉన్నావు, నువ్వు దేవుని ఆత్మతో అంటుకట్టబడి ఉన్నావు అని తెలియజేసిన తర్వాత అప్పుడు నా ఫేస్బుక్ ఐడి మార్చాను, ఎలైజా హోలీ స్పిరిట్ అని మార్చాను. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా హోలీ స్పిరిట్ నాతోనే ఉంటారు, నేను ఆయన వేరు కాదు, వేరుగా ఉండలేమని తెలుసుకున్నప్పుడు ఎలైజా హోలీ స్పిరిట్గా నేను ఫేస్బుక్ ఐడి మార్చాను. యూట్యూబ్ ఛానల్ కూడా అదే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎలైజాగా నేను ఒక్కనే ఎప్పటికీ వెళ్ళలేను, ఎక్కడికి వెళ్ళినా ఆయన నాతోనే వస్తారు, ఇప్పుడు ఎలైజా హోలీ స్పిరిట్, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన నాతోనే ఉంటారు అని అప్పుడు ఎలైజా హోలీ స్పిరిట్ అయ్యాను అనమాట అండి. అలా ఎలైజా హోలీ స్పిరిట్ వచ్చింది. కనుక అప్పుడు కొంతమంది హోలీ స్పిరిట్ అని పిలిస్తే వాళ్ళు చెప్పాను, బాబు ఏలు స్పిరిట్ అంటే దేవుడు, నా పేరు ఎలైజాయే కానీ నేను ఎలైజా హోలీ స్పిరిట్ని, ఎందుకంటే నేను హోలీ స్పిరిట్ కలిసి వెళ్తున్నాను. అప్పుడు పాల్ యంగ్ షో అనే దైవజల్ బుక్స్ కలిసి చదవటం, పరిశుద్ధాత్ముడు నా జత పనివాడని ఇలా బుక్స్ చదవటము, దేవుడు నాకు యోహాన్ సువార్త 17వ అధ్యాయం నుంచి మాట్లాడటము, ఒక కళ కూడా వచ్చిందండి ఆ కళ నిమిత్తం, ఇవన్నిటి నిమిత్తము ఎలైజా హోలీ స్పిరిట్గా నేను ఆ ఫేస్బుక్ ఐడి మార్చడము, నా పేరు ఎలైజా అని చెప్పినా ఎలైజా హోలీ స్పిరిట్ నేను అని, నేను అంటే హోలీ స్పిరిట్ నాతోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా ఎలైజా హోలీ స్పిరిట్ ఇద్దరు కలిసి వెళ్తారని నేను అప్పటి నుంచి నమ్ముతున్నానండి. ఇలా 2014లో మరి ఇంటికి వచ్చిన తర్వాత మెసేజ్లు వింటూ ఉండేవన్నీ, టీవీలో అందరు దైవజనులు గొప్ప గొప్ప దైవజనుల మెసేజ్లు అన్నీ వింటూ ఉండేవాడిని. ఆ టైంలో మా నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చిన నన్ను తిట్టేవారు, అరే సినిమాలు చూడొచ్చు కదా, ఎప్పుడు చూసిన వాక్యం చూస్తున్నాం ఏంటిని అంటే, ఎందుకంటే నేను ఉద్యోగం మానేశాను, ఇలాగ మరీ ఏదో అయిపోద్ది నా జీవితం నాశనం అయిపోద్దేమో అని వారు బాధ, తండ్రిగా బాధ ఉంటుంది తప్ప సహజం కనుక, అలా ఇలా ఉండేది. నన్ను కూడా అందరూ ఏంటి ఉద్యోగం చేయలేక మానేశాడు అనేవారు కొంతమంది, ఇలా విమర్శలు ఇలాగే వస్తూ ఉండేవండి. అప్పుడు అనిపించేది వీళ్ళకి ఏం తెలుసురా బాబు అనుకునేవాడిని, ఎందుకంటే ఎవరు నన్ను అర్థం చేసుకునేవారు కదనమాట. ఇలా ఉన్న సమయంలో మరి 2014లో నేను ఉద్యోగం మానేశానండి. 2014 నుంచి ఇప్పటి వరకు 2021వ సంవత్సరం ఇప్పటి వరకు నేను సంపూర్ణ సేవలోనే ఉన్నాను. నన్ను 2010వ సంవత్సరంలో అభిషేకించారంటే ఇప్పటికి వచ్చి 11 సంవత్సరాలు అయ్యుండొచ్చు, కానీ 11 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నేను సేవకు వచ్చి 2014లో వచ్చానంటే ఇప్పటికి వచ్చి 7 సంవత్సరాలు అయింది, సుమారుగా 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలు కూడా నేను సంపూర్ణ సేవలో ఉన్నాను, అప్పటి నుంచి ఇంక ఏ ఉద్యోగం చేయలేదు, సంపూర్ణంగా దేవుడి పనే చేశాను, మా కుటుంబం మీద కూడా ఆధారపడలేదు, అప్పటి నుంచి నేను దేవుడి మీద ఆధారపడ్డాను, దేవుడి సేవలోనే ఉన్నాను. మరి చెప్పాను కదా నాయకులు ఉండాలి, తర్ఫీదు పొందాలి ఒకరి దగ్గరని, మరి ఆ డొనామినేషన్ నుంచి వచ్చిన తర్వాత నేను ప్రార్థన చేసుకునేవాడిని, ఎక్కడికి ప్రార్థనలకు వెళ్ళొద్దని మా తల్లిదండ్రులు చెప్పడము. ఇలా ఉంటున్న సమయంలో మరి 2014వ సంవత్సరంలో పాస్టర్ జయపాల్ గారు పాలకొల్లో మీటింగ్స్ పెడితే మా టీం తరపున మేము వాలంటీర్స్గా చేశాము. మరి మీటింగ్ రేపంటే ముందు రోజు స్టే చేశారు, అక్కడ ఉన్నాము, ఉంటే అక్కడికి జయపాల్ గారు వస్తారన్నారు. సాయంత్రం అయిపోయింది, ఇంకా పని ముగించుకుని నేను ఇంటికి వెళ్ళిపోయాను, అక్కడ మా బంధువులు ఇంట్లో ఉన్నాను పాలకొల్లో. అప్పుడు ఉంటే జయపాల్ గారు వస్తున్నారని మా స్నేహితులు అందరూ వెళ్ళారు, నేను అందరికన్నా లేట్గా వెళ్ళాను, వెళ్ళిపోయి ఉన్నాను. ఉన్న తర్వాత ఆ రేపు మీటింగ్ అంటే ముందు రోజు స్టేజ్ అంతా అయిపోయిన తర్వాత మరి జయపాల్ గారు వచ్చారు, కారులో వచ్చారు. అప్పుడు వచ్చి చూడటానికి వచ్చినప్పుడు అందరూ నుంచి చూస్తున్నారు, అక్కడ అందరూ వేరే వాళ్ళు వారు చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు పనులు చేయటం, మా వాళ్ళు అందరూ నుంచి దూరం నుంచి చూస్తుంటే అరే ఇంత గొప్ప దైవజండి వచ్చారు కదా, వెళ్ళి కారిడోర్ మన తీద్దామని పరిగెట్టుకుని వెళ్ళి కారిడోర్ తీశారండి. కారిడోర్ తీసిందని నా మీద చేసి జయపాల్ గారు, ఏ బాబు ఏంటి నీ పేరేంటంటే ఎలైజా అన్నాను, ఓకే ఎలైజా మంచిది అని స్టేజ్ మీదకి వెళ్ళిపోయారు. అక్కడ స్టేజ్లో అందరూ కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత స్టేజ్ దిగి వస్తున్నారు దైవజనులు, స్టేజ్ దిగి వస్తుంటే ఆయన చేతిలో బైబిల్ ఉన్నట్టు అనిపించి, ఇంత గొప్ప దైవజండి కదా, ఈయన చాలా గొప్ప దైవజండి, ఈయన బైబిల్ మనం పట్టుకుంటేనే చాలా ధన్యత, ఈ బైబిల్ కనీసం కారు దాకా మోసుకెళ్దామని స్టేజ్ నుంచి రోడ్డు కొంచెం దూరంగా ఉండి కారు దాకా మోసుకెళ్తే చాలా భాగ్యం దొరుకుతుంది అని, ఏమండి మీ బైబిల్ నాకు ఇవ్వండి నేను కారు దాకా మోసుకొస్తాను అన్నానండి. అప్పుడు ఆయన ఏమన్నారంటే ఇది నా బైబిల్ కాదు నాన్న, నా బైబిల్ నేను ఎవరికి ఇవ్వను, ఇది బైబిల్ కాదు బ్యాగ్ అన్నారు, ఆ బ్యాగ్ బైబిల్లో ఉందన్నమాట, చిన్నది బ్లాక్ కలర్ బ్యాగ్, ఆ బ్యాగ్ నా చేతిలో పెట్టి
కారు దాకా కాదు చెన్నై దాకా మోసుకురావాలి వస్తావా అన్నారు. అలా ఎందుకన్నారో తెలియదు వస్తావా అన్నారు. అప్పుడు నేను వస్తానండి అన్నాను. అన్న తర్వాత అప్పుడు అడిగారు ఏంటి బాబు ఏం చేస్తున్నాను, ఇలా సేవకు సమర్పించుకున్నానండి ఉద్యోగం మానేశాను అంటే అప్పుడు ఏమన్నారంటే సరే ప్రార్థన చేసుకో మరి ఖాళీగా ఉండొద్దు, ఏం చేయాలో దేవుడిని అడుగు దేవుడు నీకు చెప్తారు అన్నారు. అప్పుడు నేను సూచన అడిగాను అన్న గారు 2013లో అది గుర్తొచ్చింది. ఓకే అయితే ఈయనే నాకు నాయకుడు, ఈయన కింద నేను ఉండాలి, అయితే ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళి నేను నేర్చుకోవాలి అని నేను అనుకున్నాను మనసులో. అనుకుంటే మరి నా సహోదరుడు కేఫా నాతో వచ్చిన అతను కూడా సేవకు సమర్పించుకున్నాడు కదా, అప్పుడు మేమిద్దరం వాలంటీర్ చేయటం మా ఇద్దరితో మాట్లాడి వారు జయపాల్ గారు మాట్లాడి ఏంటి మీ ఇద్దరు సేవకు సమర్పించుకున్నారంటే అవునండి అంటే వస్తాము చెన్నై వస్తామండి అన్నాము. అప్పుడు ఆయన ఏమన్నారంటే సరే మేము వెళ్ళి ప్రార్థన చేస్తాము, చెన్నై వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత చెప్తామన్నారనమాట అండి. అప్పుడు చెప్తామన్న తర్వాత సరే అయితే అనుకున్నాము. ఇలా ఉంటున్న సమయంలో ఏమైందంటే మరి జోసఫ్ ప్రకాష్ పాల్ గారు మరి జయపాల్ గారు పెద్ద అబ్బాయి ఫోన్ చేసి మా క్యాఫ్ అనే బ్రదర్కి ఫోన్ చేసి అతను బయోడేటా పంపించమన్నారు. బయోడేటా మాత్రం అతను పంపించమన్నారు అన్నమాట. నాకేం ఫోన్ చేయలేదు. అప్పుడు అతను నన్ను వచ్చి అదేంటి నువ్వే కదా ఎక్కువ ఆసక్తిగా ఉన్నావు దేవుడి సేవలో, నేను ఇంకా దేవుడి సేవ చేయాలో లేదో నాకు ఇంకా క్లారిటీ లేదు అని అన్నప్పుడు నేనేమన్నానంటే ఏమో దేవుడికి నేను అక్కడికి వెళ్ళటం దేవుని చిత్తం కాదేమో, నువ్వే వెళ్ళాలేమో చూసుకో అన్నాను. అన్న తర్వాత నేను ఇంకా అది వదిలేశానండి. ఇవన్నీ కూడా మర్చిపోయాను, ఇంకా సూచన అడగటము ఇదన్నీ కూడా ఏదో మామూలుగా అన్నారులే అని లైట్ తీసుకున్నాను. ఎలాగో వారు కూడా నన్ను పిలవలేదండి. తర్వాత కూడా వారు ఏమి ఫోన్ చేసి నువ్వు రా అని వారు అనలేదు, నన్ను పిలవలేదు. కానీ అప్పుడు బ్యాగ్ ఇచ్చినప్పుడు కానీ వస్తావా అని అన్నారు. అన్న తర్వాత ఇంకా నన్ను పిలవలేదు కదా, అయితే అక్కడికి కాదేమో అని వదిలేశాను. వదిలేసిన తర్వాత ఈ స్ట్రగుల్లో ఉండటము మళ్ళీ ఇంట్లో మరలా పరిస్థితులు బట్టి నువ్వు మరలా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని నేను ఏ ఉద్యోగం అదే ఉద్యోగంలో జాయిన్ అవ్వటాక అన్ని ప్రాసెస్ చేసి మా డాడీ టికెట్ కూడా బుక్ చేశారు. అంతకుముందు నేనేం చేశానంటే ఈ ఆర్థిక పరిస్థితులు బట్టి ఒకవేళ ఎక్కడైనా ఫారెన్కి వెళ్ళి ఒక 3 సంవత్సరాలు బాగా డబ్బు సంపాదించి వచ్చేసి దేవుడి సేవ చేద్దాము, నాకు ఇప్పుడు కెరియర్ ఉద్యోగం ఇది కాదు కదా, ఈ డబ్బు కొంత సంపాదిస్తే కొంచెం ఫ్యామిలీ బాగుంటుంది కదా, ఇలాంటి థాట్స్ కూడా వచ్చాయి. ట్రై చేశానండి ఎక్కడైనా ఫారెన్కి వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేసి ఓ వచ్చేద్దాము డబ్బులు సంపాదిద్దాము, ఆ తర్వాత దేవుడి సేవ సంపూర్ణంగా చేద్దామంటే ఇంట్లో ఒప్పుకోలేదు, వద్దొద్దు ఫారెన్ వద్దు ఏమొద్దు ముందు నీకు మంచి ఉద్యోగం కెరియర్ నాశనం చేసుకోవద్దు అని చెప్పారు. అప్పుడు నాకు మనసులో ఏంటి నాకు దేవుడి సేవ చేయాలని తెలుసు కానీ మా తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదే, ఎలాగానే సందర్భంలో వారు టికెట్ బుక్ చేసి రేపు నువ్వు వెళ్ళాలి అని కన్ఫర్మ్ చేసి హైదరాబాద్కి అన్నీ రెడీ చేస్తారండి. అన్నీ రెడీ చేసేసిన తర్వాత నేను కింద అక్కడ మా బంధువులు ఇంట్లో ఉన్నాను ఆ రోజు కింద పడుకుని ఆలోచిస్తున్నాను ఏంటి ప్రభువా ఏంటి నేను ఏం చేయాలి, మళ్ళీ ఉద్యోగం ఏంటి అదే కదా నీ చిత్తం కాదనే కదా మానేశాను ఏంటి పరిస్థితులు అంటే, అప్పటి వరకు దేవుడు ఏం చెప్పారంటే నువ్వు మీ తల్లిదండ్రుల కొరకు నాకు దూరంగా ఉంటున్నావు నా పని చేయట్లేదు, నా కొరకు అన్నీ విడిచిపెట్టే నా కొరకు నేను మీ తల్లిదండ్రులను చూసుకుంటాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు నాతో మాట్లాడారు. అప్పుడు నేను అనుకున్నా సరే ప్రభువా అన్నీ విడిచిపెట్టేస్తా అన్నీ వదిలేస్తా నా కెరియర్ నా జీవితం లేకపోతే ఇంకేమొద్దు నువ్వే నాకు ముఖ్యం నీ పని చేయడమే నాకు ముఖ్యం అని అనుకున్నాను. అనుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలో తెలియదు, టికెట్ బుక్ చేస్తారు. అప్పుడు నేను నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. అప్పుడు ఏంటంటే నా స్నేహితులు ఒకటి ఉన్నా మిస్ అతను ఎక్కడో ఈ వరంగల్ సైడ్ ఎక్కడో సేవ చేస్తున్నారంటే అతనికి ఒకసారి ఫోన్ చేసి ఎక్కడున్నో ఇలాగ నేను రావచ్చా నీ దగ్గరికి అన్నాడు, 4 రోజుల తర్వాత రమ్మన్నాడు. అప్పుడు నేను అనుకున్నాను సరే అక్కడికి వెళ్ళిపోదామా పోన్లే ఇంకా అక్కడికి వెళ్ళి సేవలో కొనసాగుదామా అనుకున్నాను. అప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే నేను సూచన అడగటము జయపాల్ గారు నాకు గుర్తొచ్చారు. మళ్ళీ చెన్నై వెళ్ళిపోదామా అంటే వారు నన్ను పిలవలేదు కదా అని ఒకటి, కానీ దేవుడు నీకు సూచన ఇచ్చారు కదా నువ్వు అడిగినప్పుడు నువ్వు అక్కడికే వెళ్ళాలని ఒక ప్రేరేపణ. అంతకు ముందే కొంతమంది కొన్ని చెప్పడము వద్దు ఎక్కడికి వెళ్ళొద్దు అనటము ఇవన్నీ ఒక సంఘర్షణ, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలీదు దేవుది దేవుని చిత్తమో తెలీదు, కానీ నేను హైదరాబాద్ మాత్రం వెళ్ళకూడదు దేవుడికి ఇష్టం లేదని మాత్రం తెలుసు. అప్పుడు హైదరాబాద్ ఒక పెద్ద లగేజ్ ఇచ్చారు, కొన్ని కొబ్బరికాయలు రకరకాల లగేజ్ ఇవ్వటము అవన్నీ పెట్టుకుని బస్సు ఎక్కిస్తాను, బస్సు బయలుదేరుతుంది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అలాగే ప్రార్థన చేస్తాను దేవుడు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలంటే. అప్పుడు నేను విజయవాడలో బస్సు దిగిపోయానండి, హైదరాబాద్ వెళ్ళే బస్సు విజయవాడలో బస్సు దిగిపోయి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాను. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఆ లగేజ్ అంతా పడేశాను, నా బట్టల బ్యాగ్ పెట్టుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాను. కొంత డబ్బు మాత్రం నా దగ్గర ఉంది, కొన్ని సరుకులు కొనమన్నారు, నేను ఎక్కడికి వెళ్ళిపోతానని తెలుసు కనుక అవి కొనలేదు, కొన్ని కొనకుండా డబ్బులు అలా అట్టి పెట్టించాను. ఆ మనీ ఉంది, ఆ కొబ్బరికాయలు కొన్ని కొన్ని సామాన్లు పక్కన పడేసి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక కూడా డౌట్ ఎక్కడికి వెళ్ళాలి చెన్నై వెళ్ళాలా లేకపోతే
ఇక్కడికి వెళ్ళాలి అని డౌట్ ఉంది. కానీ దేవుడు సూచన ప్రకారం చెన్నై వెళ్ళాలి, అదే కరెక్ట్ కదా అని అనుకుంటూ, చెన్నై ఎప్పుడు వెళ్ళలేదు, ఎలాగ వెళ్ళాలో తెలీదు, రేపటికెళ్ళా నేను వెళ్ళిపోవాలి అక్కడికి, ఎందుకంటే ఉదయం హైదరాబాద్ మా అక్కోళ్ళ ఇంట్లో ల్యాండ్ అవ్వకపోతే వారికి తెలిసిపోతుంది, కానీ రేపటికల్లా నేను వెళ్ళిపోవాలి అని ఒకటి మాత్రం తెలుసు. ఎలాగెలా అని రైల్వే స్టేషన్కి వెళ్ళాను. ఇంచుమించు అప్పుడు 1 గంట అవుతుంది. రైల్వే స్టేషన్కి వెళ్ళి చెన్నై వెళ్ళే ట్రైన్ ఏదన్నా ఉందా, ఏ టైంకి ఉందా అని చూస్తుంటే ఒక అనౌన్స్మెంట్ వచ్చిందండి, చెన్నై వెళ్తున్నటువంటి చార్మినార్ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో వస్తుంది అని అనౌన్స్మెంట్ వచ్చింది. వెంటనే ఎస్ దేవుని స్తోత్రం అనుకుని వెళ్ళి ఒక జనరల్ టికెట్ తీసుకున్నాను చెన్నైకి తీసుకుని, ఆ చార్మినార్ ఎక్స్ప్రెస్ ఎక్కిస్తానండి. ఎక్కిస్తాను కానీ నా మైండ్ అంతా డౌట్, వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా, వారు ఒప్పుకుంటారా అక్కడ ఉండడానికి, సేవకి ఒప్పుకుంటారో తెలీదు. ఇంట్లో పరిస్థితిలో ఉంది, ఎవరికి చెప్పలేదు. అప్పుడు ఒక మెసేజ్ పెట్టానండి, మా అక్కకి, మా బావగారికి, మా డాడీ సెల్కి ఒక మెసేజ్ పెట్టాను. మా బంధువులు ఒకరికి మెసేజ్ పెట్టాను, ఏంటంటే నన్ను క్షమించండి, మీరంటే నాకు చాలా ఇష్టము, కానీ నేను ఇంకా వేరే పని చేయలేను, లోకంలో పని, దేవుడి సేవ చేయాలి నేను, ఇంక లోకంలో ఏ పని చేయలేను, నన్ను క్షమించండి, నేను దేవుడి సేవకి వెళ్ళిపోతున్నాను, నేను బాగానే ఉన్నాను, కంగారు పడకండి, నేను ఎక్కడికి వెళ్తున్నాను చెప్పను అని మెసేజ్ పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తానండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాక కూడా నాకు భయము, బాధ, ఏడుపు, అన్ని దుఃఖం, ఏమవుతుందో తెలీదు. వెళ్ళిపోయాను, చెన్నై వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత చర్చ్లోకి వెళ్ళాను. చర్చ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం తెలియదు, మొత్తానికి చదువుకున్నాను కనుక అడ్రస్ కొనుక్కుని వెళ్ళిపోయినలేండి. వెళ్ళిపోయిన తర్వాత ఒక బ్రదర్ అక్కడ ఉన్నారు, ఆ బ్రదర్ని అడిగాను, ఏమండి నేను సేవకు వచ్చానంటే, ఆ బ్రదర్ ఇక్కడ ఉండకూడదండి చర్చిలో అన్నాడు. అప్పుడు వేరే చోటకి వెళ్ళి ఎలాగ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అనుకుని బయటకు వచ్చి, అప్పుడు నా దగ్గర సాంగ్ బుక్ ఉంది, కలవరి సాంగ్ బుక్ ఉంటే అక్కడ ప్రేయర్ ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వారు, ఈ నెంబర్ కాదండి, 8939 ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి చేయండి అన్నారు. అప్పుడు లక్కీగా దేవుడు కురపమాట అది జోసెఫ్ ప్రకాష్ పాల్ గారి దగ్గర ఉంది. మరి అన్ని ఫోన్ లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసి నేను ఇలా సేవకు వచ్చాను, అప్పుడు పాల్కొల్లో కలిసాం కదా, ఇదన్నా నేను ఎప్పుడు వచ్చానంటే చెన్నై అండి, 2 జూలై బయలుదేరి 3 జూలై వెళ్ళానండి చెన్నై. 2014 జూలై 3 నేను చెన్నై వెళ్ళాను. అప్పుడు ఇలా ఫోన్ చేస్తే అన్ని అన్నారు, నువ్వు ఎవరు బాబు, ఇద్దరు అన్నారు కదా అంటే, నేనండి అంటే, సరే సరే నువ్వు చర్చ్లో ఉండు, నేను వారికి చెప్తానులే చర్చ్లో ఉండు అన్నారు. ఎందుకంటే అప్పుడు మేబీ ఆ రోజు థర్స్డే అనుకుంటా, ఫ్రైడేకి అయ్యగారు వస్తారు, మరి అప్పుడు కలుద్దు కానీ అన్నారు. ఫ్రైడే వచ్చారు, ఫాస్టింగ్ ప్రేయర్ ఆ రోజు కలిశారు. కలిసిన తర్వాత ఏంటి ఎలా వచ్చావు అది ఇది అన్నారు. ఇలా దేవుడు నాతో మాట్లాడారండి, ఇక్కడికి రావాలని ప్రేరేపణ వచ్చింది వచ్చాను అన్నాను. అన్న తర్వాత మరి ఇంట్లో చెప్పావు అన్నారు, ఇంకా చెప్పలేదండి అన్నాను. తర్వాత సరే ప్రార్థన చేసుకో, సండే మాట్లాడతామన్నారు, చర్చ్లోనే ప్రార్థన చేసుకో అన్నారు. అప్పుడు ప్రార్థన చేసుకుంటే సాటర్డే నేను ఏం చేశానంటే ఫేస్బుక్ ఓపెన్ చేశాను. అక్కడ నెట్ సెంటర్కి వెళ్ళి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను కదా, ఫేస్బుక్ ఓపెన్ చేశాను. ఒకవేళ ఎవరైనా మెసేజ్ చేశారని చూస్తే, మా అక్క మెసేజ్ చేసింది ఏంటంటే, అరే అమ్మ 2 రోజుల నుంచి ఏమీ తినట్లేదు, నీ కొరకే ఏడుస్తుంది, నువ్వు ఎక్కడున్నావు చెప్పు అని మెసేజ్ చేసింది. నాకు చాలా ఏడుపు వచ్చింది, అక్కడ నెట్ సెంటర్లోనే ఏడిచేశాను, చాలా బాధ వేసింది, అరే అనవసరంగా వీళ్ళు బాధపడుతుందని ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాను. అక్క నేను క్షేమంగా ఉన్నాను, ప్లీజ్ ఏమనుకోవద్దు, అమ్మని బాధపడొద్దాను, నేను క్షేమంగానే ఉన్నాను, నువ్వు టెన్షన్ పడకండి, నేను ఎక్కడున్నా చెప్పను, నేను క్షేమంగానే ఉన్నాను అన్నాను. ఆ తర్వాత రోజు సండే జయపాల్ గారు, బాబు మీ ఇంట్లో చెప్పునా, వారు టెన్షన్ పడతారు కదా అన్నారు. అప్పుడు ఫోన్ స్విచ్ ఆన్ చేశానండి. ఫోన్ స్విచ్ ఆన్ చేసిన వెంటనే నాకు ఒక మెసేజ్ వచ్చింది. అప్పుడు మైండ్ అంతా గిర్రం తిరిగిపోయింది, ఏంటంటే యువర్ ఫాదర్ ఈజ్ ఎక్స్పైర్డ్, ప్లీజ్ కాంటాక్ట్ ఇమీడియట్లీ అని మెసేజ్ వచ్చింది. మీ ఫాదర్ చనిపోయారు, నువ్వు ఎక్కడున్నా ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వంటే నాకు మైండ్ అంతా తిరిగిపోయి, అసలు అది ఆ రోజు ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేండి, విపరీతమైన టెన్షన్, చేతిలో నిగిపోయి ఏమైంది అని టెన్షన్తో నేను మా సహోదరులకి ఒకరికి ఫోన్ చేసి అడిగిన, మా బంధువులకి, వారు ఇద్దరు ఎత్తి ఏమైంది, ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు అంటే, మా డాడీ ఎలా ఉన్నారంటే బాగానే ఉన్నారంటే, అమ్మాయి అనుకున్నాను, అయితే నేను ఎక్కడున్నా త్వరగా రావటానికి అలా ఎవరితోనో మెసేజ్ పెట్టించారనుకుని చాలా హ్యాపీగా ఫీల్. అప్పుడు మా డాడీకి ఫోన్ చేశాను, అప్పుడు మా మమ్మీ ఏడుస్తానే మాట్లాడారు. అమ్మ నన్ను క్షమించి ఇలాగా అంటే, అప్పుడు నాన్న నువ్వు ఎక్కడున్నా క్షేమంగానే ఉన్నావు కదా అని, సరే నీ ఇష్టమైతే దేవుడి సేవ చెయ్యి, మేము బలవంతం పెట్టంలే అన్నారు. కానీ పరిస్థితులు అండి, అది ఇప్పటికీ బాధ వస్తుంది, నాకు అలా బాధ పెట్టడం ఇష్టం లేదు, కానీ దేవుడు నన్ను పిలిచిన పిలుపును బట్టి నేను అలాగ దేవుడి సేవకు సమర్పించుకోవడము, ఇంకా దేవుడి సేవ చేయాలని దేవుడు మాట్లాడటం వల్ల అప్పుడు సరే అమ్మా నేను క్షేమంగానే ఇక్కడ ఇలా చెన్నై వెళ్ళాను జయపాల్ గారి దగ్గరికి అంటే, వారు కూడా అంటే ఎక్కడికో వెళ్తే టెన్షన్ పడేవారేమో, ఒక మంచి దైవజండి దగ్గరే నువ్వు ఉన్నావు కనుక సరే నాన్న అని అన్నారు. అలాగా నేను 2015 వరకు అక్కడ ఉన్నాను. ఒక 3 సంవత్సరాలు నేను అక్కడ ఉండటం జరిగిందండి. 3 సంవత్సరాలు అక్కడ జయపాల్ గారి మినిస్ట్రీలో నేను ఉన్నాను. అక్కడ నా వంతుగా దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంతులు బట్టి కొద్దిపాటి ఏదో చిన్న చిన్న హెల్ప్లు చేయటము ఆ మినిస్ట్రీలో,
అక్కడ ఉండి తర్ఫీదు పొందడానికి, అక్కడ అనేక విషయాలు మరి దైవజనుల నుంచి నేర్చుకోవడానికి దేవుడు కృపించారు. ఒక మంచి శ్రేష్టమైన దైవజనులు, చాలా ప్రేమించే దైవజనుల కింద ఉండటము చాలా సంతోషకరమైన విషయం. అందుబాటు దేవుడు నేను ఇప్పటికీ స్తుతిస్తున్నాను. మరి ఆ దైవజనుల ద్వారా నేను చాలా ఆశీర్వదించబడ్డాను, అనేక విషయాలు నేర్చుకున్నానండి. మరి తర్వాత దేవుడి ప్రేరేపణ బట్టి మరి దేవుడు మరలా నువ్వు ఇంకా అక్కడి నుంచి రావాలని చెప్పడము, తర్వాత ఆయనకి తెలియజేయటము, ఆ తర్వాత నేను అక్కడి నుంచి నేను 2017 సంవత్సరంలో వచ్చేసాను. మరి ఒక 3 సంవత్సరాలు నేను అక్కడ కలవరి సహవాసంలో ఉండటం జరిగింది. అక్కడ డైరెక్ట్గా జయపాల్ గారి ఒక నడిపింపులో కానీ నేను అనేక విషయాలు నేను నేర్చుకున్నానని అనుబట్టి ఎప్పటికీ కూడా దేవుడిని నేను స్తుతిస్తున్నాను. అక్కడ మరి వారి జోసఫ్ ప్రకాష్ పాల్ గారు కానీ, మైకిల్ పాల్ గారు కానీ, రాజ్ ప్రకాష్ పాల్ గారు కానీ, అన్నిల నుంచి కూడా నేను చాలా విషయాలు మరి ఆ సహవాసంలో నేను నేర్చుకున్నాను. దాన్ని బట్టి నేను చాలా ఆశీర్వదించబడ్డానండి. మరి అలా వచ్చేసిన తర్వాత మరి ఏం చేయాలి, ఏంటి నా పిలుపు ఏంటి, నేను సంఘం స్టార్ట్ చేయాలా వద్దని ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు జోసఫ్ ప్రకాష్ పాల్ గారు కూడా నాకు ఎలజా నువ్వు చర్చ్ స్టార్ట్ చేయి, ఇంకా ఆలస్యం చేయొద్దని చెప్తూ ఉండేవారు. అన్న నాకు ఇంకా ప్రార్థన చేసుకోవాలన్న, ఇంకా తెలుసుకుంటున్నా అని చెప్తూ ఉండేవారు. అలా ప్రార్థన చేసుకుంటూ నేను అనేక చోట్లకి కొన్ని పాస్టర్స్తో పాటు అలాగే ఇండివిజువల్గా నాకు నేనుగా వ్యక్తిగతంగా సువార్త చేయటకి వెళ్తూ ఉండేవాడిని, అనేక మందికి సువార్త చెప్పాలనే భారంతో అనేక చోట్లకి వెళ్తూ ఉండేవాడిని. ఇప్పుడు మీకు ఇవి కొన్ని ఫొటోస్ జస్ట్ వేస్తున్నాను. ఇలా అనేక చోట్లకి వెళ్ళి సువార్త చేస్తూ ఉండేవాడిని 2017 నుంచి. అలాగా సువార్త చేయటము ఈ పరిచర్యలో దేవుడి కృప బట్టి దేవుడిని వాడుకుంటున్న స్వార్థ పరిచర్యలు, అలాగే కొన్ని కొన్ని సంఘాలకు వెళ్ళి వాక్యం ప్రకటించడము, వాక్య పరిచర్య చేస్తున్నాను. అదే రీతిగా మరి వివాహం కూడా నాకు అయ్యిందండి. వివాహం వచ్చి అయ్యేసరికి మరి మా సహోదరులు, కరవరి సహోదరులు కానీ, కొంతమంది ఇక్కడ ఉన్న దైవజనులు కానీ పెళ్లి చేసుకున్నాక సంఘం ప్రారంభించనివారు. మరి పెళ్లి సంబంధాలకు వెళ్తే బాబు నీకు సంఘం ఉందా అనేవారు. కనుక సంఘం ఉండి పెద్ద చర్చి ఉంటేనేమో పెళ్ళనిస్తామని వీళ్ళ సైకాలజీ ఇక్కడ ఉంది. అలాగేమో దైవికంగా ఉన్న వాళ్ళందరూ వివాహం అయిన తర్వాత భార్య భర్తలుగా సంఘం ప్రారంభించి వెళ్తే మంచిది, బాగుంటుంది అని వారు చెప్తూ ఉండేవారు. ఇలా ఉండేది అనమాట అండి. అప్పుడు ప్రార్థన చేసుకునేవాడిని, దేవుడా నీ చిత్తంలో నాకు వివాహం అవ్వాలి అన్నప్పుడు మరి నాకు ఇందాక చెప్పిన డేవిడ్ గారిని, ఆ దైవజనులు మా బంధువులు, మరి పాస్టర్ గారులు ఉన్నారు, మా బంధువులు అనేక మంది దైవజనులు ఉన్నారు, వారికి అప్పగించాను నేను, మీరు ప్రార్థన చేయండి, ఏదో నాకు కానీ కాదు దేవుడి చిత్తంలో నాకు పెళ్ళి అవ్వాలన్నప్పుడు వారు కూడా ప్రార్థన చేసినప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి దైవజనుల కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ కుమార్తెని దేవుడు నాకు భారీగా ఇచ్చారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి మా మావి గారు కూడా దైవజనులే, వారు కూడా విశ్వాసంలో ఉన్నవారు, వారు పాస్టర్ గారు దైవజనులుగా ఉన్నారు, మరి నరసాపురం దగ్గర సేవ చేస్తున్నారు. వారి కుమార్తెని నాకు ఇచ్చారు. మరి నాకు వివాహానికి ముందు కొన్ని ప్రవచనాలు కూడా కొంతమంది దైవజనుల ద్వారా వచ్చాయి మరి భార్య విషయంలో. దేవుడి కృపను బట్టి 2019 సంవత్సరం సెప్టెంబర్ 18వ తారీఖున నా వివాహము పాలకొల్లులో ఘనంగా దేవుడు జరిగించాడండి. మరి నీకు మాదిరిగా ఉంటుందని చెప్తున్నాను, నేను ఒక రూపాయి కూడా కట్నం తీసుకోలేదు. ఎందుకంటే దైవజనులుగా నేను ప్రకటిస్తున్నాను కనుక నేను చేయకూడదని తీర్మానం తీసుకున్నాను, అది నేను చేశాను. కానీ నా వివాహాన్ని దేవుడే ఘనంగా జరిగించారు. మీకు ఎందుకు చెప్తున్నా అంటే, క్రైస్తవులుగా మీరు కూడా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటారని, ఏదో నా గొప్ప కొరకు కాదు కానీ ఇది మీ కొరకు మాదిరిగా ఉంటుందని, మీరు కూడా అలా చేస్తారని నమ్ముతూ చెప్తున్నానండి. కానీ దేవుడు నాకు ఏది తక్కువ చేయలేదు, నా వివాహాన్ని ఘనంగా జరిగించారు, దేవుడే ఘనంగా జరిగించారండి. 2019 నవంబర్లోనే మేము గృహంలో, ఇంట్లో మా భార్య మేము కలిసి సంఘాన్ని ప్రారంభించాము. చిన్నగా ఎవరిని ఎవరికి ఎప్పుడు మా బంధువులకు కూడా చెప్పలేదు నేను, వాళ్ళు చర్చ్ ఉంది అక్కడికి వెళ్తూ ఉండేవాని, కానీ ఇంట్లోనే చర్చ్ ప్రారంభించి ప్రార్థన చేస్తున్నాము. కాకపోతే తర్వాత లాక్డౌన్ వచ్చింది, ఈ పరిస్థితులు ఎక్కడ చర్చిలు పెట్టక లేదు, ఈ పరిస్థితులు మీకు తెలుసు. ఇలాగా మరి దేవుడు ప్రార్థించినప్పుడు జీసస్ క్రైస్ట్ వాయిస్ చర్చ్ అనే ఒక పేరు కూడా దేవుడు ఇచ్చారు. ఈ సంఘం పేరు జీసస్ క్రైస్ట్ వాయిస్ చర్చ్ అని. ఇలా ఉంటూ ప్రార్థన చేస్తూనే నేను ఈ లాక్డౌన్ తర్వాత కూడా నేను మరి అనేక చోట్ల వాకింగ్ చెప్పడానికి ఎవరు పిలిచినా వెళ్తూ ఉంటున్నాను. ఇంకా సంఘ పరిచర్య ఇండివిజువల్గా ఇంకా ఎక్కడ ప్రారంభించలేదు. ప్రార్థన చేస్తున్నాను, దేవుడిని అడుగుతున్నాను, ప్రభువా మరి ఏ ప్రదేశంలో వెళ్ళి ప్రారంభించాలి. నాకు ఒకటే భారం ఏంటంటే క్రొత్త వారి దగ్గరికి వెళ్ళాలి, నూతన ఆత్మల్ని సంపాదించి మనం సంఘం స్థాపించాలని భారం ఉంది. అది దేవుడు నా హృదయంలో పెట్టారు. మరి నేను వెళ్ళిన దైవజనులు, జయపాల్ గారు ఒక శ్రేష్టమైన దైవజనులు, ఆయన ఇచ్చిన బీజం ఏంటంటే సువార్త చేయాలి, ఆత్మలు సంపాదించాలి. ఆ భారం ఆయనకు ఉండటం వల్ల, ఆ దైవజనుల దగ్గర ఉండటం వల్ల అది నాకు కూడా మరి ఆయన నుంచి చూసి నేర్చుకున్నాను కనుక. అలాగే ఒక సంఘము మనం ఆత్మలు సంపాదించాలని ఒక భారంతో వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాను. అలాగే దేవుడి సేవలో వాడబడుతున్నాను. అనేక చోట్లకి వెళ్ళి సువార్త సభల్లో కానీ, లేకపోతే వ్యక్తిగతంగా వెళ్ళి ఊరు ఊరిలో సువార్త చేయటం కానీ, లేకపోతే ఇలా యూట్యూబ్ ద్వారా దేవుడి వాక్యాన్ని ప్రకటించడం కానీ, ఇలా దేవుడి కృపను బట్టి
కొన్ని సంఘాల్లో ఆదివారాలు వెళ్ళి మెసేజ్ చెప్పడం కానీ, దేవుడు నన్ను ఆయన కృపలో వాడుకుంటున్నాడండి. అందుని బట్టి దేవుడిని నేను స్తుతిస్తున్నాను. నా గొప్పతనం ఏం లేదు, నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. నాలాంటి పనికి వాళ్ళని ఎందుకు ప్రభు సేవకు పిలిచావో అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే నేను ఎందుకు పనికిరాను వాడిని, నాకేమి ఎబిలిటీస్ లేవు. కానీ దేవుడే ఆయన సేవకు పిలిచి, ఆయనే ఆయన రక్తం కార్చి నన్ను రక్షించి, ఆయనే నన్ను నడిపిస్తున్నాడండి. ఆయనదే సమస్త మహిమ ఘనత. యేసయ్యకే సమస్త మహిమ ఘనత చెల్లునుగాక. ఆమెన్. యేసు రక్తంలోనే విమోచన ఉంది, యేసు రక్తమే పాపాలు కడుగుతుంది. యేసయ్య మార్గము, యేసయ్య సత్యం జీవమని నేను స్వయంగా తెలుసుకున్నాను. ఈ 2014 సంవత్సరం నుంచి ఇప్పుడు 2021 సంవత్సరం వరకు ఇంచుమించు 7 సంవత్సరాల నుంచి నేను సంపూర్ణంగా సేవలోనే ఉన్నాను. దేవుడు నాకు ఏది తక్కువ చేయలేదు. దేవుడు నాకు కావాల్సిన ఆహారం ఇస్తున్నారు. దేవుడు నాకు కావాల్సిన సమస్తాన్ని ఇస్తున్నారు. విశ్వాసంతో నేను జీవిస్తున్నాను. దేవుడే నాకు సహాయం చేస్తున్నారు. 2020 లాక్డౌన్లో అక్టోబర్ 10వ తారీఖున దేవుడు నాకు కుమారుని కూడా దేవుడు ఇచ్చి ఉన్నారు. అందుని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. కనుక దేవుడు నాకు ఏది తక్కువ చేయలేదండి. మరి కుటుంబంగా, మరి భార్య భర్తలుగా కలిసి దేవుడి సేవలో కొనసాగుతున్నాము. మరి దేవుడి ప్రేరేపణ బట్టి ఇలా యూట్యూబ్లో కూడా వీడియోలు చేస్తున్నాం. మేము యూత్ మీటింగ్స్ పెడతా ఉంటాం మా టీం తరపున, బోయినర్గిస్ టీం తరపున. ఇలా అనేక చోట్ల యూత్ మీటింగ్స్ పెట్టడం, సువార్త వ్యక్తిగత సువార్త చేయటం, పాస్టర్తో వెళ్ళి సువార్త చేయటం, అలాగే సువార్త సభలో ప్రసంగించడం కానీ, చర్చెస్లో ప్రసంగించడం కానీ, ఈ పరిచర్యలో నేను ముందుకు కొనసాగుతున్నానండి. మరి ఈ సాక్ష్యం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. ఇంకా చాలా విషయాలు నేను స్కిప్ చేస్తాను, సమయం సరిపోదు కనుక. అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మరి దేవుడి కృపను బట్టి దేవుడు నన్ను పట్టుకుని ఒక పాపాత్మని నన్ను రక్షించారండి యేసు ప్రభు. ఆయనే నిజము, ఆయనే మార్గము, ఆయనే సత్యం జీవము. ఆయన తప్ప వేరొక దారి లేదు పరలోకానికని నేను 100% నమ్ముతున్నాను. నేను తెలుసుకున్నానండి, తెలుసుకునే నమ్మాను, ఏదో గుడ్డిగా నమ్మలేదు. మీరు తెలుసుకోండి యేసయ్య కొరకు. యేసయ్య నిజదేవుడు అని తెలుసుకోండి. యేసు రక్తంలో పాప క్షమాపణ ఉందని తెలుసుకోండి. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడండి. దేవుడు మనల్ని విడిచిపెట్టడు ఆ విషయం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చాలా ఓపికతో ఈ సాక్ష్యాన్ని విన్నారు. ఈ సాక్ష్యం ద్వారా మీరు ఆశీర్వదించబడి ఉంటే ఆ విషయాన్ని మాకు తెలియజేయండి. ఇతరులకి ఈ సాక్ష్యాన్ని కూడా షేర్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాము. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించండి.

పక్షి జాతుల్లో పిచ్చులేనిది పావురం. నిష్కలంకమునకు అది సూచన. 10,000 మంది పురుషులలో అతి శ్రేష్ఠుడు నా ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు.

ಗಗನಾನ ತೂರ್ಪು ಶಿಖರಾನ ತಾರದೀ